0: ఈ రిసీవ్డ్ భగవాన్
1: చాలా గారాబంగా ఒక వంటవాడిని పెట్టాడు, నాకు వడ్డిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ ఎంప్లాయిడ్ ఎ కుక్ టు మేక్ ఆల్ ది ప్రిపరేషన్స్ ఫర్ భగవాన్.
1: నేను 3 దినములు అక్కడ ఉన్న తర్వాత నేను తిరిగి వచ్చేశాను.
0: భగవాన్ స్టేడ్ దేర్ ఫర్ 3 డేస్ అండ్ రిటర్న్డ్.
1: వచ్చి కారులో వచ్చాను.
0: హీ రిటర్న్ ఇన్ హిస్ కార్.
1: కారులో వచ్చి బుక్కపట్నంలో దిగి నేను అక్కడి నుంచి నేరుగా పుట్టపర్తికి వస్తున్నాను.
0: భగవాన్ గాట్ డౌన్ దేర్ నియర్ బుక్కపట్నం అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి స్ట్రైట్ అవే ఫ్రమ్ దేర్.
1: కానీ ఆ రోడ్డు లోపల జనం చాలా చింతగా ఉంటున్నారు.
0: బట్ సమ్ పీపుల్ హూ ఆర్ నోటీస్డ్ ఆన్ ద వే సైడ్ హూ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: నేను అప్పుడు ఆ రోడ్ లోపలనే జట్కా బండిలో కూర్చొని వస్తున్నాను.
0: భగవాన్ వాజ్ ట్రావెలింగ్ బై జట్కా ప్రెసెంట్ ఇన్ దోస్ డేస్ అండ్ వాజ్ రీచింగ్ పుట్టపర్తి.
1: అప్పుడు కార్లు కూడా పుట్టపర్తికి వచ్చేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ ఈవెన్ కార్స్ డిడ్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ప్లేస్.
1: అప్పుడు బండిలో వస్తుంటే మాట్లాడుకుంటూ ఆ బండి తోడేటువంటి ఒక వ్యక్తి, స్వామి మీకు తెలియదా అన్నాడు.
0: వైల్ భగవాన్ వాజ్ ఆన్ హిస్ వే టు పుట్టపర్తి, జట్కావాలా టోల్డ్ భగవాన్, డోంట్ యు నో దిస్?
1: ఏమిటి అని నేను ప్రశ్నించాను.
0: స్వామి ఆస్క్డ్ వాట్ ఇస్ ఇట్.
1: కళ సుబ్బమ్మ ఇప్పుడు ఎక్కడున్నది అన్నాను.
0: అండ్ భగవాన్ ఆస్క్డ్ వేర్ ఇస్ సుబ్బమ్మ?
1: వారి తల్లిగారింట్లో నేను వరండాలో పెట్టారు స్వామి, డెడ్ బాడీని అన్నారు.
0: అండ్ ఆన్సర్ దట్ మ్యాన్ గేవ్ వాస్ దిస్, ద బాడీ వాస్ దేర్ రెస్టింగ్ అట్ ది రెసిడెన్స్ ఆఫ్ హర్ మదర్ ఇన్ ద వరండా.
1: నేను గట్టిగా నవ్వాను.
0: స్వామి లాఫ్డ్ లౌడ్లీ.
1: నేను ఆమెకి ఇచ్చిన మాటను నేను మరువలేదు, తాను మరువలేదు, కనుక తానింకా ప్రాణం పోలేదు అని నేను నాలో నేను తలుచుకుంటున్నాను.
0: Swami has not forgotten the promise given to her, and she too also is quite mindful of the promise received from Bhagavan. So it is clear that she has not died.
1: Neeriga aa bandini Subbamma intiki teeskonu poyaru.
0: And Swami went straight to the residence of Subbamma.
1: Kadapate varaku tamam tarchukuntune vellindi Subbamma annaru.
0: They all said in one voice that Subbamma left her body thinking of Swami till the last moment.
1: ఎక్కడ పోయింది అన్నా నేను తెలియనట్టుగా.
0: Swami innocently has put this question, where has she gone?
1: అది ఎక్కడ పోయిందో మాకు తెలియదు, ఆమెలో ప్రాణం లేదు.
0: They said, where she has gone, we do not know, but she is not alive.
1: Doctors అందరూ చూచారు.
0: Doctors examined.
1: ఆనాడు బ్రాహ్మణ కనుక వాడు ఎవరిని దగ్గర చేర్చలేదు.
0: Brahmins in those days didn't allow anybody to come close to them.
1: Ullanta cheemala pattirai.
0: And the body is full of ants all around.
1: Kappina tventi oka duppati teesi paravesaru.
0: And the blanket covering the body was removed.
1: Ullanta cheemar.
0: And the body is full of ants all around.
1: Appudu nenu daggariki velli Subbamma Subbamma ani pilichanu.
0: Bhagavan went close to the body and said, Subbamma, Subbamma.
1: Kanulu terchindi.
0: She opened her eyes.
1: Swami eppudu vacharu ani prashninchindi.
0: She asked Swami, when did you come?
1: Ippude vacharu Subbamma anna.
0: And Bhagavan said, Subbamma, I have come just now.
1: Ana kanulu terchi Swami vaipu chustu maatladutu undetappudiki tana sodarulu tana sisters tana talli gabagaba intu lopala chooraru.
0: As she was conversing with Swami, in the meantime, all her brothers and sisters came closer.
1: Endukatte Swamiki vantalu cheyalani.
0: Because they were all there to make preparations for Swami.
1: Naaku vantalato pani ledamma.
0: Swami said, I am not bothered about
1: Subbamma chuttaniki vachanu.
0: I have come here to see Subbamma.
1: Aamenu chuchanu.
0: I have seen her.
1: Nenu ikka neriga Puttaparthiki povachu.
0: And I can go straight to Puttaparthi now.
1: Telichi చేయి పట్టుకొని సుబ్బమ్మ ఏం తలుచుకుంటున్నావు అని ప్రశ్నించాను.
0: స్వామి కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్ అండ్ సెడ్ సుబ్బమ్మ వాట్ ఈస్ ఇట్ యువర్ థింకింగ్ అబౌట్.
1: సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నాను స్వామి అనింది.
0: అండ్ సుబ్బమ్మ రిప్లైడ్, స్వామి ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సాయిరాం సాయిరాం సాయిరాం.
1: నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్చీఫ్ తీసి ఆమె కంటి దారాలు తుడిచారు.
0: అండ్ స్వామి విత్ హిస్ కర్చీఫ్ wiped out her tears.
1: పిలిచినప్పటికి ఆమె ఇంకను నవ్వుతూ వచ్చేసింది.
0: And she was smiling.
1: స్వామి, ఇప్పటికైనా తాము చెప్పినటువంటి మాట నప్తి అందుంది కదా అంది.
0: భగవాన్, యూ స్టిల్ రిమెంబర్ ద ప్రామిస్ యూ మేడ్ టు మీ.
1: అప్పుడు వారి తల్లి తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేశారు. డాక్టర్స్ అందరు కూడా వచ్చేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద బ్రదర్స్ సిస్టర్స్ మదర్ డాక్టర్స్ ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ దేర్.
1: వచ్చి ఇంతసేపు ఆ సుబ్బమ్మ పలకలేదే, రాత్రి నుండి కూడాను శ్వాసనే లేదే, ఏమిటి ఇది విచిత్రము, ఇది సాయిబాబా శక్తి ఏమో అనుకున్నారు.
0: దే వర్ ఆల్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్ నో బ్రీతింగ్ సిన్స్ లాస్ట్ నైట్. షీ వాజ్ నాట్ టాకింగ్ టు ఎనీబడి. హౌ ఇస్ దట్ షీ ఈస్ టాకింగ్ నౌ? మేబీ ద పవర్ ఆఫ్ భగవాన్ బాబా.
1: ఆమె చేయి తీసి నా చేయి పట్టుకుంది.
0: అండ్ దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్.
1: స్వామి, ఎంతటి మార్పు లేదు మీకు, ఈ ఎరుకంతా కూడాను మీకు ఎక్కడి నుంచి వచ్చింది?
0: స్వామి, యు నెవర్ ఫర్గెట్. హౌ ఇస్ దట్ యు హావ్ గాట్ దట్ రిమెంబరెన్స్?
1: చెప్పిన మాట తప్పేటువంటి వాడు కాదు సత్యసాయి.
0: సత్యసాయి విల్ నెవర్ బ్రేక్ ద ప్రామిస్ గివెన్.
1: తన పేరే సత్యం.
0: హిస్ నేమ్ వెరీలీ ఇస్ సత్య.
1: చెప్పినంతా కూడా సత్యమే కాని అసత్యంగా మారదు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇస్ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్.
1: చేయి తీసుకుంది, తన నొసట వ్రాత వేసుకుంది.
0: అండ్ షీ కెప్ట్ ద పామ్ ఆఫ్ భగవాన్ ఆన్ హర్ ఫోర్ హెడ్.
1: నేను అప్పుడు విభూతి తీశాను, ఆమెకు నొసట వ్రాసాను.
0: భగవాన్ మెటీరియలైజ్ విభూతి ఫర్ హర్ అండ్ స్మియర్డ్ ఇట్ ఆన్ హర్ ఫోర్ హెడ్.
1: ఇంకా సుబ్బమ్మ, నువ్వు క్షేమంగా కన్ను మూసుకో.
0: అండ్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ, యూ కెన్ బి సో పీస్ఫుల్.
1: నీకు ఇంతవరకు ఏ చింత ఉండినాదో ఆ చింత ఇప్పుడు తీరింది.
0: ఆల్ దట్ యు హావ్ బీన్ వరీయింగ్ అండ్ థింకింగ్ అబౌట్ దట్ ప్రామిస్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్.
1: స్వామి లేడే, స్వామి లేడే అనేటువంటి చింత నీకు ఎక్కువ బాధ పెడుతూ ఉండాలి. స్వామిని చూచావు, స్వామి మాటలు విన్నావు, స్వామి చేయి పట్టావు.
0: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ దట్ యు హావ్ టు లీవ్ ఎట్ ఎ టైమ్ వెన్ స్వామి ఇస్ నాట్ హియర్, దట్ యు కుడ్ నాట్ టాక్ టు హిమ్, దట్ యు కుడ్ నాట్ హ్యావ్ సిప్ ఆఫ్ వాటర్ యాజ్ ప్రామిస్ గివెన్ ఎర్లియర్. నౌ యూ కుడ్ హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: నేను అప్పుడు సుబ్బమ్మతో చెప్పాను, సుబ్బమ్మ నేను ఇక పుట్టపర్తికి వెళ్ళొస్తాను అన్నాను.
0: దెన్ భగవాన్ సెడ్, సుబ్బమ్మ, ఐ విల్ నౌ గో టు పుట్టపర్తి.
1: మంచిది స్వామి, మంచిది.
0: హీ సెడ్, ఎస్ స్వామి, ఎస్.
1: నన్ను కూడా ఎక్కడ పంపాలో అక్కడ పంపించేసి మీరు పుట్టపర్తి చేరండి అనింది.
0: షీ సెడ్, భగవాన్ సెండ్ మీ టు దట్ ప్లేస్ వేర్ ఐ హావ్ గాట్ టు బి సెంట్ అండ్ దెన్ యూ లీవ్ దిస్ ప్లేస్.
1: నాకు ఆ మాట చెప్పింది, కన్ను మూసుకుంది.
0: సో సేయింగ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
1: ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళ కర్మలంతా వారు చేసుకుంటూ వచ్చారు.
0: అండ్ ఆల్ ది రైట్స్ అబిచ్యురీ సెరమనీ దట్ హస్ టు బి ఫాలోడ్ ఇట్ వాస్ డన్.
1: నేను వెళ్లి పుట్టవతి చిత్రావతి నది వరకు వెళ్లాను.
0: భగవాన్ వెంట్ క్లోజర్ టు చిత్రావతి రివర్.
1: ఆ చిత్రావతి నదిలో దాటుకొని పోవాలి, నడుచుకొని పోవాలి.
0: వన్ హ్యాస్ టు వాక్ అక్రాస్ ది చిత్రావతి రివర్.
1: నా కోసమని రెండు ఎడ్ల బండిని తయారు చేసి పెట్టింది సుబ్బమ్మ పూర్వమే.
0: సుబ్బమ్మ గాట్ ద బులక్ కార్ట్ ఆల్రెడీ రెడీ ఫర్ స్వామి.
1: ఆ ఎడ్ల బండిలో కూర్చున్నాను, పుట్టపర్తి మందిరం చేరాను.
0: స్వామి రీచ్ పుట్టపర్తి ఇన్ దట్ బులక్ కార్ట్.
1: అప్పటికి ఈమెకు తీసుకుని వచ్చారు శ్మశానానికి.
0: బై దట్ టైమ్ ద బాడీ వాజ్ బ్రాట్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
1: పొగ వస్తూ ఉండాలి.
0: అండ్ స్మోక్ వాజ్ అబ్జర్వ్డ్.
1: నేను చెప్పాను, ఇప్పుడు సుబ్బమ్మ మరణించింది, ఆమెకు అగ్ని సంస్కారం కూడా జరిగింది, అది ఈ పొగ అని చెప్పాను.
0: భగవాన్ సెడ్, ది స్మోక్ ఇస్ బికాస్ ఆఫ్ ద బాడీ దట్ వాస్ లిట్ నౌ ద ఫైర్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
1: ఈ బండి లోపల గృహమమ్మాయి తమ్ముడు ఉన్నాడు.
0: దేర్ ఇన్ ద సేమ్ బులకాట్ హ్యాపెన్ టు బి ద బ్రదర్ ఆఫ్ గృహమమ్మాయి ఈశ్వరమ్మ.
1: ఉండి స్వామి, ఇంతసేపు ఉండినటువంటి వారు ఆమెను చూసుకుని వచ్చిండకూడదా అన్నాడు చంద్రమౌళి.
0: చంద్రమౌళి సెడ్, ఆబ్వియస్లీ దట్ షీ కుడ్ వెయిట్ సో లాంగ్, కుడ్ షీ నాట్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం.
1: చంద్రమౌళి, నేను మాట తప్పేవాడిని కాదు, ఇచ్చిన మాటను దక్కించుకున్నాను. నేను వచ్చినాను, ఆమెకు నోట్లో నీళ్లు పోశాను, తప్పక శాంతిగా బయలుదేరిపోమ్మని చెప్పి నేను వచ్చేశాను.
0: భగవాన్ సెడ్, చంద్రమౌళి, ఐ విల్ నెవర్ బ్రేక్ మై ప్రామిస్ యాజ్ పర్ మై ప్రామిస్ వెల్ ఐ కేమ్ హియర్ to see her last moment.
1: అప్పుడు చంద్రమౌళి కూడాను చాలా ఆనందించాడు.
0: Chandramouli was also very happy.
1: గ్రామంలోకంత పెద్ద సుబ్బమ్మ.
0: And Subbamma is elder to her.
1: ఆ గ్రామం యొక్క ప్రాపర్టీ అంతా కూడాను సుబ్బమ్మ పేరుతోనే ఉంది.
0: The whole property in that village belongs to her.
1: అలాంటి ఆ పెద్ద ఆమెను అందరు కూడాను గౌరవించేటువంటి వారే.
0: All respected Subbamma.
1: కాని స్వామి వచ్చి చేర్చిన తర్వాత ఎవరి ముఖము చూచలేదు ఆమె.
0: But ever since she met Swami, she didn't care anymore.
1: తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను స్వామి పనులే స్వామి పనులే స్వామి పనులే.
0: Right from dawn to dusk, she attended all jobs, works associated with Swami.
1: నేను అప్పుడప్పుడు చెప్పకుండా ఎక్కడైనా బయటికి పోయినప్పుడు కొండలంతా తిరిగేటువంటిది పాపం ఆమె.
0: Then Bhagwan left this place without telling anybody. She used to search for Bhagwan.
1: Oka bag lopala.
0: In a bag.
1: Oka tiffin carry pettukoni.
0: With a tiffin carrier inside.
1: Upma, dosa, vada, idli, ivanni chesukoni pettukunnatundi papu.
0: With that carrier, upma, vada, idli, she was carrying that.
1: Dosa kudalu pettukunnatundi.
0: Including dosa.
1: Akkada bothane swami em techchao అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను.
0: సపోజింగ్ స్వామి ఆస్క్ వాట్ ఇస్ దట్ యు బ్రాట్ ఫర్ మీ, వెల్ షీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సే స్వామి వాట్ ఎవర్ యు రిలీష్.
1: నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను.
0: స్వామి సెడ్ గివ్ మీ దోశ.
1: దాన్ని ఒక తట్టలో పెట్టి నాకు అందించింది.
0: షీ సర్వ్డ్ ఇట్ ఇన్ ఎ ప్లేట్ అండ్ గేవ్ ఇట్ టు భగవాన్.
1: సుబ్బమ్మ ఈ దోశ నాకు బాగలేదు.
0: స్వామి సెడ్ సుబ్బమ్మ దిస్ dosa is not nice.
1: నాకు ఇడ్లీ పెట్టు అన్నాను.
0: I want idli.
1: ఇడ్లీ కూడాను వడ్డించింది.
0: She served idli also.
1: నాకు ఈ ఇడ్లీ కూడాను అక్కర్లేదు అన్నాను.
0: Swami said, I don't want idli now.
1: ఉప్మా పెట్టు అన్నాను.
0: Then I want ఉప్మా.
1: ఉప్మా కూడా పెట్టింది.
0: She served ఉప్మా.
1: తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల యొక్క పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ.
0: In fact, she prepares all these things right from the morning and waiting for Bhagwan.
1: ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు.
0: బికాస్ షీ వాస్ నాట్ ష్యూర్ వాట్ స్వామి వుడ్ ఆస్క్.
1: సుబ్బమ్మ నీవేం భయపడనక్కర్లేదు.
0: అండ్ భగవాన్ సెడ్ సుబ్బమ్మ డోంట్ ఫియర్.
1: నీ యొక్క భక్తి ప్రపత్తులు భవిష్యత్తులో ఇతరులకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ని ప్రశ్నలు వేశాను.
0: ఐ ఆస్క్ దీస్ క్వశ్చన్ ఐ హావ్ పుట్ దీస్ క్వశ్చన్స్ బికాస్ ఇన్ ఫ్యూచర్ ద వరల్డ్ షుడ్ నో యువర్ సిన్సెరిటీ ఆఫ్ డివోషన్.
1: అప్పుడు తర్వాత స్వామి మీరు తీసుకున్నారు కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం.
0: భగవాన్ యు యాక్సెప్టెడ్ బట్ కైండ్లీ సర్వ్ లిటిల్ టు మీ.
1: అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అద్ది కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను.
0: అండ్ స్వామి సర్వ్డ్ హర్ ఇడ్లీ అలాంగ్ విత్ చట్నీ.
1: ఈ విధంగా ఆమె అంత్య సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
0: She has spent all these days, including the last moment, blissfully.
1: ఇద్దరు బండిలో కూర్చున్నాము. చంద్రమౌళి మెత్తోలుతున్నాడు, స్వామి మీకు భక్తులపైన ఎంత దయ.
0: And Chandramouli said, Swami, how compassionate you are towards your
1: devotees. మీ దయను మేము ఇంత అని వర్ణించడానికి మాకు భాష లేదు.
0: We cannot estimate and describe your compassion for devotees.
1: ఆ భాష కూడాను మాకు లేదు.
0: We don't have that language.
1: సుబ్బమ్మ పైన ఉన్నటువంటి ఒక దయాకరుణ ఇంత అంత అని కాదు.
0: అండ్ యువర్ లవ్ అండ్ కంపాషన్ ఫర్ సుబ్బమ్మ ఇస్ బియాండ్ ఆల్ అవర్ ఎస్టిమేట్.
1: సుబ్బమ్మకు స్వామి పైన ఉన్నటువంటి ఒక భక్తి ప్రపత్తుడు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు వీలు కాదు.
0: సో ఆల్సో ద ఫెయిత్ అండ్ డివోషన్ ఆఫ్ సుబ్బమ్మ టువర్డ్స్ స్వామి ఆల్సో
1: ఇట్టి
0: గ్రేట్
1: కారణం. సుబ్బమ్మ యొక్క గతిని ప్రహ్లాదుడికి బట్టే ఎక్కువగా కనిపించింది వాడకు. సుబ్బమ్మ యొక్క భక్తి ప్రహ్లాదుడి వలె కనిపించింది.
0: Subbamma devotion is comparable to the devotion of Prahalada.
1: అప్పుడు ఆ బండిలోనే మేమిద్దరు కూర్చున్నాము.
0: Both of them sat in the cart.
1: తిరిగి వెనక్కి వస్తున్నాము.
0: And they were returning.
1: వెనక్కి వచ్చిన తర్వాత ఆమె భవనం ముందు బండి నిలిచింది.
0: And the cart stopped in front of the house.
1: అప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి స్నానం చేసి తర్వాత నేను బయటికి వచ్చాను.
0: Both of them got in after some time. Swami came out.
1: ఈనాటి నుంచి ఆనాటి వరకు కూడాను సుబ్బమ్మ యొక్క భక్తి భక్తి భక్తి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయింది.
0: ద డివోషన్ ఆఫ్ సుబ్బమ్మ is very well known to the whole world now today.
1: రెండవ దినమే బెంగళూరు నుంచి ఒకదాని పైన ఒకటి కార్లు అన్ని వచ్చినాయి.
0: Right from the following day, motorcade, many cars reached this place.
1: సుబ్బమ్మ బ్రతికిందట. సుబ్బమ్మ పిక్నిక్ తీసుకెళ్ళారట సాయిబాబా మాట్లాడుతూ వచ్చారు.
0: People went on speaking of this mystery, of this experience that Baba brought Subbamma back to life, that she was resurrected.
1: ఇవంతా మేము మాట్లాడుకుంటుండగానే సుబ్బమ్మ ఇల్లంతా నిండిపోయింది జనాలు.
0: In the meantime, the whole house of Subbamma was
1: Subbamma,
0: full of devotees.
1: ఎంత అదృష్టవంతురాలవు తల్లి నీవు.
0: Everyone started complimenting her. How lucky you are.
1: ఇతరులకు ఇచ్చినటువంటి మాటలు ఎట్టుండినప్పటికీ తమకు ఇచ్చినటువంటి మాటను స్వామి నెరవేర్చుకున్నాడు.
0: What are others may say, but Bhagavan will certainly fulfill the promise made.
1: ఇదంతా గమనిస్తూ ఉండినాడు కొండమరాజు.
0: All this is noticed by కొండమరాజు.
1: ఈ కొండమరాజు అంతా గమనించేసి కట్టకడపటికి ఆయనకు ఈ కోరిక వచ్చింది.
0: కొండమరాజు ఆల్సో హ్యాడ్ సిమిలర్ డిజైర్.
1: స్వామి మా కులంలో పుట్టారు.
0: యు ఆర్ బోర్న్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
1: మా వంశంలో పుట్టారు.
0: యు ఆర్ ఇన్ అవర్ క్లాన్.
1: మా వంశములకు తగినటువంటి ఒక కీర్తిని సంపాదించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు బ్రాట్ ది నేమ్ టు ది హోల్ క్లాన్.
1: అయితే నాకు ఈ జన్మ తరించాలి.
0: ఐ వాంట్ లిబరేషన్.
1: నా నోటిలో నీరు పొయ్యాలి అంత్యసమయంలో.
0: ఐ ప్రే టు యూ దట్ యూ షుడ్ బి నియర్ మీ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ అండ్ మేక్.
1: తప్పక దానిని అడుక్కోవలసినటువంటి విషయం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ మోర్ టు ఆస్క్.
1: నేను తప్పక పోస్తాను అని చెప్పాను.
0: అండ్ స్వామి సెడ్ yes, I'll certainly be with you.
1: స్వామి చెప్పిన తర్వాత ఇంకా తప్పడు అని ఒకే ఆనందం ఆయనకు.
0: And he was so happy because Swami will certainly stick to his promise.
1: Sari okanadu ratri aa intiki nenu vellanu nadchukoni poyanu.
0: One day night Swami went there walking along.
1: Appudu kotta mandiram nunchi oorleki nadchukone povali.
0: That was the only way to reach. One has to walk the distance.
1: Poyetappatiki chuchadu.
0: And he noticed
1: Kondamaraju.
0: Kondamaraju saw Swami.
1: Isharamma అని పిలిచాడు.
0: ఇచ్చాడు ఈశ్వరమ్మ
1: అనగా ఈ దేహానికి తల్లి.
0: ద మదర్ ఆఫ్ భగవాన్.
1: అప్పుడు ఏం మామా అని వచ్చింది.
0: అండ్ ఈశ్వరమ్మ స్టార్టెడ్ రీచింగ్ దట్ ప్లేస్ సేయింగ్ వాట్ ఈస్ ఇట్ యు వాంట్.
1: ఈ పొద్దు ఇంకా నేను ఉండను.
0: హి సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగ్.
1: కొంచెము పూర్ణం చేసి పెట్టు.
0: అండ్ గట్ ద సమ్ రైస్ పుడింగ్ బి రెడీ.
1: పూర్ణంలో ఇది పెట్టి కొంత ఒక చిన్నది ఒక ఓడిగా చేసి పెట్టు.
0: అండ్ ఆల్సో మేక్ సర్టన్ అదర్ ప్రిపరేషన్స్ ఆల్సో.
1: ఎవ్వరికి తెలీదు ఆమెనే చేసి పెట్టింది.
0: She alone made these preparations.
1: ఆమె చేసి పెట్టిన తర్వాత తను ఎక్కడో పోయినట్టుగా మైట్ బయటకు పోయినట్టుగా పోయాడు.
0: అండ్ కొండమరాజు లెఫ్ట్ దట్ ప్లేస్ యాజ్ ఇఫ్ హి హస్ గాట్ సమ్ జాబ్ టు లుక్ ఇన్.
1: ఆ లోపల తట్టలో పెట్టించాడు ఈ యొక్క ఓడిగను.
0: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: పెట్టి ఆయన వచ్చేటప్పటికి నేను తీసుకెళ్లి తట్టను పెట్టాను.
0: And Swami kept this plate in front of him.
1: Swami, ఏమి మీ శక్తి సామర్థ్యములు మాకేమీ అర్థం కావటం లేదే.
0: కొండమరాజు సెడ్, Swami, how powerful you are, how mysterious you are, we are not able to comprehend.
1: ఇప్పుడు పెట్టి దాన్ని కొంచెం కలిపి ఆయన నోట్లో పెట్టాను.
0: Swami mixed and made him eat.
1: అప్పుడు ఆయనకు 102వ సంవత్సరము.
0: He was age 102 at the time.
1: అట్టి వారైనప్పటికీ నడుచుకొని కొత్త మంది ఆయనకు వచ్చేటువంటి వాడు.
0: అట్ దట్ ఏజ్ ఆల్సో హీ కుడ్ వాక్ వెల్.
1: ఎందుకు నీవు ఇట్లా వస్తావు? పశువులంతా తిరుగాడుతుంటాయి, ఏమైనా నెట్టితే ఉడను, నువ్వు కింద పడిపోతే చాలా ప్రమాదం కదా అని నేను చెప్పేవాడిని.
0: భగవాన్ యూజ్ టు కాషన్ హిమ్, వై డు యూ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్, యూ మే స్లీప్ ఆన్ ద వే.
1: స్వామి, నీవే మా అండదండలుగా ఉంటున్నప్పుడు ఏ యొక్క పశువు వచ్చి నన్ను నొట్టుతుంది అని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వాడు.
0: And his response was this: when Swami, when you are by my side as a support, no other thing can come in our way.
1: Erga inga Kondamaraju inti daggariki vellanu.
0: And Swami went to the residence of Kondamaraju.
1: Atta poyi cheptiki tatta teeskoni vachindi Isharamma.
0: Isharamma brought the plate.
1: Idigo tata ee rotte meer tinandi, ee vodiki meer bhujinchandi.
0: And Bhagwan said, grandfather, you eat these preparations.
1: Noru techadu.
0: And he opened his mouth.
1: Nene tunchi konchi konchi konchi konchi notla pettu vachanu.
0: Swami made him eat bit by bit.
1: Ba enta maduranga untundali Isharamma, nivu enaadu kuda nu ilanti odiga cheyaledu kada, ee naadu enduku inta goppa odiga untundali ani chaala mechukonnadu.
0: And Kondamarasu prays Ishwarama. You never prepared like this. Preparations are excellent, he said.
1: Swami, nenu kori kori chestunte anni tappule jarigetundi. Inadu ye vidhanganu nenu koraledu. Tamaru chepparu, Swami ichadu, nannu nenu chestunnanu.
0: When I do it purposefully, things are not in the way as they are today.
1: Idi naa shakti samarthyamulu emi kaadu tanu mama anindi.
0: These are not my skills and capacities, no.
1: Appatiki pedda Venkatarazu, chinna Venkatarazu, atani kumarulu, vaallidduru kuda vacharu.
0: In the meantime, pedda Venkatarazu, chinna Venkatarazu sons reached there.
1: Vachetappatiki vaariki kuda koncham pettadu.
0: And Swami served them also.
1: Anta tini tarvata neelu thragadu. Amma naaku nidra vastu undi ani pandukunnadu.
0: Then he drank water and said, I am sleepy and rested.
1: Ame cheppindi Ishwarama, idi nidra kaadu.
0: Ishwarama said, this is not sleep.
1: Idi Swami yokka sankalpame.
0: This is Swami's will.
1: Ani cheppindi, inka andaru pondi ani chepparu.
0: And Swami said, let all of you go.
1: Nenu cheppanu pedda Venkatarazuku chinna Venkatarazuku kattalu gittanantha tayar chesi meer siddhanga undandi ani cheppanu.
0: Swami instructed pedda Venkatarazu chinna Venkatarazu to make all the preparations ready.
1: ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు.
0: ఆల్ కుడ్ నో దిస్.
1: దానివల్ల చెప్పిన మాటను దక్కించుకునేటువంటి వాడు సత్యసాయి బాబా అనేటువంటి పేరును ఆ కొండవరాజు ఒక్కతూరి పబ్లిష్ చేశాడు.
0: అండ్ కొండవరాజు పబ్లిష్డ్ అట్ వన్స్ సత్యసాయి విల్ సర్టన్లీ హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్.
1: అతని పేరే సత్యము.
0: హిస్ వెరీ నేమ్ ఇస్ సత్య.
1: సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
0: His name is Satya. Kondamarazu used to call Swami Satya, Satya.
1: Andaru kudanu ededo inkoka perutho pilustunte ee matram aa perlu upayoga pettaledu.
0: Others may call him in a different way, but Kondamarazu always addressed him as Satya.
1: Satya, Satya, Satya.
0: He always called him Satya.
1: Kani Grahamammai kudanu inkoka peru poyaledu. Satyam, Satyam, Satyam aneetundi.
0: But the mother also addressed him Satyam, Satyam, truth.
1: ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడాను ఏదో పేరు పెట్టుకునేది. నారాయణ, సత్యనారాయణ ఇట్లా ఇట్లా పిలిచి పేరు పిలిచేటువంటి వాడు.
0: బట్ అదర్స్ హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ కాలింగ్ భగవాన్ సత్యనారాయణ అండ్ సో ఆన్.
1: ఈ విధంగా జరుపుకుంటూ ఈ ఇరువురి జన్మలు సార్థకమైపోయినాయి.
0: థింగ్స్ వెంట్ ఆన్ బీ దట్ యాజ్ ఇట్ మే దోస్ టు ఆర్ లిబరేటెడ్.
1: ఈ విధంగా చెప్పిన మాటను దక్కించుకోవటం కోసం నేను ఎన్ని ఆటలైనా ఆడుతుంటాను.
0: భగవాన్ to fulfill the promise given, he will go to any extent.
1: కాని చాలా మంది భక్తులు మాటలు ఇస్తారు కాని నా మాట వారికి తగ్గించుకోరు.
0: But many people make promise, but they don't stick to their promise.
1: నాయన నిజంగా నేను వెంటనే ఉంటుంటాను, నువ్వేం యోచన పెట్టుకోవద్దు అని చెప్తే అప్పటికప్పుడు మాత్రము సరే అని అనేటువంటి వాళ్ళు మరి తర్వాత మర్చిపోయేటువంటి వారు.
0: When Bhagavan says, I am with you, I am always with you, I will take care of you, but we appear to have believed that at that moment and forget later.
1: Kalaku ee vidhanga tappinchukoni poyetunti varu.
0: That's how the people are. They don't believe.
1: Naaku mukhyanga talli tandri leni pillalnu chaala daggara teesukoni vaalla daggara poshinchalani naaku chaala aasa.
0: Swami really intends to take care of the orphans, those who are left with none. Bhagwan is their refuge.
1: Ippudu ade talli tandrulu lenatunti pillalnu అక్కడ మీరు చూచింటారు. పుట్టపర్తికి దగ్గర లోపలనే,
0: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి,
1: వారికి ఒక ఇండ్లు కట్టించి
0: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెమ్.
1: వాళ్ళకు వంటలంతా చేపించి
0: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ టు దెమ్.
1: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చాను.
0: అండ్ భగవాన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ఫన్స్.
1: వాళ్ళు ఇప్పుడు ఎట్ట ఉన్నారంటే,
0: హౌ ఆర్ దే టుడే,
1: చిన్న చిన్న పిల్లలు,
0: స్మాల్ చిల్డ్రన్.
1: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ చేయలేదు.
0: And in fact they didn't get through first class even.
1: First class kaakapoyinappudiki aa pillalu 10th class lo pass ayinaru.
0: And today they could pass 10th class.
1: Vaalle English nechukotam, vaalle Telugu nechukotam, vaalle anni vidhala paatalu vaadukotam, anni vidhala vaalle ippudu 10th class pass chesaru.
0: They have learnt all English language, Telugu. They started practicing music and they passed successfully the 10th class.
1: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగానే చేయాలి. దిక్కులేనటువంటి వారికి దేవుడే దిక్కు అని.
0: భగవాన్ ఈజ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్న్. వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి దట్ నీడ్ హిమ్.
1: కనుక నేను ఒక్కటే అని కాదు, చెప్పడానికి పోనుకుంటే ఎన్నైనా కానీ చెప్పచ్చు.
0: దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ కుడ్ బి షేర్డ్ విత్ యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు కూడా నాకెంతో ప్రేమ.
0: స్వామి లవ్స్ యూ వెరీ మచ్.
1: కనుకనే మీరందరూ కూడా మంచి అభివృద్ధికి వచ్చి మంచి పేరు తెచ్చుకోండి.
0: యూ షుడ్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ ఇన్ లైఫ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఆ పేరు తెచ్చుకున్నటువంటి వారికి నేను ఎంతైనా కృతజ్ఞతగా ఉంటాను.
0: అండ్ స్వామి విల్ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: మీకు ఏదడిగినా కూడా నేను ఇస్తాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
1: నన్ను నేనే మీకు ఇచ్చుకుంటున్నాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు ఆఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ టు యూ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ ప్రేమతత్వము నా యొక్క అనురాగతత్వమునకు అంటుకొని రెండు విధాలా కూడాను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ పర్ఫెక్ట్ యూనిసన్ అండ్ హార్మనీ, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ బిట్వీన్ స్వామి అండ్ హిస్ స్టూడెంట్స్.
1: అనేక రకములుగా కూడాను వాళ్ళు వాళ్ళకి తగినటువంటి యొక్క శిక్షలు రక్షణ రెండు కూడా కల్పించుకుంటూ వచ్చారు.
0: మెనీ పీపుల్ హ్యాడ్ శిక్షణ ట్రైనింగ్ రక్షణ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డివైన్ హ్యాండ్.
1: నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా దండించలేదు.
0: స్వామి నెవర్ పనిష్డ్ ఎనీబడీ.
1: ఎవరైనా పిల్లలు కూడా తప్పు చేస్తే ఆయన నువ్వు ఈ పని చేసావా మంచిది ఇక పని చేయదు అని చెప్పేటువంటి వాడిని.
0: ఇఫ్ ఎనీ బాయ్ కమిట్స్ ఎనీ మిస్టేక్ హీ జస్ట్ వార్న్స్ హిమ్ డోంట్ డూ దట్ డోంట్ రిపీట్ ఇట్.
1: కనుక నాకు కోపం అనేది ఎక్కడా లేదు.
0: స్వామి హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఎట్ ఆల్.
1: కానీ కొంతమంది ఈ కోపం లేకుండా ఉంటాడు సాయిబాబా అంటారు. వారి కోసమే కొంతవరకు గట్టిగా చెప్పవలసి వచ్చేది.
0: అట్లీస్ట్ ఫర్ ద సర్కమ్స్టాన్సెస్ హీ హ్యాడ్ టు పిక్ అప్ యాంగర్ అండ్ స్పీక్ హార్ష్లీ.
1: ఇవన్నీ కూడా ఏవి నా నుంచి వచ్చినవి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ నాట్ ట్రూలీ దేర్ విదిన్.
1: నోటి నాలుగు నుంచి వాళ్ళు ఏదో సరిచేసేయాలని వచ్చేటువంటి పెద్దవాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు కరెక్ట్ పీపుల్ వెర్బల్ ఓకల్ ఓరల్ ఎక్స్ప్రెషన్.
1: నేను ఎవరి అందరిపైన నాకు ప్రేమనే.
0: స్వామి లవ్స్ ఆల్.
1: ఈ ప్రేమ ఎవరికి కానరాదు.
0: అండ్ దిస్ లవ్ ఇస్ నాన్ అపేరెంట్.
1: ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అక్కడికి పరిగెత్తిపోతుంది.
0: దిస్ లవ్ విల్ బీ విత్ యూ. యూ మే బి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హియర్.
1: కనుక మీరు నాపైన ఏ ఉద్దేశం మీరు పెట్టుకోవద్దండి. స్వామికి మాపైన కోపమేమో, స్వామికి మాపైన అయిష్టమో ఏమో అని మీరు ఏమాత్రం తలచండి.
0: నెవర్ థింక్ దట్ స్వామి ఈజ్ యాంగ్రీ విత్ యూ. నెవర్ థింక్ ద స్వామి డిస్లైక్స్ యూ. నో, హీ లవ్స్ ఎవ్రీబడి ఆల్ ద టైమ్.
2: You were listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahashivaratri.

మారు మారు కాల్చి అతుకవచ్చు కమ్మరీడు, మనసు విరిగనేని ఈ మనసు.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamula kante tarinchutaku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూప ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్ నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchaam.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయముతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtana cheyatamlo idi vishwamune tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptiniga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: ఇట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి, సంకీర్తనమనగా ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eluvadinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagat antai kunu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatuvanti yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతానదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హి కెన్ మేక్ యు ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. How can anyone understand or describe how Ishvara's sankalpa is going to take place?
1: Adi nidanalagena pipilaka adi brahma paryantamu nive adi erungaru madigalangaru mudamujendaru bhuvinikondaru vivekamuna vattinchadannikaru virrevigadaru kaani chivarake melakedi sambhavinchunu teliyajalaru enta varalaina.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be the
1: result? Samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yandu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yandu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ టు గుడ్ అండ్ బ్యాడ్ వి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటం ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హాల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: The last one is all kinds of identity, ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుర్యా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: In all these six types of bhava, there is only some kind of an imagination, but not the true quality of God.
1: Shanti bhakti. Ee shanti bhavam nandu bhagavantuni yokka kirtanalu cheyatam.
0: The first one, the shanti bhava, to describe the glory of God by his shanti.
1: Bhishmudu shanti parvam nandu bhagavantuni shanti reetiga gaanam chestu vachadu.
0: Bhishma in the Shanti Parva was describing God as a form of Shanti.
1: Uttama kalamu, uttama sthanamu, pavitramaina divya dinamu labhinchalani aya anni vidhamula kodanu tyagam chesi bhagavantuni yokka sankirtanalu yendu tana kayamunu ankitam gavinchukuntu vachadu.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idi e uttarayana kalamu ani sankramana kalam ani bhishmudu vishesistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu kala nimitudu kala teetudu సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kalukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunuga avinchatamu idi balaheenata yokka lakshanam.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Inga sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa arjunudu krishnunaku aneka vidhamulaga kudanu sannihituduga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaram kudanu krishnunu sannidhiye pennidiga bhavinchukoni తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుణ్ణి అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున హు రిగార్డెడ్ టు బి క్లోజ్ టు కృష్ణ యాజ్ ది గ్రేటెస్ట్ థింగ్, అట్ ఆల్ టైమ్స్ వాంటెడ్ టు బి నియర్ టు కృష్ణ, బట్ హి రిగార్డెడ్ హిస్ క్లోజ్నెస్ యాజ్ వన్ ఆఫ్ రిలేషన్షిప్ బట్ నాట్ యాజ్ వన్ ఆఫ్ డివినిటీ.
1: ఈ సమీపత్వము కేవలము మానవత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది తప్ప దైవత్వమునకు అతి దూరము గావిస్తూ ఉంటుంది.
0: Such proximity is connected only with human relationships, but this goes very distant.
1: కారణమేమనగా సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: The reason for this is the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడాను తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంక దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: The next one is దాస్య భక్తి. A good example for that is the close relationship between Hanuman and Rama.
1: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ too is not an ordinary person.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోకవ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vadu hanumantudu.
0: He was one who could get by heart all the six shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమున నుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత, హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడాను అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారము సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా.
0: హీ డెడికేటెడ్ his own aspect to the God.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడాను అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని

0: అటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవు అని ప్రశ్నించారు.
1: When he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
0: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ, నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
1: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
0: Tana vachanamulandu kudanu dasatvame, tana pravartaniyandu dasatvame.
1: There was service even in his words, there was service even in his conduct.
0: Manasunandu kudanu dasatvame,
1: in his mind too it was filled with service.
0: Manovakar karmamuliyandu dasatvamunu anubhavinchadam cheta త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
1: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్, ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్, వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
0: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
1: Even in such a case of Hanuman, who had all the trikaranas filled with service, he too promoted only bodily connection.
0: Rama ante priti tappa maroka Krishna ante kuda athani ishtapadetunte vaadu kaadu.
1: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
0: Idi sankuchitamainatunte buddhi,
1: this is a narrow idea.
0: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితం చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
0: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్, సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
1: While the Vedas have been telling us that all the 1000 names and all the 1000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
0: Ikkada kodunu samachittam lekapovatam chetane hanumantudu konni kashtamulaku guri kavalsi vachindi.
1: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to
0: anduvalane oke janmamulone hanumantudu kodunu tarinchalekapoyadu.
1: This is the reason why in one birth Hanuman could not liberate himself.
0: Yeta vata దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of భక్తి.
0: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
1: The fourth one is వాత్సల్య భక్తి.
0: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
1: An example for this వాత్సల్య భక్తి is యశోద.
0: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులో తాము అంగీకరించేటువంటిది కాదు.
1: షీ వుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ది నేమ్ విచ్ వాజ్ గివెన్ అట్ బర్త్ బై హర్.
0: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: Okanoka samayamlo Uddhavudu Madhura nundi vachi Yashoda graham mundu digi Krishnuni yokka chema samacharamu telpadaniki vachadu.
1: On one occasion Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
0: Aaturatato Yashoda parigetti vachi Uddhava, నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
1: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
0: వెన్ ఈస్ హీ కమింగ్,
1: వెన్ ఈస్ హీ గోయింగ్ టు కమ్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
1: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said,

0: the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
1: యశోదకు కోపం వచ్చింది.
0: యశోద బికేమ్ యాంగ్రీ.
1: ఎవడా మధురాపుర విహారుడు, వాటితో నాకు సంబంధం లేదు.
0: Who is it that lives in Madhurapura? I am not concerned with.
1: Gopika mana sancharudu evado naaku teliyadu.
0: I do not know who fills the minds of the Gopikas.
1: Naa Gopaludu baagunnada.
0: I ask, is my Gopala well?
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను ఆదర్శించటం లేదు.
0: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అనే చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ యాజ్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి. అనురాగ భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి.
1: గోపికల భక్తి.
0: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపికలు.
1: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
0: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్డ్ మేనర్ అండ్ దే డూ నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
1: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
0: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relationship.
1: కాని దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
0: మెనీ పీపుల్ అక్సెప్టింగ్ సచ్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ గోపికాస్ హ్యావ్ ఆల్సో బీన్ మేకింగ్ దేర్ ఓన్ డివోషన్ టేక్ రాంగ్ పాత్.
1: వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చిడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
0: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచితుండు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట.
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: People who have such narrow ideas and narrow mind, even today, by ruining their own thoughts, they are taking to many wrong paths and wrong interpretations.
1: Gopikali yokka bhavamu poorna vishwasam tho koodinatvantadi.
0: The thoughts of Gopikas are filled with total belief, total faith.
1: Tama yokka kartavyanni gurtinchukoneetvanti yokka margamunu anusarinchetvantivi.
0: They have always taken a path by which they fulfill their duty.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example for this.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: God, with a view to test his devotees, undertakes several types.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: Some people get a doubt, why should God test us?
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: The earlier the test comes to us, the higher we can rise.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
0: The children who are studying, only when there is an examination and a test, they can move to the higher class. If there is no
1: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
0: We should regard all such tests as protectors to us.
1: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి యొక్క పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
0: ఇట్ వాజ్ యూజువల్ దట్ ది హస్బెండ్ ఆఫ్ దట్ పర్టికులర్ గోపిక ఆఫ్టర్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్ వుడ్ కమ్ లేట్ ఇన్ ది నైట్ అట్ 10 o'clock.
1: కానీ ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చి చేసినాడు భర్త.
0: సర్ప్రైజింగ్లీ దట్ డే ఇన్ అన్ ఇన్ఎక్స్ప్లికబుల్ మేనర్ ది హస్బెండ్ కేమ్ అట్ 6 p.m.
1: వచ్చినటువంటి భర్త ఆలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
0: ది హస్బెండ్ హూ కేమ్ అపియర్ టు హావ్ బీన్ వెరీ టైర్డ్ అండ్ హి వెంట్ టు స్లీప్ ఇన్ హిస్ బెడ్రూమ్.
1: గోపిక చూచింది.
0: గోపిక లుక్డ్ అట్
1: అయ్యో భర్త అలసిపోతూ వచ్చాడే అని ఆమె కూడాను అతనికి ఏమాత్రం కూడాను తొందర నివ్వకుండా తాను కూడాను దీపములు ఆర్పివేసి తాను కూడాను నెమ్మదిగా పండుకుంది.
0: గోపిక థాట్ దట్ ది హస్బెండ్ వాజ్ వెరీ టైర్డ్ అండ్ వితౌట్ డిస్టర్బింగ్ హిమ్ షీ పుట్ అవుట్ ది లైట్స్ అండ్ షీ ఆల్సో వెంట్ టు స్లీప్.
1: ఆ సమయమును పురస్కరించుకుని 7 గంటలకు కృష్ణుడు వచ్చాడు.
0: యూజింగ్ దట్ అకేషన్ కృష్ణ కేమ్ అట్ 7 p.m.
1: వచ్చి తలుపును తొట్టాడు.
0: హీ వాజ్ నాకింగ్ అట్ ది డోర్.
1: గోపికకు భయం వేసింది.
0: ది గోపిక వాజ్ అఫ్రేడ్.
1: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుడికి కోపము, తెరిస్తే భర్త కోపము.
0: హస్బెండ్ ఇస్ ఇన్సైడ్, Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
1: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
0: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
1: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
0: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
1: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటది.
0: ది గోపిక నియర్ ది డోర్ దేర్ ఇస్ ఎ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
1: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండది గోపిక.
0: షీ వెంట్ టు ది కీ హోల్ అండ్ షీ వాజ్ ప్రేయింగ్.

0: O Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient. I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandhiya mundu memu.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కొడుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికాస్ ఎగ్జిబిట్ ఏ డ్యూయల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: Wherever there is such a duality, there is ignorance.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: Where there is ignorance, there is sorrow.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: What is the reason for this sorrow? It is ignorance.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: What is the reason for ignorance? It is duality.
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is
2: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణము.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: ఇంకా మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధ ఇస్ ది ఓన్లీ పర్సన్ హు
2: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్డ్ టు ఫర్గెట్ హర్సెల్ఫ్.
2: కాన ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనల యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్ అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన్.
2: దివ్యాత్మ స్వరూపులారా ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూపాస్ ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
2: దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదాస్.
2: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకంలో రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకును ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకమునకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are ప్రేమా. Two letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలనని ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హరా అనేయింది.
0: The same letters became హరా.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
2: దీనికి నామా అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామా.
2: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామా, వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
2: నా ఆ మా, 3 చేరితేనే నామా అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామా.
2: నా 0,
0: ఆ ఇస్ 2,
2: మా 5,
0: మా ఇస్ 5.
2: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
2: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
2: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
2: కనుకనే దీనినే సప్త స్వరములు అన్నారు.
0: This has also been called the Sapta Swara, the 7.
2: దీనిని సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
2: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
2: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
2: ఈ విధంగా కొడను చేర్చుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కొడను మరొక పేరు వచ్చేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
2: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
2: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్.
2: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
2: Nee bhavamulo porlali.
0: That thought should be full.
2: ప్రేమలో మునగాలి.
0: It should be dipped into
2: prayer. తర్ణయత్తుడు కావాలి.
0: You should forget yourself.
2: ఇదే తపస్సు.
0: This is called tapasu.
2: ఈ విధమైన సంకీర్తన తనను తాను తరింపచేయటమే కాకుండా విశ్వమును కూడా తరింపచేస్తుంది.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
2: ప్రేమ స్వరూపులారా, ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఏ పరమహంస.
2: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆర్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
2: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
2: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
2: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
2: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to
2: you. ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కాని రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you but they can never help you at any.
2: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నిండి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
2: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
2: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
2: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
2: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
2: Evare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
2: nishwarthamainatundi deento bhagavantanni prarthinchu.
0: You pray to God in a selfless.
2: Nee vishwasam needi.
0: Your faith is yours.
2: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
2: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
2: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
2: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
2: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
2: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్యః. నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
2: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషిపైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: You cannot catch hold of God by merely thinking of him.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: One has to totally surrender to God.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: When once you surrender, you and God become one.
1: ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: This principle of oneness, the unity, is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that nor the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనం ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine. Surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణుడు యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: So it's not enough if you merely think of God.
1: దైవానికి అర్పితం కావాలి.
0: You have to offer yourself totally to God.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: You are the spark of the divine.
1: భగవంతుడు బింబము.
0: And God is the offer.
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: I merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారము చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికము యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way. And we have forgotten the objective of inward path.
1: Pradhyana, Shastri Varu, Gayatri Mantra Nu Upadesham Chestu.
0: This morning, Shastri Ji, by
1: Gayatri, Panchamukhi Swarupani Annaru.
0: Described Gayatri with five faces.
1: Anaga, Yemiti Aidu Mukhamulu.
0: What are these five faces?
1: Panchamukhi.
0: Five-faced one.
1: Andulo, Shabda Brahmamu. Adi Shabdamayinatunti, Om, Modati, Mukhamu.
0: The first face is primal sound, Om.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగో ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదో ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
0: That is the cosmic form. That is the divine
1: form. భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందసా మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికే ఆధారమైనటువంటిది, ప్రాణమునికే మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవత స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవత స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ఇస్ ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాగం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకనే ఇటు ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhur bhuvasvaha. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
0: We have to understand the meaning of bhur bhuvasvaha.
1: Anaga bhulokamu, bhurlokamu, swargalokamu ani manam bhavistunnamu.
0: We think the three words, bhuloka, bhuvarloka and swarloka.
1: Ee moodu lokamulu ekkada untunnayi?
0: Where are these three words?
1: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in
1: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, స్వర్గలోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క జోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహా అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dalini Vedam nandu prajnanam brahma annan.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated
0: awareness. Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudi endu untunnayi.
0: This constant integrated awareness is in man.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉంటుండాలి.
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అదియే ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీనిని పురస్కరించుకొని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, Clean, Krishnaya, Govindaya, Gopijana Vallabhaya, Swaha.
1: Clean, Ade Prudvi.
0: Clean is earth.
1: Krishnaya, Ade Jalamu.
0: Krishnaya, water.
1: Govindaya, Ade Agni.
0: Govindaya, fire.
1: Ade Agni.
0: That is fire.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్స్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్స్ స్పేస్ ది స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
1: సర్వ జీవులు ఎందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఈ ప్రపంచములకు ప్రాణమే పంచభూతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: దీన్ని సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: ఇస్ వాట్ ఈస్ సెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: దట్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: ఈ పంచభూతములు ఏమిటి?
0: ఫైవ్ ఎలిమెంట్స్
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi Bhagavat Swarupame.
0: Earth is divine.
1: Kanukane Bhaktulandaru Bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: Bhudevi ani pilustunnaru.
0: Called Bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi Ganga Devi antunnaru.
0: We call water Ganga Devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా డివైన్.
1: మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విండ్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కరుకని భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: So we call God as the one who lives in our heart.
1: ఎక్కడ నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: నీ ఎక్కడ వచ్చిన వాడు కాదు.
0: You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifested.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, he doesn't mean he has gone there.
1: భావమే ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: The whole universe is
1: సర్వం కల్విదం బ్రహ్మం.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
1: కనుకనే మన పేర్లను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సాధిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధయే కర్మః. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ అట్
1: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ యు కెన్ ఎక్స్‌పీరియన్స్ డివినిటీ.
1: చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is a rotten, that has faded away from God.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్. ఈ శుద్ధి అనేది
1: కలిగినంత మాత్రమున సరి అయినటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఎనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్ ఇస్ నాట్ వర్షిప్, ఇట్ ఇస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
0: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అతి సత్తును మనం పొందాలి.
0: We should reach that state of sat.
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That sat is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning పండితులు.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలు ఉండడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: In the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friend.
1: అతి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
1: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాల నుంచి నీరు వేరే అంత క్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk it feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: The separated friend joined me once again and so it's delighting.
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
0: This is true relationship between Nara and Narayana.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: It is relationship between object and reflection.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: It is relationship between the individual and the
1: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: When the individual joins the company of God, he will be happy.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్.

0: relationship between the individual and the
1: Jeevan
0: divine.
1: Devanto koodinappudu devudu entharo aanandanga untadu.
0: When the individual joins the company of God, he will be happy.
1: Kaani ee praaptamainatuvanti vishayavasamlo munigi,
0: because of sensual pleasure,
1: prapancha sambandhamainatuvanti yokka aanandamlo munigi,
0: because of worldly pleasures that he wants,
1: ee pravrutti yokka lakshanani aashinchi,
0: he wants all external pursuits,
1: ee dushyakalpitamaina jagattulo padipovatam cheta,
0: he gets himself drowned in the world,
1: daivudu chaala baadhapadtadu,
0: and he feels so sad having been away from God.
1: Ayyo nammu ee jeevudu.
0: God feels so sad that the individual left him.
1: Anduvallane atti bhagavantunuku itti vicharamu kaakunda cheyatam kosamani,
0: in order to see God would not be sad in a moment.
1: Tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu.
0: When once the surrender or offering takes place, God would be happy again.
1: Boggu ajnanam,
0: and the coal is ignorance.
1: Agni jnanam,
0: fire is wisdom.
1: Jnanajnanamulu rendu cheyatame kaakunda,
0: it's not the combination of wisdom and ignorance.
1: Daiva prema aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒకటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్, ద ఫైర్ అండ్ ద కోల్, జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్ విత్
1: రెండు ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి, ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: Ages may roll, pass on, but they can't.
1: కానీ దేవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్, బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
0: And in fact, there's no sadness.
1: Kani tana yokka mitrudu tanaku dooram aipothunnadu aneetundi baadha maatrame untundi.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: Ee jagattulo manaku shashvathamainatundi mitrudu bhagavantudu okkade.
0: There's only one permanent friend in this world, God only.
1: Ee laukikamainatundi friends anta kuda hello hello how are you goodbye goodbye intone manam ugirchipothundadi.
0: All worldly friends limit themselves with these three things: hello, how are you, goodbye.
1: Kani bhagavantudu hello anadu, how are you anadu, goodbye ani cheppadu.
0: God will never say hello, how are you, goodbye.
1: Kani bhagavantu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
0: When once you join one with God, you will be happy and he will be happy.
1: Kani edabaatu jariginappudu bhagavantu cheppadu kani baadha padutuntadu.
0: When there is separation, God would not stay, but he feels sad.
1: Enduku ee jeevudu ee vidhamaina pedamargam padutunnadu?
0: Why the individual is going in wrong?
1: Enduku ee satyanni marchipothunnadu?
0: Why has he forgotten?
1: Divyathaniki dooram avuthunnadu?
0: Why has he distanced from divinity? Why has he lost
1: his faith? Kani chaala baadha padutuntadu.
0: So feeling he feels.
1: Idi kuda bhagavantu nimittam kaadu,
0: is not for
1: bhaktuni nimittame.
0: God feels sad for devotee.
1: Edi chesina, edi chuchina, edi cheppina kani nee kosamani.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
1: Kanukane ee separation entundi chaala barinchukolenatundi jeevatvaniki.
0: Separation is unbearable for the individual.
1: Ramudu, Lakshmanudu, Sita tandri aadyanu puraskarinchukoni aranyaniki vellaru.
0: Rama, Lakshmana, Sita obeying the command of the father went to the forest.
1: Kani dari nadachi enda kannedugunnatundi Sita alasipoyindi.
0: Sita never walked that long distance. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramudu cheppadu, Lakshmana oka parnasara niyaminchudu ayana annadu.
0: Rama said, Lakshmana, build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami?
1: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear this harsh word.
1: Naa ishtam naaku veriga unda?
0: Do you have my own?
1: Nee ishtame naa ishtamu.
0: Your likes are mine.
1: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: I don't have any choice of my own.
1: నేను ఏం తప్పు చేశాను?
0: What mistake I committed?
1: నీ ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
0: You wanted me to build where I
1: అని రామా అని తల పట్టుకొని కూర్చున్నాడు.
0: He went on feeling very sad, bending his head.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: Sita watched the
1: scene. ఎందుకు నీ వంతు విలపిస్తున్నావు?
0: Lakshmana, why are you crying?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: What did your brother say?
1: ఏమి తిట్టలేదు కొట్టలేదు కదా?
0: He didn't accuse you, he didn't beat you.
1: నీ వంతు విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: Why are you crying like that?
1: Talli,
0: mother.
1: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayani maatram edabaatu jarugadu.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame naa ishtamu.
0: Is like for my life.
1: Kaku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
0: He left to my choice. Isn't that separation?
1: Ee edabaatu yokka sokaanu nenu bharinchukolenu.
0: I can't bear the suffering of separation.
1: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
1: దైవానికి ఒక క్షణం దూరం

0: ఉండకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
0: దైవ భావములకు మీ భావం విరుద్ధంగా ఉండకూడదు.
1: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రడిక్టింగ్
0: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: యువర్ థాట్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్
0: ఏకంగా ఉండాలి.
1: What should we want?
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
1: ద వరల్డ్ మే లాస్ట్ టుడే అండ్ మే వానిష్ టుమారో.
0: ఇంత కదిలిపోయే మేఘములే,
1: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ లైక్ ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్
0: సత్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ట్రూ.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: ఇటర్నల్.
0: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ ప్యూర్.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: దిస్ వేద సేస్
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: దిస్ వేద సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ ఇట్స్ ఎటర్నల్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ ఎవర్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
0: గాయత్రి ఛాందస మాత అన్నారు. ఈ ఛాందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛాందస్ సమేత.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన,
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
0: రెండవది అర్పితము,
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
0: మూడవది ధ్యానం,
1: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం
1: ఓం
0: తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. ఇవి వర్ణన.
1: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
0: ధీమహి అది ఏ ధ్యానము.
1: ధీమహి దట్స్ విజ్డమ్.
0: ధియో యోనో ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా నిర్మలమైనటువంటిదిగా నిశ్చలమైనటువంటిదిగా నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
1: ధియో యోనో ప్రచోదయాత్ ఈజ్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ దట్ నాన్డ్యువల్ విజ్డమ్.
0: ధ్యానము ప్రార్థన
1: అండ్ వన్ ఈజ్ ద ప్రేయర్ అదర్ ఇస్ సరెండర్.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
0: ఓ భగవంతుడా నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ బ్యాక్.
0: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైండ్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: వీ హావ్ ఎ సన్ అట్ హోమ్.
0: వాడు స్కూల్ పోతుంటాడు.
1: హిస్ గోయింగ్ టు స్కూల్.
0: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే, ఓ ఫాదర్ యూ హావ్ సో మెనీ కార్స్ సో మెనీ హౌసెస్ వై డోంట్ యూ గివ్ మీ వన్ బుష్కోట్.
0: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
1: డిస్క్రిప్షన్
0: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టించు.
1: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bush coat.
0: Adi ye daivam yokka hakku.
1: That's the right.
0: Bhaktuni yokka hakku.
1: That is the right of a devotee.
0: Bhagavantuni, O anugraha swaroopuda, akanda swaroopuda, విశాల స్వరూపుడ, కరుణా స్వరూపుడ, ప్రేమ స్వరూపుడ, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
1: You should not go on praising God. Oh God, your embodiment is very great.
0: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: You be ready to ask and pray to God with all the right.
0: భగవంతుని అడక మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other
0: than? సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
1: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వము చెప్పాను,
1: భగవాన్ said,
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: And in fact, the హృదయ is born.
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: And Hrudaya is the son of Atma.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకే.
1: రిలేటెడ్.
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు ఆ మనముడు ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
0: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది జాయింట్ ప్రాపర్టీ ఆఫ్ ది గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇన్హెరిటెడ్ బై గ్రేట్ గ్రాండ్ సన్.
0: గ్రాండ్ సన్ యొక్క కూడాను గ్రేట్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది.
1: గ్రాండ్ సన్ ఆల్సో హాస్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ది గ్రాండ్
0: సన్. కూడాను ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది.
1: సన్ హాస్ రైట్ ఆన్
0: దీనిని పురస్కరించుకుని బైబిల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్
0: సెడ్ శారీరక సంబంధమైనది కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
1: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఇస్ సెడ్
0: మానసికంగా చూసినప్పుడు
1: when we look
0: I am the son of God annadu.
1: Psychologically at the mental realm he said I am the son of God.
0: తర్వాత ఆత్మభావంతో కూడా ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ ఆత్మ హి సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: కనుకనే మనం దేహాభిమానంతో కూడా జీవుడు దేవుడిని భేదం పెట్టుకోవచ్చు.
1: విత్ ది బాడీ అటాచ్మెంట్ యూ మే కన్సిడర్ సపరేట్ ఫ్రమ్ గాడ్.
0: మానసిక అభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను, నీ అంశమే నేను.
1: అట్ ద మెంటల్ రెల్మ్ యూ మే ఫీల్ దట్ ఐ యామ్ యువర్ స్పార్క్.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే మన ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
0: ఏ నాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వెర్
0: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడీ
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్.
0: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటి.
1: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: మై గాడ్ ఇస్ వన్.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: ఐఎమ్ రిలేటెడ్.
0: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
0: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు,
1: హియర్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: మాస్టర్ ఇస్ వన్.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: డాటర్ లా విల్ సే అంకిల్.
0: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్, వన్ మే కాల్ ఫాదర్, గ్రాండ్ పా, వాట్ ఎవర్ మే బి.
0: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్ దట్.
0: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ ది బాడీ, ది వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్సెస్.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ డర్టీ వన్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: అఫ్లిక్టెడ్ బై డిజీజ్.
0: జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీద గలేని కంప, అప్పుల పదలము మనమెప్పు దలంప. నేను స్థిరమని నమ్మబోకు మనసా.
1: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరి పాదములు ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
0: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వి షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: సరెండర్.
1: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
0: When can you surrender? There should be friendship.
1: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
0: Then once there is friendship, there will be offering.
1: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
0: In fact, this friendship is the penultimate one.
1: భగవంతుడితో friendship కావాలి.
0: We should develop friendship towards God.
1: Near గా మనం ప్రయత్నం చేయాలి.
0: We should be near and near to God.
1: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
0: There comes from God the dearness.
1: ఆ డియర్నెస్ గాలి.
0: The dearness is the wind.
1: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
0: It is the dearness, the divine love, which is like the wind that blows, making the fire to burn
1: brilliantly. ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన చేస్తున్నాము.
0: In fact, we follow spiritual path.
1: సాధనే అవసరం లేదు.
0: In fact, you don't need spiritual practice.
1: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తియందు ఉంచుకుంటే చాలు.
0: Keep in view in mind this relationship.
1: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
0: ఇట్స్ ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
1: అది ఏ బ్రహ్మ,
0: దట్స్ బ్రహ్మ.
1: అది ఏ విష్ణువు,
0: దట్స్ విష్ణు.
1: అది ఏ ఈశ్వరుడు,
0: దట్స్ ఈశ్వర.
1: అంతా తానే.
0: సృష్టి
1: స్థితి లయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
0: ద క్రియేటర్, సస్టైనర్ అండ్ ఎన్హిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
0: We can't consider the creator, sustainer and the destroyer separately.
1: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: That Bhagavan tells us often.
1: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జి అంటే ఏమిటి?
0: What is G?
1: జనరేషన్ అనే పుట్టుక.
0: జనరేటర్ బట్ జనరేషన్.
1: ఇంకా ఓ
0: ఓ
1: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
0: ఓ ఆర్గనైజర్ ప్రొటెక్టర్.
1: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
0: And it should be the organizer for the generator.
1: D destruction. చూసారా, సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
0: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
1: స్థితి లయము,
0: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
1: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
1: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
0: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
1: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి ఎందు ఉండాలి.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
1: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
1: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
1: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: వీళ్ళందరూ ఆచార్యులు.
0: దేర్ ఆల్
1: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
1: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
0: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
1: స్వామి, నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
0: ప్రే టు ఈశ్వర స్వామి పాడన్ ఫ్రీ ఆఫ్ డిస్టెన్స్.
1: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
0: ఆదిశంకర ఫస్ట్.
1: ఆర్యాంబ కుమారుడు.
0: అండ్ స్థానం ఆర్యాంబ.
1: అక్కడ వెళ్ళి
0: హ్యావింగ్ గాన్ దేర్,
1: స్వామి,
0: స్వామి,
1: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
0: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
1: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
0: వాట్ ఇస్ ద సిన్ హి ఎంక్వైర్డ్.
1: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
0: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
1: నీకు వర్ణించడానికి భాష లేదు.
0: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
1: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
0: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు
1: కాంప్రిహెండ్. అది నేను చెప్పాను.
0: దట్స్ వాట్ ఐ సేడ్.
1: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిలేశ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
0: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
1: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
0: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ venture to do it, isn't
1: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం.
0: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ది సేమ్.
1: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
0: యు ఆర్ ఆల్ పర్వేసివ్.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వశక్తిమయుడు.
0: ఆల్ పవర్ఫుల్
1: అని నేనే వర్ణించినాను.
0: ఐ డిస్క్రైబ్ యు లైక్.
1: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
0: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్
1: ఇది పాపం కాదా?
0: ఇజన్ దట్ ఇస్
1: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
0: And God is everywhere. Why should I come to Kashi?
1: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం.
0: So feeling is one thing, action is different. It is, isn't that the same?
1: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: It only means the thought, word and deed should be perfect
1: unity. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ డిస్హార్మోనీ ఇన్
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింప చేసే నిమిత్తమై ఆదిశంకర్ కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర్ స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
1: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
0: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
1: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
0: శంకర
1: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
0: ఎంటర్డ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైన యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్ ఇష్టన
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: ఇట్ దేర్ ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టావు.
1: దేర్ యూ సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ మేక్
0: ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఈస్ గాడ్ అంటావు.
1: యూ సే దేర్ ఈస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటావు.
1: దెన్ యూ సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి చేయలేదు.
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ దిస్ సెంటెన్స్.
0: గాడ్ ఈజ్ నో వేర్.
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ. గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: సో ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: You understand the underlying principle of unity.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: This is the goal of the
0: spiritual. ఇది సాధన యొక్క లక్ష్యము.
1: This is the aim of spiritual.
0: ఇది సాధన యొక్క సారము.
1: It is the essence of spiritual practice.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్.
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కానీ తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది
1: కోహం. హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నా.
1: నౌ ఇట్స్ థ్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నా.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్.
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువెలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ జ్యువెలిజం ద జ్యువెలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యువెలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకో పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్స్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్స్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దే ఆర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యు ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాల్యూలెస్
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యువెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్
0: ఇన్ ఇనపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుప పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యువెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీక్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది. అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ ప్రేయింగ్ I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: వాట్ కాస్ట్లీ థింగ్స్ ఈస్ గోయింగ్ టు గివ్.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: ఐ వాంట్ దట్ నాన్ యూర్ బ్లెస్. ఐ వాంట్ దట్ ఎటర్నల్ బ్లెస్. అండ్ దట్ ఐ వాంట్ దట్ బ్లెస్.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్.
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: chaala vivekiyai,
1: being so intelligent,
0: magidi tannerugudu mandamathudu,
1: having studied, having been so intelligent,
0: enta chaduvu chadivi,
1: in spite of
0: yeniti unnanu teenuni gunammu maraledu.
1: In spite of all high education, the mean man will never
0: tarachi chaduva chaduva.
1: In fact, the whole
0: tarka vadame kani
1: involves in
0: argument. Gnanam eppudu pondaledu.
1: Your study will make you to argue, but you will not have moral knowledge.
0: Chaduvu chaduvu chadivi chaavandaneetiki chaavuleni chaduvu chaduvali.
1: At all, having studied lifelong, ultimately you have to die. Study to be more.
0: Adi amrutasya putraha.
1: You are the son of
0: immortality. Amrutasya putraha. Neevu amrutaputrulaina.
1: You are the son of immortality.
0: Atti amrutatvani neevu chusko.
1: Understand that.
0: Atti amarakkani neevu pondu.
1: Be immortal.
0: Atti ananda swaroopani neevu nundu.
1: Be the form of bliss.
0: Ilanti prabodhistu ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని కైవక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వెన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ దిస్ వే, యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: యు పే వాటర్ ట్యాక్స్ టు మున్సిపాలిటీ ఫర్ సప్లైయింగ్ వాటర్ టు యూ.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ, పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల, మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్, యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: మదీయ
0: ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: From you got this family.
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్, సో యూ మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హాస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యూ డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగని ఎత్తురా.
1: Such people, can they ever know me?
0: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
1: What is the use of your intelligence?
0: ఏమి ఫలము?
1: What is the use of?
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: Though it is said openly, you don't listen to good things.
0: చెడ్డ మాటలంటే చెవిని ఏరు.
1: Bad words immediately
0: get into your ear. డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో.
1: బ్యాడ్ వర్డ్స్ విల్ గో డైరెక్ట్లీ ఇన్ యువర్ ఇయర్.
0: మంచి మాటలు దిన్నము చెప్తున్నప్పటికీ కొంచెమైనా శోకం అక్కడ.
1: దో గుడ్ వర్డ్స్ ఆర్ సెడ్ రిపీటెడ్లీ, యు డోంట్ లిసన్ టు దెమ్.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడి యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యూ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: రీడ్ గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి,
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి, ఇది ప్రాప్తమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి,
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమానందం,
1: సుప్రీం బ్లిస్,
0: యోగానందం,
1: అద్వైతానందం,
0: సచ్చిదానందం, అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ వితిన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ వితిన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: అండ్
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్, దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్ తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు
0: ఆ ఇంటి. అంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళని అంత ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కబర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రా.
0: వాడు దీనికి ఏడుపు అంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రా.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: యు ఫాలో ది ట్రూత్ యు విల్ హావ్ ది హ్యాపీనెస్.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: వెన్ యు ఫాలో సత్య ద ట్రూత్ లక్ష్మి వెల్త్ విల్ ఫాలో.
0: ఇంకా రెండవది ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: జెలసీ దట్ విల్ మేక్ యూ మిజరబుల్.
0: ఈ యొక్క జెలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జెలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జెలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: నీ
1: బుద్ధి అంటే
0: కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యూ కర్మంత
0: సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
1: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ ది సేక్రెడ్ థాట్స్ యూల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
0: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ యూల్ బి మిజరబుల్.
0: అన్ని బలములు ఉంటుంది దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్ వాట్ ఇస్ ది యూజ్.
0: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: దైవ బలము లేక దాసుడగును.
1: If we don't have the strength of God, support of God,
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: He is so strong.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అస్త్ర
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: powerful,
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: had knowledge.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయి.
1: Yes, all forms of knowledge, the weaponry, the intelligence,
0: and intellect. పతనం అయిపోయాడు.
1: Ultimately ruined himself.
0: దేహ బలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యూ మే బి ఇంటెలిజెంట్, యూ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: When once you entertain sacred thoughts, you will be spiritual.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: because of the merit
0: ఈ నాడు ఈ పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమిచ్చింది.
1: Because of the merit of the several of the past
0: ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇదెవరు?
0: అదే మొన్న చెప్పాను.
1: వాట్ భగవాన్ సిద్ధార్థ
0: భవనంలో ఉన్నాడు, భవనంలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్.
0: రాతిలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద బర్రెల్.
0: ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్.
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్.
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు
1: Those that have come for Paduka Puja.
0: Inka laukikamu, laukikamu, laukikamu lone prabhishistunnaru.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు, నిప్పట్టు, ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్ and therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there in there.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poorna chandra hall anta kuda ee tindi tone cheri poyi untundadi.
1: All Poorna chandra aitoru is full of these sweets and fruits.
0: ఏ నేను కుంభకర్ణ అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఫర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్, టు సెపరేట్, టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజన్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాజ్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒక్కటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టెడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డర్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: ఎస్టర్డే అష్టం చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు అష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేర్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి కళాతురికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: All these material objects don't bring hereafter.
0: ఇదంతా కూడా భూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: All this is భూ, this material.
0: సువహ నాకు కావాలి.
1: He wants సువహ.
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సేక్రెడ్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: అటైన్
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ దానికి
0: అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: మొత్తం
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంతా ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ది ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: అండ్ ఇట్ ద హనీ బీ దట్ బ్రింగ్స్ హనీ ఫ్రమ్ డిఫరెంట్
0: ప్లాంట్స్. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది.
1: హనీ బ్రాట్ ఫ్రమ్, కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈస్ కెప్ట్ అట్ వన్ ప్లేస్.
0: అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్ కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: tender unity.
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: And our heart will have that purity.
0: ఈ ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: When the heart enjoys purity, it joins the divinity.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the relationship between the purity, unity and the divinity.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు రెండు ఆచరణలో
1: పెట్టడం లేదు.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డెడ్.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంతవి.
1: బై లిసనింగ్ టు ద మిస్టర్ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దానిని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా
1: రక్షిస్తుండాలి. ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్.
0: వెలిగిస్తుండాలి.
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్. ఇదంత
0: జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మ జ్యోతి.
1: అండ్
0: ఆత్మ జ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమ్ ఇన్ ద హోమ్.
0: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp
0: ee meva jyoti kante prakashavantamaina marokati ee ekathalo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love, everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvanni meeru abhiruddhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamaina panu chesinappudiki avi kudunu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: ee office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani ee భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసు.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crowns.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
1: And all these jewels make God also awkward and ugly.
0: Natural విగ్రహం చూస్తుంటే ఎంత ఆనందం వస్తుంది.
1: You'll be so happy if you watch that natural idol.
0: దాని అంతా ఎంతతో మేకప్పులు చేసి ఇదొక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup and it's just.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels. Anywhere.
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు?
1: Do you think God is poorer than you?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: Why do you carry?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: You, it's your narrow mindedness.
0: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నేరో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is a charity which is the jewel to the hand.
0: సత్యం కంఠస్య భూషణం.
1: Truth is the jewel to the throat.
0: శ్రోత్రస్య భూషణం జ్ఞానం.
1: The listening to the sacred text.
0: ఇలాంటి నగలు మనకు ఉండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: When these jewels are there, why do you need other jewels?
0: కంఠానికి ఒకటి ఉంటుందా సత్యమైనటువంటి జ్యువెల్,
1: అండ్ యూ హావ్ గాట్ దిస్ ట్రూత్ ఆఫ్
0: ది జ్యువెల్, ధర్మము దానము అనేటువంటిది,
1: అండ్ ది చారిటీ అండ్ ధర్మ ఆఫ్ జ్యువెల్స్,
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది, దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి,
1: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ది జ్యువెల్ టు
0: చెవులు, సరైన కంకణాలు వేసుకున్నావు,
1: అండ్ యూ హావ్ గాట్ ఇయర్ రింగ్స్,
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు,
1: యూ హావ్ ది నెక్లెస్,
0: చేతికి కంకణం ధరించావు, ఇంకేం కావాలి? ఇది ఏ సరైనటువంటి నగలు? ఏదో పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇది ఒక ఆట.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేడ్ ఆఫ్ డైమండ్,
0: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్లే, తీసుకునే వాళ్ళు షో వాళ్లే, షో
1: దోస్ దట్ ఆఫర్ దే స్పీక్ ఆఫ్ షో,
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు,
1: దే ఆర్ నో డివోటీస్ అట్ ఆల్,
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు,
1: ద వన్ హూ రిసీవ్స్ ఇస్ నో గాడ్,
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు,
1: సో గాడ్ షుడ్ నాట్ రిసీవ్ అండ్ డివోటీ షుడ్ నాట్ గివ్,
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ టు బి గివెన్, వాట్ ఇస్ టు బి రిసీవ్డ్,
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి,
1: యువర్ ప్యూర్ లవ్ ఇస్ టు బి ఆఫర్డ్,
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి,
1: అండ్ యూ షుడ్
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం,
1: దీస్ ఆర్ థింగ్స్ టు బి ట్రాన్సాక్టెడ్,
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ప్యూర్ హార్ట్ టు హార్ట్,
1: ఇట్స్ ఓన్లీ గివ్ అండ్ టేక్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్,
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్,
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్,
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్,
0: పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు,
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఏ బెగ్గర్,
0: భగవంతుడు బిగ్గర్ నాట్ బెగ్గర్,
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఏ బెగ్గర్,
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు,
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్,
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు,
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్,
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు,
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్,
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి,
1: టీచ్ హియర్ ఇన్ భారత్,
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి,
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ,
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి,
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది
0: మిస్టేక్, నిన్ను నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిస్థితుల్ని చేయగలవు,
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్,
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని,
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్,
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు,
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్,
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్,
1: true spirituality is a connection between heart to heart, love to love,
0: idi manam cheyavalsinatundi pani,
1: this what we are supposed to do,
0: kapaina ee vidhamaina petta tattalanta techi aa Purnachandra hall tho anta nindi poyindi,
1: the whole Purnachandra hall is full of these plates,
0: nen ninnine శ్రీనివాస్ కి చెప్పాను ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను,
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్ వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ టేక్ దెమ్ బ్యాక్,
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు,
1: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి,
0: నేను ఏది తినను,
1: భగవాన్ డజంట్ ఈట్,
0: నేను తినేది వినేది ఒక్కటే,
1: వాట్ హి ఈట్స్ వాట్ హి లిజన్స్ టు హిస్ వన్,
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్,
0: నీ ప్రేమను తింటాను,
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్,
0: ఆ రెండింటిని నాకు అందించండి,
1: ఇంకా
0: మిగిలిన ఏది కూడా మీరు తీసుకెళ్ళాలి,
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్,
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే, అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి,
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ, వాట్ ఎవర్ యూ మే డూ మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్,
0: ఈ భక్తితో ఈ ప్రేమతో చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది,
1: విత్ డివోషన్ అండ్ లవ్ దే యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్ దట్స్ ఎనఫ్,
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: రీచ్ లంక
0: ఎట్ట పోయి చేరేది,
1: హౌ టు రీచ్,
0: అందరూ కూడా వానర్లు ఇక్కడ చేరిన వాళ్ళంతా,
1: ఆల్ మంకీస్ అసెంబ్ల్డ్ దేర్,
0: ఎవరు వానర్లు,
1: హూ ఆర్ మంకీస్,
0: తోకున్న వాడు వానరు,
1: వానర
0: తీసుకుంటే నరుడు,
1: వానర ఇస్ వన్ విత్ వాలా ద టెయిల్,
0: వా నర,
1: వా నర,
0: వా అంటే వాలము,
1: వా మీన్స్ వాలము టెయిల్,
0: వాన్ తగ్గొట్టేస్తే నరుడు అయిపోతుంది,
1: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర ద హ్యూమన్,
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు,
1: వాట్ డిడ్ దే వాంట్,
0: హనుమంతుడు పరమ భక్తుడు,
1: హనుమాన్ ఇస్ నాట్ ఎన్ డివోటీ,
0: స్వామి
1: స్వామి
0: మీ నామే దీన్నంత దాటించగలదు,
1: యువర్
0: ఈ సముద్రాన్ని దాటించగలదు,
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదట రామ రామ రామ రామ అని రాళ్ళంతా వేశారు సముద్రంలో,
1: ఈవెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్,
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా,
1: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్,
0: కానీ ఎత్త అవుతుంది, ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎత్త తీర్ దాటుతాడు,
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్ వన్ బౌల్డర్ ఓవర్ దేర్,
0: రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి,
1: అనదర్ సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్,
0: ఒక రాయి పైన రా రెండవ రాయి పైన మా రాసిన రెండు చేరుతూ వచ్చేసాయి,
1: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా అనదర్ స్టోన్ మా అండ్ బోత్ జాయిన్ టుగెదర్,
0: ఈ రెండు చేర్చు అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరాం అని అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో,
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరాం సాయిరాం దట్ వేర్ డస్ ఇట్ గో,
0: రా మా విడివిడిగా రాసేటప్పుడు ఆ రామ రెండు చేరిపోతుంటాయి.
1: When these two letters Rama, Ra and Ma,
0: ఈ యుక్తిని మనం తెలుసుకోవాలి.
1: These things
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: This kind correct procedure is devotion.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: And the procedure is yoga.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: How should we chant?
0: శాంతంగా స్మరించాలి,
1: peacefully.
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
1: Sacred feeling.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళైంది, ఎట్లా ఉన్నారు?
1: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
1: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ,
1: ఫస్ట్ పీ ప్యూరిటీ,
0: రెండవ పీ పేషెన్స్,
1: సెకండ్ పీ పేషెన్స్,
0: మూడవ పీ పర్సివరెన్స్,
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
1: With these three P's in hand, he'll be like this for any length of period of time.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: So everyone should have these three P's.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: Develop purity.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: Develop
0: peace. ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: And the patience is your jewel ornament.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: Without peace, what power is this life?
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్,
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
1: గివ్ అప్ ది లో డిజైర్,
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్.
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యు కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్, ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంత బలం వచ్చేస్తుంది.
1: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచాన్నంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్విప్రాభవదావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇస్ ఓన్లీ లెటర్, ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: లెట్ ఇస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
1: లెట్ ఇస్ గో అలాంగ్ ది డివైన్ పాత్.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: చెప్పాడు, హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీస్.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్, పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము,
1: లాస్ట్ వీక్,
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టరు, హోమియోపతిక్ డాక్టరు,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వి హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10th శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమీడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హి మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హి మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ his bhakti devotion, my shakti, my power,
0: enjoy it. Baba aa deham enta prashinchi poyinappudikini enni vyadulu undinappudikini sahinchukoni bharinchukoni aa patient aa vidhanga vastunnadu. Baba,
1: though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: Aa bhaktiye atani rakshistundi.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతను రక్షిస్తుంది కానీ,
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్,
0: త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు.
1: హి అండర్వెంట్ డిఫికల్ట్.
0: భార్య మరణించింది,
1: వైఫ్ డైడ్,
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సఫరింగ్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ అండ్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముని పైన కూడా కోపం వచ్చేసేసింది.
1: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు గివ్.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్
0: శక్తి. నీ శక్తియే వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమ్మీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్డ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారధి దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలికి
1: can the mortar be tied?
0: Let me devi valachuna.
1: Will the goddess of wealth love you?
0: Lakshmanundu kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sutra buddhi gala bharatudu chuchi chuchi brukuna.
1: Of all the
0: aparama shakti yantu gopara.
1: Of all the people highly intelligent Bharata waiting for long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: అయ్యో రామశక్తి ఇచ్చింది కాదు, గొప్పది. నా బలహీనత ఇంతవరకు నన్ను ఈ బాధ పెట్టింది.
1: రామాస్ పవర్ ఈస్ హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అండ్ లిమిట్లెస్. ఇట్స్ ఓన్లీ
0: దైవమును కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: ద డివైన్ పవర్ ఇస్ గ్రేటెస్ట్.
0: అదే డివైన్ పవర్.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్యమైన శక్తి
1: కంటే
0: లక్ష్మి దేవి వలచునా.
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ?
0: లక్ష్మణుండు కొలచునా.
1: విల్ లక్ష్మణ సర్వ్ యూ?
0: సుఖ బుద్ధి

0: మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: ద డివైన్ పవర్ ఇస్ గ్రేటెస్ట్.
0: అదే డివైన్ పవర్.
1: దట్ ఇస్ డివైన్.
0: ఆ దివ్యమైన శక్తికి మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
1: నథింగ్ ఇస్ గ్రేటర్ దాన్ ద డివైన్ పవర్.
0: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి.
1: దెన్ వన్స్ యు హావ్ డివైన్ పవర్ విత్ యూ, ద రెస్ట్ విల్ ఫాలో.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ ఎన్ అనుగ్రహ బల, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ గ్రేస్, what is it, the effect of the strength of the planets?
0: కనుక అనుగ్రహం కోసం పాటుపడండి.
1: And work for to earn God's
0: grace. కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: There lies the true bliss.
0: ప్రేమ ముదిత మనసే కగో.

0: this part of the Desha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajna, yaga have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakudu. తన జీవితములో సాధించవలసినటువంటి కార్యములలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించితమా మనము సర్వ సాధన యొక్క సారమును కూడా నువ్వు సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్, యూ వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: వన్ హూస్ బీన్ ది రిసిపియంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: సో లాంగ్ ఎస్ ద ఫుడ్ ఇస్ కుక్డ్ you have a need for the fire.
1: Once putti aina tarvata mantato manaku pani ledu.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: Bhagavat prema anetundi iniki patrulainatundi yokka sadhakulaku maroka sadhana anetundi anavasaram.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then, what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamulainatundi yokka bhrantula cheta tana jeevitamunu chuttabadukuni tadwara banditudavutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ishtamu, rendavadi aishtamu.
0: One is a liking, the other dislike.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్పుతూ వచ్చింది.
0: ఇన్ ద వేదస్ ద సేమ్ హాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉత్ప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: యు హావ్ టూ అదర్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్.
1: కవికర్షణ, విప్రకర్షణ.
0: Savikarshana and Viprakarshana.
1: Savikarshana anaga okka padarthamunu maroka padarthamu chentaku lagatamu.
0: The first one, Savikarshana, means trying to attract something through one entity.
1: Viprakarshana anaga okka padarthamu maroka padarthamu nundi dooram kavatam.
0: Viprakarshana, on the other hand, denotes trying to repel something through one object.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ దట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
1: ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ దిస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ హస్ బీన్ ఆల్సో కాల్డ్ భక్తి.
1: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెప్తూ వచ్చారు.
0: When this savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who's below you, then you talk of compassion or mercy or kindness.
1: కాని అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who's far above you, that is God himself, you talk about it as bhakti.
1: ఈ కవి చెప్తున్నటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This sadhikarshana bhakti once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి ఎందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: And in that bhakti denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvic.
1: ఈ తామసికం అనేటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మత్సరముతో కూడి ఉంటుంది.
0: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటాయి.
0: And this exhibitionism has a prominent place.
1: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను కోరి ఉంటాయి.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind have this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
0: Now this is something which is dotted.
1: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు ఎందు, భాగ్యములు ఎందు, కీర్తి ఎందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
0: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటారు.
0: For the ordinary man, this certainly looks to be an ordinary one.
1: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలుగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడాను సరియైనటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is a rajasic bhakti.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరనని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: This also has an element of duality in it.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
1: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
0: It again is an illusion for you to feel that you would like to put an end to your sins.
1: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహములో మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: Kani, ini parabhakti sambandham kaadu.
0: So, this attitude is not something which is tuned in to the other aspect.
1: Parabhakti yandu paripurna saranagati untuntadi.
0: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: Balichakravarti vamanaku sarvasthamunu darabosadu.
0: Emperor Bali gave his all to Vamana.
1: ఇది కేవలం అహంకార రూపం కాదు.
0: This is not a case of ego.
1: ఆడంబర ప్రదర్శనము కాదు.
0: Nor is it a case of exhibitionism.
1: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనినే శరణాగతి అని కూడా నువ్వు చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: Itti bhakti yandu konni vidhamulainatundi navavidha marthamulanu anusaristu vacharu.
0: In the such a type of bhakti, there are 9 distinctive categories.
1: Kani mari kotta mandi mantra tattulainatundi varu desham yokka avayavalato karacharanadi avayavalato శ్రోత్రములతో నేత్రములతో దైవార్పితము గావించి ప్రార్థకతను అందుతూ వచ్చారు.
0: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ద ఎఫికసీస్ ఆఫ్ ద మంత్రస్, హూ హావ్ సీన్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ త్రూ దిస్ మంత్రస్, హావ్ ఇన్ వేరియస్ వేస్ త్రూ ద మీడియం ఆఫ్ దేర్ ఐస్, త్రూ ద మీడియం ఆఫ్ దేర్ ఇయర్స్, త్రూ ద మీడియం ఆఫ్ దేర్ హ్యాండ్స్ బీన్ ఏబుల్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా అన్ని కూడాను దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
0: వాట్ ఎవర్ దే సీ, వాట్ ఎవర్ దే వుడ్ హియర్, వాట్ ఎవర్ దే వుడ్ స్పీక్, దే నో దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డివినిటీ ఇట్సెల్ఫ్.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: వాట్ ఎవర్ దే అండర్టేక్ టు డూ ఈజ్ ఫర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: వేర్ ఎవర్ దే మైట్ గో దే వుడ్ థింక్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద లార్డ్.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: దే ఐస్ వుడ్ బి టచ్ దట్ దే వుడ్ కాన్స్టెంట్లీ బి సీయింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్.
1: తన శ్రోత్రములు నిరంతరము కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: దే వుడ్ కాన్స్టెంట్లీ హియర్ ద అట్రిబ్యూట్స్ అండ్ ద చార్మ్స్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: సో ఆల్ సెడ్ అండ్ డన్, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కాని ఈనాటి భక్తి జగత్తులయందు యథార్థమైనటువంటి యొక్క అర్థమును గుర్తించుకుని లేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today, we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: Manasu yokka malinyamunu tuchaka shariramunaku pari paryayamunu snanam chesinappatikini taanu malinudai kaani parishuddhudu kaadu.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: Mutta enni paryayamunu mooti chuttu chippinappatikini అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశ కర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కొన్ని నిరర్థకం అవుతుంది. మన అదిష్టము నెరవేరకుండా పోతుంది.
0: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: Aithe mari oka unnatamaina sthananni kudanu manam vicharinchali.
0: But then we should also think of a higher goal.
1: Prakruti antey kudanu divyattamaina prati oka daiva swaroopamane bhavinchatamu marinta uttamamainatundi.
0: It is certainly a lofty idea to feel that the nature around us is a visible manifestation of God himself.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను 3 విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: Now also in relation to this nature, there are three distinctive types of argument advanced.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: The first is called ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: The second is called పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: The third is called నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
0: We should first spend some time on the first of these, ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He makes the atoms and the subatomic particles as the basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువు లేకుండా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండి ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు రెమ్మలు ఆకులు కాయలు పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
0: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
0: that his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
0: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరి అయిన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: That the one manifest as the many is shown in this case.
1: ఇంకా వివక్తివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
0: God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby you are subjected to a sense of suffering.
1: Daiva Chaitanyam anetvanti yokka deeni yandu daiva upadhi anetvanti maya tattvamuto ee prakruti swaroopam dharinchinadani.
0: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిదే ఈ చైతన్యము.
0: దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఉపాదాన కారణమైనటువంటిదే ఈ జగత్తు.
0: అండ్ వాట్ యు సీ ద స్ట్రక్చర్ అబౌవ్ ఈస్ దిస్ జగత్.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: బట్ దెన్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టు.
1: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
0: బట్ వాట్ యు సీ అరౌండ్ యూ టెన్స్ టు థ్రో యూ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ డెల్యూజన్.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: సమస్త జగత్తు అంతయి కూడాను చైతన్యమైనటువంటి యొక్క దైవత్వముతోనే ఇది జరుగుతూ ఉన్నది.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: సూదంతరాయి దగ్గర జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెలించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెలించుచున్నది.
0: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: ఏకవాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
0: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
1: కనుక జగత్తనగా వేరని దైవమనగా వేరని మనం భావించరాదు.
0: So we should not feel that this jagat of creation is something and God is something else.
1: Eka vasyam idam sarvam. Daivame sarvatra undinatvanti yokka chaitanya swaroopamga nirupistu untundadi.
0: That God exists in the form of this activity that you see around you.
1: I think ee upadana swaroopulainatvanti manavatvamunaku ee divyatvamu arthamayye nimittamai konni vidhamulainatvanti yokka నిమిత్త కారణమైన దైవత్వమే ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
0: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగిరావటము అని.
0: అవతరణ మీన్స్ కమింగ్ డౌన్.
1: దిగిరావటం అనగా ఎక్కడి నుంచి దిగిరావటం.
0: వేర్ ఈస్ హీ కమింగ్ డౌన్ ఫ్రమ్?
1: నిరాకారతత్వమైన స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగిరావటం.
0: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
1: అయితే నిర్గుణ భక్తులు నిరాకారతత్వమని ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
0: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
1: సగుణ భక్తులు అనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో వారు ప్రవేశిస్తున్నారు.
0: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of God.
1: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడాను మనో సృష్టి.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: వెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్ అరౌండ్ యూ.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యంను కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meaning.
1: ekam satya prabhodavatanti ani unnadi okkate ainappatikini aneka mandi aneka vidhamulaitpetti roopanamamulnu kalinchukuntu smarinchukuntu daniki nirupistu vastuntaru.
0: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: srishtilo etti bhedam kudanu ledu. కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టింక్షన్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ. దిస్ డిస్టింక్షన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వే యూ లుక్ అట్ థింగ్.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: ద సన్ ఇన్ ద హౌస్ అడ్రెసెస్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ఫాదర్.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
0: The same person is addressed by the wife as a husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
0: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందు ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
0: A tiny top in the household would address the same person as grandfather.
1: అదే ఇంటి ఎందు ఉండినటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: And if you were to ask a very old person in the house would regard this as
1: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
0: So the son regards him as a son.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
0: The mother regards as a son, the wife as a husband.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: The son regards him as a father.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
0: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
0: In the same manner, God is one and only one, and there is only one essence of divinity. But keeping in tune with the way one looks at him, he shows himself in different forms, different names.
1: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: This has been what we see right from ancient times downwards. That people have been looking upon God, have been building up their own bridges of friendship and fondness and liking for Him in their own chosen way.
1: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
0: In the same manner, the religions also took shape.
1: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
0: Also, our code of conduct of dharma,
1: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలముగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
0: This dharma, which is essentially a permanent entity, which has undergone transformation with the passage of time, we tend to feel that it is not a permanent thing, thereby we have suffered in the process.
1: మార్పు చెందేటువంటి ఈ జగత్తు నందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
0: This world which undergoes a radical change second to second, if the dharma also does not change in tune with the times, the world will come to an end.
1: పరిస్థితుల ప్రభావమును పరిస్థరించుకొని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
0: Dharma also has to undergo a change, keeping in tune with the change.
1: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మలు ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మలే అనుభవించాలి.
0: Each person is governed by a certain set of regimentation, keeping in tune with the place and the time of his residence.
1: Kanuka divyattamainatunte oka gamyamu pavitramainatunte sthanamu aadarshavatamainatunte oka margamu okkate ainappatikini manavulu tama tama abhishtamulanu nerveechukune nimittamai anukoolamainatunte margamulanu anusaristhu vastunnaru.
0: Therefore the goal is essentially divine, the goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
1: Matamulanniyu veru margambu okkate.
0: The faiths or religions could be different, but the path is the same.
1: Inaadu lokamulo manavu praminchetunte yokka brahmanulani chatriyulani sudrulani vaisulani inka enno manamu matamulanu manam srishtinchukoni aneka vidhamuluga దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
0: టుడే వి కేటగరైజ్ ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్ క్షత్రియస్ శూద్రస్ వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
1: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కాని అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దీస్ కేటగిరీస్ would have its own way of doing things, looking upon things, but their end goal is the same.
1: Kanukane matamulanniyu veru margambu okkate adi divyamaina margamu bhakti margamu.
0: That's why it has been said that the religions could be different, but the path is the same, that the path of bhakti.
1: Vastra bhedamu veru vastu okkate.
0: You could have different types of cloth, but cloth as such is the same.
1: Okkati pant ani pilavachunu, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనియన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కాని దీని యొక్క పదార్థము యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
0: యు కుడ్ హావ్ క్లాత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యాంకర్చీఫ్ బట్ ద బేసిక్ ఎంటిటీ కాటన్ ఇస్ ద సేమ్.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
0: యు కుడ్ హావ్ డిఫరెంట్ ఆర్నమెంట్ బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
1: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కాని ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
0: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ అవర్ సెల్ఫ్ విత్ కుడ్ బి సచ్ యాజ్ టు సూట్ అవర్ కన్వీనియన్స్, But the basic entity, gold, is the common
1: fact.
0: You could have different complexions of the cow, but the milk they give is the same.
1: నల్ల గోవు అని నల్ల పాలేమైనా ఇస్తున్నదా?
0: If you look at a dark black cow, do you expect to get black milk?
1: తెల్ల గోవు అని తెల్ల పాలను అందిస్తున్నదా?
0: Or a white cow, would it give you white milk?
1: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు అని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
0: Or where you have an intermixture of black and white in the cow's complexion.
1: కాదు, అన్నింటి పాలు యొక్క రంగు ఒక్కటే.
0: No, the color of the milk is the same.
1: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
0: ది
1: జీవ జంతువు వేరు, జీవుండు ఒక్కడే.
0: ది కలర్స్ ఆఫ్ ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ది మిల్క్ ఇస్ ది సేమ్.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: ది డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ జీవా ఇస్ ది సేమ్. యు కుడ్ హావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ బట్ ఎసెన్షియలీ ది నేచర్ ఇస్ ది
1: సేమ్. తెలియలేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడుతులై.
0: హీ డజంట్ నో దిస్ and he leads himself astray and suffers in the process.
1: ee bratuku nimittamai ee vidhamaina margamulanu manam avalambistunname kaani nijamaina tundi yokka aatmanantamunu anubhavinchetundi bratukunaku ivi ee maatram kudanu addu tagalavu.
0: For the sake of eking out a livelihood we undertake such path, but they do not take us any far.
1: kanaka sarvula yendu undinatundi yokka divyattamu okkate aneetundi tattvanni manam ee naadu gurtintumo aanaade manamu danyulam avutam.
0: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
1: Kalukune anadi kaalamulundi ee bhakti prapattula yokka tattvamulanu aneka vidhamuluga jagattunuku chaatutu vastu vacharu.
0: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
1: Bhakti ki minchinatvanti yokka tattvamargamu marokati ledu.
0: There is no path greater than bhakti.
1: ee premanugrahamunaku paatrulainatundi vyaktulu entaki danyulaina kavachu.
0: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
1: Shravanam, kirtanam, vishnu sranam, paada sevanam, vandanam, archanam, dasyam, sneham, aatma nivedanam unnaru. ee seva anaga kevalamu daivamunaku chesetundi seva kaadu.
0: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
1: Jagatunaku chesetundi oka sevane daiva seva.
0: What the service that you undertake for the cause of others is the service to the Lord.
1: Anantamainatundi oka daivatvanni manam aaradhinchalemu.
0: You cannot possibly worship God who is infinite.
1: Kanukane ee vishwa swaroopamainatundi oka virata swaroopanni మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: So we must make an endeavor to try and live in this world which is his creation.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
0: The service that we do to anyone is a service in the form of the Lord.
1: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటం చాలా సులభం.
0: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
1: Daiva prema anekuntadaniki oka vidhamainatundi haddulu levu.
0: There are absolutely no limits whatsoever to the love of God.
1: Leka daivamu ittivaru attivaru ani nirnayinchetundi adhikaram kuda evariki ledu.
0: Nor does anybody have the right to decide upon God being this or that.
1: Kevalamu vari vari pramtulaku varu guriyai kevalam aaveshapurvatamainatundi pattulu palapukuru gaani daivatvanni nirnayinchetundi adhikaramu ఎవరికి ఉండదని గుర్తించాలి.
0: ఇట్స్ క్వైట్ లైక్లీ దట్ దే గెట్ క్యారీడ్ అవే బై దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ అండ్ స్టార్ట్ డిస్క్రైబింగ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్, బట్ యాక్చువల్లీ నోబడీ హాస్ ద రైట్ టు డూ సో.
1: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తన స్వతంత్రం ఉన్నది.
0: గాడ్ హాస్ ద ఫ్రీడమ్ టు గ్రేస్ ఎ డివోటీ ఆఫ్ హిస్ ఇన్ ఎనీ మేనర్ చోజన్ బై హిమ్.
1: దీనిని సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
0: The same has been categorized into 4 ways. The first is salokya.
1: Salokya managa nirantaramu daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ee karyamulu chesinappudini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
0: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter, he is in the glory of the Lord. The word is sa lokya. Where sa is associated with God.
1: దైవం యొక్క చింతను తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
0: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్డ్.
1: దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
0: వి హావ్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్ ఇన్ ద భగవద్గీత.
1: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
0: థింక్ ఆఫ్ మీ కాన్స్టెంట్లీ అండ్ జంప్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
1: కనుక నీవు భగవత్ భావమును నీ హృదయమునందు చేర్చుకుని నీ హస్తములతో నీ అంగములతో ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి భగవంతునికి చెందుతాయి.
0: సో బై కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ వాట్ ఎవర్ యూ సే విల్ సర్టన్లీ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అండ్ రీచ్ హిమ్.
1: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి.
0: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: దీనినే సాలోక్యము అన్నారు.
0: దిస్ ఈజ్ సాలోక్య.
1: ఇంకా సారూప్యము.
0: The second is sarupya.
1: Anaga daivattvam yokka tattvamunu manam anubhavinchali.
0: That is, we should try to experience the divine nature.
1: Agni nundi velavadinatvanti kanamulu agni yokka gunamule untuntai.
0: Those sparks which emanate from fire have the characteristics of the fire itself.
1: Agniki ye vidhamuga vedi velutru unnado ade vidhamugane ee kanamulu kudanu vedi velutru untuntai.
0: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the spark.
1: But the sarupyam enatuvanti tattvamunandu daivattvamunaku ye chit aanandamulu kalavo aa vyaktiki kudanu chit aanandamulu swabhavamule untuntai.
0: So in the same manner, in this sarupya type of service, chit ananda being the attributes of the Lord, the person also should experience this deep feel.
1: Prati jeevi kudanu daivattvam nundi veluvadinatuvanti kanamude.
0: Every being, he is like a spark emanating from the Lord.
1: Kanuka deenini sarupyam ani kuda cheptalo oka vidhamainatundi antarartham unnadi.
0: So that is why there is an inner significance to classify this as sarupya.
1: Inka samipyam.
0: The third is called samipya.
1: Anaga agni dooramuga kanipinchustunnappudu agni swaroopanni maatrame chudagalam kaani samipinchinappudu daani vedini velutunu kuda manam andukovali. Ee vidhamuga salokya samipya సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. చదువది పోనీ పోస్ట్ అన్నారు. ఇవి నాలుగు తత్వములు.
0: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యూ మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హ్యాస్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ by the Bible. I am the messenger of God, first. Then I am the son of God. Third, I and my father are one, and then we have the Holy Ghost.
1: Inka arya samajam nandu kani leka bharatiya samskrutin nandu kani konni vidhamulu ayinatti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
0: We also have in the form of what we have in our culture అద్వైత ద్వైత అండ్ విశిష్టాద్వైత.
1: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
0: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose the self-same destination.
1: వీటినే కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడాను చెప్తూ వచ్చారు.
0: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
1: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
0: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it
1: better. కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటిది.
0: The karma marga is like the kacha road.
1: కొన్ని శ్రమలకు మనము గురి కావలసి వస్తుంది.
0: We certainly have to undergo some hardship.
1: శారీరకంగా కొన్ని దుఃఖములకు కానీ అలజడలకు కానీ మనం గురి కావాల్సి వస్తుంది.
0: We might come to some physical discomfort.
1: శ్రమ పడవలసి వస్తుంది.
0: We also have to undergo some trouble.
1: భక్తి మార్గం అనగా బండి బాట అని.
0: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
1: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్ణ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
0: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే, కర్మ మార్గ ఇస్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
1: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
0: Now when we travel by train, we have to undergo some hardships.
1: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
0: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
1: అయితే దీనికి రెండవ మార్గం ఏముంటారంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
0: Now the second type is the bhakti marga. You get into the through coach or through carriage.
1: ఈ రైలు నేరుగా పోకపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
0: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
1: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
0: So this looks to be a little more comfortable than the karma marga.
1: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
0: Now the third one, the జ్ఞాన మార్గా, is the through train itself.
1: మనము కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలి, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలి, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలి. మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము, కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
0: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గ ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గ ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్ట్.
1: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
0: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వీ హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
1: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
0: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
1: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము,
0: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
1: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్,
0: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
1: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి.
0: Now in the first class compartment, maybe there'll be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
1: Manamu prayanamu chese enta varaku, konni sukhadukkamulaku manu guri kavalsine tappa, gamyamu okkate.
0: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
1: Kanukane, ee bhautikamainatuvanti dehamuto, ee yokka jagattunandu, manam undinanta varaku kudanu, కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్, వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
1: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనుక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైంగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
1: ఐహికమునందు కానీ ఆకుస్ముఖమునందు కానీ కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చు, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
0: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
1: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
0: హియర్ యూ హ్యావ్ ఫుడ్, యూ హ్యావ్ పాయిజన్.
1: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
0: వెన్ యూ లుక్ ఎట్ ద పాయిజన్ వీ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్.
1: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
0: వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ప్రాపర్ వీ హ్యావ్ ఎ డిజైర్ టు పార్టేక్ ఆఫ్ ఇట్.
1: కనుక మనం ఐహికమునందు కానీ ఆముచ్చుకు అనేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
0: సో either in this world or the world after, in heaven as we call it,
1: chine chine punye matya lokam visanti annaru,
0: we cannot seek happiness which is permanent, that which is basically
1: manamu chesinatvanti punyamu enta varaku unduno anta varaku maatrame manaku sugamulu untuntai.
0: We tend to experience comfort to the extent that we have performed some good deeds.
1: ee punyamulu chirinchina తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
0: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ, వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్
1: కనుక ఈ కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మాత్మన బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, ఎ సెన్స్ ఆఫ్ జాయ్, ఎ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, సెన్స్ ఆఫ్ రిడిక్యూల్, బీయింగ్ క్రిటిసైజ్. ఇన్స్టెడ్ స్ట్రైవ్ ఆన్ సీజ్లెస్లీ టు రీచ్ ది ఆత్మ స్టేజ్.
1: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితం సార్థకం చేసుకోవాలి.
0: ఆల్ ద ఫ్యాకల్టీస్ అట్ అవర్ డిస్పోజల్ ఇన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ ప్లేన్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ దేర్బై రీచ్ గాడ్.
1: మనసు మాట క్రియలు మనిషికి ఒకటైన
0: ద థాట్ ద వర్డ్ అండ్ ద డీడ్ ఇఫ్ దీస్ వర్డ్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్
1: ఇది దివ్యమైన మానవత్వము.
0: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
0: It is through these three that we should plunge into service of society.
1: Prema swarupulara swami puttina dinam ani puttina dinam ani aneka mandi protestant Islam mojani veerandaru dagariki vachi happy birthday annaru.
0: Embodiment of love, saying that it is Swami's birthday, many people like Charles Spence, Islam, Ojaki came close to Swami and said happy
1: birthday. ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇది ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతిగా వారు భావించి ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతూ ఉంటారు.
0: And then many others at a distance were also saying happy birthday to give joy to their own sense of feeling.
1: నేను చెప్తుంటాను హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
0: ఐ ఆల్వేస్ టెల్ యూ దాట్ టు దాట్ పర్సన్ హూ డస్ నాట్ ఎంజాయ్ హ్యాపీనెస్ గో అండ్ టెల్ హిమ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ బి యువర్
1: బర్త్డే. బర్త్డే అనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహమునకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
0: But I am happy every second.
1: ఇది ఏనాటికైనప్పుడు శాశ్వతమైనటువంటి కావు.
0: We talk of birthday, but birthday is something related to.
1: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
0: The body has no permanent existence, and all that is endowed into the body has to be used so that we do some activity.
1: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
0: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
1: ఈ బర్త్డే స్వామికి ఇవ్వవలసినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటిది విచారించాలి.
0: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
1: తోటి మానవులను ప్రేమించి వారి పాదాల యందు మీరు భాగమును వహించి వారికి సరి అయిన సేవలు ఆచరించినప్పుడే స్వామికి ఒక విధమైనటువంటి సరి అయిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంటారు.
0: లవ్ యువర్ ఫెలో మెన్, షేర్ ఇన్ దేర్ డిస్ట్రెస్ అండ్ గ్రీవెన్సెస్, డూ సమ్ గుడ్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ యు కెన్ గివ్ టు స్వామి.
1: స్వామి కోరేటువంటి కానుక అది ఒక్కటే.
0: దిస్ ఈస్ ద గిఫ్ట్, దిస్ ఈస్ ద ఓన్లీ
1: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
0: దిస్ ఈస్ ద ఓన్లీ గిఫ్ట్ దట్ స్వామి వాంట్స్. Try and give him that love which is serene, pure and unsullied.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: Ee jagatanta kudanu oka vidhamainatundi oka camp ante.
0: This world is like a camp.
1: Indulo loka kalyanamu aneetundi jarugutu untadi.
0: In this camp, in this world, you have activities towards the welfare.
1: Idi oka karma kshetram.
0: This is the field of activity.
1: Ee kshetramulandu కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
0: And all the good things that are undertaken are the sacred ones.
1: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయమనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
0: In order to do this, we go to the Lord, who is our master, and seek from him these bodies of ours.
1: ఈ లౌకిక జగత్తు వంటిది.
0: This world is like a camp.
1: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
0: ఇన్ దిస్ క్యాంప్, ఇన్ దిస్ వరల్డ్, యూ హ్యావ్

0: In order to do this, we go to the Lord, who is our master, and seek from him these bodies of ours.
1: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమై శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
0: Even in our day-to-day world, we know this, that some middle-class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessels.
1: తెచ్చుకున్నటువంటి పాత్రలు మన పని పూర్తి అయిన తర్వాత దాన్ని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడికి ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
0: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
1: అట్టు కాకుండా మనం తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధం చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించడు.
0: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
1: So, the same thing is that these vessels are also
0: So, in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a
1: certain purpose. చూడవలసినటువంటి దృశ్యములు అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా నిశ్చలముగా నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితముగా ఉంచుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలు అవుతాం.
0: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ ఆల్ దట్ వి హావ్ టు సీ, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్ వి హావ్ టు డూ, వి మస్ట్ రిటర్న్ దీస్ వెసల్స్ ఆల్ బాడీస్ ఇన్ ఎ ప్యూర్ అన్సలీడ్ స్టేట్ టు గాడ్.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ జనసేవని జనార్దన సేవని సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
0: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God, and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
0: On this birthday, there is only one thing I would like to ask.
1: ఇది కూడాను నా ఆశ మాత్రం కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
0: This is not to be taken to be my sense of asking for something.
1: రాబోయేటువంటి ఒక 60th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
1: ఈ 60వ సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: బిఫోర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 60th బర్త్డే సెలబ్రేషన్, ఇట్ ఈస్ మై హోప్ దట్ యు మస్ట్ టేక్ అపాన్ యువర్ సెల్ఫ్, యు మస్ట్ అడాప్ట్ అట్లీస్ట్ 6,000 విలేజెస్ and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు పొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
1: aid. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను మీరే మిత్రులుగాను మీరే ఆత్మలుగాను తాను భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: సో గో టు సచ్ పీపుల్ అండ్ బికమ్ దేర్ రిలేటివ్స్, దేర్ ఫ్రెండ్స్ అండ్ దోస్ టు హూమ్ దే కుడ్ టర్న్ ఇన్ దేర్ అవర్ ఆఫ్ నీడ్.
1: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసిన అది చేరడానికి వీలు కాదు.
0: One who is letting out cries of hunger, you go and preach him the spiritual truths, he can't get any of it.
1: Mottamulta tana aakalanu teerchu aa anname athaniki paramaatmudu appudu.
0: Try and satiate his hunger and that food is will take him
1: anna swaroopudainatti paramaatmuni athaniki andinchu.
0: You are giving him God in the form of his food.
1: Yoka patta swaroopamainatti paramaatmuni athaniki andinchu.
0: Try and give God to him in the form of his cloth.
1: బాధలతో ఉండినటువంటి వారికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించరు.
0: వన్ హూస్ ట్రబుల్ గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించరు.
0: వన్ హూస్ డిసీజ్

0: give him medicine. That is God for him.
1: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైన పరమాత్ముని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
1: కనుక మనము ఈ 6000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
0: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
1: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవస్థలు పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
0: We cannot say that the government alone is going to do all.
1: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్.
1: ప్రభుత్వం ప్రజలపై ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
0: గవర్నమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు
0: సహకరిస్తుంది.
1: మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గమనించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారు.
0: సో డోంట్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ ఎంటైర్లీ. బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ టు ది ఎక్స్టెంట్ దట్ యు కెన్ plunge yourself in the service of your fellow beings. This is the true form of worship, true act of surrender to God.
1: Kanaka prema swarupulai prema anugrahamu ponte nimittamai mee sarvangamulu kodunu sarveshuni yokka sevayandu arpitam gavinchukune tunte swarupuluga meeru tayaru kavali.
0: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through acts of service to your fellow beings.
1: Yapatapadi yagniyagadi katula valla vachetunte palitam anta kodunu ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
0: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
1: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
0: You secure the love of God and there is nothing greater than this.
1: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొంత అర్థం చేసుకోవాలి.
0: But you should also try to understand the nature of this love.
1: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
0: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
1: చాలా పొరపాటు.
0: This is a mistake.
1: ఇది కేవలము ప్రేమ తత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
0: This love is ego.
1: నిర్మలమైనటువంటిది.
0: Serene and pure.
1: నిస్వార్థమైనటువంటిది.
0: Selfless.
1: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
0: Whatever Sai would tell you, whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about,
1: swarthamanta mee aanandame,
0: he is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
1: Kanuka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
0: Your happiness is my happiness. I have
1: no aanandam kavalanu kuda nu aashinchaledu.
0: I have no separate
1: naaku aashale ledu.
0: I have no separate.
1: Meer anukovachunu స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడే ఇది నా కోసం కాదు మీకోసమే.
0: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
1: గర్చిన పుట్టినదినం కూడా నువ్వు చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
0: ఐ హావ్ టోల్డ్ యూ దిస్ డ్యూరింగ్ ద లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్ దట్ ఫర్ మై సేక్ I don't spend even a naya paisa.
1: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
0: And whatever I do is for the sake of the society.
1: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క naya paisa ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా కుట్టించుకోలేదు.
0: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
1: వస్తువులు ఇచ్చినవే ధరిస్తున్నాను.
0: Whatever the devotees give, I wear.
1: ఈనాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఉండటం వల్ల నేర్చుకున్నాను.
0: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old students, Radha Krishna, who had given this, who had
1: promised this, and I am wearing it. ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాటికి రాదు, రాలేదు, రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు, యువకుల యొక్క అభివృద్ధి కోసమని, మార్గదర్శకుల యొక్క బాలబాలికలను తయారు చేయాలని, ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
0: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
1: Kanuka, Sai Tattvani Chakkaga Guptinchi, Sai Ki Swartham Ledanitinti Yukka, Dinini Kuda Meeru Gamaninchi, Mun Mundu, Mana Karyakramamulo, Ati Utsahanni Kuda Nuvvu Penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
0: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లన్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి గట్టిగా దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్క తూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరైనటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశము మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యము యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
0: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the people of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
1: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా భాషించడానికి కొనుక్కుంటారు.
0: The world will very soon become a big prashanti limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
1: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
0: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now, cutting then.
1: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
0: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
1: ఇవి జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
0: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
1: అదే విధముగా సాయి సమస్తని ఎందు కాని, సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ, ప్రచారము జరుపుతూ, నిందలతో, నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారు, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారు, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
0: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organizations, are taking to means to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
1: ఈనాటి విమర్శలు అన్ని కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
0: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెం వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ అండ్ నేమ్.
1: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
1: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
0: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ you cannot have this case of anasuya
1: taruku itti vaadina manam lekka cheyaka mana aasiyanni mana kartavyanni manam deekshaga pooni dinini sadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundakke veyali.
0: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty and plunge forward and move forward.
1: Ee vidhanga manam ikkada praveshinchinanduku ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి.
0: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
1: Sankalpamu karyamu rendu okke paryayam jaragali.
0: You must have your resolve, your thought and your action at the same time.
1: Kanuka nete nundi meer cheyavalsinatundi okka dinlo konni vidhamaina master plan ga vesukoni ee naati madhyanamu kontha mandi oka committee ga cheri deeni taginatundi okka karyakramanni meer ninnayinchandi.
0: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
1: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
0: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీస్.
1: సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రం అని మీరు భావించరాదు.
0: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
1: ప్రపంచమే సాయి యొక్క గృహము.
0: ద ఎంటైర్ వరల్డ్
1: అందరూ సాయి వారే.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ద హోమ్ ఆఫ్ సాయి. ఆల్ ఆర్ సాయి పీపుల్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోనే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: యు మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్ ఇన్ దిస్ కలియుగ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
0: దిస్ ఇస్ వాట్ మై హోప్ ఈస్ ఆన్ దిస్ డే.
1: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
0: ఐ యామ్ ఫుల్ఫిలింగ్ ఆల్ యువర్ హోప్స్ అండ్ ఆల్ యువర్ ఆస్పిరేషన్స్. యు నౌ ఫుల్ఫిల్ this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది కర్మమునే చను కర్మమే నరునకు దైవము కర్మమే నిజ భక్తులకును కారణమిలలు కర్మమే నరునకు దైవము కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్ టేకన్ ఎర్లియర్ యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yoka jagatunandu. Manavude anintikini moola karanam.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma dullabham. Manava janmamu achyanta dullabhamainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanannu. Jagatnu marchavalanannu. Jagatlo abhivruddhi gaadinchavalanannu. ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ది ప్రోగ్రెస్ ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు. కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్ దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: కానీ మానవుడు ఆకారమును మాత్రమే గుర్తించి ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu anetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatuvanti visishtatanu mottamota gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudanaga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: There is nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైన విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తనకు తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరి అయినటువంటి గత.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore it is absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life there is hidden mysterious mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
2: In the first instance, we should know what jnana is.
1: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: కానీ మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality anaga meekandariki telusunu. Human anaga manavatvamto chernatundi. Dani yokka quality anaga dani yokka visishtatanu mottamota gurtinchali.
2: You know what human quality is? The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి ఎరుగుడేటువంటిది కానీ క్రిస్తు గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ. విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్, ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్, ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్, నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్, నాట్ దట్ ఈస్ హర్డ్ నాట్ సెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: Meeru Kerala nunchi vachi ikkada vachi edo gnanaanni telusukovalani prajnana vijnana sugnanamulo yokka arthamulu gurtinchalani vacharu.
2: You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge.
1: Ee knowledge aneetvantidi kevalamu యాక్షన్ తో వచ్చినటువంటిది కాదు.
2: నాలెడ్జ్ ఈజ్ నాట్ టు బి సింప్లీ ప్రిటెండెడ్ ఆర్ యాక్టెడ్.
1: నాలెడ్జీ ఎనర్జీగాను మారుతుంది, ఎనర్జీగాను మారుతుంది.
2: దిస్ నాలెడ్జ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎనర్జీ, ఎట్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ ఎలర్జీ.
1: కానీ ఈ నాలెడ్జిని ఏ విధంగా మనం పోల్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మానవత్వము ఈ యొక్క దీని నాలెడ్జిని చక్కగా ఆచరించి పలకాలి.
2: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ప్రేమ స్వరూపులార,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ is naturally reflected in our actions.
1: Kani idi ante ikkadunu mana nundi aavirbhavinchetvanti reaction, resound and reflection.
2: These are all due to three important factors: reaction, reflection and resound.
1: Resound. Ee sound anetvantidi manamu lopara nundi puttinchukoni vachetvanti yokka sound.
2: The sound, in reality, is within where it arises, originates.
1: Reflection, manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavinchetvanti visham reflection.
2: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
1: Kani reaction anetvantidi చాలా ప్రధానమైనటువంటిది.
2: రియాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: యాక్షన్ రియాక్షన్ కావాలి.
2: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
1: రిఫ్లెక్షన్ దీని యొక్క ప్రతిబింబంగా ఉంటుండాలి.
2: రిఫ్లెక్షన్ ఈజ్ ద వన్ అవుట్ ఆఫ్ దిస్ రియాక్షన్.
1: రీసౌండ్ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
2: ద రిసౌండ్ స్టాండ్స్ ఫార్ ద మెయిన్ ఆబ్లిగేషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ.
1: రిసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడాను మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
2: దేర్ఫోర్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ in human life.
1: ee naati prapanchamalo prati manavudu kudanu nerchukuneetvanti yokka sarva vidyalu kudanu ee sound kinda vacheetvantivi.
2: All the knowledge that we acquire and learn is the product of resound.
1: Kaani ee resound anetvantidi reaction nundi chernatvantidi.
2: This resound is associated with the reaction.
1: Ee reaction unta kudanu రిఫ్లెక్షన్గా మారుతుంది.
2: At the same time, reaction gets transformed into reflection.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: The harmony and the unification of these three is ingrained in human life.
1: కానీ మానవుడు అనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
2: A human being is not merely meant to express, vocalize and waste time.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
2: You are merely wasting your time by going through books, but in fact the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book, it has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేలా.
2: ఓ మ్యాన్, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హ్యావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్, దట్ యు ఆర్ హైలీ రిసోర్స్ఫుల్ నాలెడ్జబుల్, వై ఆర్ యూ ఈగోయిస్టిక్?
1: నీ హస్తయుగము మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యు కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ రెస్పెక్ట్ అడోర్ వర్షిప్ గాడ్, వాట్ ఫార్ ఈజ్ యువర్ నాలెడ్జ్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈనాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ నెసెసరీ యూ షుడ్ కల్టివేట్ new habits, the new ways of life from today, recognize their value.
1: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: In this world today, as you notice, there are so many changes.
1: కానీ అవి అన్ని కూడా ప్రధానం కాదు.
2: All these changes that you come across are not that important.
1: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
2: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, ద వన్స్ ఓన్ సెంటర్ ఆఫ్ లైఫ్, ద బీయింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ షేరింగ్ విత్ అదర్స్.
1: సత్యమును పఠించి తిని సత్యము చూచి సర్వశాస్త్రములు నిష్ఠులమైన విద్యలను నేర్చితనంచును గర్వమేడా. ఈ ప్రస్తుత యుగమునందు నేర్చినటువంటి విద్యలు అన్నీ కూడాను కేవలము అవిద్యల కిందనే చేస్తాయి, కానీ నిజమైనటువంటి విద్యలు కాదు.
2: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ నోన్ సో మచ్ ఆఫ్ ట్రూత్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కంటైన్డ్ ఇన్ నంబర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బుక్స్? నో నో నో, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్? All the textual information, bookish knowledge is avidya.
1: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి, కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
2: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
2: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది గాని విద్య అభివృద్ధి కాదు.
2: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఈ రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
1: విద్య
2: విద్య
1: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
2: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాగుకోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
2: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
2: దేర్ఫోర్ భగవాన్ సేస్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ.
1: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఎక్స్ప్లెయిన్ లో చేయాలి.
2: దిస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
2: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
2: యు కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
2: నో,
1: మానవుని ఎందు సర్వ విధముల శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఇస్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
2: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ కెనాట్ బి హ్యాడ్ బై రీడింగ్ త్రూ రీడింగ్ ద బుక్స్ ఆర్ స్పీకింగ్.
1: వైర్ లో కరెంట్ అంతా వస్తుంటుంది.
2: యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అవుట్ సైడ్.
1: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు షాక్ కొడుతుంది.
2: You will experience, you will notice the flow of the current by just touching it.
1: Kanuka deeniki yochiste kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
2: Therefore the innate energy can be received by thinking deep enough.
1: Manavuni yokka swaroopam antai kudunu energy gaane untundadi.
2: The whole human form is full of energy.
1: Taanu cheyinadi, తాను చెప్పినది, తాను నడుచుకున్నది, తాను చదువునది, తను రాయినది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
2: ఆల్ ద రీడింగ్ రైటింగ్ వాకింగ్ టాకింగ్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఆల్ దట్ హెస్ బీన్ థాట్ ఆఫ్ ఆర్ ఆల్ డ్యూ టు ఎనర్జీ ఓన్లీ.
1: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
2: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆ ఎనర్జీ మానవుని నకశిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
2: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
2: ఇట్ ఈస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
1: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుండి ప్రసరింపజేసేటువంటిది కాదు.
2: Energy is never localized.
1: Puramu oka vyakti emiyu telinatvanti oka ajnaniga undinatvanti vaadu.
2: Earlier there was a totally ignorant person.
1: Kani kramakramena aa energy ni develop cheskoni atane goppa leader ga tayarayadu.
2: Later he has developed this innate energy and ultimately became great.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
2: Therefore for advancement and progress energy is important.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
2: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
2: You are mistaken if you think that as students, you also serve.
1: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
2: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్, బట్ యు ఆర్ నాయక ద లీడర్.
1: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్, నో, యు ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రతి దాని ఎందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
2: Therefore everything has developed out of self reliance or self dependence.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
2: Therefore ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ద సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్.
1: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
2: So everything is the manifestation of the self and nothing nothing help from outside.
1: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
2: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
1: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
2: యు డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
2: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
2: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
2: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యులారా,
2: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
2: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్, బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
2: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీవర్ అదర్స్.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
2: Therefore everything is done for one's own sake.
1: Self-confidence,
2: self-realization,
1: self-experience
2: of the self,
1: anta kudanu self kindane untundadi,
2: are all related to your being the self.
1: Kanuka meer kramakramena ee rendu dinalu lopala inka meer konni nerchukovalsinatuvi enniyo unnunavi avanni kudanu మునుముందుకు చెప్పగలము.
2: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యుల్ బి టాట్.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
2: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఈస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ టు టీచ్ అస్ ఇన్ ఎ వే దట్ వీ క్యాన్ అండర్స్టాండ్.
1: కనుక మీరు ఇంకా ముందుకు తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి.
2: There are lots of things you are supposed to know in future.
1: సేవాదళం అనగా కేవలము దళము.
2: సేవాదళము దళ, ద పెట్రోల్.
1: ఈ దళము లోపల అనేక రకములైనటువంటి యొక్క కలర్ అంతా ఉన్నాయి.
2: దళ, ద పెట్రోల్ హ్యాస్ గాట్ సో మెనీ ఫేసెస్, ఫ్యాసెట్స్.
1: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెట్రోల్ అండ్ ఫేసెస్ that would spread all over around.
1: Kaani oka vittanam naatinaamante aa vittanam peddayipoyi pedda chakkani andamaina flower ga roopanduthundi.
2: When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
1: Kaani mottamota idi vittanam ee maatramu andaanni andinchadu.
2: Initially, the seed is not that beautiful.
1: అది క్రమక్రమేణ ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనం మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
2: Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
1: flower. Lopala aneka dalamulanta unnai.
2: The flower has so many petals, dalas.
1: Ee dalamulu unnanta varike idi flower ga kanipistundi.
2: The flower remains so long there are dalas.
1: Ee dalamulu raalipoyena flower e kaadu.
2: When dalas or petals drop down, the flower cannot exist.
1: Kanuka mottamota దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
2: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అండ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇంటూ ఫ్లవర్స్.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
2: వాచ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్, ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ దెన్ ఎంజాయ్.
1: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ఊకున్న చెప్పగలడు.
2: ద రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ will be indicated to you by Mukundan, the state president.
1: Tarvata nenu annitini dani savaristhuntanu.
2: Bhagavan will respond to your questions later.
0: You were listening to a divine discourse delivered by Bhagavan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: With ancient years and sages, down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worship God Himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: అంతరార్థాన్ని గుర్తించి ప్రవర్తన యందు పరివర్తన కలిగి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums, but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the rishi looked upon God as Guru and Guru as God.
0: బ్రహ్మానందమనగా ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunte yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam.
1: The world itself is Brahmananda.
0: బ్రహ్మానందమే జగత్
1: అండ్ బ్రహ్మాండ ఇస్ జగత్.
0: జగత్ బ్రహ్మానంద స్వరూపమని ఈ వాక్యము శాస్త్రములు వివరించట చేత శాస్త్రములు పఠించినటువంటి వ్యక్తులు కేవలం బ్రహ్మానందమనే పదమును ఉచ్చరిస్తూ అంతటితోనే సంతృప్తి నందుతున్నారు.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmanda Swarupa.
0: Andhulu jagatthu yande janminchi jagatthu nande jeevinchi jagatthu nande abhrutunandi jagatthu nande kunti yaka vishyani vintu undinappadikani jagatthu lo chudutam lehi.
1: A blind person is born in the world, is brought up in the world, makes each such a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం లేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్స్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ కెనాట్ అటైన్ ఇట్ is taking to this blind person.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదమునకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: We can assign any number of meanings to this word Brahmananda.
0: ధనకనక వస్తు వాహనాలలో
1: మెటీరియల్ పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వెల్త్
0: కీర్తి మర్యాదలతో
1: in terms of fame and position for
0: padavi pratishthalato
1: or in terms of one's own honor and dignity in
0: society aarogya aagyamalato
1: and in terms of these material pleasures
0: vidya pandityamalato
1: or one's scholarship of the book
0: ek chakradhipatyam nelutunnatundi sthiti endu kaligeyundi aanandamunaku manushya aanandamu ante
1: and one who holds complete sway over his domain. These are all ananda or right, but something pertaining to man as such.
0: Anaga మానవునికి కావలసినటువంటి భోగ బాధ్యములైంది వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తును కలుగుక సర్వ విధమైనటువంటి ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందమని కూడా పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: Kitti Manushananda munakatte nooru hetu adhikamainatuvantide Gandharvanandamu ani rendavadu.
1: A few steps above this Manushananda is the second one called Gandharvananda.
0: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: అండ్ దేర్ ఇస్ ఎ థర్డ్ వన్ విచ్ ఇస్ 100 స్టెప్స్ అబౌవ్ దిస్ గంధర్వానంద. ఇట్స్ కాల్డ్ పితృదేవానంద.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఈస్ ద అజస్ ఆనంద.
0: అజానజ
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ద దేవానంద.
0: ఈ దేవానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ఇంద్రానందము.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానంద ఈజ్ కాల్డ్ ఇంద్రానంద.
0: ఇంద్రానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానంద ఈజ్ బృహస్పతి ఆనంద.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనంద ఈజ్ ది సచ్చిదానంద.
0: ఈ సచ్చిదానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ సచ్చిదానంద ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందము.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతానంద ఈజ్ హిరణ్య గర్భానంద.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ and this hiranya garbhananda at the far end.
0: Idi kevalamu manasiku yokka sthayi yokka marpule kaani anya marpulu kaadu.
1: But then you also should know that these pertain to one's ways of perceiving a personal thing.
0: Mani yeva manishyanam karanam nallamatte vannattu ee brahmanandamulaku manishyanandamulaku yetti bhedamu lekapoyinappatikini tama tama sthayini gurinchukoni గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్ వన్ టు సర్టన్ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ద వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: ఈ బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్వరూపము అని చెప్పి కూడా చెప్తా వచ్చారు.
1: ఇట్ ఈస్ ఆల్సో బీన్ సెడ్ దట్ దిస్ బ్రహ్మానంద స్వరూప ఈజ్ వన్ టోన్ స్వరూప సత్వరూప.
0: ఈ సత్వరూపం అనగా ఏమి?
1: వాట్ ఈస్ దిస్ సత్వరూప?
0: జాగ్రత్తలో జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం. అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ ది స్వస్వరూప మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తని.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపం.
1: ద రియలైజేషన్ ఇస్ వేక్ఫుల్ స్టేట్ ఈజ్ వన్ స్వస్వరూపం.
0: స్వస్వరూపమే అక్షరం.
1: అండ్ దిస్ స్వస్వరూప ఈజ్ అక్షర.
0: అక్షరమే ప్రణవము.
1: అక్షర ఇన్ టర్న్ బికమ్స్ ప్రణవం.
0: ఈ ప్రణవమే బ్రహ్మము.
1: అండ్ ప్రణవ ఇన్ టర్న్ ఇస్ బ్రహ్మ.
0: కనుకని ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క తత్వమునకు అనేక విధమైనటువంటి స్థాయి ఉంటున్నది.
1: So we find that for this Brahmananda, there are different stages that one can think about.
0: Nikam saksitra bhajavadanti. Unnati vakkate ayinappatikini, tamatama yokka karmalu, tamatama yokka sthayilu, tamatama yokka bhagyatalu, vyatyasamuga gocharinchadam chetane, ee anandamunaku, ee vidhamainatuvanti roopanamam yerpadutu vachayi.
1: Though to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duties, one would see the one thing as the many.
0: ee brahmananda sthayi yandu ye vidhamainatuvanti oka sthiti ee manasu anubhavistundi anekanti vishayalu kuda manam gurtinchali.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: ee nenu nenu ane nenu antamainappude ee yokka anandam manaku labhistundi.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothame deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetundide vedam. Nenu kaakunda nenu nenu undatame vedanta.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is vedanta.
0: Nenu vaita.
1: This I signifies dualism.
0: Nenu kaani sthitiye advaitam.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is achara.
0: Ee achara tattvani gurtinchukotame brahmanandam yokka swaroopam.
1: And the very form of this brahmananda is to recognize this achara swaroopam.
2: Kanuka iti brahmananda swaroopudu, achara swaroopudu,
0: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనే తెలియ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మా హింసెల్ఫ్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మా హింసెల్ఫ్.
0: పరమ సుఖదము, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: Then you come to this parama sukhadam, one which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu kasmai namaha sarkarmane tasmai namaha karmane bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas have proved and determined that God is sukha swaroopa.
0: Sukham anaga ye?
1: What is the meaning of this word sukha?
0: Kevalam sharira sambandhamaina sukhama?
1: Does this sukha signify bodily comfort?
0: Leka manasika sambandhamaina sukhama?
1: Or does it pertain to the mind?
0: Leka indriya sambandhamaina sukhama?
1: Or pertains to indriyas?
0: Eto vacha nivartante apasya manasaha. Manasunaku indriyamulaku gocharamu kaka atitamai oka vidhamainatuvanti atma tattvanni pondinatuvanti sukhame nijamaina sukham.
1: The sukha that you are talking about is that which transcends the limitations of the mind and the indriyas, which is beyond their comprehension.
0: ఇదియే గురుత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చారు విషయం.
1: ద విషీస్ హ్యావ్ ప్రూవ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: దట్ ఈస్ ద ప్రూవ్ దట్ దిస్ సుఖస్వరూప ఈజ్ ద ఆత్మ.
0: కేవలం అనగా దేశకాలములకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: Now this word కేవలం means that it transcends the limitations of time, place and country.
0: దేశమునకు కాలమునకు పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈస్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి, వన్ హూ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువు గారు స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ ఫోర్స్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ ఫోర్స్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ ఫోర్స్ ఫలాని చెట్టుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుతుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండేటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guidepost do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
0: Kani bhagavantudu anetundi jnanamurti attu kaakunda thana thanamu kudanu aduvadugulu kudanu nee yokka prayanamunu gurtinchi gamyamunu chertadaniki taginatundi bhadrathalu yerpadustadu.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
0: Nee ventane gantane intane kantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అతులు రాకుండా Yamyani Jerusalem.
1: He is with you, in you, around you, about you, taking care of you and every step.
0: Hatti Gnana Murti Bhagavan today.
1: Such a Gnana Murti is God Himself.
0: Inka Ayurvedi, Dvandva Atitam.
1: Then we come to the fifth one, Dvandva Atitam.
0: Sukha Dukkha Munaku.
1: That is either for joy or sorrow.
0: Lava Nastamulanu.
1: Loss or gain.
0: Ninda Sukulanu.
1: Or criticism of faith.
0: Tisoshamulaku.
1: Or cold and heat.
0: Atitamene Kunti Sai Lomini Kunti.
1: One who is above all such divisions.
0: Nindala Kungasa.
1: Pathamin to
0: Kungasa.
1: Or being puffed up by praise.
0: Ee kungi pongalatvanti yokka samastamu dharinchinatvanti varu bhagavantude.
1: One doesn't get inflated, one doesn't get deflated. That is his God.
0: Kanuka ee vidhamainatvanti yokka dvandvatitamainatvanti yokka tattvamu yokka bhagavantudiki maatrame chelutundi.
1: So this state of transcending such limitations is given only to God.
0: Gagana sadrushyam anaga gaganamu sarvatra vyapinchinatvanti.
1: Then we have the sixth one, Gagana Sadrusha. Gagana is something sky which is all pervading.
0: Akasam ye vidhamga sarvatra vyapinchi unnado ade vidhamgane daivatvam sarvavyapakamane kunti satyanni nirupistu vachindi.
1: Just as the sky is all pervading, so is God all pervading.
0: Kanuka ee sarvavyapi sarvajnudu sarvashaktimayudu ayinatundi bhagavantunni guruga sikarishtu vachadu.
1: So the omniscient, omnipotent and omnipresent God is really your guru.
0: Tattvamasyadi lakshyam aham brahmasmi prajnanam brahma ayamatma brahma tattvam asi aneti ee mahavakyamulato mahavakyamulu lakshyamuga nirupinchi lakshyamuga nirminchi ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసించి వారు భగవంతుడు.
1: ద ఫోర్ మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ ఇస్ వెరీ దట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్ ఇన్ హిస్ స్టేట్మెంట్.
0: ఇంకా ఏకం ఏకం అనగా ఒక్కటే ఒక్కడే భగవంతుడు.
1: ఏకం ద వన్ అండ్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ గాడ్.
0: జాగ్రత్త ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: జాగ్రత్తలో అనేక దృశ్యములు మనం చూడవచ్చు.
1: Right, in our waking state, we do come across any number of sights.
0: Aneka vidhamulai itti karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Aneka vidhamulai anubhutulanu manam anubhavinchavachu.
1: We also undergo any experience.
0: Tattvamulo maroka reetiga manamu ee yokka anubhutulanu andukovachu.
1: In the same manner, in our dream state, we experience in other ways.
0: Sushupti sthitiyandu aneka vidhamulai itti anandamanu anubhavinchavachu.
1: Likewise, in our deep sleep state, we must experience unfoldment.
0: ఈ అవస్థ ఎందు మన కర్మలు కాని మన అనుభూతులు కాని వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దీస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటైన్డ్.
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: సర్టన్లీ గాడ్ ఈజ్ ఆల్ పర్ఫెక్ట్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ వన్ ఓన్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఇన్ వన్ ఓన్ థింకింగ్ ఇన్ వన్ ఓన్ యాక్షన్ హీఈస్ వన్. దిస్ ఇస్ ద ట్రూత్ కంటెంట్.
0: తదుపరి నిత్యం.
1: That's why we come to this word nityam.
0: It is శాశ్వతమైనటువంటి.
1: Nityam, something which is permanent.
0: మార్పు చెందినటువంటి,
1: doesn't undergo any change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది నిత్యశక్తి నిర్మూలమైనటువంటిది ఏ కులం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపుడు ఇదే దైవత్వము అనేటువంటి దాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ విచ్ ఈస్ పర్మనెంట్ విచ్ ఈస్ లాస్టింగ్ విచ్ ఈస్ విచ్ డస్ నాట్ అండర్ గోయింగ్ థింగ్ విచ్ ఈస్ ప్యూర్ విచ్ ఈస్ సప్లైన్ విచ్ ఈస్ సెరీన్ విచ్ ఈస్ సేక్రెడ్ అండ్ ప్యూర్ ఆల్ దిస్ ఇస్ గాడ్.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have an inner meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: ఎట్టి మాలిన్యమూ లేక పరిశుద్ధమై పవిత్రమై ఉండే స్థితి ఒక దైవమే.
1: That state of God is that where there is no trace of impurity, dirt, or filth.
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చాడు ఆనాటి ఋషులు.
1: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు.
0: తదుపరి అచలం,
1: దట్స్ వై వి హావ్ దిస్ వర్డ్ అచలం,
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ఎవ్రీ పాసింగ్ సెకండ్.
0: ఏ ఆకారం నందు ఉండినప్పటికీ, ఆకారము మార్పు చెందినప్పటికీ ఆత్మతత్వము ఏ విధమైన జలత్వము లేకుండా ఉండేటువంటిది.
1: వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మైట్ ఎన్కంపర్ ద ఆత్మ సత్ రిమైన్స్ పర్మనెంట్. ఇట్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: మనకు మనిషి జలత్వంతో కూడినటువంటి స్వరూపం.
1: ద మైండ్ అండ్ ద మ్యాన్ దే హ్యావ్ దిస్ వేవరింగ్ నేచర్ దీ చేంజ్.
0: అప్పుడు ఈ జగత్తు నందు ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: దిస్. మా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుక నేను ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చాను.
1: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్,
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్,
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుక ఈ తెలిసేటువంటి మనకు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: సరే, దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ ద ఈస్ లీవింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అండర్గోయింగ్ ఇట్స్ నెవర్ యాజ్ ఫార్ ఫర్ దట్ అన్చేంజింగ్ స్టేట్ అన్వేవరింగ్ స్టేట్.
0: అక్షర స్వరూపుడైన చుట్టివాడు, చెలించిన చుట్టివాడు కనుక అతనే భగవంతుడు.
1: వేరాజ్ అక్షర స్వరూప వన్ హూ డస్ నాట్ వేవర్ హూ రిమైన్స్ పర్మనెంట్ హూ డస్ నాట్ చేంజ్ దట్ ఈస్ గాడ్.
0: సర్వది సాక్షిభూతం.
1: దెన్ వీ హ్యావ్ దిస్ సర్వది సాక్షిభూతం.
0: అన్నింటికీ తాను ఒక సాక్షిభూతుడై ఉంటుంటాడు.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఈ సాక్షిభూతుడనగా ఏ విధంగా మనం నేర్చుకుంటవచ్చు?
1: How can we prove this?
0: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా తానే సాక్షిభూతుడై నుంచి ఉండకూడదు. తాను అతడుడై ఉంటున్నాడు.
1: Being in everything, being of everything, and being the prime force behind everything, he is the one who remains permanent, like this witness.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: నా వాట్ యాక్చువల్లీ ఈజ్ ద ఐడియా దట్ వీ హ్యావ్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ బీయింగ్ ఎ విట్నెస్.
0: దీనిని టిట్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ గివెన్ దిస్ మీనింగ్ అవేర్నెస్.
0: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చు అన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: We also use this word consciousness for this.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వం.
1: This consciousness is God.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: It is this which is full of this energy.
0: ఈ చైతన్యం సర్వత్రా సర్వత్రా వ్యాపించినటువంటి
1: this activating force is present everywhere.
0: భావాతీతం, భావకులకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
1: Then you have భావాతీతం beyond one's comprehension.
0: సర్వభావములు ఎందు తాను ఉండి కూడా అట్టి భావములకు తాను చిక్కకుండా జరుగుతుంటాడు.
1: ఈ థాట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆల్ దట్ యూ ఫీల్ అండ్ థింక్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్ స్టిల్ యూ కెనాట్ గ్రాస్ప్ హిమ్.
0: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: దిస్ హస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్స్ త్రిగుణ రహితం.
0: ఈ గుణముల్లో కూడా తాను ఉన్నాడు కానీ తన ఎందు గుణము లేదు కనుకనే త్రిగుణాతీతం అని చెప్తూ వచ్చాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్ సో హీస్ బియాండ్ దీస్ త్రీ గుణ.
0: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
1: Now the meaning attached to this word guna is rope.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్ విచ్ యు
0: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: There are some who are tied down by the tamasic quality, some others by rajasic quality, and yet others by sattvic quality. In all cases, a person is bound.
0: Kanukane gunamulu cheta bandhimpabadinatuvanti vaadu manavudu, gunamulaku atheetamainatuvanti vaadu madhavudu.
1: That is, man is one who is tied down, who is bound by the senses. One who prays free of these senses, these gunas, is God. That is Madhava.
0: Matti cheta kundalu cheyabadindu kani kundalalo kodunu matti unnadi kani mattilo kundalu ledu.
1: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
0: కుండలు చేయబడినటువంటి మాత్రమే మధ్య కాలంలో కనిపించేటువంటి మాత్రమే.
1: Now what you see as a final product is adi pot.
0: అదే విధంగానే ఈ గుణము అనేటువంటిది మధ్య కాలంలో మనలో ఆవిర్భవించేటువంటి మాత్రమే.
1: In the same manner, these gunas are those that have to be seen and experienced within oneself.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
1: That is, in these gunas, God is present. But in God, you can't have these
0: gunas. Gunamulainatundi kundali yandu kudanu matti unnadi kani mattilo kundalu levu ane satyanni gurtistu vacharu.
1: So these thoughts that are made of clay, that is one way of looking at it. But you cannot look at that thought, the clay in the pot.
0: Itti pavitramainatundi 16 gunamulu kaliginatundi vadu guruvu evaratanu adane sat annaru. Sat.
1: So these total up to 16 attributes, who is this person? That is this sat.
0: He sat ani kunti yaka tattamu oka gurutvam.
1: And this word sat in turn connotes this gurutvam.
0: Sat aniga brahma tattvam.
1: Sat means brahma tattvam.
0: Chit means jiva tattvam.
1: Chit means jiva tattvam.
0: Ee chit ane kunti jivudu sat ane brahma lo cherinappude aanandam ane kunti lavistundi kanukane sat chit aanandamu ani guru oka peru.
1: This chit jiva has to merge in this sat God. Then he can experience ananda also.
0: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడవ పేరును ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mingled, mix gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, chit, merges in sat God to become the third quality ananda.
0: కనుక గురువు అనగా కేవలము బాహ్య సంబంధమైనటువంటి భ్రాంతులకు లోబడినటువంటి వ్యక్తులు మాత్రమే కాదు.
1: సో గురు ఇస్ బాన్ హూ షుడ్ నాట్ బి లైకెన్ టు ఎ పర్సన్ హూ టైడ్ డౌన్ బై దిస్ వరల్డ్లీ బాండ్స్.
0: భ్రాంతి రహిత గురువు భ్రాంతి సహిత గురువు అని రెండు గురువులు.
1: నౌ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గురు. వన్ హూ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డెల్యూజన్, వన్ హూ ఇస్ ఫ్రీ ఆఫ్ దిస్.
0: భ్రాంతి సహిత గురువు అనగా ఏదో ఒక భ్రాంతి చేత తాను కొన్ని సాధనలు ఆచరిస్తూ వస్తుంటాడు.
1: Now the first one, Bhranti Sahita Guru, he has this feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu edo oka phala nimittame chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
0: Phalamunu aashinchinatundi vaade sadhana kalpataadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
1: One who aspires for a fruit performs sadhana. One who does not aspire does will not do
0: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
1: So in this world, those gurus who do sadhana for the sake of fruit are not
0: called sadhana gurus. Such
1: people can at best be called sadhana
0: guru, bhramti guru ani kuda cheppavachu.
1: They can also be called bhramti guru.
0: Yetti bhramtiyu leka brahma tattvamutoni aanandam anubhavinchetundi guru okka daivatvam maatrame.
1: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి ప్రత్యేకము మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
1: నా జస్ట్ ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి వాస్ కోటింగ్ యూ దిస్ శ్లోక.
0: అయితే శ్రీ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరు?
0: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
1: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆఫ్ ఇస్ బ్రహ్మ ది గురు?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం ట్యాక్ట్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం లేనిదిగా ఉంటారు.
1: నౌ దీస్ ఆర్ ద వన్స్ హూ హ్యావ్ ఎ బాడీ హూ హ్యావ్ ఎ ఫామ్ అండ్ విచ్ ఆర్ ఇన్ టర్న్ స్పీకింగ్.
0: భక్తాదిష్ట నిరసేర్చే నిమిత్తమై భక్తా పుష్ట ఫల విచ్చిపించే నిమిత్తమై మీరు కొన్ని సమయము ఎందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
0: సాత్వికమైనటువంటి ఆహారము ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
1: లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ సాత్విక్ యాజ్ ఫుడ్ హీ బికమ్స్ మహావిష్ణు.
0: కొన్ని అదృష్టములు సృష్టించట లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: Now he has this రజోగుణ as his chief quality.
0: కొన్నింటిని అటమార్చేటువంటి సమయంలో తమోగుణ స్వరూపుడైనటువంటి రుతుడుగా ఉంటుంటాడు.
1: And in yet other times, he has this తమోగుణ and he
0: becomes the Brahma. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సప్తి ప్రాభోదావదంతి. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: Now when, even as you are saying, that there has been only one and only one form, how then? We have three different manifestations there.
0: Kalukane Brahmane Akaramu.
1: That is, Brahma is Akara.
0: Vishnuve Ukaramu.
1: So Vishnu is Ukara.
0: Maheshwarade Makaramu.
1: And Maheshwara is Makara.
0: Ee Aavu Ummu. Ee Muru Kirmikiti Omkarame Vijayasamayana Akaramu.
1: When you put these two, three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Karupa Yekatshakta Ruprenishunti Yaka Bhagavantadu, Mooru Akaramani Yandu Keri, Ee Mumurthilaga Velasi, Jagatnandu Sashkishitilayani Jeshtu Sostanda.
1: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Karupa Ne Itti Vijayatamani Sidini Lakshamna Nuchukane, Guru Brahma, గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు. కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వి హావ్ లుక్డ్ అపాన్ ది గురు యాజ్ బ్రహ్మ, గురు యాజ్ విష్ణు, గురు యాజ్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ రన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
0: హ్యాండిల్ ఈనాటి కదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ది ప్రాసెస్ అండర్గోయింగ్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
1: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హీ రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనేది సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ this truth was proclaimed that in these brahma sutras man has to find his goal.
0: Sutre maniganayavani aneka sutramuliyandu aneka manuliyandu okka sutramu chedinattuga aneka vidhamaitinte roopanamuliyandu okka kaivattamaitinte brahma tattvamu sutramuga nirupistu vachindi.
1: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this brahma sutra has a special meaning.
0: Kaluka prati manavattvam kodanu okka mani vantidi.
1: Therefore, the entire humanity is like a precious
0: mind. మానవత్వం అనేటువంటి మణుల యందు బ్రహ్మమనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రొఫెషన్, ఈ సూత్రం.
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మత్తలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: నౌ దిస్ పూర్ణిమ, అవర్ ఐడియా ఆఫ్ దిస్ డే పూర్ణిమ ఇస్ ద మూన్ ఇస్ ఫుల్ నో ట్రేస్.
0: పూర్ణమిదం పూర్ణాపూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతే విశిష్యతే. ఈ పూర్ణం ఏది? అపూర్ణం దివ్యత్వమైనటువంటి పూర్ణం.
1: సో దిస్ ఇస్ ద కామన్ మీనింగ్ దట్ వి అటాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూన్. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any
0: problem. This is the Purnima you know the Undavattu.
1: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
0: Repu Taragavattu, Ellundi Taragavattu.
1: Tomorrow it could diminish and day after it could increase again.
0: Perigi Taraganetvanti yoka Sivyatvanto Purnetvanti yoka Tattvame Parasvamuvani.
1: But the Parasva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
0: Paramu anaga Raka Sokalu Lenetvanti yoka Sthiti.
3: So this state para is that it has no coming and no going.
0: అంతేకాదు ఏమీ లేనటువంటి స్థితినే పరము అని చెప్తూ వచ్చారు.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఆల్సో సెడ్ దట్ విచ్ హాస్ నథింగ్ అట్ ఆల్ దట్ ఈస్ పరం.
0: అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితినే పరము అని చెప్తూ
3: దట్ ఈస్ దట్ స్టే వే యూ హ్యావ్ నో స్టేట్ అట్ ఆల్ దట్ ఈస్ దిస్ పరం.
0: ఇట్టి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
3: అండ్ దిస్ పర ఈస్ దాట్ విచ్ ఇస్ ఫుల్.
0: ఈ పూర్ణత్వమునకు ఆది అంత్యములే లేదు.
3: దేర్ ఇస్ నో బిగినింగ్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
3: Now, first Purnima come to us four times during the year.
0: Okati Vaishakha Purnima.
3: The first is called the Vaishakha Purnima.
0: Rendavadi Ashada Purnima.
3: Second is the Ashada Purnima.
0: Moodavadi Shravana Purnima.
3: Third is the Shravana Purnima.
0: Nalugavadi Magha Purnima.
3: The fourth is the Madhava Purnima.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
3: అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ దిస్ ఆషాఢ పూర్ణిమ అలోన్ ఇస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
3: వి షుడ్ రికగ్నైజ్ ద ఫర్దర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
3: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo ajayata. Ee chandrini yokka suryuni yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetto.
3: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the Veda.
0: Mana hrudayame vishalamaina aakasham.
3: And our heart is like the vast expanse of the sky.
0: Ee hrudayamani aakashamulo mano sudhulaneetunte yokka surya chandradulu tirugutu untunnaru.
3: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpanunnatunte yokka dattamaina meghalu kadustu untuntayi.
3: So in this sky again, you have these clouds in the form of your thought and the disillusion thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్యచంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
3: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ది సన్ అండ్ ది మూన్ అట్ టైమ్.
0: అప్పుడే మనము కొన్ని విధమైనటువంటి అపమార్గంలో పడుతుంటాం.
3: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ టెన్ టు గో అస్ట్రే.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
3: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
3: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
3: దే ఆర్ అరౌండ్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ దే మూవ్.
0: ఈ మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
3: వన్స్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వీఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి
3: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ విచ్ బైండ్స్ మ్యాన్.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
3: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ సబ్జెక్షన్ to greed and sorrow in this
0: world. ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునవలనున్నాం. అక్షరం యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
3: సో ఇఫ్ దిస్ ఇగ్నోరెన్స్ హ్యాస్ టు బి డ్రివెన్ అవే వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అక్షర.
0: కనుక సర్వమునకు కూడా దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
3: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ దట్ గాడ్ ఇట్ ఈస్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాము.
3: టుడే వి హావ్ ఫర్గాటెన్ డివినిటీ వి గో బై ది వరల్డ్ దట్స్ వై గ్రీట్ అండ్ సారో కమ్
0: అవుట్. కనుక ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
3: దట్స్ వై టుడే యు ఫైండ్ ఎ థింగ్ లైక్ లవ్ ఫర్ గాడ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: కనుక
3: యూ డోంట్ హావ్ ఎనీ ప్లేస్ ఫర్
0: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
3: వెన్ యూ హ్యావ్ దిస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ యూ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఈనాడు మానవత్వం కోల్పోయిన స్వస్వరూపులుగా జీవిస్తున్నాం.
3: వీఆర్ లివింగ్ ప్రాక్టీస్ యాజ్ ఇట్ వర్ హావింగ్ ఫర్గాటన్ అవర్ నేచర్.
0: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తూ ఉన్నాము.
3: వీ హావ్ నో ట్రేస్ ఆఫ్ కంపాషన్ మెర్సీ అండ్ టెండర్నెస్ ఇన్ అవర్ హార్ట్.
0: దయా ప్రేమలు లేని హృదయం హృదయం కాదు.
3: అండ్ దిస్ హార్ట్ డివైడ్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ నో హార్ట్ ఇట్ ఆల్.
0: దయా ప్రేమలు లేనటువంటి మానవుడు మానవుడు కాదు.
3: అండ్ వన్ హూ హాస్ నో ప్లేస్ ఫర్ లవ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుకనే మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
3: సో టుడే ఇస్ మ్యాన్ వర్సెస్ ఫర్దర్ విత్ దయా అండ్ ప్రేమ హీ వుడ్ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: మానవుడు మానవుని మార్చలేడు, మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడే చెప్పాడు.
3: భగవతే చెప్తున్నాయి దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్ బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
0: అది సరైనటువంటిది కాదు.
3: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
3: యాజ్ మచ్ యాజ్ గాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్.
0: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
3: Without man in the first place, there is no God.
0: మానవుడు ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా నువ్వు మాధవుడిని ఆ రీతిగా సృష్టించగల.
1: జస్ట్ యాజ్ గాడ్ హస్ గివెన్ టు మ్యాన్ టు క్రియేట్ గాడ్,
0: ఈనాటి అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
1: లైక్ టుడేస్ అవతార్ హస్ కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్,
0: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహ అవతారంగా రూపొందినాడు దైవం.
1: బికాస్ ద ఇంటెన్స్ డివోషన్ and dedication of Prahlada, God came down as Narasimha Avatar.
0: ee Narasimha Avatara yokka srishtiki Prahlada kada karanam.
1: God is Narasimha Avatara stage form and shape, Prahlada is responsible.
0: So manavudu madavuni srishtistu unnadu.
1: So here you have a case of man
0: manavudu cheke kunti yokka prarthana chetanu janava chetanu japatapadi yagnamulu chetanu kodanu daivatvanni nirupistu unnadu.
1: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
0: Kanukane మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనలో సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈజ్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడే లేకపోతే మాధవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
0: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
0: అభావ సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
0: రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
0: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే ఉపాసరహ నీవారదు ఒక వర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతోయుధ మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక నిలిచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రటెండింగ్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
0: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: సో సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇట్ ఎఫల్జెంట్ గాడ్.
0: అజ్ఞానమే నసుఖార్ల భేదే సుఖం అనేది వేదం. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
0: దుఃఖం చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
0: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ కష్టమైనటువంటి దాని మధ్యలో మన సుఖం కూడా శిబిరం ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
0: ఇక్కడే లేకపోతే ఈ జీవితంలో విలువ ఎదురుస్తారు.
1: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు.
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్.
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ సెడ్ వితౌట్ ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
0: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతో ఇంతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడదు.
1: బికాస్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్స్ టు సర్వ్ యాజ్
0: నేచురల్ దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీ.
0: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాటెవర్ ఇస్ డన్ వాటెవర్ ఇస్ సెడ్ టు యూ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
0: ఇట్ సమత్వాన్ని
1: దిస్ ఈక్వల్ మైండ్ దిస్
0: సమగ్రతను
1: దిస్ కేపబిలిటీ
0: ఇట్ సమైక్యతను
1: అండ్ దిస్ యూనిటీ
0: ఇట్ పరిరక్షణను
1: అండ్ ఫస్ట్ అబ్జర్వేషన్
0: ప్రసాదించే నిమిత్తమై పరమాత్ములు కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ ఈక్వల్టీ.
0: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
1: సో టూ ఫస్ట్ మూమెంట్
0: ధైర్యముతో ఎదుర్కొని
1: బీ స్టెప్పర్
0: సాధించి
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి.
0: దివ్యత్వాన్ని చలించకుండా
1: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ అండ్
0: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
0: ఇలాంటి తీవ్రమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
1: ద ట్రూ గురు పూర్ణిమ సెన్సెస్ ఇన్ మ్యాన్ కాంటెంప్లేటింగ్ సచ్ థింగ్స్ ఆన్ ఎ డే లైక్ దిస్.
0: గురు అనగా కేవలం మంత్రోపదేశం చేసినటువంటి వాడు మాత్రమే కాదు గురువు.
1: గురు ఇస్ నాట్ వన్ హూ మియర్లీ గివ్స్ యూ ఏ మంత్ర.
0: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
1: నౌ హీ కుడ్ బి వన్ హూ హస్ గివెన్ యు మంత్ర.
0: ఇది అంతా మార్గదర్శకులు మాత్రమే కాని గురువులు కానీ.
1: ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ ద గైడ్ పోస్ట్. దే కెనాట్ బి కాల్డ్ గురు.
0: గురు అనగా గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
1: బికాస్ ద గురు ఇస్ వన్ హూ ఇస్ అబౌవ్ ది
0: గురు. పరహితుడైనటువంటి వాడు గురువు.
1: వన్ హూ హస్ నో ఫామ్.
0: హుకారం అనే అజ్ఞానాన్ని నిర్మూలం గావించేటువంటి హుకార స్వరూపు గురువు.
1: వన్ హూ హాస్ ద ఫామ్ ఆఫ్ దిస్ హుకార టు డిస్పెల్
0: గురువుడు ఏదైతే కావాల్సిన అజ్ఞానము నిందితమై ఉంటుండగా ఇంకొక అజ్ఞానము ఏ రీతిగా వారి పరిహారం
1: చేయగలరు? అది ఇన్సల్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హౌ దెన్ కెన్ దే ఎండెవర్ టు డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అదర్స్?
0: కనుక సర్వ బాధలను కూడా సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
1: So God, one who can alleviate your suffering and moments of sorrow and distress, continue your guru.
0: Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshatkara Brahma, Tatmayasri Gurave Namahani, Aa Daivatvamunu Yadarthamainatuvanti Guru Gaadishinchinchamu, Idi Sariyaina Sarthaka Margam.
1: So the true path consists in your looking upon your Guru as Brahma, Vishnu and Maheshwara and knowing in full what this really stands for.
0: కనుక తమ అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
1: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్స్.
0: గుడ్డివారిని గుడ్డివారికి ఇరువురు గుంటలో పడ్డట్టుగా ఇతరు అభిష్టమతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమైన అవుతుంది.
1: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోధ నా గురించి సంతృప్ లేదా ఇన్ ద సేమ్ మ్యాన్ హీ హ్యావ్ ఎ డిజైర్ యూ హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ.
0: శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
1: When you have the means, you can also serve another people.
0: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పరులకు ఏమాత్రం ఉద్దేశించగలడు.
1: When he himself is not able to provide for himself, how can he take care of others?
0: కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
1: సో do not receive such people as gurus who have this bhranti
0: or delusion. Ante guru vedi jamaine kunte guru.
1: One who does not have this illusion or delusion is true.
0: Ee bhranti tho undinanta varaku nu brahmane manu gurtinchukolem.
1: And one who has this bhranti can never have this brahmanda.
0: Bhranti vadalinappude prabhu manaku sakshatkaristadu.
1: Remove this bhranti, you secure brahmanda.
0: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
1: వన్ హూ కెన్ రియలీ టీచ్ యూ దాట్ ఈస్ గాడ్ అండ్ దట్ ఈస్ యువర్ గురు.
0: నాయన ఈ జగత్ అంటే గురువు విద్యా జగత్తు.
1: దృశ్యములు
0: ఎంతవరకు జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్ అంతా కూడా స్వప్న దృశ్యంగా ఉంటుంటాయి.
1: లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్ ద మూమెంట్ యువర్ అవే ఆల్ దీస్ గో దే ఆర్ నాట్ రియల్. ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నాట్ రియల్.
0: కలలో చూసిన మేడలు నిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
1: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
0: Jagrattala undinatundi sarva saukhyalu kuda no. Jnanavasthiyandi emathamu kanaravulada.
1: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, they disappear.
0: అది అద్వైత దర్శనం.
1: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
0: అతి అద్వైత దర్శనమే జ్ఞానం.
1: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
0: అతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
1: సో వీ షుడ్ యాస్ ఫార్ అస్ పాసిబుల్ యాస్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత.
0: దీనికి సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
0: సన్యాసము తీసుకోనక్కర్లేదు. యు
1: డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
0: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు లీవ్ యువర్
0: అడవుల పాలు కానక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు గో
0: అడవులను భుజించనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు గో ఇన్ ఈచ్
0: సౌర్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
1: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వి కెన్ గెట్ సీ గాడ్.
0: దేవుడనగా మీరు దేశమందు లేడు. దేవుడనగా తన దేహమంది.
1: గాడ్ ఈస్ నాట్ బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
0: పాపమనగ వేరు పరదేశము లేదు. తాను చేదు పరుల తల్లి.
1: లైక్ వైస్ సిన్ ఈస్ నాట్ బి ఈస్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ. ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యూ పర్ఫార్మ్.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి సైన్యానికి పోనక్కర్లేదు.
1: సేమ్ మ్యానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్స్.
0: దైవము తన యందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్తు అనేటువంటి పెరుగుతుంది.
1: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
0: మర్మం ఎరిగిన మరో నిమిషములు మనసే వారికి గురుడండి.
1: వన్ యువర్ గ్రాస్ ఇస్ టూ ప్రోఫర్ దట్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ యువర్ మైండ్ ఇస్ స్టిల్ బికమ్స్ యువర్ గురు.
0: గురువును మనం పైకి ఎదుగునక్కర్లేదు.
1: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
0: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురువు.
3: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురువు.
0: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షము, బంధమునకు మోక్షమునకు ఒక మనసే కారణం అని చెప్పారు. బంధమునకు హేతువైనటువంటి మనసు మోక్షము ఏ రీతిగా హేతు కాగలదు?
3: So this mind, with its background, with its idea of bondage, how can it also provide for liberation?
0: Manasu adhogatika avanam dippinappudu manam bandhamalo padipothunnam.
3: If the mind descends down to a lower level, you become bound.
0: Manamu manasunu urdhvagatika manam pattinappudu manam dvastha sthitilo cheripothunnam.
3: Raise the mind, let it go upwards, then you reach
0: adhogatika.
3: Now what is this idea of a higher level?
0: Manam pentukoni బాకీ జీవితం నుండి మన జీవితం అనేది వ్యక్తం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
3: వెన్ యూ హ్యావ్ టైట్ టు ది వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్.
0: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
3: నౌ సో లాంగ్ యాజ్ యువర్ ఇన్ ది వరల్డ్ యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్
0: రెస్పాన్సిబిలిటీ. కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
3: నౌ ఈవెన్ యాజ్ వీఆర్ ఎంగేజ్ ఇన్ డిశ్చార్జింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ద బాడీ ఇస్ టైట్ డౌన్ టు ది వరల్డ్ లైక్ దట్. But the same time our thoughts should be centered on God.
0: ఇది కర్మ కౌశలము అన్నారు.
3: This is called కర్మ కౌశలం.
0: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాత్మ అనేటువంటి దీంతో మనం ఆచరించాలి.
3: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెందడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
3: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్ యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధనస్.
2: The company of the evil and the wicked. Sadhu-sadhamu Sakna-antra-lipti-vara-tokana-sehani-penchukovar. Develop a friendship with the good, the noble and the virtuous.
0: Kuru Punya-maho-ratram మనము రాత్రి పగలు కూడా పరోపకార్థమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
3: అండ్ యాజ్ ఫార్ అస్ ఫర్ బీయింగ్ ఇన్ డే ఆల్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్.
0: మర నిత్యం అనిత్యత, మనము నిత్యం ఏమిటి అనిత్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
3: దెన్ వి షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
0: మొట్టమొదటి సృజన సంసర్గం, దుష్టులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్కువే వదిలిపెట్టాలి.
3: ఫస్ట్ వన్ ఇస్ లెట్ గో ఇన్స్టెంట్లీ ద కంపెనీ ఆఫ్ ది ఈవిల్ అండ్
0: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ.
3: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ,
0: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
3: ఇన్స్టెంట్లీ,
0: దీనికి కాలం కూడా వ్యక్తం చేయకూడదు.
3: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: కారణం ఏమనగా దుష్టుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
3: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
0: Virayi kudunu saragiga maripotadu.
3: Even the believer could become a non-believer.
0: Manchu vadu kudunu chettavadiga maripotadu.
3: And the good could become the evil one.
0: ఈ చెట్ట వారికి సంబంధం అనేటువంటి చాలా అధికార స్వరూపాన్ని ధరించి చేస్తుంది.
3: The company of the wicked takes up a very distorted, detestable form.
0: ఈ దుర్బోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
3: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
0: అయితే రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
3: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
0: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా గారాహంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
3: ద రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ లవ్.
0: రామునికి ప్రాణం
3: ఇన్ రామా వాస్ హర్ వెరీ లైఫ్ ఫర్.
0: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముని క్షణమైనా వద్ద ఉండేటువంటిది కాదు కైక.
3: కైక వాస్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
0: ప్రాణ సమానంగా పెంచి విలువిద్యలు నేర్పి
3: ప్రొటెక్టింగ్ హిమ్ హ్యాస్ హర్ ఓన్ మైండ్ బ్రెడ్
0: అండ్ నిరంతరం రామునితోనే ఆడుతూ తోడుతూ ఉండినటువంటిది కైక.
3: అండ్ టీచింగ్ హిమ్ ఆల్ ది అదర్ ఆర్ట్స్ he would take care and ponder Rama.
0: Anta prana samananga chustunnatundi ee kaikaku mandara bodhana.
3: Now this kaika who loved Rama so intensely got to hear a few words from mandara.
0: Ee durbodhana chetanu ee chustunnatundi chetanu kadaduki tana yokka hrudayamu amrutamayamainatundi yokka hrudayamu premamayamainatundi hrudayamu vishamuga maaripoyindi.
3: Once he heard a few words from this evil and wicked mandara,
0: in a trice, the heart was full of nectar and love. Rāmulu ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివే అని చెప్పిన ఊపు చేసేటువంటి కైక.
3: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it and
0: realize it. Kshatriya Mandi Kudam Sakshat Satya Swarupalani, this is in case.
3: She would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.
0: ఈ దుర్బోధన చేతను ఈ దుష్టంగుడి చేతను కడపెట్టి తన యొక్క హృదయము అమృతమయమైనటువంటి యొక్క హృదయము ప్రేమమయమైనటువంటి హృదయము

0: ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: So long as your friends, everything looks fine and okay.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటాను.
1: Once the friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకనే ఈ దుర్భోధనల చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయం కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుస్సంగం చేతని.
1: The reason being, this company of the
0: devil. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటారు, జాగులు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhakas who day in and day out, every second, every hour, do japas, do
0: jnana. వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even the such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: వీటన్నిటి ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are destiny, these are fate, and this is what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుస్తంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation of the reason is, you are the bad company that you have been seeking.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హూ ఆస్పైర్స్ టు డు సాధన షుడ్ కీప్ దీస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజంగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి చేయటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలు విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, సత్సంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటం, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనటువంటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing
0: process. ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతటితో మన యొక్క సాధన శూన్యత్వం కాదేది.
1: నా యువ సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రగతులు కలిగినటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: విచ్ విల్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: సరే, హితమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్, సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మంత్రి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ టు దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్. కెన్ యూ అటైన్ యూనిటీ?
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూస్ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వీ షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్సంగ్. యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే కష్టములు ఎందు కాని, సుఖములు ఎందు కాని, దూషణలు ఎందు కాని, భూషణలు ఎందు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూజ్ ఇస్ సజ్జన? హూజ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? One who does not pay to moments of joy and sorrow. One who does not succumb to criticism and ridicule. One who does not get puffed up with praise and name. One who remains steady forever. This is a sajjana.
0: Nirantaram kudu sadhu sanghamunu aashrayinchi vaaru sevalu chesetuvanti variga undaru.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruppindi aalvar aneetuvaru tenin desamlo undetuvaru.

0: స్వామి, నేను మీ శాసనాన్ని కాకుడి కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు అనిపిస్తున్నాడు. That I may become a servant of your servant, and that I may do service to your own servant. But today, to call myself a servant, I am ashamed. Tanukame bodu vechutaru nenu Sai Baba bhaktulni ani cheptuntaru. Nenu Sai Baba bhaktulni ani cheptunte bhaktulu avutada? Appadiki kaadu. Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a placard.
1: Ivi tanukame title chuttu.
0: Yes, tarinchaladu. Now it's a question of trying to realize all by yourself. Nee Ram bhaktudaina, ye Krishna bhaktudaina, Ramu cheppali. Nayana, nee na bhaktu ra ani cheppali. Now either a Ram bhakta or a Krishna bhakta, Rama Krishna said, oh child, you are my devotee.
1: Ante kaani Ramu daggara poyi bhaktu, ayya nenu bhaktu nenu cheppukodaniki taniki adhikaram ekkada undi.
0: Rather than this, he goes to Rama and says, oh Swami, I am your
1: devotee. Ee naadu bhaktulani cheppukovadam anta kudanu kevalam oka vidhamai chusi ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
0: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
1: భజనలు చేసినంత మాత్రమైన భక్తులు కానేరు.
0: By merely doing bhajan,
1: సేవలు చేసినంత మాత్రమైన భక్తులు కానేరు.
0: Or by performing seva, it is not
1: required. జపములు చేసినంత మాత్రమైన భక్తులు కానేరు.
0: Or by doing japa,
1: ధ్యానములు కూర్చోనినంత మాత్రమైన భక్తులు కాదు.
0: Or sitting in meditation, he does not become a bhakta.
1: చిత్తశుద్ధి కలిగినప్పుడే భక్తుడిగా ఉంటాడు.
0: When he has the purity of heart, then he is a true bhakta.
1: కష్టసుఖములు ఎందు కూడాను స్థిరత్వాన్ని వహించేటువంటి వాడు భక్తుడిగా ఉంటాడు.
0: One who has this equanimity, either in joy or sorrow, he is a true bhakta.
1: కష్టములకు పొంగక సుఖములకు పొంగక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
0: Does not deflate at the very mention of sorrow. Does not get puffed up at the moment
1: of joy. ఏ కష్టం వచ్చినా ఇది ఇందులో ఏదో విధమైనటువంటి నా యొక్క మంచి కోసమే వచ్చాయనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
0: Difficulties might come his way, but he will look upon them as, oh yes, they are come for my own good.
1: ఇది నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణం.
0: This is a true idea or index.
1: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
0: భక్త should in turn be served by
1: others. సంసర్గం.
0: So this is what is contained in the second dictum.
1: Say, Guru, Punya Mahoratram. నీవు ఒక పగలని కాని ఒక రాత్రిని కాని ఒక దినమని కాని మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను
0: పాల్గొన్నావు.
1: హృదయంలో మంచిని చిక్కిస్తుందా?
0: థింక్ ఆల్వేస్ ఆఫ్ గుడ్.
1: చెట్ల చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
0: If you even for a moment think of things which are wicked and evil, next moment you become another.
1: Niranthara kudanu duryodhan dushasanadulu pavitrainikunti dharmamutrainikunti pandavul yokka bhavamulo suchintamu cheyatam chetane vaari vachanantha kudanu dosamaipoyindi.
0: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
1: Kanaka durbhavanlaku dushchintalaku mana hrudayamlo emaatram kudanu avakasam andinchadu.
0: So there should be no place in our heart for bad and evil thoughts.
1: Parula chintanam manamu chedda manam enta korukuntamo antaku padirettu chintalu manaku aguruthu untayi.
0: Now even as you think about the others, 10 times that compared to that, you get affected.
1: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం
0: కోరగాలు. అబౌట్ ఈవెన్ ఫాదర్
1: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణమేమిటి? పౌరుల చెట్టును మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
0: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్స్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ద ఫాదర్.
1: పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
0: So all the thoughts about others, let them not be evil.
1: These chintalaku mana hrudayamlo ye matram avakasam ivvaru.
0: There should be no place for such thoughts in our heart.
1: Inka mara nitya manityatam, ఏది నిత్యము ఏది సత్యము అనే దాన్ని మనం గుర్తించాలి.
0: దెన్ వి కమ్ టు ద ఫోర్త్ ఇంజంక్షన్. వాట్ ఇస్ రియల్, వాట్ ఇస్ అన్ రియల్?
1: దేహము పాత్య భౌతికం.
0: దిస్ బాడీ ఇస్ వన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: ఇట్ హ్యాస్ టు డీకంపోజ్ వన్ డే.
1: దేహి నిరామయుడు.
0: వేర్ హాస్ ద వన్ హూ విసైడ్
1: గలతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: ద వన్ హూ విసైడ్ హాస్ నో ఫామ్ అండ్ నో క్వశ్చన్ ఆఫ్ డీకే. ఇస్ బియాండ్ ఆఫ్
1: దేహం అనిత్యము, దేహి సత్యం.
0: So this body is unreal, temporary. The one who resides is permanent.
1: అదేవిధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ ఇస్ రియల్ అండ్ అన్రియల్.
1: ఈనాడు పూర్తి రేపటి చంద్రోదయం కలుగుతుంది.
0: అమావాస్య బట్ టుమారో మూడు సమయంలో ఉన్నాయి.
1: పూర్ణిమ ఎంత అస్థిరమో అమావాస్య కూడా అంత అస్థిరమే.
0: జస పూర్ణిమ ఈ టెంపరీ,
1: సో ఇది అమావాస్య. ఇవి రెండు కూడా స్థిరములు కాదు.
0: టెంపరీ దీస్ యూఆర్ నాట్ పర్మనెంట్.
1: కానీ రెండింటినీ అనుభవించేటువంటి నేను స్థిరము.
0: బట్ వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ, దట్ ఇస్ ఐ, దట్ ఇస్ పర్మనెంట్.
1: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
0: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ. సో
1: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
0: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ, ఇట్ మే గెట్
1: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
0: ఇట్ మే డై. But this idea of a cow remains.
1: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రము మారదు.
0: మ్యాన్ మే డై లైక్ వైజ్ బట్ ద హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్
1: కంపెనీ. ఇది సజీవమైనటువంటి యొక్క సత్తము, ఈ యొక్క దివ్యత్వము.
0: సో దిస్ ఈస్ డెఫినిటీ దాట్ ఇట్ ఈస్ పర్మనెంట్. ఇట్ రిమైన్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్,
1: ఇది నా తల.
0: దిస్ మై హెడ్,
1: ఇది నా కడుపు.
0: మై స్టమక్,
1: ఇది నా కాళ్ళు.
0: మై లెగ్, నేనెవరు? బట్ హూ ఆమ్ ఐ?
1: నేనెవరు? నేనెవరు? ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఇట్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ,
1: దట్ నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు. నేనెవరు?
0: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
1: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం బట్టే కదా నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా ఇంద్రియం అనుకుంటున్నాం.
0: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
1: ఈ మనం బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
0: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
1: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
1: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
0: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
1: నేను జాగ్రత్తలో దేహంతో ఉండేట్టుగా భావిస్తున్నాను.
0: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
1: స్టేట్. కానీ స్వప్నవస్థను చూసి దేహం పొరపైన పడింది.
0: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది కౌచ్.
1: నేను ఎక్కడికైనా సంచారం చేసినట్టు ఏ ఢిల్లీకి వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
0: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
1: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
0: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ? నా
1: అక్కడ నీవెవరు?
0: హూ ఆర్ యూ దేర్?
1: దేహంతో సంబంధం లేదు.
0: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ.
1: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
0: ఇంద్రియాలు ఆర్ నాట్
1: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
0: సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్, ఫ్రమ్ ద బాడీ.
1: నిత్యానిత్య వచ్చే పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికీ అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
0: సో ఇట్ ఇస్ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
1: మైండ్ కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనం దారి తప్పకుండా సూచన మనం నడుచుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని, మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
0: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ సోల్ ఇన్
1: అన్నింటికీ సంసర్గం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ ఇస్
1: సృష్టిల యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావమును మనలో నుంచి వదిలిపెట్టాలి.
0: దిస్ ఆర్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విథిన్ యు.
1: ఈ దుర్భావములు, దుర్జన సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
0: దీస్ ఈవిల్ థాట్స్, దే ఆర్ ఇన్ యు. ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఈజ్ విత్ యు.
1: ఇంకా మాధవత్వం ఏ రీతిగా నీవు?
0: వెన్ యు ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ కెన్ యు టాక్ అబౌట్ బికమింగ్ గాడ్?
1: కనుక మొట్టమొదట నీవు మానవుడిగా మారు.
0: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు ఎ హ్యూమన్.
1: మానవత్వాన్ని పెంచుకో.
0: ట్రై టు ఫర్దర్ ది స్ట్రాంగ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
1: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
0: దెన్ ఇన్ ది నేచురల్ వే డివినిటీ ఇస్ యువర్.
1: మానవుడిగా మారక మానవత్వమే నీలో లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
0: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ వాంట్ బికమ్ గాడ్.
1: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని తిరసావహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
0: సో యూ వాంట్ బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ద ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ.

0: ఇతపత్తి కాన సాధకులుగా కాబోయే ఇంటి వారు తేజ ఉత్తర సంసర్గం ఇది మొట్టమొదటిది. రేపో రోజు ఆస్వాదికం సాధక ప్రపోజనే నిస్సాద కంపెనీ యొక్క ఈ విలువ రమవేపం విభాజ సత్యన సమావనం. ద సెకండ్ సీజ్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్వైట్ గురు పుణ్య మహోరాత్రం డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్ స్మర నిత్య మనిషిత అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ డూయింగ్ ఫర్ కాంగ్రిగేషన్ తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఈ మహావాక్యముల యొక్క సారము. దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం. ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: ఓన్లీ వెన్ యు రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫోర్ మహావాక్యం అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ అంటే ఇన్ దెమ్ కెన్ వి సే దట్ వి హావ్ సెక్యూర్డ్ డివినిటీ ఫర్ అవర్
0: కనుక ప్రకృతి ద్వైతం.
1: Therefore, this world is creation is duality.
0: Purushude Advaitam.
1: The Purusha is Advaitam.
0: Ilanti Advaitattvam anetundi Purushattvanni manam pondalanukunnappudu Divyattvam bhavam undali.
1: So we have to go to this Purushattva which is Advaita and that is the state of Divyattvam.
0: Daivattvam, Daivattvam, Daivattvam.
1: That is precisely what you mean by
0: Daivam anetundi. Divamu anetundi padam.
1: Now this Daiva means Diva. It is derived from the word Diva.
0: Daivamu, not Divamu.
1: It is not Daiva, but Daivamu.
0: Divamaneva Dinamu ane artham.
1: This word Divamu in turn means Dinamu.
0: Dinamu anega Ratrim Pagalu ane.
1: This Dinamu, they mean day and night.
0: Anega Daivam anega enti Ratrim Pagalu Kaanivadu Daivamu.
1: Meaning, God is one who is not this night and day.
0: Kala kalamunu Atitamayani Kuntuvadu Daivamu.
1: One who transcends the limitations of time that.
0: Kalukane Kalaayana Maha, Kala Kalaayana Maha, Kala Prunaya Maha, Kala Atitayana Maha, Kala Sarupayana Maha, Kala Nimitayana Maha. Ani kalamunu ku inta pradhanamaksham chesi pramanam ichinda.
1: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time. One who transcends
0: Kala Kala Prapannanam Kala Chinna Karishyate. Kalamunu Bringeshuntivadu Daivamu.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalamu ketam ringapatavetetivadu manavadu.
1: Whereas man is one who has been swallowed by time.
0: కానీ కాలకాలంలో అతీతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఆశ్రయించినప్పుడే మనము ఈ కాలం యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: సో ఇఫ్ యు సీ షెల్టర్ ఇన్ గాడ్ యు కాన్సెంట్ ఫైన్ గాడ్ యు కెన్ ఆల్సో గో ది వే ఇన్ విచ్ యు హావ్
0: కనుకనే దండపాటి బారి నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి బాధం పట్టరా అన్నాడు.
1: దట్ వైస్ బీన్ సెడ్ ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ గాడ్ ఆఫ్ డెత్
0: టేక్ ద సీట్ ఆఫ్ కోదండ దైవాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ దయ్యమును ప్రవేశించదు.
1: సో వన్ హూ సీక్ గాడ్ షెల్టర్ There is no trace of
0: దైవాన్ని గురువుగా భావించి దైవాన్ని గురువుగా మనం విశ్వసించి దైవాజ్ఞని ప్రస్తావించి దైవ మార్గాన్ని అనుసరించడమే మానవత్వం యొక్క దివ్యత్వం యొక్క పవిత్రత.
1: Let God be your guru. Seek God as your guru and live your life in terms of the injunction laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం
1: చేసుకోవాలి.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పాత్ నోబుల్ పాత్
0: మార్గము.
1: దిస్ ఈస్ ద ఈజియెస్ట్ రాజ్య మార్గము అండ్ దిస్ ఈస్ ద రైట్ ఆల్ పాత్.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడుదాది, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడుదాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు. మీరిద్దుల ధరబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ వితిన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డిరైవ్డ్. ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేద మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి పుడక వంటిది శరీరము.
1: body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అమ్ములపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర కోసం నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కానీ నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కానీ నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగేడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్,
0: దారి సంచలనము దుంపు పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్ టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపుది.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagwan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థనను పురస్కరించుకొని ఏ ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagwan responded to your prayers. In response to your prayers, Bhagwan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: There are many people from places where there is shortage of water.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate sense.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈస్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: విదౌట్ మెంటల్ పీస్ all physical comforts and conveniences are useless.
0: ee manasika shanti oka daiva chintanate tappa maroka margamlo manaku nivarana kaadu.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకని ఎన్ని కష్టములకు అయినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of four laws.
0: బాధపడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడి విల్ స్టాండ్ బై యూ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించడము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్ దో దే హావ్ సో మెనీ డిఫికల్టీస్ యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shanti oka bharatiyulu yokka bhagyame tappa itharu kittiyetti bhagyam labhinchatam ledu.
1: Mental peace is the property of bharatiyas. Which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగానూ వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకుని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతి నిలయం యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ is only God and constant thought of Him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టములు జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: The perverted minds, the narrow minds may tell you to give up namasmarana. Why can't you work, bend down, work for your own plenty and prosperity? That they may say like that.
0: Avanni asuyaparulu bodhinchetuvanti badare.
1: That's all the teaching of jealous people.
0: Karukane meeru attivarato meeru em mattamo yeke bhavinchaga nirantaram kudunu daivachintana matram maravakunda chuchukondi.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: Meeku teliyakapovachunu ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: యు మే నాట్ బి నోయింగ్ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ఆల్ విలేజెస్.
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: దే హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ అండ్ మెంటల్ ఎజిటేషన్.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్. How to be blissful at the mental level, being free from mental disturbance.
0: Inni badalu ka sambhavinchinappatikini oka bharatiyunu maatrame manasunu kattukoni dani valla tappaga aanandanni anubhavistunnaru.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: Manasika sukham kante migidinatundi sukhamulu e maatramu bhadramainavi kaadu.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది కానీ ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: Kaliga manasika santoshamu manasika shanti oka daiva chintana chede manaku labhistundi gaani anya chintana chede manaku em maatramu labhinchadu.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuta oka chinta.
1: Birth is a problem.
0: Bhoomi nundi chinta.
1: Life on earth.
0: Samsaram oka chinta.
1: Family life.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి ఈ కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా ఒక చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ ఈస్ ఇన్ఫినిట్. దేర్ విల్ నెవర్ బి షార్టేజ్.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్, ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్, ఎంజాయ్ బ్లిస్ఫుల్లీ ఇన్ రెస్పాన్స్ టు ద మ్యూజిక్.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైనటువంటి హృదయమైనా కరిగి ప్రవహిస్తుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ, ఈవెన్ స్టోన్ హార్టెడ్ మ్యాన్ హిస్ హార్ట్ విల్ స్టార్ట్ మెల్టింగ్.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో మన భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము, చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవల్యూషన్ of such multitudes of people who have experienced such bliss.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep it,
0: కానీ దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటుంది.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుందాది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టపడ్డారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె మన సుఖములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాజ్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను బూడ్చటము,
1: హౌ కెన్ ఐ కవర్ ఇట్,
0: ఏ విధంగా నేను భరించటము,
1: హౌ కెన్ ఐ బేర్,
0: బాధపడనక్కర్లేదు,
1: డోంట్ ఫీల్ సాడ్.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: దిస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ త్రూ డివోషన్.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి, ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Ade prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkada poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu పూర్తి చేసుకోవచ్చును.
1: ద మూమెంట్ యూ రికాల్ అండ్ రికలెక్ట్ ద బ్లిస్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్ హియర్ బ్యాక్ హోమ్, యూ విల్ నేచురల్లీ ఫర్గెట్.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టము భరించలేని సుఖం బట్టందరూ.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చిండేటువంటి అంతగును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్ ఇన్ అవర్ లైఫ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీరు తరగనేటువంటి యొక్క ఆస్తి ఒక ప్రేమ.
1: యూ హావ్ గాట్ దిస్ బౌండ్లెస్ లవ్ విత్ ఇన్.
0: ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: యువర్ లవ్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ భగవాన్.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: సీ దట్ యు గ్రో ఇన్ లవ్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోడునీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ అవర్ యాంకర్ అండ్ సపోర్ట్.
0: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవన్నీ మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను, మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: You went round all the streets there in Puttaparthi spreading joy to everybody. That must have given you bliss.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా హాస్యం చేస్తారేమని దానికి భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ ఎ విష్. But have the conviction that you believe in God. Sing His glory.
0: Appude meeku tagineatvanti daiva shakti meelo labhistundi.
1: Then you will have all the divine power.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Meerandaru ikkada cheratam.
1: All of you assembled here.
0: Naaku ento aanandam.
1: All of you assembled here and made Bhagavan very, very happy.
0: Meekandariki aanandamu, saukhyamu, santoshamu, శాంతి అన్ని కూడా నువ్వు లభించాలని నేను ఎప్పుడు కూడా నువ్వు ఆశిస్తూనే ఉంటాను.
1: భగవాన్ ఆల్వేస్ విషెస్ అండ్ బ్లెసెస్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లెస్, ఎటర్నల్ పీస్, ఎటర్నల్ హ్యాపీనెస్.
0: ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
1: యు ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ నంబర్ 5,000 హియర్.
0: ఈ 5,000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: Bhagavan wants you to have Bhagavan's prasadam there in the canteen today.
0: Idiye migane achayanga maripoyi
1: this prasadam you are going to have here will be infinite.
0: Ee kashtamulu nashtamulu annitinchi chayamanta kudanu nivarana avutundi.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: Anni kudanu ikkada aanandangane free gane labhincheetuvantivi.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడ గాని భగవంతుడు ఒక కాసును కై లొంగి తాను పేరును చెడగొట్టుకోవడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకని ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తి అంతా ప్రేమమే.
1: Bhagavan's property is love, love.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్. ఇట్స్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అన్ని కూడా ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్.

0: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్ లవ్
1: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి
0: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్
1: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్
1: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి
0: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్
1: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు
0: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్
1: ఇక్కడికి వచ్చేటువంటి వాడు
0: హీ యూస్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ
1: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు
0: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్
1: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది
0: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్
1: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు
0: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్
1: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు
0: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్
1: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది
0: వేరెవర్ దే ఆర్ లిబరేటెడ్
1: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు
0: దోస్ దట్ మేక్ బిజినెస్ ఆఫ్ ద మ్యూజిక్ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీ
1: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారి పాడేటువంటి వారు
0: ద జాయ్ దట్ హ్యాస్ స్పిల్ట్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్ హ్యావ్ అపియర్డ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్
1: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది
0: దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ టుడే బట్ దే హావ్ ఎర్న్డ్ ద రెప్యుటేషన్ దట్ వుడ్ స్టాండ్ లైఫ్ టైమ్ ఫర్ ఏజెస్ టు కమ్
1: ఇప్పుడు చూడండి భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి
0: దోస్ దట్ హావ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ట్ బట్ దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్
1: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే
0: దేర్ఫోర్ దట్ వుడ్ రిమైన్ విత్ అస్ పర్మనెంట్లీ ఎటర్నలీ ఇస్ ఓన్లీ గాడ్స్
1: వంతు ఉండినా లేకపోయినా మీకు స్వరం ఉండినా రాకపోయినా మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి
0: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో బట్ వీ కెన్ సింగ్
1: విత్ అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది
0: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్ ద పుణ్య లాట్స్ ఆఫ్ ఇట్
1: నైతికంగా భౌతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్నింటి ఎందుకు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది
0: గాడ్స్ నేమ్ విల్ బి ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్ ఫిజికల్ ఎథికల్ మోరల్ వరల్డ్లీ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్
1: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు అది యుక్తిని రక్తిని అనురక్తిని భక్తిని విరక్తిని కూడాను పోషిస్తుంది
0: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్ ఇట్ ఆల్సో ఫైండ్స్ అస్ ఫుల్ఫిల్మెంట్ రక్తి ఇట్ ఆల్సో గివ్ అస్ ఏ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ది అనురక్తి ఇట్ ఆల్సో డెవలప్స్ డిటాచ్మెంట్ విరక్తి
1: కనుక ఈ యొక్క దైవ సృష్టిన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటుంది
0: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే
1: ఏదైనా ఇంత పెట్టి భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి
0: Before you start eating things, think of God and pray to Him.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం బ్రహ్మహావిత్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God brahmarpanam offering to God and then start
1: kaani vaaru telisu teliyakuno brahmarpanam ani minginappudu kodanu lopam nunchi jawab vacheetvantidi
0: whether they know or not as they offer to God there is an answer from within
1: aham vaishvanaro bhutva pranaram dehamasita pranapana samayukta achanyanam chaturvidham
0: the answer comes I am there

0: you in the form of Vaishvanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: కనుక లోపల నుంచి మనకు సప్లై వస్తుంటుంటుంది. అదే ఈ సౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్.
0: సో ది ఆన్సర్ వైశ్వానర వీ గెట్ ఫ్రమ్ విదిన్ ఈజ్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మనము కోరినటువంటిది అంతా కూడా వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
1: Sarvatra panchabhutanam shastim kinchid na vidyate patalam bhutalam vasta. ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతం అనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: యు హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ యు లుక్ టు యు ఫైండ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్.
1: పాతాళం నందు కానీ భూతలమునందు కాని ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: బీట్ ఇన్ నెథర్ వరల్డ్ ఆర్ ఆల్ అంది సార్ వేర్ ఎవర్ యూ జస్ట్ సీ యూ ఫైండ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ నథింగ్ ఎక్సెప్ట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: ఇన్ ది స్పిరిచువల్ టెర్మినాలజీ అండ్ డిస్కోర్సెస్ విల్ బి హియరింగ్ అబౌట్ దిస్ త్రీ టైప్స్ ఆఫ్ ఎథర్ ఆర్ ఆకాశస్.
1: ఆత్మతత్వమును ఎరగవోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ మూడు ఆకాశముల గురించి విచారించవలసి వస్తుంది.
2: విచ్ ఎవర్ సాధక is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
1: Mottamodatadi bhutakashamu.
2: The first one is bhutakasha.
1: Rendavadi chittakashamu.
2: The second one is chittakasha.
1: Moodavadi chidakashamu.
2: The third one is chidakasha.
1: Bhutakasham anaga పంచమహాభూతముల చేకూడినటువంటిది అనగా పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము.
2: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్ దట్ ఈస్ అర్త్ వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ ఈజ్ వెరీ సటిల్.
1: ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
2: దిస్ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫారం ఎక్సెప్టింగ్ సౌండ్.
1: ఇక రెండవది వాయువు.
2: ద సెకండ్ వన్ ఈస్ వాయువు ఆర్ ఎయిర్.
1: దీనికి ఒక ఆకారము లేదు.
2: This also does not have form.
1: ఇది రెండు గుణములతో కూడినటువంటిది.
2: This has two attributes.
1: శబ్ద స్పర్శ.
2: This has got sound and touch.
1: ఇంకా మూడవది అగ్ని.
2: The third one is fire.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: This can be seen.
1: శబ్ద స్పర్శ రూపం.
2: This has three attributes: sound, touch and form.
1: ఇక నాలుగవది జలము.
2: ఫోర్త్ వన్ ఇస్ వాటర్.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫార్మ్ అండ్ టేస్ట్.
1: భూమి ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడా ఉంటున్నవి.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫార్మ్ టేస్ట్ అండ్ స్మెల్.
1: మొదట మూడు భూతములు కూడాను స్వరూపము కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపంలో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందుండినటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ, దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలం మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మేర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చడమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకున్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్, బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో లీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్.
1: కనుక నీ జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణత్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: Idi anityamu.
2: This is impermanent.
1: Idi chanikamu.
2: This is temporary.
1: Idi nastaramu.
2: This is not
1: idi cheenamu.
2: This
1: idi parinamamu.
2: This undergoes change.
1: Ee vidhamainatundi oka shadvikaramalato koodinatundi oka ee maha panchabhootamulu yokka sambandhanni manam gurtinchukona leka ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యం ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: Kitti maha panchabhutamula yokka sambandhamainti yokka bhutakasamulo
2: bhutakasham which is associated with these five elements
1: lakshala surya chandradulu untunnaru.
2: There are lacks of suns and moons.
1: Inga grahanamu upagrahamulu kuda kotaku untunnayi.
2: There are planets and subplanets in crores.
1: Aganitamainatvanti yokka jeevarasulu kudanu untunnavi.
2: Innumerable living beings are also existing.
1: Drishyagocharamainatvanti yokka jagat antayi kudanu bhutakasam yokka binduve.
2: The entire phenomenal world is only a drop in bhutakasham.
1: ఈ విశాల జగత్తునందు
2: ఇన్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి ఒక భూగోళం.
2: ది ఎర్త్ మే బి కంపేర్డ్ టు ఎ స్మాల్ డ్రాప్.
1: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము.
2: ఇన్ ది ఆన్ దిస్ ఎర్త్ దిస్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ.
1: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము.
2: ఇన్ ది స్మాల్ కంట్రీ దేర్ ఇస్ ఎ స్మాల్ ప్లేస్.
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా.
2: In this small state, there is a small district.
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము.
2: In this small district, there is a small village.
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు.
2: In small village, a small house.
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము.
2: In small house, a small body.
1: ఈ చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకారపడటం లోపల హాస్యాస్పదమనే చెప్పవచ్చు.
2: It looks funny that such a small body should feel egoistic in the context of its smallness in the world.
1: Kanuka ee bhutakasam yokka tattvanni vicharana chesinappudu prati okka vishayam kudanu okkoka bindu yokka aakaramne koodi untundali.
2: When we just think of this bhutakasha and our own place, it is something like a drop in the totality.
1: Ee bindu yokka vicharana manam cheyadaniki prayatnam cheyatamu idi kevalamu oka cheema samudrapu lotunu konukodaniki prayatnam chesinattu avutundi.
2: Such a small drop trying to just understand the totality is like and trying to measure ocean.
1: Samudramu marpu chendunatvantidi.
2: The ocean undergoes change.
1: Cheema marpu chendunatvantidi.
2: And also undergoes change.
1: Samasta padarthamulu marpu chendunatvantivi.
2: All the things undergo change.
1: Oka kammadi yendu peruganna munchukoni aa kammadi yokka ventruka perugulo cherakunda undetunti prayatnanga chuchukotam ఎంత అసాధ్యమో.
2: జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ దాట్ ఇన్ ఏ వులన్ రగ్ వెన్ యు ఆర్ టేకింగ్ కర్డ్స్ బాత్ టు సీ దాట్ దోస్ వులన్ దోస్ స్మాల్ పార్టికల్స్ డు నాట్ గో ఇన్ టు ది బాత్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు ఆర్ టేకింగ్.
1: మనము భుజించేటువంటిది వెంట్రుకల కమ్మడి.
2: వాట్ వీఆర్ జస్ట్ ఈటింగ్ ఈజ్ సంథింగ్ లైక్
1: ఇందులో వెంట్రుకలు రాకుండా చేసుకోవటం అనేటువంటి అసాధ్యము.
2: హౌ కెన్ యూ ప్రివెంట్ ది స్మాల్ హెయిర్ కమింగ్ అవుట్ ఇన్ టు ది ఫుడ్.
1: కనుక మనం నివసించేటువంటి అంతా కూడాను ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి.
2: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ వన్.
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది.
2: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ ద వన్ హూ ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఎ స్మాల్ వన్ అండ్ ఎ టెంపరీ వన్.
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవడం వలన శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
2: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద పర్మనెంట్ ఎంటిటీ యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఇన్ దట్ పర్టికులర్ ఎంటిటీ.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
2: This personality and individuality is temporary.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
2: This is something comparable to a mirage.
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
2: Man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage.
1: Endamavulu enta veechinappudiki ni edi challabadadu.
2: Whatever the However much you may take from the mirror, you will never be able to
1: just it.
2: No cloth gets wet by a mirror.
1: ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కానీ ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
2: That appears to be water, but there is no water in that.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృష్టి కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు.
2: The principle of భూతాకాశ may be something which you can see only.
1: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
2: This భూతాకాశ may be something like a drop in చిదాకాశ.
1: భూతాకాశములో మన యొక్క దేహము ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశమనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
2: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్
1: భూతాకాశము జడము.
2: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశమనందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
2: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
2: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్, విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరం నందు శరీరి అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
2: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరి ఈజ్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
2: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: అద్దంలో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబమునకు ఎట్టి చలనం కూడా లేదు.
2: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్.
1: బింబము కదిలినప్పుడే ప్రతిబింబం కూడా కదులుతుంది.
2: ఓన్లీ వెన్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ మూవ్స్.
1: కనుకని బింబము అనేటువంటిదే ఇది ఒక చిదాకాశం.
2: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
2: This chittakasha and bhutakasha may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా
2: ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ మూన్.
1: ఈ చిదాకాశం యొక్క చైతన్యము కేవలము భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
2: The life effulgence of chidakasha gets reflected in chittakasha and bhutakasha.
1: ee pratibimbamunaku manaku enni vidhamuluga alankaram cheyavalannappatiki ee pratibimbamunaku sadhyam kaadu.
2: Whatever decorations you want to just decorate this image, you will not be able to succeed in that.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Addamulo manam mukham chusukuntunnam,
2: we are seeing our face in the mirror.
1: Addamulo kanipinchetundi mukhamunaku సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
2: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరి అయినటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాం.
2: బట్
1: అద్దం పైన
2: వైల్ కీపింగ్ ద పాయింట్ ఆన్ ది ఫోర్ హెడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్, యూ పుట్ ఇట్ ఆన్ ద రైట్ స్పాట్.
1: అద్దం కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది.
2: సపోజ్ ది మిర్రర్ మూవ్స్, that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
2: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: Bimbamunaku bottu petti addam ettaina tippuko idi sariyainatundi sthanamlone untuntadi.
2: You put a point or a dot on the bimbam, that is the object itself, you turn the mirror whichever you want.
1: Padikoka చిన్న కథ ఉంటుండాలి.
2: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
2: దర్ వాజ్ ఎ ఫేమస్ పెయింటర్,
1: లోక వ్యాప్తి ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
2: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
2: హీ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్.
1: ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు కృష్ణ హూ వాజ్ ఇన్ ద్వారక.
1: కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పి ఆశపడ్డాడు.
2: He wanted to just paint the image and the figure of Krishna.
1: Krishnudu chirunavulu chindru dokkuchu, nayana nee uddeshaniki nenu enduku addu raavali, tappaka neeke evidamainatundi chitram chitrinchalanukuntunnado adi tappaka neevu chitrinchamannadu.
2: With a beaming smile, Krishna said, well child, if you want to just paint my figure, you can do it. Whatever way you want, you can just do it.
1: Swami, daichesi ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిట్టించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
2: ఇఫ్ యు కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ 1 అవర్ ఇన్ 1 ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
1: సరే కూర్చుంటానన్నాడు. కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
2: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ ఎట్ ఆల్.
1: దానంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
2: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
1: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్లవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
2: హీ ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
1: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
2: మై లింగ్ కృష్ణ వెంట ఇన్ సైడ్.
1: మరి వెనక్కి వచ్చి, నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ ద పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
1: స్వామి రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు.
2: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
2: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్ ఇట్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
2: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ
1: మంచి మొకుమల్లు బట్టను కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
2: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెరిచేటప్పటికి కృష్ణ రూపం వేరే మారిపోయింది.
2: వెన్ ఇట్ వాజ్ ఓపెన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ అండర్వెంట్ ఎ చేంజ్.
1: ఈ పిక్చర్ చూచాడు పెయింటరు, కృష్ణుడిని చూచాడు, పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రం సంబంధం లేదు.
2: దిస్ పెయింటర్ కెప్ట్ ద ఫోటో బిసైడ్ కృష్ణ అండ్ సా హ్యాడ్ ఎ లుక్ ఇన్ టు ది పిక్చర్ వన్స్ అండ్ అనదర్ లుక్ ఇన్ టు కృష్ణ. దెర్ వాజ్ నో కంపారిజన్ అట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ.
1: ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషం ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ పాయింటెడ్ అవుట్ టు దట్ పెయింటర్, ఓ పెయింటర్ దెర్ సీమ్స్ టు బి ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
2: హీ సెడ్ పార్డన్ మీ స్వామి, యూ జస్ట్ గివ్ మీ 1 మోర్ ఛాన్స్, టుమారో ఐ విల్ గెట్ ఇట్ అగైన్.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
2: ఇన్ దిస్ వే 10 డేస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ వే.
1: కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
2: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ ప్రాపర్.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
2: ద పెయింటర్ థాట్ దట్ ఇట్ వుడ్ బి రాదర్ షేమ్ఫుల్ టు లివ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హి లెఫ్ట్.
1: మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
2: వెన్ హి వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద విలేజ్ నారద ది సన్ ఆఫ్ బ్రహ్మ హ్యాపెన్ టు జస్ట్ మీట్ హిమ్.
1: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనుక్కు వెళ్ళిపోతున్నావు అన్నాడు.
2: నారద ఆస్క్ ది పెయింటర్ హి సీమ్స్ యు సీమ్ టు బి వరీడ్ అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్.
1: పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
2: ద పెయింటర్ ఎక్స్ప్లెయిన్డ్ నారద ఆల్ దట్ హస్ హ్యాపెన్.
1: ఒరే పిచ్చివాడా, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసిన నాటకాలు ఆడినాడు. కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలనుకుంటే, ఈ నాటకాలను నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు.
2: నారద టోల్డ్ ద పెయింటర్ వెల్ హీస్ ఏ మాస్టర్ ప్లేయర్ అండ్ మాస్టర్ డైరెక్టర్ అండ్ హీ ప్లేస్ ఆల్ ద డ్రామా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు జస్ట్ హ్యావ్ ఎ పెయింటింగ్ ఆఫ్ హిస్ పిక్చర్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రిలేట్ టు ఇట్ ప్లీజ్ ఫాలో మీ మై వర్డ్స్.
1: సరే నారదుడు ఏమి చెప్పినాడో దాన్ని తప్పక శిరసా వహిస్తానని పెయింటర్ ఒప్పుకున్నాడు.
2: పెయింటర్ అగ్రీ టు ఇంప్లిసిట్లీ ఒబే నారదాస్ కమాండ్.
1: వెళ్లినాడు నారదుని యొక్క ఆదేశానుసారంగా. తిరిగి రెండవ రోజు, స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టం కప్పుకొని తీసుకొచ్చాడు.
2: ద నెక్స్ట్ డే అకార్డింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ నారద హీ వెంట్ కృష్ణ విత్ ఎ పర్టికులర్ ఫోటో కవర్డ్ విత్ ఎ ఫైన్ క్లాత్ అండ్ హీ టోల్డ్ స్వామి ఐ బ్రాట్ ఎగ్జాక్ట్లీ యువర్ పిక్చర్.
1: ఎదురుగా నిల్చుకున్న తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అద్దము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే అట్లా కనిపిస్తుంది అన్నాడు.
2: ద పెయింటర్ బ్రాట్ ఆన్ దట్ డే ఎ క్లీన్ మిర్రర్ అండ్ దెన్ హీ రిమూవ్డ్ ద క్లాత్ అండ్ జస్ట్ సెడ్ స్వామి నౌ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్. వాట్ ఎవర్ చేంజెస్ కమ్ ఇన్ యూ ది చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఏ మార్పులు కలిగినా ఈ అద్దంలో మార్పుగానే కనిపిస్తుంది, అది ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
2: వాట్ ఎవర్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ ఫేస్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ దేర్ఫోర్ దిస్ ఎ బ్యూటిఫుల్.
1: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో, క్షణికమైనటువంటి యొక్క కుంచెలతో, క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ ద పిక్చర్ ఆఫ్ ద లార్డ్ హూ ఇస్ పర్మనెంట్ విత్ ఆల్ ది టెంపరీ మెటీరియల్స్ లైక్ ద పెయింట్ అండ్ ద బ్రష్ ఎట్సెట్రా యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్.
1: నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి.
2: ఇన్ భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ ఓన్లీ.
1: కనుక పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
2: యుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ అండ్ ఎ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశం నందు దైవత్వాన్ని వెతకటం అని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
2: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
2: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
2: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్
1: పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
2: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్ గోస్ ఎ థరో చేంజ్ అండ్ ఎ కంటిన్యూస్ చేంజ్.
1: మనం ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళ్తుంటాం.
2: వీ గో టు ఎ టెంపుల్ టు టేక్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు.
2: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యూ ఎంటర్ ద టెంపుల్.
1: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచించచ్చు కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు గాని కన్నులు తెచ్చుకుని చూడడే.
2: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఎ లుక్ అట్ ద లార్డ్ ద ఫోటో ఆఫ్ ద లార్డ్ హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఎ లుక్.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్?
1: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
2: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
2: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మ చిచ్చులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యు విల్ హావ్ టు జస్ట్ ఇంట్రవర్క్ యువర్ నేకెడ్.
1: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరరీ.
1: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
2: బట్ దిస్ గివ్స్ యూ ఎ టెంపరీ.
1: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రము చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
2: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
1: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
2: Just because this భూతాకాశ is temporary and transient, you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
2: There are three types of states in this.
1: మిథ్యములోని మిథ్యం ఒకటి.
2: One is మిథ్యా ఇన్ మిథ్య.
1: సత్యములోని మిథ్యం మరొకటి.
2: ద సెకండ్ వన్ ఇస్ మిథ్యా విచ్ ఇస్ ఇన్ సత్య.
1: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
2: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్ మిథ్యా ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
1: మిథ్యములోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
2: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్
1: భూతాకాశములోని సత్యమే అదే చిదాకాశం.
2: The truth and truth, the essence of truth itself, it is in Siddhartha.
1: Dani, nenu appudu kuda cheptuntanu. You are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are.
2: The same thing Swami will be telling quite often, and that is, you are not the one. The one that you think that you are is one. The one others think that you are is another. The one you really are is the third.
1: Inaadu manamu jeevinchatam gaani, anubhavinchatam gaani, sarvam kudanu నిత్యములోని మిథ్యమే.
2: వాట్ ఎవర్ లైఫ్ యు ఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెటింగ్ టుడే దే ఆర్ ఆల్
1: అంటే ప్రతిబింబములు రెండు కూడాను నశ్వరమయ్యేటువంటివి.
2: బోత్ ద ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
1: ఇది భూతాకాశం యొక్క స్వభావము.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశ.
1: ఐస్ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
2: ఇఫ్ వాంట్ కీప్ ఏ ఐస్ ప్యాక్ ఇన్ యువర్ హ్యాండ్
1: కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
2: Continuously melting is the nature of ice.
1: Kanuka ilanti bhutakasam yokka tattvanni manam gurtinchatamlo kontha varakunu antarbhutamainatunte yokka aatmakashanni kuda koncham vicharam cheyali.
2: Even when we are just trying to recognize and understand bhutakasha, at the same time we have to think of the inner akasha, that is
1: idi kevalamu stoolamainatuntedi jagrataku koodinatuntedi.
2: Bhutakasha is gross and is true in waking state.
1: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృష్టిము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
2: ద సేమ్ థింగ్ ఇన్ అ సటిల్ ఫారం యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
1: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తునందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, సన్ అండ్ మూన్ ఆర్ గివింగ్ లైట్ త్రూ ఫైర్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
2: ఇన్ ద వేకింగ్ స్టేట్ we have been able to see all the objects on account of the light which emanates from sun and moon.
1: అదే స్వప్నస్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
2: It is only the light which emanates from chittakasha which helps you to see the real.
1: స్థూలమును దూరము చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
2: The moment you push aside the gross, the subtle starts reflecting and giving light inside.
1: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
2: డ్యూరింగ్ ద డే యు వుడ్ నాట్ బి ఏబుల్ టు సీ స్టార్.
1: కనిపించకపోయినంత మాత్రం లేవని చెప్పడానికి వీలు కాదు.
2: జస్ట్ బికాస్ యూ కెనాట్ సీ యూ కెనాట్ డినై దర్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్
1: నక్షత్రములు పగటి ఎందుకు కూడా ఉంటున్నవి.
2: ఈ స్టార్స్ డూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద డే.
1: అయితే ఈ పగటి యొక్క ప్రకాశము అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటుంది.
2: బికాస్ ద సన్స్ ఎఫల్జెన్స్ ఇస్ సో గ్రాండ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ ది స్టార్స్.
1: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యూ బి ఏబుల్ టు జస్ట్ సీ
1: బాల్యం నందే వార్ధక్యము.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ దెర్ ఈస్ ఓల్డ్ ఏజ్.
1: వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
2: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దెర్ ఈస్ చైల్డ్హుడ్ ఆల్సో.
1: స్థూలం నందు సూక్ష్మము,
2: ఇన్ గ్రాస్ దెర్ ఇస్ సటిల్,
1: సూక్ష్మం నందు స్థూలము,
2: ఇన్ సటిల్ దెర్ ఇస్ గ్రాస్.
1: రెండు కూడా జడమైనటువంటి రీతిగా
2: in an inert way both of them are
1: manaku gocharam avutunnayi.
2: We have been able to see them in that
1: way. Aithe ee rendintikini atheetamainatundi marokatu untundali.
2: There is something which transcends both these.
1: Adhe chittakasham,
2: that is chidak.
1: Adhe chidakasham,
2: that is chidakasham.
1: Ee chidakasham anetundi e maatramu charanamu lenatundi.
2: Chidakasha does not have any movement.
1: Elanti marpu chendinatundi.
2: It doesn't undergo any change.
1: Ee chitta nirmalamainatundi yokka aatma tattvame.
2: It is the very principle of atma which is true and eternal and permanent.
1: Adhe parabrahmam,
2: that is parabrahman.
1: Adhe atma,
2: that is atman.
1: Adhe paramjyoti,
2: that is paramjyoti itself.
1: Adhe swayam jyoti,
2: it is also swayam jyoti.
1: Ee swayam jyoti yokka prakasham dwarane ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ, చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
2: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్, దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: కనుక చిదాకాశమును లక్ష్యం నందు ఉంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశంలో దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
2: దేర్ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ టూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ. టూ చిత్తాకాశ
1: చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
2: టు ఇల్లస్ట్రేట్ దిస్ టు యూ ఇన్ ఈజీ వే, దేర్ ఆర్ వేవ్స్ ఇన్ ఓషన్.
1: అలలు వేరు, జలం వేరు కాదు.
2: వేవ్స్ అండ్ వాటర్ దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఈ జలం వేరు, నురుగు వేరు కాదు.
2: The foam and the waves are also not different.
1: Nurugu jalamu alalu moodu ekamai untunnayi.
2: The foam, waves and water, they are the same.
1: Aithe ee moodinti endukunu jalam okati gaane untundali.
2: Water is common among all these three objects.
1: Nurugu veru gaanu, ala veru gaanu, jalam veru ga undinattuga manaku kanipistunnayi.
2: But it appears as if foam is different and waves are different and water is different.
1: Kanukane ee drishtikalpitamainatti ee jagattunandu bhootaakasham, చిత్తాకాశము, చిదాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం మనం దర్శించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఆల్సో వీ విల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ ఏ యూనియన్ విచ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ చిత్తాకాశ, చిదాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ మూడింటి ఎందుకును విభాగము చెయ్యాలి.
2: వీ హావ్ టు డివైడ్ దీస్ త్రీ ఇంటూ త్రీ ఆకాశ.
1: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
2: వీ హావ్ టు ఎంజాయ్ ది వేకింగ్ స్టేట్ యాజ్ భూతాకాశం.
1: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
2: వీ హావ్ టు బిలీవ్ డ్రీమ్ యాజ్ చిత్తాకాశ.
1: సుషుప్తి తుర్యావస్థ ఎందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
2: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్ తుర్యావస్థ వీ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చిదాకాశ.
1: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
2: బట్ దెర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుషుప్తి.
1: సుషుప్తి అనేటువంటిది పూర్తి జాగ్రత్త, స్వప్నము కానటువంటి ఒక డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది.
2: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్ స్టేట్.
1: ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు.
2: We would not be able to really experience bliss there.
1: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలో పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
2: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్.
1: అయితే ఈ యొక్క తురియావస్థ అనేటువంటిది సూపర్ కాన్షియస్ అంటారు.
2: తురియావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
2: డ్యూరింగ్ ఇన్ తురియావస్థ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ తురియావస్థ ఇట్ సెల్ఫ్ ది ఆనంద.
1: శంకర్ల వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు. అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు.
2: శంకర ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఈ సమాధి అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి?
1: కేవలము తన్మయత్నంతో పడిపోవటము లేక ఇమోషన్ తో మనం కూలిపోవటము ఏదో ఒక విధమైన భావంతో భావ సమాధిని పొందటము ఈ విధంగా మనం భావిస్తుంటాము.
2: సమాధి ఈజ్ ఆర్డినర్లీ మిస్టేకన్ టు బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా.
1: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావం అని మనం భావిస్తున్నాము.
2: వి థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు కూడాను సమాధి ఏకంగానే ఉంటుంటారు.
2: సమాధి ఇస్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
2: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్.
1: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
2: వైల్ టాకింగ్ వెన్ ఎ పర్సన్ ఫాల్ సమ్ పీపుల్ సే హీ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఇది ఒక ఇమోషన్ కావచ్చు.
2: దిస్ మే బి ఎ స్టేట్ ఆఫ్
1: ఎక్సైట్మెంట్ కావచ్చును.
2: ఇట్ కుడ్ బి ఎక్సైట్మెంట్.
1: లేకపోతే హిస్టీరియా కావచ్చును.
2: దిస్ కుడ్ బి ఎ స్టేట్ ఆఫ్ హిస్టీరియా.
1: లేక బలహీనత కావచ్చును.
2: దిస్ కుడ్ బి ఎ స్టేట్ ఆఫ్ వీక్నెస్.
1: లేక ఫిట్స్ కావచ్చు.
2: దిస్ కుడ్ బి ఎ స్టేట్ ఆఫ్.
1: కానీ ఇది సమాధి కాదు.
2: దిస్ ఇస్ నాట్ సమాధి.
1: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ అండి. చైతన్యంగా ఉంటున్న సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
2: సమాధి రియలీ మీన్స్ ఈవెన్ ఇన్ ద వేకింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ కన్వర్టింగ్ అవర్ ఓన్ మైండ్ అండ్ థింకింగ్ ఇట్ ఈక్వల్ మైండెడ్.
1: సమాధి
2: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్ సమ అండ్
1: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితి ఏ సమాధి.
2: ఈక్వల్ మైండెడ్నెస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమాధి. టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇన్ స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్షర్.
1: కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశం నందును ఆనందమయుడై ఉంటుండాలి.
2: దేర్ఫోర్ ఎ పర్సన్ ఇన్ సమాధి వుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ వెదర్ ఇన్ వేకింగ్ స్టేట్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ.
1: ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు.
2: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి.
1: దీనికి అనేక విధములైనటువంటి విచారణ చేయాలి.
2: ఫర్ దిస్
1: సాధన సల్పాలి,
2: లాట్ ఆఫ్ సాధన,
1: దైవానుగ్రహం పొందాలి.
2: వన్ హ్యాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్.
1: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి.
2: టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ హావ్ టు అండర్టేక్ ఎ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్.
1: కనుకనే కృష్ణుడు స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు.
2: వైల్ డిస్క్రైబింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున దేర్ ఇస్ నో యూజ్ బేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ ఆన్ ద బాడీ.
1: ఆజ్ఞను అనుసరించు.
2: యూ ఫాలో మై కమాండ్.
1: నా చింతన చేస్తూ కర్తవ్య కర్మల్లో నీవు మునుగు.
2: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: సర్వత్రా కూడా ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరం అవుతుంది.
2: యూ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
2: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ యూ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుంది అన్నాడు.
2: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ.
1: మార్పు చెందినటువంటి చిత్తమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
2: ది క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
1: ఎనీ విషయం నందు కూడా చలనం కానటువంటి యొక్క తత్వమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణము.
2: వాట్ ఎవర్ బి ద స్టేట్ ఏ అన్వేవరింగ్ యాటిట్యూడ్ విల్ హావ్ టు బి డెవలప్డ్.
1: దట్ అన్నిటిని కూడాను సహజ లక్షణంగా భావించుకోవాలి.
2: ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ వెరీ నేచురల్.
1: అగ్నికి దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
2: వుడ్ ఎనీవన్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఫైర్ హాస్ గాట్ ది కెపాసిటీ ఆఫ్ బర్నింగ్?
1: ఐస్ చల్లగా ఉన్నదంటే ఎవరైనా విచారపడతాడా?
2: ఎనీవన్ వుడ్ ఎనీవన్ బి వరీడ్ ఇఫ్ వన్ కమ్స్
1: ఐస్ చల్లదనము దాని స్వభావము.
2: coldness is natural state of ice.
1: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
2: Burning is natural state of.
1: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటి దీని స్వభావము.
2: Everybody that is born will die.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా గురి కాడు.
2: A person who recognizes this truth will not undergo, will not be subject to any.
1: కనుకని
2: sorrow or
1: guilt. సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
2: Therefore, he just said, all places develop equal mindedness.
1: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
2: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this భూతాకాశ చిత్తాకాశ.
1: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము.
2: After taking food for after a few minutes, we
1: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము.
2: We get a number of dreams while sleeping.
1: ఈ కలలు కన్న తర్వాత తిరిగి మేల్కొంటే ఏదీ లేదు.
2: After getting up from sleep, you don't find anything.
1: ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
2: Within 24 hours, so many changes come about.
1: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
2: There are a number of differences between dream state and waking state.
1: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
2: In a such a state of affairs, what to believe and what to
1: have faith. వేదాంతమునందు నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
2: Therefore, in philosophy it has been taught that I am not this, I am not this, I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state. I transcend all these things and the transcendental principle itself is myself.
1: ఎత్తి లేదనుచుంటిమో అది కలదు.
2: Whatever you are denying that is existing.
1: ఎత్తి కలదనుచుంటిమో అది లేదు.
2: Whatever you are thinking as existing is really not existing.
1: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
2: There is only one which is eternally true.
1: అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు.
2: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది.
1: కనుకనే వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
2: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
1: మనం చదివేది వినేది సాధన చేసేది అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
2: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
1: Bhutakasha. దీని ఆధారము చేసుకుని
2: basing your own life on this,
1: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: You have to try to achieve the goal.
1: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
2: The same thing has been described as savikalpa and nirvikalpa.
1: Savikalpa ante emiti, nirvikalpa ante emiti?
2: What is savikalpa, what is nirvikalpa?
1: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatunte varu savikalpamunaku konni arthamulu nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
2: People who take to the path of yoga describe savikalpa
1: gunamulate cherinatunte savikalpam.
2: Savikalpa is associated with attributes.
1: Gunatitamainatunte nirvikalpam.
2: Anything that transcends this attribute,
1: అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
2: Obtaining a state of transcending beyond these three gunas, that
1: వికల్పం కలగనది నిర్వికల్పం.
2: A thing which doesn't undergo a change is నిర్వికల్పం.
1: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
2: A changeless entity is నిర్వికల్పం.
1: చలనము కానటువంటిది నిర్వికల్పము.
2: An unwavering and unchanging thing is నిర్వికల్పం.
1: కనుకని అట్టి స్థితిని పొందటమే సితప్రజ్ఞుని యొక్క లక్షణం అన్నారు.
2: Attaining that particular state is the goal and the attribute of.
1: Aithe Arjunudu aa vidhamaina sthitilo undinada ani manam sandehinchavachchu.
2: We may question whether Arjuna was in such state of sthitapragna.
1: Atti sthiti endu Arjunni unchi sarvakarmalu kuda atam cheta aacharimpa chesadu.
2: Krishna made him go to that particular state and made him do everything.
1: Jnani ainaatundi vaadu stambinchi kurchunte ajnanulaku aadarsham anetundi chikkadu.
2: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
1: Oka chinna udaharanam.
2: One small example.
1: Physical exercise, oka drill master untuntadu.
2: There is a physical instructor and a drill master.
1: Aa instructor em chestadu naaku anni telusunu urike kurchoni ee aadandi ante vaallu em aadtaru.
2: That physical instructor, he himself keeps quiet and asks them to just under
1: anni telisinattu vaadaina kani 1 2 3 taanu aadtene mari pillalu aadtanu kurchuntaru.
2: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
1: Adhe vidhamgane sita pragnudainatunti vaadu aadarshavantamaina jeevithanni చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటారు.
2: లైక్ ది డ్రిల్ మాస్టర్ స్థితప్రజ్ఞ షుడ్ సెట్ ఏ పర్సనల్ ఎగ్జాంపుల్ టు ది ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో హిమ్.
1: కనుకనే అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
2: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున్ ఇంటూ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: అనేక పర్యాయం నిమిత్త మాత్రం భవిష్యత్ సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
2: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
1: Kanuka Arjunudu nirantaramu Krishnulone untunnadu.
2: Arjuna was always living in Krishna.
1: Athanu parishuddha hrudayudu galakane athaniki Arjunudu ani peru.
2: He has got a name Arjuna because he is a man with pure heart.
1: Ani pariyamulu Bharata Bharata Bharata annadu.
2: A number of times Krishna Arjuna addressed him.
1: Bharata ante Bhagavat rati kaliginattu vadu Bharatudu.
2: Bharata refers to the one who has love of God.
1: Bha prakasham.
2: Bha means effulgence.
1: Prakashanni rachinchinatundi vaadu Bharatudu.
2: The one who loves effulgence is Bharata.
1: Kanuka atani peru yende anni vidhamainatundi antarathalu kudi untunnayi.
2: All the inner significance and meaning is incorporated in the name itself.
1: Kevalam Krishnudu yokka aagnanu sirisavinchatam, taanu cheppinatundi margamunu anusarinchatame.
2: Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do.
1: Kanukani mottamodatni కరిష్యే వచనం తవా అని శరణాగతుడైనాడు.
2: Therefore Arjuna said that I'll obey your command whatever it be.
1: మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు వేరే మార్గం లేదు.
2: Whatever you ask me to do I'll do it Swami, I don't undertake anything else.
1: ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణం.
2: This is the true attribute.
1: నేను నాది అనేటువంటి భావము అభిమానం లేదు.
2: స్థితప్రజ్ఞ విల్ నాట్ హావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ మై.
1: ఈ మమత్వము అహంకారం అనేటువంటిది ఏమాత్రము అతనికి లేదు.
2: He will not be having egotism and attachment.
1: ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
2: Ruining and destroying the entire principle of ahankara and mamakara and accepting the commands of the Lord, this is the quality of a sthitaprajna.
1: కనుకని రెండవ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
2: That is the reason why the qualities of sthita prajna are explained at length in the second chapter.
1: చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదని ఈ భూతాకాశాన్ని చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు.
2: By merely describing the qualities of sthita prajna there may not be much of use. Therefore he began explaining these.
1: చక్కగా అర్థం చేసుకుని గుర్తించుకున్నటువంటి వాడు కనుక అర్జునుడు దాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
2: As Arjuna was one who was able to recognize the inner significance of this
1: Vishwa Virata Swarupam ante emti, ide bhutakasham, ide chittakasham, ide chidakasham, moodinti yokka ekatvanni nirupinchadu Krishnudu.
2: What is the meaning of Vishwa Virata Swarupa? That is a union of chitta bhutakasha chittakasha.
1: Kanukani Virata Swarupani chuchinatunte Arjunudu కన్నులు మూసుకున్నప్పటికి విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండాలి.
2: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్డ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
1: అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
2: వెన్ ఐస్ ఆర్ వైడ్ ఓపెన్ వాట్ ఎవర్ హి హస్ జస్ట్ సీన్ ఇస్ భూతాకాశ.
1: కన్నులు మూసుకున్న తర్వాత కూడా కనిపించేటువంటి చిత్తాకాశం.
2: ఆఫ్టర్ క్లోజింగ్ ది ఐస్ వాట్ ఎవర్ హి ఎక్స్పీరియన్స్ అండ్ సా ఇస్ చిత్తాకాశ.
1: ఎక్కడ పోయినప్పుడు కూడా ఆ దృష్టి లోపల హృదయంలో ప్రింట్ అయిపోయినట్టు అయిపోయింది అదే చిదాకాశం.
2: Wherever he went in his heart this particular impression
1: chittamulu kadigina poledu ee yokka drishyamu.
2: The vision made such an indelible impression that
1: kagitham paina kottinatundi print kagitham pote kudanu aa print podu.
2: It is something like a print on a paper. Even if the paper is
1: ee print nu kagithanni veru cheyadaniki sadhyam kaadu.
2: It is impossible to separate print from the paper.
1: Kanuka Arjuna yokka chittamu lopala Krishnudu yokka visvavirata swarupamu hattukoni poyindi kanu bhutakashamu.
2: When eyes are wide open whatever he has just seen is bhutakasha.
1: Kannulu moosukunna tarvata kudanu kanipinchetundi chittakasham.
2: After closing the eyes whatever he experienced and saw is chitta.

0: కాగితాన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సెపరేట్ ప్రింట్ ఫ్రమ్ ద పేపర్.
0: కనుక అర్జును యొక్క చిత్తం లోపల కృష్ణుని యొక్క విశ్వవిరాట స్వరూపము హత్తుకొని పోయింది.
1: ఇన్ దిస్ వే ది విశ్వవిరాట్ స్వరూప కాస్మిక్ ఫారం ఆఫ్ కృష్ణ
0: ఆదర్శవంతమైనటువంటి అర్జునుడి ఎన్ని రకములైనటువంటి దీంట్లో అయినా ప్రవేశపెట్టడంలో ఏమి తప్పు ఉండదు.
1: సచ్ అన్ ఐడియల్ పర్సన్ యాజ్ అర్జున దేర్ ఇస్ నో హార్మ్ అండ్ నో నథింగ్.
0: సామాన్య మానవుడి వలె అన్ని రంగాల్లో కూడా ప్రవేశిస్తున్నాడు అర్జునుడు.
1: అర్జున ఆల్రెడీ టుక్ ఆల్ ఆర్డినరీ యాక్టివిటీ లైక్ అన్ ఆర్డినరీ పర్సన్.
0: కానీ చిత్తము కృష్ణుని యొక్క పాదముల పైన.
1: బట్ హీ కెప్ ఆల్వేస్ హిస్ హార్ట్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుని యొక్క ఆజ్ఞ లోపల.
1: ఫిజికల్ బాడీ వాస్ టు ఒబే ది కమాండ్ ఆఫ్ కృష్ణ.
0: ఇది చిత్తప్రజ్ఞ యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శంగా నిరూపించాడు.
1: కృష్ణ హెల్డ్ అవుట్ దిస్ యాజ్ అన్ ఐడియల్ క్వాలిటీ ఆఫ్ ఎ స్థితప్రజ్ఞ.
0: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
1: The activities which will have to be undertaken by Sthita Pragna will be explained to tomorrow.

Yeah.

न सुखम न दुःखम्। न तीर्थम्

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్,
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్,
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్,
0: మీరు దుఃఖ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే,
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకునో అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ స్టేట్మెంట్ శివోహం, దట్ ఐఎమ్ శివ, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అండ్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇఫ్ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్ ఓన్ సెల్ఫ్, దే ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్ దిస్ వే, ఐ ఐ.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone where do you come from, he says I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఎనీవన్ హూ ఆర్ యూ, ఐఎమ్ ది సన్ ఆఫ్ సూరయ్య.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: ఎవ్రీ రిప్లై ఫర్ దట్ మ్యాటర్ ప్రిసీడ్స్ దిస్ ఫస్ట్ థింగ్ ఐ.
0: నీ పేరేమి అని అడిగితే,
1: ఇఫ్ యూ ఆస్క్ హిమ్ వాట్స్ యువర్ నేమ్,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: ఇట్ టెల్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: నా పేరు గోపాల్,
1: మై నేమ్ ఇస్ గోపాల్.
0: మా తండ్రి పేరు భూపాలు, మా తాత పేరు నేపాలు.
1: ఫాదర్స్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్ నేపాల్ భూపాల్ గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదానికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I, that's enough.
0: I am I.
1: I am I.
0: Idi chakkani sariyaina artham ichetuvanti padam.
1: It's a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetuvanti motta motta puttindi.
1: Right, this I is born at the time of
0: birth. Tadupare varu veeru aneetuvanti vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈజ్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: సచ్ మైటీ పవర్ఫుల్ సిగ్నిఫికెంట్ సీక్రెట్ ఐ ఈజ్ రాదర్ యూజ్డ్ ఇన్ ఎ చీప్ సెన్స్.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఇస్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేషన్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ దిస్ ఐ దట్ సిగ్నిఫైస్ ద డివినిటీ, ద నేచర్ ఆఫ్ ద బ్రహ్మన్ అండ్ దట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీ ఎప్పుడొచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వెన్ డిడ్ యు కమ్,
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: ది ఆన్సర్ ఇస్ ఐ కమ్ దిస్ మార్నింగ్.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: వాట్ ఈస్ దట్ కేమ్ దిస్ మార్నింగ్? హూ కేమ్?
0: దేహం వచ్చింది.
1: ఇట్స్ ద బాడీ దట్ కేమ్ దిస్ మార్నింగ్.
0: కాబట్టి దేహమునే నేననేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చినాను అంటున్నావు.
1: సో విత్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ యు సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: సరే, దేహమే నీవనుకోని నేను ప్రొద్దున వచ్చినానని చెప్పావు.
1: సో యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ అండ్ గివ్ ద రిప్లై ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యు సే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మై స్టమక్ ఏక్.
0: మై స్టమక్,
1: మై స్టమక్.
0: ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: అర్లియర్ యు సెడ్.
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్ బట్ వేర్ యాజ్ యూ సే దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్
0: మై స్టమక్.
1: దిస్ మై హ్యాండ్.
0: ఇది నా తల.
1: మై హెడ్.
0: ఇది నా పొట్ట.
1: మై స్టమక్.
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్,
0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతమందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ఎట్ టైమ్స్ వీ ఐడెంటిఫై టు అవర్ బాడీ అండ్ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ మై బాడీ ఎట్ టైమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్.
0: అది నిజమా? ఇది నిజమా?
1: ఇస్ దాట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: వెన్ యూ సే ఐడెంటిఫై టు అవర్ బాడీ మై బాడీ ఇట్ ఇస్
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుండే.
1: బట్ ఇస్ దిస్ ఐ లాస్ట్ ఫర్ జనరేషన్స్?
0: ఇది మార్పు చెందినటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపును తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లరు దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్టం ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the seen.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seen.
0: కనుకనే నీవు ద్రష్ట. నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore I is the seer.
0: చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a seen.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that illumine.
0: బల్బుల వెలిగేది.
1: Do you mean to say the bulbs that illumine? No.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించుచేస్తుంది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నుల చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మ is the seer.
0: ఒక్కొక్క స్టోరీ
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీ.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ ఫర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనిని దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే.
1: That's what
0: దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: Adi anetvante jagattu.
1: That is this word.
0: Nenu anetvante karana swarupudaina daivamu.
1: I is the cause, the divinity.
0: Ee drishyame karya swarupamu.
1: The seen is the effect.
0: Karya karana swarupudainatvanti vaade bhagavantudu.
1: Therefore divinity, God is the combination, the cause and effect.
0: Unnadu.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్ దట్ హియర్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ యువర్ డెత్
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: If eyes were to see, why don't they see now?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: The seer is not there now.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: The very same eyes are present.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: But seer is missing in the dead body.
0: కనుక ప్రతి దాని యందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: Therefore the seen is experienced by the seer only.
0: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను, నేను, నేను.
1: And therefore this seer, the witness, is I.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, నీ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇట్స్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth
0: nor leaves. ఈ నేను.
1: This I neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and vanishes. This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poyetundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatamaina raka pokalu undeinatundi oka tattvam.
1: Aham, the I, that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi danini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ వాట్
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్.
0: అతని హైట్ 6 feet.
1: హిస్ హైట్ ఇస్ 6 feet.
0: అతని వెయిట్ 80 kilos.
1: అండ్ వెయిట్ 80 kilos.
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యూ గో బై ది హైట్.
0: అతని కలర్ చామన ఛాయ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్
0: అతని రూపము పట్టనెత్తి.
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్ని నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యూ నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ ఊడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి ఒక గుణం ఎట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణమునే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior might
0: ilanti gunamulu untunayo,
1: what sort of quality,
0: adu kanipinchetundi kaadu.
1: Well, they are not apparent.
0: Anta varaku ponakkarledu.
1: One need not go that far.
0: Na manasu antunnavu neevu.
1: You say my mind.
0: Nee manasu neevu chustunnava?
1: Do you see your mind?
0: Etta cheptunnavu neevu?
1: How do you say that?
0: Nee kanipistunda?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Neevu etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchina dani etta visvasistunnavu?
1: How do you have faith on that? You
0: don't see. Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for that matter.
0: అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a scene.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: కానీ ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness. Witness,
1: witness. This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కాని ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటాం.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: సే దట్ ఐ మిజరబుల్.
0: ఈ దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నేను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసనను అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విద్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్ కరెంట్
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరాలు పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం నుండే ప్రహ్లాదుని కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సోఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: Yendendu vedaki chuchina.
1: Wherever you may search.
0: Andam de kaladu.
1: You find him there.
0: Yendendu vedaki chuchina. Andam de untunnadu.
1: Wherever you may search, you will find him there.
0: Idi ee naadu scientistu mem ekkada chusina ee atom ni chustunnam antunnaru.
1: This what the modern scientists say that he finds atomic power.
0: Idi oka chinna udaharana oka cheptunnanu.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం, హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది.
1: An international conference of scientists was convened.
0: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kaavinchalani bhagavantamu vaadanu bhojanani pilichadu.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet bhagavan.
0: Ee science anetundi dantho kevalam oka vidhamainatundi okka telivitetalu kuda chaala takkuva.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: Telivivantulu aneetundi enta goppa telivivantulu antuntaro anta vishwasam lekunda untaru.
1: They may claim to be highly intelligent but they have no faith.
0: Ekkadaina meer vetiki chudandi,
1: you may search anywhere.
0: Goppa medha shakti gala vaadite vaniki emi vishwasam undadu.
1: If you find anyone a greatest
0: intellectual,
1: he has no faith in his wife nor in his own self.
0: Eppudu chusina kani లాబొరేటరీలో పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్.
1: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ది టైమ్ ఇన్ ద లెబొరేటరీ.
0: నో ఎక్స్పీరియన్స్.
1: ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్,
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాజ్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే, ఏమి మీరు తెలుసుకున్నారన్నాను.
1: యూ థింక్ యూఆర్ ఆల్ సైంటిస్ట్, వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ నోన్?
0: సూర్యచంద్రాదుల యొక్క తత్వాలు మీరేమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ నోన్ ఎనీథింగ్ అబౌట్ ది సన్ అండ్
0: సూర్యుడు చంద్రుడు భూమి ఒకే ఒక పదార్థమే కదా.
1: ది సన్ అండ్ మూన్ అండ్ ఎర్త్ బిలాంగ్ సేమ్ మ్యాన్.
0: తెలుసుకున్నామన్నాడు.
1: దే సెడ్ యెస్ వి నో.
0: తెలుసుకున్నాను అని అన్నవాడు ఊరుకు ఉండకుండా సూర్యునికి ఇప్పుడు మధ్య వయస్సు అన్నాడు.
1: దే షుడ్ హావ్ కెప్ట్ క్వైట్ అట్ దట్ పాయింట్.
0: మంచి యువకుడు ఈయన ఇప్పుడు సూర్యుడు అన్నాడు.
1: బట్ దే సెడ్ the sun is youthful now, he is in the stage of youth.
0: Enta vayasu annanu.
1: Swami said, what's his age?
0: Konni millions of years annadu.
1: He said millions of years.
0: Buddhi ledu.
1: You are fool.
0: Okati betti sunnalu pettu potu potu untundi enno millions ayipothuntadi.
1: When you just put zeros, add zeros to one, you say million.
0: Bharatiyulu anadi annaru. Enta sulabamu.
1: This Bharatiyas called it ancient anadi.
0: Anadi.
1: Anadi, ancient.
0: Adi cheppite vaadaku avamanam. In the millions of years ante what scientist?
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: Vaadiki edo oka number kavali.
1: I want some specific number.
0: Ee vidhamainante alpatruptito pothuntare kaani mana bharatiyulu yokka vedanta tattvamu anadi kaalam nundi kudanu patti vishayam nandu kudanu సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: సైంటిస్ట్ గో బై సచ్ లో క్లెయిమ్స్ అండ్ డిక్లరేషన్ దట్స్ ఆల్. బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ హాస్ డిక్లేర్డ్ ఎవరీ లిటిల్ ఫ్యాక్ట్.
0: మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు.
1: ఇట్స్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: ఐన్స్టీన్ కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు.
1: ఐన్స్టీన్ ఆల్సో కాల్డ్ ఇట్ మ్యాటర్.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటేగా మ్యాటర్ ఎనర్జీ రెండు వేరు కాదు.
1: బట్ భగవాన్ డస్ నాట్ కన్సిడర్ మ్యాటర్
0: ఎనర్జీ ఎనర్జీ అనే మ్యాటర్.
1: Matter is energy, energy is matter.
0: రెండు కలిసి ఒక్కటే.
1: Both are one and the
0: matter
1: same.
0: లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు.
1: Without matter you cannot see
0: energy. ఎనర్జీ లేకపోతే మ్యాటర్ మనకు తెలిసే లేదు.
1: Without energy matter cannot exist.
0: రెండు చేరి ఒక్కటే.
1: Both together is are one and the same.
0: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి.
1: For a seed to, for a plant, a seed is necessary.
0: ఆ సీడ్కు రెండు బద్దలు ఉంటాయి.
1: A seed has two cotyledons.
0: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది.
1: With these two cotyledons it germinates into a plant.
0: ఒకే బద్ద వేస్తే అది మలచదు.
1: With a single cotyledon it not grow.
0: కరుకని ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
1: One is the positive while the other is the negative.
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
1: One cotyledon
0: energy.
1: Is energy.
0: ఒక ఇది మ్యాటర్.
1: The other one is
0: matter. మ్యాటర్ ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: With these two cotyledons, the matter and energy, you find the rebirth.
0: కనుక మనం తెలియనటువంటి అంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: Never say that you are not going to believe that you do not know.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా.
1: Oh, individual, understand that which is not seen is responsible for
0: you to face the consequence of life.
1: Oh, puppet, understand the mystery of this play and the drama.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
1: Oh, don't pride yourself because of a youth and the sensual power.
0: తొందరలోని ముసలిత నంబన ముసుళ్ళ పండగ.
1: Here lies ahead advancing old age.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే.
1: యు ఫైండ్ ద రింగ్
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఏమిటి ఇదా? ఇవే మనం చూస్తుండేటువంటి.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: Kani meer 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukani
1: so
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యూ కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: హియర్ యూ ఫైండ్ ఎ ట్రీ.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: ద ట్రీ ఇస్ సో జైశాంతిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయినిస్తుంది అది.
1: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: వాట్ ఎ కంఫర్ట్
0: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
1: యూ సీ దిస్ ట్రీ ఓన్లీ.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యూ డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెంచుతుంది.
1: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యూ ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్.
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యూ సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎంత ఉన్నాయి.
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎంత ఉంటుంది.
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. అనే బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటిది మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్, ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: ఎక్కడున్నావని వెతికేది?
1: వేర్ కెన్ ఐ డిసైడ్
0: అనేటప్పటికీ ఇందుకు అనడం లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ ద గాడ్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్ నెవర్ డౌట్ సో.
0: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
1: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
0: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముని వచ్చాడు.
1: యాజ్ హీ కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
1: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: O Rama, with all the love, confer grace on me.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: He prayed repeatedly.
1: ఆ ప్రార్థనలో ఉంటుండాలి ఈ లైఫ్ అంతా.
0: The life lies in that prayer.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: The prayer is not a lip service.
1: హృదయముతో రావాలి.
0: It should be out of the heart.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: The one who develops such sort of a prayer wholeheartedly, it will be responded.
1: ఒక చిన్న విషయం.
0: A small matter here.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: Students know this pretty well.
1: కొంతమంది
0: some
1: my dear sisters and brothers అంటారు.
0: Some address this way, my dear sisters and brothers.
1: నా ఉద్దేశం ఏమిటంటే
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈజ్ ఉపయోగ పెట్టద్దు.
0: Don't use this mic.
1: Dear, upayog pettadu.
0: Dear, not necessary.
1: Sisters and brothers, cheppu. Chala haayiga untadi.
0: It's so comfortable if you say sisters and brothers.
1: Ippudu prapanchaka sambandhamainatundi dantho my dear sister ante adi chala pedamargam padutundi.
0: As you know, in the worldly trend, if you say dear sister
1: my dear
0: today,
1: sister
0: it will put in danger tomorrow.
1: Idi chala tappu.
0: It's a big mistake.
1: Sisters and brothers అన్నారు.
0: Sisters and brothers.
1: లేక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటుంది.
0: It's highly respectful.
1: ఇంతే కాకుండా
0: not only this.
1: కొంతమంది మరి పెద్దలు కూడాను
0: some elders.
1: సాయి డివోటీస్ అంటారు. లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: They also use words like this.
1: చాలా తప్పు ఆ విధంగా. అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పుడు ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పుడు కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగ పెట్టకండి.
0: నెవర్ యూజ్ నేమ్స్ లైక్ రామ కృష్ణ అండ్ సో ఆన్.
1: కనుక సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయి రామ్.
0: మెనీ యాజ్ దే బిగిన్ దేర్ టాక్ దే సే సాయి రామ్.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it, you can say namaskar.
1: ఇంకేదైనా కూడా కిందకి ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: ఎందుకు ఈ పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి? థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదములకు కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: Manadi culture,
0: our culture,
1: ee oka samskruti,
0: and the culture of this country.
1: Kaani ee samskruti oka tattvani manam ee naadukodanu maravukudu.
0: We should never forget the our culture.
1: Adi chaasitamainatundi Veda culture.
0: It is the culture of Veda which is permanent.
1: Eppatiki maranatundi idi.
0: It is changeless.
1: Nitya satyamainatundi idi.
0: It is eternal truth.
1: Enni yugamulu marina enni jagamulu karina takshanam mana yokka samskruti appatiki kudane సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్స్ లెట్ అస్ చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం మంగళవాక్యం. నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyulu yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande?
0: What is the declaration?
1: Sahana bhavatu sahana gunattu sahaviryam karavavi. Kalasi melasi perugudamu.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi terisukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: అది మొట్టమొదటి వేదము. సమత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది వేద దట్ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఇన్ ద బిగినింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎంతకాలమైనా మనం ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన బినా సుఖ శాంతి నై.

రణరంగమందు పరాభూత రిపుడవుచు రణరంగమందు పరాభూత రిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్యదేవత దాక్షిణ్యమున వందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: has, even if he is a servant, if he has devotion with him, he becomes worthy of worship and adoration by the world at large.
1: Anirvachaneyam bhakti. Idi varninchutaku sadhyam kanadi.
0: It is difficult to describe this.
1: Lokamunagala aneka sadhanalu endukudanu bhakti sulapamu.
0: Devotion is the easiest and the most sacred of all the sadhanas available in the world.
1: Bhaj ane dhatuvunaku ti ane pratyayam chechina bhakti ane padam yerpadutunnadi.
0: To the root word bhaj, when you add ti, you get the word bhakti.
1: Bhakti anaga seva.
0: Bhakti means it is service.
1: Koluvu.
0: It is serving.
1: Idi bhayamato koodinatuvanti sneham.
0: It is friendship associated with reverential fear.
1: Trigunatmakamainatuvanti yokka tattvamunu trigunatitamainatuvanti yokka shaktito ponchukunatayandu kontha varakunu vinaya vidheyatalu kudanu atyavasaram.
0: When a person who is subject to three gunas and three qualities comes in contact with an entity which transcends these three qualities, there is need for that kind of reverence and fear.
1: Bhaja sevayam. Tripunamulato manovakaya karmala cheta divyattamunu sevinchatame bhakti.
0: Bhakti refers to worshipping with the word, thought and deed and with trigunas. This is devotion.
1: Bhakti anaga paripurna prema.
0: Bhakti refers to wholesome and complete love.
1: Bhakti premalu avinabhava sambandhamu.
0: Devotion and love are inseparable.
1: Ivi rendunu anyonyasrayam.
0: They are mutually dependent.
1: Muktiki sadhana bhakti. Bhaktiki rupam prema.
0: To attain liberation, the instrument is devotion. And to devotion is a form of love.
1: Akhandamaina premato paramatmanu sevinchatame pradhana bhakti ani naradala yokka bhavam.
0: Narada's view of devotion is that worshipping the Lord ceaselessly without any discontinuity.
1: ఆరాధనయందును అచ్చలయందును ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
0: వ్యాస ఫీల్స్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ ఆఫరింగ్ వర్షిప్ అండ్ అడొరేషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: త్రికరణ శుద్ధితో సేవలు గావించి అర్పితమును గావించుకునేటువంటి యొక్క చిత్తమునకు భక్తి అని గార్గ ఋషి యొక్క అభిప్రాయం.
0: గార్గ ఋషి ఒపాయింట్ దట్ డివోషన్ ఇస్ ఆఫరింగ్ ఎ ప్యూర్ హార్ట్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్ ఆల్ ది త్రీ కరణాస్.
1: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
0: యాజ్ఞవల్క ఉపాయం డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లెస్, కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
1: చిత్తమును ఆత్మవైపున మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
0: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్ దట్ డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్, టర్నలైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ the unified God which combines in himself all the aspects.
1: ee vidhamainatuvanti oka mahaneedu aneka mandi aneka vidhamulaga bodhinchutu vachinappatikini eta vatha pradhanamainatuvanti prema okkati maatrame.
0: While so many great souls have described devotion in different ways, the sum and substance of devotion is love.
1: Prati manava ఎందుకూడను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
0: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బి, ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
1: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎందు జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
1: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత, ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
0: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
1: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము, ధ్యానించటము, జపించటము, ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
0: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్, చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
1: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
0: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
1: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా మీరు చెప్పవచ్చు.
0: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
1: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము, ఇది ఒక భక్తి.
0: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
0: Another way of looking at devotion is the transformation of the love which flows from heart.
1: Prema cheta premanu pondatame pradhanamaina bhakti.
0: The most important aspect of devotion is attaining love through love.
1: Ee prema bhashyamainatunti yokka prakruta sambandhame kaaka paratattvamainatunti yokka ananyamainatunti yokka sadhyamainatunti yokka పరమప్రేమ కూడా సంబంధించి ఉండాలి.
0: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
1: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
0: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
1: తన యొక్క ఆర్తిని, తన యొక్క బాధను, తన యొక్క కోరికలు పరమాత్మతో చెప్పుకోవటమే.
0: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్ హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ దట్ హీ
1: తన యొక్క గమ్యమును, తన యొక్క ధన్యమును, తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.
0: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హీ హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హిమ్సెల్ఫ్ ఎస్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
1: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపములు ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును, హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
0: లవ్ షుడ్ నాట్ మెయిర్లీ బి విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
1: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క దివ్యతత్వమే భక్తి.
0: డివోషన్ is that prayer which aspires to have unity with
1: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
0: దిస్ ఇస్ టూ టైప్స్.
1: విద్య ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
0: వన్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్. అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
1: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకములైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
0: ఎ ట్రూ అండ్ ఎ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
1: విద్య వలన, వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
0: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ద పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ దట్ ఇస్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎంక్వైరీ విచ్ కెన్ సేవ్ ఓన్లీ హిమ్సెల్ఫ్.
1: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించడమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడా తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడా కలిగి ఉండటము, ఇది రెండవ భక్తి.
0: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ద సెకండ్
1: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
0: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
1: Manavattamulandu anantamaina kunti yokka prema pravaham anekuntadi akhandanga pravahistune unnadi.
0: In humanity and human beings, love is flowing ceaselessly, continuously in a torrential flow.
1: Ee premanu praaptamaina margamuna maralchi tadwara praaptamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితం గావించి మానవుడు ఆశను ఆనందాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వంపైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును గమ్యమును ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
0: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
1: It divyatmainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
0: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
1: Idi hrudayamunandu maatrame untunnadi.
0: This is found in the heart itself.
1: It hrudayamunariginatundi yokka divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసన యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద వర్ల్డ్లీ ఆబ్జెక్ట్.
1: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద ఉమ్మత్తి పువ్వుల పైన ఉరుకులెత్తున
0: ద బీ విచ్ న్యాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెన్ ఇట్ గో టు ఎ టేస్ట్లెస్ యూజ్లెస్ ఫ్లవర్.
1: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలిన జలములందు ప్రవేశించిన
0: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెన్ ఇట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
1: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించున
0: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టార్ స్వీట్నెస్ ఆఫ్ a sweet fruit, can he like a tamarind fruit?
1: Divya bhavamula cheta, pavitramaina uhala cheta, anantamaina kunti yokka aasala cheta, nimpabadina kunti yokka ee hrudayamunaku, ee prakrutamaina, anityamaina, asashtamaina, asatyamaina, chanabanguramaina kunti yokka lokamunu aasinchuna?
0: A heart which is filled with sacred thoughts, lofty ideals and imagination, cannot enjoy the worldly thoughts which are dirty, narrow and meaningless.
1: Kanuka bhakti anaga kevalamu paripurnamainatundi yokka prema tattvame bhakti.
0: In this context one can clearly understand that devotion refers to complete love, total love.
1: Idi chittam yokka paripakame bhakti.
0: In other words, it is the maturity and fullness of heart.
1: Kai kai ga undinanta varakunu dini yokka ruchi pulupugane untundi.
0: So long as a particular fruit is an unripe state, it will be sour only.
1: Idiye paripakva sthitiki vacheyatappatiki idi madhurjyanga marutundi balamuga roopandutundi.
0: None of the same thing reaches a state of ripeness, it automatically becomes sweet.
1: Adhe vidhamugane manavattamu vishay sambandhamainatundi yokka lokamuto కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోను ఆశా నిరాశలతోను నిందా స్థుతులతోను కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
1: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిములకు పొంగడు కృంగడు, ఆనందించడు దుఃఖమును అనుభవించడు.
0: ఏ పర్సన్ హూ హ్యావ్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయిడ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్, ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
1: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
0: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
1: వేదము కేవలం ఒక మార్గమే.
0: వేదాన్ని బి డిస్క్రైబ్డ్ ఓన్లీ యాజ్ అ పాత్.
1: వేదాంతమే ఒక గ్రామము.
0: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
1: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
0: అంటిల్ యూ రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యూ హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
1: వేదం అనేటువంటిది కేవలం దైవ స్వరూపమని మనం భావించరాదు.
0: వీ షుడ్ నాట్ బీ అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్, ఎ వే.
1: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్లేషించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
1: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
1: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
0: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్.
1: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
0: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము ఒక శిక్ష ఎందుకుడను రక్షణ కలిగిస్తుంది.
0: The principle of divinity will give you protection even when there is punishment.
1: Kopamulundu kudanu karunam velvelutundi.
0: Compassion is expressed even in anger.
1: Dandana yendu kudanu dayanu prasarimpa chestundi.
0: Compassion and kindness is made to flow even when you are subjected to some punishment.
1: Kanuka dandana dandana ani manamu dukkincharadu.
0: We should not feel sorry and feel sorrowful.
1: Idina dayanu pondeetundi yokka margame dandana.
0: Punishment is only a method of reaching this
1: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
0: Anger is also used only to acquire
1: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షలు.
0: Punishment is only to get protection.
1: ఈ విధమైనటువంటి యొక్క అర్థములను గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
0: That person is a true devotee. Who recognizes this truth and welcomes all these things as such.
1: నిరంతరము కూడాను మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితంలో వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
0: We should not waste our life continuously thinking of only these things of world and nature.
1: ఇట్టి దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
0: There are 9 types and 9 paths of reaching divinity.
2: శ్రవణం కీర్తన విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం.

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord, and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యము చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలోపు మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైన నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyattham jeevitame vyattham ani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyattham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: samayamunake Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment, at that time Sukha Maharshi also came.
1: Evariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rushi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadam ani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: హీ వెల్కమ్డ్ ది ఋషి శుక అండ్ ప్రే టు హిమ్, వెల్ మై లైఫ్ ఈస్ జస్ట్ sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: Bhagavantuni yokka leela gunagala visheshamulanu kalyanadbhutamainatundi yokka tattamulanu nirantaram kudanu ratri pagalu bodhinchadaniki prayatninchadu Sukudu.
0: Sukha tried to teach day and night the life of the Lord which is full of leelas.
1: Ee prema pravahamunandu manavula yokka hrudayamu kevalamu ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాస్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసులు మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: ఉన్మత్తులయ్యారు.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్.
1: ఉన్మత్తులయ్యారు.
0: They were mad with love.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందమును మునిగిపోయాడు.
0: King who recognized this particular state of affairs was submerged in bliss.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతనను శ్రవణం చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: King Parikshit, not even wasting a moment of time, listening to the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka Sravanamu Chetane, Divyatvanni Anubhavinchina Chunti Vadu, ee Chakravarti Parikshit Maharaja.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam Cheta, Bhagavantuni Nirantaramu Kirtinchuchu, భజించుచు స్మరించుచు తరించడానికి తగినటువంటి మార్గంను ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు సలుపుచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: సుఖమహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు,
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామం ను చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమునకు కాని విచారమునకు కాని తన హృదయమున చోటివ్వక నిరంతరముకున ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్డ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమే ఏర్పడినటువంటిది.
3: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరం కూడాను హరిచింతని గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ అన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్, ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
2: పాదసేవనం.
3: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
2: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీ వన్ కెన్.
2: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
3: ఈవెన్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
3: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ,
2: సమస్త సృష్టికి కూడాను ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
3: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్,
2: ఇది కేవలము బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
3: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్ బై బ్రహ్మ,
2: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
3: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్ ఎంటైర్
2: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములను విశ్వసించి
3: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్
2: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
3: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
2: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
3: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
2: అర్చనము. ఈ అర్చనమనగా పృథు చక్రవర్తి.
3: ది నెక్స్ట్ వన్ హిస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి.
2: కాల సర్వావస్థల యందు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
3: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
2: విశ్వం విష్ణు స్వరూపం.
3: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: థౌజండ్
2: అనేక శిరస్సులతో అనేక నేత్రములకే అనేక పాదములకే ఉండినటువంటి వాడు అతని.
3: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్, హూ ఈస్ సీన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
2: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడా పరమాత్మని అంశములే.
3: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్
2: స్వరూపములే.
3: దే ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
2: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజంగానే భావించాడు.
3: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ థాట్ వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
2: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
3: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
2: కేవలము ఒక్క వందరము చేతనే తన జన్మము సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
3: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ by vandanam, offering obeisance to
2: him. Kevalam vandanam anaga rendu hastamulu chechatam maatrame kaadu.
3: Vandanam doesn't refer to merely bringing these two palms together.
2: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu, rendintiki yokka cheriki ayinatundi dasendriyamulu paramaatmaniki arpitam gaavinchatame.
3: It is offering five gnanendriyas and five karmendriyas together, all the sense organs.
2: Dinine saranagati ani kuda nu visheshinchadu.
3: The sum and substance of it is that he has considered this as a type of surrender.
2: Yettido tana phalitamu attidi.
3: Results depend upon the type of faith that you have.
2: Kanuka ee akkuvudu sarvatra krishna swaroopanni darshinchagaligadu.
3: He was able to get a vision of Vishnu everywhere.
2: Padasevanam.
3: Next is Padasevanam.
2: Idi Hanumantudu.
3: This is Hanuman.
2: Itanu nirantaramu kodanu vinaya vijayatala cheta ramachintanato kalamunu gadupatu vacchetunti vaadu.
3: He was one who continuously thinking of the Lord was offering all the service to him.
2: Itanu samanyudu kaadu.
3: He is not an ordinary person.
2: 64 vidyalanu anni vidhamulaga kodanu తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
3: హి వాస్ వన్ హు హాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్
2: వైచారిక విద్యందు మహాప్రవీణుడు.
3: హి వాస్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
2: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడాను మహాప్రవీణుడు.
3: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హి వాస్.
2: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను వైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
3: ఇట్ వాస్ హనుమాన్ హూ రోట్ for the first time and originally the Gita which was expounded by Bhagavan Krishna.
2: Vyasuna kante purame geetam rachinchinatundi mahaneeyudu ee hanumantudu.
3: Even before Vyasa wrote Gita, Hanuman had written it in Paisachika language.
2: Kanukare itaniki goppa title ga istu vachadu Ramulu. Shantudu, Gudavantudu, Hanumantudu, Balavantudu annadu.
3: That is why Rama gave a great title to this Hanuman as a person of peace, as a person of devotion, as a person of strength and wisdom.
2: ye padarthamu muttinappadikini aa padarthamulo ramanama unnada leda ani parikshinchetunti vaadu.
3: Hanuman was one who would examine whether the ramanama, the name of Rama, is found in any
2: ramanama lenetunti ivanni kudunu raalato samanam anukunnadu.
3: He considered any precious thing as useless stone if it did not contain the name of Rama.
2: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామాని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
3: వైల్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ టు లంక, హీ టుక్ ఎవ్రీ స్టోన్, రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ రామ అండ్ త్రూ ఇట్ ఇంటు ద ఓషన్.
2: ఇతను మహాగుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామా అని రాయలేదు, ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్లు చేరుతూ చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
3: హీ వాస్ ఎక్స్ట్రీమ్లీ వర్చువస్ పర్సన్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. దేర్ఫోర్ హీ రోట్ వన్ లెటర్ రా ఆన్ వన్ స్టోన్, మా అండ్ అనదర్ స్టోన్, అండ్ దీస్ టూ జాయింట్ టుగెదర్ బికాస్ రామ టుగెదర్ ఫార్మ్ వన్ నేమ్.
2: తన దేహమునందరిని ఉండేటువంటి రోమ రోమము రామనామమునే కలుస్తూ వచ్చేటువంటిది.
3: ఈచ్ హెయిర్ ఆన్ హిస్ బాడీ was repeating the name of Rama.
2: Manu kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
3: When we are in difficulties we will be thinking of God.
2: Sukhala samayam nundu kuda daivanni marchipothuntavu.
3: At a time when we are happy we forget the name of God.
2: Sukha dukha samayamlo rendinti endu kuda samatvanni vahinchinatundi maha balavantudu ee hanumantudu.
3: Hanuman was such a great soul who has exercised equanimity in the times of sorrow as well as joy.
2: Ahankaramu lenatundi gunavantudu.
3: He was such a virtuous person who was free from ego.
2: Ahankara mamakaramunu telinchinatundi mahaneeyudu.
3: He was one who had given up ego sense and mindness belonging.
2: Lankalo swechha viharam kalputunna samayamunandu rakshasulu prashninchaga evaraiya neevuni dasoham kusalendrasya. అట్టి ఆపత్ సమయం నందు కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
3: వెన్ హీ వాస్ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామ.
2: ఎట్టి పరిస్థితులు ఎందు కూడాను ద్వేషం ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
3: In whatever circumstances be it, even when the question of hatred comes, he was always considering himself.
2: ఈనాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి విభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
3: But today's devotees are different. When they enter the mandir shrine room, they apply vibhuti on their forehead. Then they come out of shrine room, they remove it with their kerchief.
2: Swami chanta undinappudu inkey vidhamainatundi yokka samipamlo sancharinche samayamlandu anni vidhala kudanu bhaktulu gane prakatistaru.
3: When they are with Swami and when they are moving about in the vicinity of Swami, they will be conducting
2: the yedaina bhakti viruddhamainatundi yokka pradeshamlo poyetiki danini anni kudanu nenu sai bhaktulu kaadu pothuntam vastuntam anta maatrame అని చెప్పటం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
3: బట్ దీస్ వెరీ పీపుల్ వెన్ దే గో టు ఎ ప్లేస్ వేర్ ఇట్ మే నాట్ బి అప్రిషియేటెడ్ దే సే వి జస్ట్ జనరలీ గో దేర్ అండ్ కమ్ బ్యాక్ వి ఆర్ నాట్ డివోటీస్ ఆఫ్ స్వామి. దిస్ కైండ్ ఆఫ్ టిమిడ్ ఫెలోస్ హౌ కెన్ యూ కాల్ దెమ్ డివోటీస్ ఆఫ్
2: స్వామి? ఎట్టి ప్రదేశం నుండి పోయినప్పటికీ దానిని కొట్టి చాటాలి అలాంటి ధీరమైనటువంటి యొక్క శక్తితో కలిగి ఉంటుండాలి భక్తి.
3: టు వాట్ ఎవర్ ప్లేస్ యూ గో విత్ ఎ సెన్స్ ఆఫ్ కరేజ్ with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
2: Avunu nenu bhaktudanu.
3: Yes, I am a devotee.
2: Ee vidhamaina unti yokka dheerathamto kodinatundi vaadu hanumantudu.
3: Hanuman was such a great courageous hero.
2: Kanukane taanu sevalanu aacharistu tana janmanu saarthakam gaavinchukoni chiranjeevi ga nilichipoyadu. Maitri itane arjunudu.
3: Friendship for this Arjuna may be taken as an illustration.
2: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడాను వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
3: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
2: ఎన్నో బాధలను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
2: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడాను అనుభవించారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
2: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
3: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
2: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
3: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
2: నీవే తప్ప నీ తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
3: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
2: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందు కూడాను అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు.
3: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్ ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
2: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
3: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
2: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
3: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
2: ఇతన్ని పార్థసారథి అని పిలిచిపడుచుండ.
3: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
2: పార్థుని యొక్క జీవితములకు సారథి.
3: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
2: ఇంకా కడపటిది 9వ వాడు ఆత్మార్పణం.
3: ద 9th వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్సెల్ఫ్.
2: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
3: The one who offered himself and his atma and totally surrendered, that is
2: itane Bali Chakravarti.
3: That emperor was Emperor Bali.
2: Itanu Prahladuni yokka manamudu.
3: He was the grandson of Prahlada.
2: Itanu kudunu Bhagavantuni yokka bhakti prapattulato leelamainatunti vaadu.
3: He was one who was engrossed in devotion and surrender to the Lord.
2: Vishwajit yagamunu chesi విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్డ్ ఎ సాక్రిఫైస్ కాల్డ్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హీ కాంకర్డ్ ది ఎంటైర్ యూనివర్స్.
2: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
3: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిస్ హెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద నెథర్ వరల్డ్.
2: ఏ విధముగానైనప్పటికీ తన యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
3: He was one who firmly believed. Under all circumstances, it is only God.
1: Guru ayinatundi Shukracharyudu danamunaku addu tagilinappatikini ledu ledu. నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా నువ్వు భగవత్ అర్పితమేనని భావించాడు.
3: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్. హీ సెడ్ దట్
1: ప్రాచీన కాలం నుండి కూడా నవ్వు విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ్వు విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
3: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ offered themselves as an example and followed nine types of devotion.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
3: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
3: They also believed that collective prayer and approach is also needed.
1: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము ఎవరికి వారు భగవంతుని చింతించటము ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
3: వి ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అనేటువంటిది పరార్థమును పొందలేరని కూడాను విశ్వసించారు.
3: వి ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మొహమ్మెడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరేటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
3: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ అండ్ ఆల్ అదర్స్ రిపీట్. దిస్ ఈజ్ ఎ కస్టమ్.
1: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
3: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: లోకస్వస్థ సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
3: దే ఫర్మ్లీ బిలీవ్ దాట్ with their broad mindedness that the entire world and universe must be happy.
1: ee vidhamain putti margamunu anusarinchinappudu desham suchyamaanni anubhavistundani kudanu talancharu.
3: They also thought that when they follow this particular path the entire humanity will be happy.
1: veyni 469 lopala
3: in 1469
1: sikkula guru ayinatundi guru nanak
3: who was guru of Sikhs
1: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనను ప్రారంభించాడు.
3: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
1: ఈ భజనలకు మొట్టమొదట పునాది గురునానక్.
3: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
1: ఇది క్రమక్రమేణ పెరుగుతూ వచ్చింది.
3: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: తదుపరి 1498 లోపల
3: later on in 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయ బద్ధములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
3: త్యాగరాజు గేవ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పార్టిసిపేట్ ఇన్ ది మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
3: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ this community singing and bhajans started.
1: ee bhajanlu anetunte kevalamu oka vidhamainatunte oka kalaharanam gaavinchukuneetunte oka karmalu kaadu.
3: Bhajans are not some kind of spending the time.
1: Andari manasulu andari bhavamulu andari raagamulu andari taalamulu andaru stutulu kudanu ekamaipoyi divyattamainatunte anekatvamloni ekatvanni nirupincheetunte bhajanani gurtistu vacharu.
3: They also recognized that bhajan is unifying the minds, unifying the feelings and bringing about unity in the raga and in every aspect of the singing.
1: Yetavata deeni yokka antaratham emanaga samuhika bhajanalu chaala saravantamainatuntivi samarthamainatuntivi.
3: The sum and substance of this is that community singing and bhajans are fully efficacious. They bring about very good results.
1: Bhakti yandu bhajanaluku pradhanamainatundi sthanam nandincharu.
3: They gave an important place for bhajan in devotion.
1: ee bhajanlu kudunu prema puritamainatundi bhajanlu kavali.
3: These bhajans must be full of love.
1: Pallali endu idi kramakramina motta motta prarambhinchinappudu Tyagaraja cheppadu.
3: When this was started in the beginning, when this was sung in
1: rangi punyatulara sri ramuni bhajanaku rendi kanyatulara
2: రండి మనమందరము కోదండర రాముని భజనను చేతము, రండి పుణ్యాత్ములారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా. ఈ పాటను ప్రారంభించాడు.
3: త్యాగరాజ స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్, వెల్కమ్ ప్లీజ్ కమ్ ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్,
2: రండి మనమందరూ కూడి కోదండరాముని భజనలు చేద్దాం.
3: ప్లీజ్ కమ్ లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన ఆఫ్ కోదండరామ.
2: ఈ కోదండరాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
3: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండరామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
2: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
3: యమ ఈజ్ దండపాణి, రామ ఈజ్ కోదండపాణి.
2: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
3: ఇఫ్ కోదండపాణి ఈజ్ నియర్ యూ దండపాణి
2: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
3: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
2: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
3: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
2: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
3: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
2: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి చూసుకోలేదు.
3: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్ ఫ్రమ్ ద
2: భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
3: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీటన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
2: ఆ విధమైనటువంటి ఒక దీనితోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
3: Only then this kind of devotion can emerge.
2: Prema swaroopulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatrame kaadu pradhanamainatundi prema. Ee prema andariyandu undinatundi premane. Ee premanu ekatvam gaavinchukuneatundi margame nijamaina bhakti ga manam visheshinchali.
3: Embodiments of divine love. Devotion doesn't refer to a type of worship alone. It is in fact unifying the love which is found in large measure in every heart.
2: Devunni poojinchitamu jeevullu baadinchitamu bhakti kaaneradu.
3: Worshipping God and harming and hurting the individual soul is not devotion.
2: Sarvulu endu undinatundi bhagavantunni manam prarthinchali.
3: We have to pray to God who is resident of all hearts.
2: Bhagavantudu evaru? Love is God. Live in love.
3: Who is that God? It is love.
2: Adane prema swarupudu.
3: He is the embodiment of love.
2: Prema nimittamai manam premanu abhivruddhi pachukovali.
3: We should develop love for the sake of love.
2: Ee premane paramatma swarupam.
3: Love is the form of God.
2: Adiye bhaktiki roopam.
3: This is another form of divinity.
2: Adi divyattaniki pratibimbamu.
3: This is the reflection of divinity.
2: Adi aatmanandamulaku gamyamu.
3: This is the goal of supreme bliss.
2: కనుక ఆనందం మనయందే ఉన్నది.
3: Bliss is hidden in us.
2: మనం ఎక్కడో వెతకపోనక్కర్లేదు.
3: We need not search outside of us.
2: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
3: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ నీడ్ ఫర్ సర్చింగ్ హిమ్ ఇన్ వన్ ప్లేస్?
2: వెతకడం అనేటువంటిది వెర్రితనము.
3: సర్చింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫూలిష్నెస్.
2: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
3: ఇంట్రావర్ట్ యువర్ ఓన్ విజన్.
2: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి యొక్క భావములంతా కూడాను అరికట్టి భగవంతుని వైపును మరల్చండి.
3: కంట్రోల్ యువర్ ఓన్ ఫీలింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఇంట్రావర్ట్ దెమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థంగా భావించండి.
3: Consider every activity as an offering to God.
2: Idiye goppa vidya.
3: This is real education.
2: Ee vishalamainatundi vidyanu manam abhyasinchali.
3: This broad type education we have to cultivate and develop.
2: Ee anirvachaneemainatundi aanandanni anubhavinchali.
3: We should enjoy the bliss which cannot be explained in this way.
2: Akhandamainatundi yokka tejasunu manam anubhavinchali.
3: We should enjoy the supreme light which is expansive.
2: Idiye jeevitam yokka pradhana gamyamu.
3: This is the ultimate goal of life.
2: Ide nijamainatundi jeevitham yokka margamu.
3: This is the correct path which will have to take life to the goal.
2: Prema kosamai manam preminchutu ravali.
3: We should start loving for the sake of love.
2: Ide way of life.
3: This is the way of life.
2: Ee vidhamainatundi yokka bhakti tho manamu premanu penchukovali kani bhakti bhaktani poojalu punaskaramulu yatralu paatralu ee vidhamainatundi karmalu aacharinchinanta matramana bhakti kaaneradu.
3: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.
2: Bhajan bina sukha shanti nahi.

0: Sai Ram, dear listeners. Bhagwan has always emphasized the need for simple living and high thinking. In today's discourse, Bhagwan highlights the need for us to become self-reliant in all that we do and to lead a simple yet virtuous life. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam.
1: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి అధికమయ్యే ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట
2: పీస్ హ్యాస్ డిసపియర్డ్ దేర్ ఇస్ డర్త్ ఫర్ ట్రూత్ దేర్ ఇస్ అ థ్రెట్ ఆఫ్ వెపన్స్ armaments everywhere. This is the word of truth of Bhagavan.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Vidya dinadinamunaku abhivruddhiki antuchunnadi kani aa vidya yokka prabhavamainatuvanti yokka nadata ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.

0: The education has been increasing in varied dimensions, but its impact is not noticed in the conduct and the behavior.
1: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
0: Education, what kind of education we should acquire?
1: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది. విద్యా ప్రవీణత అధికమైనది.
0: The expertise, the super specialities of education has gone up, but the content is on the decline.
1: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
0: స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్,
1: ఈనాడు మీరు అభ్యసించేటువంటి విద్యలు లౌకికమైన విద్యలే.
0: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ.
1: దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా దీనికి క్రోడీకరించాలి.
0: We should also integrate spirituality in our education.
1: ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to improve the spirit of love.
1: సత్యమార్గాన్ని మనం అవలంబించాలి.
0: We should tread along the path of truth.
1: సత్య ప్రేమలతో కూడినటువంటి విద్యనే నిజమైన విద్య.
0: It is true education where there is blend of truth and love.
1: సత్యమార్గమే లేకుండినా ఈ ప్రేమ యొక్క ప్రభావము విలువ ఉండదు.
0: Where there is no truth, you do not find the impact of love.
1: భౌతిక విద్యలు కేవలము జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: The worldly education is only to eke out our living.
1: ఆధ్యాత్మిక విద్యలు జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: The spiritual education is for life and not merely for living.
1: కనుక రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The main responsibility of students lies here in bringing a kind of integration of physical, secular knowledge and spiritual education.
1: రెండింటి యొక్క ప్రభావమే ఈనాడు ప్రపంచమునందు గోచరిస్తున్నది.
0: The influence of these two we find this world today.
1: విద్యార్థి విద్యార్థినిలారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్పిరిచువాలిటీ హాస్ బీన్ వైడ్లీ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి యొక్క తత్వం అని గుర్తించారు.
0: పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ మోడర్న్, ఇట్ ఈస్ క్వైట్ ఏజ్ ఓల్డ్.
1: కానీ ప్రచార ప్రబోధంలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కానీ ఆచరణలో దిగజారిపోయింది.
0: ద ప్రాపగేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ హ్యాస్ గాన్ అప్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ సో ఫార్ ఇస్ ప్రాపగాండా అండ్ టీచింగ్ ఆర్ కన్సర్న్డ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
1: హృదయపూర్వకమైనటువంటి యొక్క ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
0: అట్లీస్ట్ వన్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ హోల్ హార్టెడ్లీ.
1: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
0: ఎడ్యుకేషన్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
1: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడా కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
0: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ పీస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఎడ్యుటేషన్ టుడే.
1: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
0: In the modern parlance, we call it education.
1: కాని ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
0: But the spiritual education, when once it comes out of our heart and when once we start sharing with others, it is called educare.
1: Educare anaga lopalu unnatuvadi danni baitiki lagi prapanchaniki aadarshanga nirupinchali.
0: Educare meant to bring out what is latent within and to share with fellow men outside.
1: ఈ ఎడ్యుకేషన్ కేవలము గ్రంథము నుండి ప్రబోధిస్తుంది.
0: This education modern is out of books.
1: Educare అనేటువంటిది గ్రంథములకు సంబంధించినది కాదు.
0: Educare
1: గ్రంథిని బోధించేటువంటిది.
0: Educare is beyond books. It pertains to human heart.
1: కనుక ఇట్టి ఎడ్యుకేషన్ కూడాను అత్యవసరమే.
0: This sort of education is very essential.
1: ఈనాడు ఎడ్యుకేషన్ లోపల ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
0: టుడే వీ హ్యావ్ వెరీ హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యలు మాత్రమే.
0: దిస్ ఇస్ మియర్లీ ఎఫిమరల్ వరల్డ్లీ సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సత్యము, ధర్మము, శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
0: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దట్ అరైజెస్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాల్యూస్ లైక్ లవ్, ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ నాన్ వయలెన్స్
1: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శమైంది.
0: For the world today, the combination of secular education and spiritual education is very essential.
1: ఒకటి అంతర్ప్రభావము.
0: One is the impact of the inner being.
1: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
0: The other one is the teaching from external agency.
1: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒకటి.
0: The external knowledge that we receive is only physical.
1: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
0: ఇట్ సెట్స్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
0: దిస్ వీ కెన్ కాల్ ఇట్ నెగటివ్.
1: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
0: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఈజ్ పాజిటివ్.
1: ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
0: లవ్, హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
1: ఇది ప్రేమించి ప్రేమను గనుకొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
0: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఇస్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
1: దీనికి రూపం లేదు.
0: ఇట్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధనలు ఈనాడు అత్యవసరము.
0: ద ఇన్నర్ ప్రాంప్టింగ్ టీచింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టుడే.
1: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిది ఇది ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ అండ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు అన్ ఆబ్జెక్ట్.
1: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
0: వాట్ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ ఈజ్ నాట్ నోన్.
1: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
0: What is thought over is one thing, what is declared is different.
1: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
0: It is not proper education.
1: Real education అనేటువంటిది the proper study of mankind is man.
0: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
1: హృదయంలో పుట్టినటువంటి భావము నోటితో వచ్చి చేరి, నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
0: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea to the world. Today, we don't find harmony of thought, word and deed.
1: మాటలు ఒకటి, చేతలు ఒకటి, మనసులు మరొకటి.
0: What is said and what is done, what is thought over are at variance.
1: కనుక భిన్నంగా ఉండటం చేత మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎ వికెడ్ మ్యాన్ హూ విల్ హ్యావ్ డిస్హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: ఎ నోబుల్ మ్యాన్ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
0: Man has not become a true
1: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
0: He is tending to be a wicked.
1: ఈనాటి చదువులన్నీ కూడాను ఏ చదువులైనటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
0: The educated people are worse when compared to illiterate.
1: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
0: The worst of the harm is done to the world by educated people today.
1: ఏ చదువు లేనిటువంటి యొక్క పల్లెపడుచుల వారికి అంతా కూడా ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
0: The illiterate villagers are highly courteous and lead an ideal life.
1: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావం ఏదో అభివృద్ధి పరచుకోవాలి.
0: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించండి.
0: Take for a small illustration.
1: విద్యావంతులు, గొప్ప తెలివితేటలు గలవారు అని పేరు పొందినటువంటి వారంతా కూడా పట్టణాల్లో నివసిస్తున్నారు.
0: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
1: Education లేనటువంటి మూర్ఖులని, అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
0: Those who consider themselves less fortunate, the foolish and unlettered, they stay in rural areas.
1: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారికంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
0: In fact, the educated people of the urban areas are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life.
1: ఈనాడు ఎంతనో యూనివర్సిటీస్ అంతా ఉన్నాయి పట్టణంలో.
0: There are number of universities located
1: in cities.
0: Many, many colleges are there.
1: ఎంతనో హై స్కూల్స్ అంతా ఉన్నాయి.
0: So many high schools.
1: కానీ అక్కడనే ఎక్కడ లేని అల్లర్లంతా జరుగుతున్నాయి.
0: There only you find unprecedented agitation and disturbances.
1: ఏ యూనివర్సిటీలు లేకుండా, ఏ కాలేజీలు లేకుండా, ఏ హై స్కూల్స్ లేకుండా పల్లెల లోపల చదువుకునేటువంటి వారందరికీ ఏ విధమైనటువంటి యొక్క అల్లర్లు లేవు.
0: The rural areas without universities and colleges, they don't have any disturbances or agitations.
1: కారణం ఏమిటి? ఈ విద్యయందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది.
0: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
1: పల్లెలకు పోయి మీరు ఒకతూరి పరిశీలించండి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
0: Go to villages. You find people calling you brother, establishing kinship, talking to you with concern.
1: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
0: In fact, they receive with all hospitality and courtesy.
1: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించారు.
0: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers.
1: సన్నిహిత సంబంధ బాంధవ్యమే క్షీణించిపోయింది.
0: There is no intimate relationship.
1: దీనికి కారణము ఈ ఎడ్యుకేషనే కారణం.
0: This modern education is responsible for this.
1: The end of education is character.
0: The end of education is character.
1: ఆ క్యారెక్టర్ అనేటువంటిది కోల్పోవటం చేతనే,
0: because the character is lost,
1: గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి.
0: The respect and courtesy are lost.
1: తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు ఇస్తున్నారు.
0: The parents also encourage such evil trend.
1: పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: Parents encourage children to go to move to cities.
1: ఏదో గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు.
0: They want their wards to have high education.
1: వారి ఉద్దేశములేమో మంచివే.
0: Their motive is good.
1: కానీ
0: బట్
1: వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి.
0: బట్ దేర్ బిహేవియర్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
1: పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో, ఎంతటి విధేయతగానో, ఎంతటి భయంగానో, గౌరవంగానో, మర్యాదగానో జీవించేటువంటి వారు.
0: సో లాంగ్ దే వర్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్, డిసిప్లిన్, సెన్స్ ఆఫ్ ఫియర్.
1: ఈ ఆటి వినయ విధేయతలు కోల్పోయినాయి.
0: Today there is no humility and obedience.
1: పవిత్రమైనటువంటిది మర్చిపోతున్నారు.
0: The sacred qualities are forgotten.
1: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకొని పీలుస్తుంటారు.
0: He is prepared to smoke in front of the father.
1: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
0: They are adopting bad habits.
1: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు అణిగిపోతున్నారు.
0: Whereas in villages the elders and parents are highly respected.
1: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
0: Because of the modern education, the respect and esteem are gone.
1: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే చా ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశించావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ విలేజెస్ పేరెంట్స్ చెక్ కండెమ్ దేర్ చిల్డ్రన్ ఇఫ్ దేర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: కానీ పట్టణంలో దండించే వారే లేరు.
0: Whereas in cities, nobody to
1: durabhyasamulu prochahinchetunte vare adhikanga unnaru.
0: There are many who encourage them the bad habits.
1: Oka cinema lo potamu vaadu cigarette talukunte take it ani inkodiki nandinchatamu.
0: They go to cinema and offer even cigarettes to others.
1: ఈ విధమైనటువంటి దురభ్యాసమును ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కానీ దురభ్యాసమును క్షీణింపు చేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
0: ఇన్ఫాక్ట్ దర్ మెనీ పీపుల్ హూ ఎంకరేజ్ బ్యాడ్ హ్యాబిట్స్ దర్ వెరీ ఫ్యూ హూ డిస్కరేజ్ దెమ్.
1: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషన్.
0: ఫర్ ఆల్ దిస్ ఈవిల్ టెండెన్సీస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మోడర్న్ ఎడ్యుకేషన్
1: ప్రతి దానికి కూడా ఈ కలియుగం లోపల రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: ఇన్ దిస్ కలి ఏజ్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ యూ ఫైన్ రియాక్షన్.
1: మంచి పవిత్రమైన పదంలో మనం ఉపయోగపెట్టినప్పుడు మనం పవిత్రమైన పదంతోనే దీన్ని రిసీవ్ చేసుకుంటాం.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్ యూ వుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ఇన్ ఎ సీక్రెట్ మేనర్.
1: నీవు ఒక విధమైనటువంటి రూడ్ అయినటువంటి పదములు ఉపయోగపడితే నీవు రూడ్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
0: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
1: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
0: Let him be of any time, of any country, he has to
1: ఎంతటి విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
0: One may be highly educated or illiterate. He has to speak softly.
1: విద్యయసమున వినయము వినయములను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన ధర్మము కాకు జనులు.
0: Therefore, it's education that confers humility. Humility gives you deservedness and deservedness makes you rich and prosperous.
1: విద్యనగా ఏమిటి?
0: So what is education?
1: సద్గుణంబులు
0: virtues,
1: సద్బుద్ధి
0: good intellect,
1: సత్యనిరతి
0: adherence to truth,
1: భక్తి
0: devotion,
1: క్రమశిక్ష
0: discipline,
1: కర్తవ్య కాలనములు
0: duty,
1: చదువునది విద్య.
0: It is the education that confers
1: these.
0: The student has to acquire these qualities.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: One who should foster these sacred qualities.
1: సద్గుణములు
0: virtues,
1: సద్బుద్ధి
0: good mind,
1: సత్యనిరతి
0: truth,
1: భక్తి
0: devotion,
1: క్రమశిక్ష
0: discipline,
1: కర్తవ్య పాలనములు
0: discharging duty.
1: ఎక్కడ నీ కర్తవ్యం?
0: Where is your duty?
1: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
1: కనుకనే మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
0: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లిన్.
1: డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
0: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లిన్?
1: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవర్తనగా ఉండాలి.
0: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ conduct also should be ideal.
1: ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకుని కంటిదారులు కారుస్తున్నాడు.
0: One time Gandhiji was reading a book and started shedding tears.
1: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
0: He was shedding tears because all those books he was reading are not proper and appropriate.
1: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
0: At that moment a Britisher stepped in.
1: What Gandhiji? Why are you crying?
0: He said, Gandhiji, why are you crying?
1: Cheppadu.
0: He said,
1: Naaku dukkhanga untundadi.
0: I am miserable now, sad.
1: Because the hardness of education is character.
0: ఈనాడు
1: ఎడ్యుకేషన్ అంతా కూడా హార్డ్నెస్ గా ఉంటుండాలి.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సో టఫ్
1: హార్డ్. ఇలాంటి ఎడ్యుకేషన్ రావడం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో.
0: బికాస్ ఆఫ్ దిస్ టఫ్నెస్ హార్డ్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మై
1: కంట్రీ మత పదములుగా ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: అలాంటి పదం లేకుండా హార్డ్నెస్ కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు.
0: టుడే వీఆర్ సో హార్డ్ రఫ్ అండ్ టఫ్.
1: ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్.
1: మృదుమధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
0: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
0: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
1: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటారు.
0: We find vast difference between the good old days and the modern times.
1: కనుక ఈ మోడర్న్ టైం కు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామని చూస్తుంటే అది నీ స్వాతంత్రం కాదు.
0: If we think that we are acting as per the modern trend, is not independent.
1: Modern time matram modern ga untundadi.
0: The times may be modern.
1: Kaani behavior enta kodanu prachina behavior ga undali.
0: But your behavior should be quite age old, ancient.
1: Kanuka aa ancient ki taginatvantiga manam pravartinchinappude mana chaduvuku gauravam vastundi.
0: If our behavior is as per the age old tradition, we have to respect our parents.
1: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
0: We have to welcome elders and extend hospitality.
1: మృదువుగా మాట్లాడాలి.
0: We should talk to them.
1: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
0: if anyone asks you where is your father,
1: ఎక్కడ పోయినా వెతుకోబో అని వీడు చెప్తాడు, అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
0: యూ కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హీ హాస్ గాన్, యూ సర్చ్ ఫర్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ టు సే సో.
1: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తారు, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
0: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ విల్ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
0: If you talk like that with all the courtesy, the guest will feel that
1: tandriya gauravanni maryadalu kumarudu kaapadali.
0: He will feel that you are the worthy son of worthy father.
1: Yetta kaapadali tandri yokka pravartanto maatallo manam nirupinchali.
0: And we have to prove by our words, our conduct.
1: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
0: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
1: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
0: It's not proper on his part.
1: సత్పుత్రుడు సత్యనిరతి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
0: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty and adherence to truth.
1: కనుకనే మనం ఈనాడు నేర్చుకోవాల్సినంత కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్యను సంబంధించినప్పటికీ ప్రాచీన వినియాలు మనం నిరూపించాలి.
0: Though we acquire modern education, live in the modern society, we should not give up age old tradition.
1: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
0: Today they are not saying so.
1: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
0: He brings with him old bottle.
1: Sir, this is new bottle అంటాడు.
0: And he says, this is new bottle.
1: నాయన ఇది ఓల్డ్ బాటిలే కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని క్యాప్ మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
0: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఇస్ ఇట్?
1: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
0: ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
1: ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు, కొంతమంది
0: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
1: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
0: వి మేక్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ బట్ అవర్ బిహేవియర్ ఇస్ మోడర్న్.
1: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
0: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: స్టూడెంట్ ఏంటి ఏమిటి?
0: హూ ఈజ్ ఎ స్టూడెంట్?
1: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయం బోధించేటువంటి వాడు స్టూడెంట్.
0: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
1: డిసిప్లిన్ విజేత లేకుండాటువంటి వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
0: ద వన్ వితౌట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్.
1: స్టూడెంట్స్ ఉండేటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి.
0: వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్ దెర్ షుడ్ బి పీస్ఫుల్ అట్మాస్ఫియర్.
1: ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
0: టుడే ఎల్డర్స్ ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఏరియా వేర్ దేర్ ఆర్ స్టూడెంట్స్.
1: కారణం ఏంటి?
0: వై?
1: వాళ్ళు ఏమలా చేస్తారో ఏమని భయం.
0: దే మే డూ ఎనీథింగ్ యాజ్ దే ప్లీజ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ స్టూడెంట్స్.
1: స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
0: ఎర్లియర్ డేస్ వేర్ దేర్ వర్ స్టూడెంట్స్ దేర్ వాజ్ నో ఫియర్.
1: కారణం ఏమిటి?
0: వాళ్ళ
1: విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
0: అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ దే వర్ సో హంబుల్ ఇన్ దోస్ డేస్.
1: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
0: ది అట్మాస్ఫియర్ ఆఫ్ దోస్ డేస్ హాస్ టోటలీ
1: చేంజ్డ్. మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు?
0: వాట్ ఈస్ టాట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్?
1: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
0: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ, దేర్ ఇస్ నో ఆనెస్టీ.
1: ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
0: దేర్ ఇస్ నో డివోషన్ అండ్ కాండక్ట్.
1: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వర్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
0: ఇన్ఫాక్ట్ ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్.
1: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
0: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ఫబెట్స్ స్టార్టెడ్ బై టేకింగ్ ఏ స్లేట్ అండ్ పెన్సిల్ రైటింగ్ ద లెటర్స్ ఆఫ్ గాడ్.
1: పెద్దలందరినీ ఆహ్వానం చేసి వాళ్ళు అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
0: ద చిల్డ్రన్ వర్ పుట్ టు స్కూలింగ్ బై ఇన్వైటింగ్ ఆల్ ది ఎల్డర్స్ అండ్ సీకింగ్ దేర్ బ్లెస్సింగ్.
1: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
0: టుడే ఎల్డర్స్ ఆర్ నాట్ నెసెసరీ.
1: యంగర్స్ అంతా బయలుదేరాలి.
0: యంగ్స్టర్ షుడ్ బి దేర్.
1: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
0: How are the letters taught?
1: Ba ba black sheep.
0: How they begin? Ba ba black sheep.
1: ఇద్దరి బోధిస్తే వాడు బ్లాక్ షీప్ గా పోయారంటారు.
0: వాట్ హ్యాపెన్స్? హీ బికమ్స్ వన్ ఆఫ్ బ్లాక్ షీప్.
1: దైవ ప్రార్థన అనేది ఏమాత్రం ఉండదు అక్కడ.
0: యు డోంట్ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దేర్.
1: ఈ విధమైనటువంటి దీంతో విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
0: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ స్పాయిలింగ్ స్టూడెంట్స్.
1: ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వీ హావ్ టు బి కాషియస్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హియర్ ఇన్ ఎ సీక్రెట్ అట్మాస్ఫియర్.
1: ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు.
0: యు హావ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: దీన్ని మీరు అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: దిస్ యు ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ అపాన్ దిస్.
1: సైన్స్ చాలా ఆధునికమైనటువంటి సైన్స్ వచ్చింది.
0: వీ హ్యావ్ మోడర్న్ సైన్స్ టుడే.
1: ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే.
0: సైన్స్ ఇస్ నో డౌట్ గ్రేట్.
1: సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా దోపల.
0: సైన్స్ ఇస్ హై బట్ సెన్సెస్ ఆర్ లో.
1: సెన్సెస్ కూడా హై లెవెల్ లో ఉండాలి.
0: ద సెన్సెస్ ఆల్సో షుడ్ బి హై లెవెల్.
1: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్ లో జీవిస్తున్నాం.
0: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
1: ఈ విధంగా ఉంటుండకూడదు.
0: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
1: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
0: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్ అనగా ఏమి? లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
0: ఎడ్యుకేషన్ మీన్స్
1: ఇది ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ విత్ఇన్ యు.
1: కేర్ఫుల్ గా చూసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ కేర్ఫుల్.
1: మనం ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ వాచ్ వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
0: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
1: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు, వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
0: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
1: WATCH.
0: WATCH.
1: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ వాచ్.
0: వాట్ ఈస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
1: ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము W.
0: ద ఫస్ట్ లెటర్
1: వాచ్ యువర్ వర్డ్.
0: వాచ్ యువర్ వర్డ్.
1: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములను ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
0: హీ షుడ్ వాచ్ హిస్ వర్డ్స్ వెదర్ హిస్ వర్డ్స్ ఆర్ హార్ష్ ఆర్ సాఫ్ట్ ఆర్
1: స్వీట్. రెండవది
0: ఏ ఇస్ ద సెకండ్ లెటర్.
1: ఏమిటి యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
0: వాట్ ఈస్ ఇట్? వాచ్ యువర్ యాక్షన్.
1: మూడవ వర్డ్ టీ.
0: థర్డ్ వన్ ఇస్
1: వాచ్ యువర్ థాట్.
0: వాచ్ యువర్ థాట్.
1: సిది
0: C is the next letter.
1: C anega watch your character.
0: Watch your character.
1: H.
0: H.
1: Watch your heart.
0: Watch your heart.
1: This is the real watch.
0: This is the real watch.
1: Watch anega rest watch ni chustuntaru. అది కాదు వాచ్.
0: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్
1: వాచ్. చెడిపోతుంటది.
0: రిస్ట్ వాచ్ గెట్ స్పాయిల్డ్.
1: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
0: బట్ దిస్ వాచ్ విల్ నెవర్ బి స్పాయిల్డ్.
1: ఎప్పటికీ పవిత్రతనే అందిస్తూ ఉంటుంది.
0: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
1: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
0: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: కనుకనే ఇలాంటి పదములను, చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేసుకోవాలి.
0: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హ్యావ్ టు టేక్ విత్ ఇన్.
1: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
0: ది ఏన్షియన్స్ టాట్ సచ్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ మేడ్ మెన్ అండ్ విమెన్ ఐడియల్.
1: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
0: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్.
1: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి క్లీన్.
1: పవిత్రమైనట్టుగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సో సీక్రెట్.
1: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
0: ద సీక్రెట్నెస్ అండ్ ద ప్యూరిటీ ఆర్ ఫౌండ్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: క్లీన్లీనెస్ ఇట్ గాడ్లీనెస్.
0: క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
1: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
0: సో యు బీ క్లీన్.
1: ఈ విధమైనటువంటి చదువులు చదివి
0: ఎక్వైర్ దట్ ఎడ్యుకేషన్,
1: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి యొక్క గౌరవంతో నీవు జీవించాలి.
0: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
1: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
0: వీ సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
1: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్
1: సైన్స్ సైన్స్ సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: సైన్స్ ఈజ్ మోడర్న్ నాలెడ్జ్.
1: చదువు కూడా ఉండవలసిందే సైన్స్.
0: సైన్స్ ఈజ్ నెసెసరీ.
1: సైన్స్ ఉండాలి, కానీ
0: ఇట్ మస్ట్ బి
1: ఉండాలి.
0: హౌ
1: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు ప్రయత్నాన్ని తీసుకుని పోతున్నారు.
0: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: ఇక్కడ బయలుదేరుతుంది. C is science.
0: Science is like the letter C. It starts at one point. C.
1: C. ఒక దగ్గర బయలు చేస్తుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
0: Letter C starts at one point, ends at another point.
1: ఇది ఫుల్ సర్కిల్ కాదు.
0: It is, letter C is not full circle.
1: కానీ ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ అనేది ఫుల్ సర్కిల్.
0: But spiritual education is full circle.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
0: It ends at a time, place where it has begun.
1: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
0: This wholeness, this totality is completeness which is so sacred.
1: అలాంటి పూర్ణమే దీపం. సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర బయలు నిలిచిపోతుంది.
0: సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్.
1: సి ఈజ్ సైన్స్.
0: సి ఈజ్ సైన్స్.
1: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ది టూ పాయింట్స్.
1: వైడ్ గ్యాప్ అంతా పెద్ద లోయ, అందులో పడిపోతావు.
0: ఇట్ ఈస్ సో హాలో అండ్ డీప్ వ్యాలీ వేర్ యూ విల్ ఫాల్.
1: సైన్స్ సైన్స్ ఏమిటి?
0: వాట్ ఈజ్ సైన్స్?
1: వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్ అని కోరుతుంది.
0: సైన్స్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ యూ, వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దిస్.
1: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈజ్ దట్, వాట్ ఈజ్ దట్ అంటుంది.
0: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈజ్ దట్,
1: వాట్ ఈజ్ దిస్ అనేటువంటిది దగ్గరది.
0: వాట్ ఈజ్ దిస్ ఇస్ సో నియర్.
1: వాట్ ఈజ్ దట్ అనేటువంటిది దూరంది.
0: దట్ ఈస్ ఫార్.
1: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీరు.
0: దో ఇట్ ఈస్ ఫార్, ఇట్ డిజైర్స్ దిస్.
1: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
0: దిస్ మీన్స్ సో నియర్.
1: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
0: దాట్ మీన్స్ సో ఫార్.
1: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
0: స్పిరిచువాలిటీ ఇస్ దాట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
1: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
0: దిస్ వరల్డ్ ఈజ్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
1: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
0: ఇట్స్ సో క్లోజ్ టు సెన్సెస్.
1: నో డియర్.
0: సో నియర్ బట్ నాట్ డియర్.
1: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
0: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరే చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యు కన్సిడర్.
1: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
0: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
1: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా అంటే ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జాంబియా.
1: దూరంగా ఉంటుంటే మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశం పడుతుంటారు.
0: దట్స్ ద రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
1: మీ ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్లాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
0: బట్ ఇఫ్ యు గో టు ది విలేజెస్ అరౌండ్ యు డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
1: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా ఐచ్ఛగా ఉంటుంది.
0: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
1: జో ఫార్ అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
0: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
1: వాట్ ఈస్ దట్?
0: సో వాట్ ఈస్
1: దట్? దట్ అనగా బియాండ్ సెన్సెస్.
0: దట్ మీన్స్ బియాండ్ సెన్సెస్.
1: బియాండ్ సెన్సెస్ ఏ నిజమైనటువంటి సైన్స్.
0: బియాండ్ సెన్సెస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: బిలో సెన్సెస్ ఇదంతా కూడా కేవలం డర్టీ ఇది.
0: సో బిలో సెన్సెస్ ఇస్ డర్టీ.
1: కనుక మనం బిలో సెన్సెస్ కు పోకూడదు.
0: వీ షుడ్ నాట్ యాక్ట్ బిలో సెన్సెస్.
1: బియాండ్ సెన్సెస్ పోవాలి.
0: వీ షుడ్ గో బియాండ్ సెన్సెస్.
1: అప్పుడే మనం పవిత్రంగా మనం జీవిస్తాము.
0: దెన్ వీ లీడ్ ఎ సేక్రెడ్
1: లైఫ్. ఈనాటి విద్యార్థులందరూ కూడా బిలో సెన్సెస్, సెన్సెస్ కు దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలైపోతున్నారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
1: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
0: దే హావ్ బికమ్ సర్వెంట్స్ టు దేర్ సెన్సెస్.
1: కాదు,
0: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
0: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: అట్టిది నిజమైన సంస్కృతి.
0: దట్ ఈస్ ద ట్రూ కల్చర్. సంస్కృతి
1: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ గో దట్ ఫార్
1: బియాండ్ సెన్సెస్. చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్ ఇట్ ఈస్ ట్రూ.
1: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్ సెన్సెస్ సెన్సెస్.
0: టుడే వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ రిటైర్ వీ థింక్ ఆఫ్ సెన్సెస్ ఓన్లీ.
1: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
0: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
1: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్
1: సెన్సెస్. మన సర్వెంట్స్.
0: సెన్సెస్ ఆర్ సర్వెంట్స్.
1: సర్వెంట్స్ కు నీవు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ సర్వెంట్స్.
1: నీవు మాస్టర్ గా ఉంటుంది. సెన్సెస్ నీకు బానిసలుగా ఉండాలి.
0: యూ షుడ్ బి ద మాస్టర్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ సర్వెంట్స్.
1: మీకు తెలుసును చాలా మందికి.
0: మెనీ ఆఫ్ యు నో.
1: రామాయణం లోపల
0: ఇన్ రామాయణ
1: కైక గొప్ప పట్టపురాణి.
0: కైక ఇస్ ఎ క్వీన్.
1: ఆమె కాశ్మీర్ దేశపు రాజు యొక్క కుమార్తె.
0: షీ ఇస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
1: గొప్ప బిరుదు పొందినటువంటిది.
0: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
1: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
0: షీ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
1: ఆమె క్వీన్.
0: షీ ఇస్ ద క్వీన్.
1: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
0: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
1: ఆమె మందర
0: బై నేమ్ మందర.
1: ఈ మందర బానిసగా వచ్చింది.
0: Mandara came as a servant.
1: Servant ga vachesindi.
0: She came there as a servant.
1: Aa servant nu master ga chesukundi ee Kaika.
0: Kaika made her servant Mandara her own master.
1: Kalaturiki eevene aa servant ku baalis ayipoyindi.
0: Therefore the queen became the servant of Mandara.
1: Katta gadapadiki ayipoyindi.
0: What happened at the end?
1: Tara baalis ke taanu servant ayipothe కట్టగడపటికి ఏం కత్తిపెట్టింది. చాలా హీన స్థితికి జారిపోయింది.
0: బికాస్ షీ హాస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్ వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్ షీ హాస్ రూయిన్డ్ హర్
1: పదవిని కోల్పోయింది.
0: షీ లాస్ట్ హర్ పొజిషన్.
1: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
0: షీ హ్యాడ్ టు సబ్మిట్ హర్
1: సబ్మిట్ రామచంద్రుని అరవలికి పంపించింది.
0: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
1: సీతను చాలా ఏడిపించింది.
0: అండ్ షీ మేడ్ సీత క్రై.
1: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి.
0: వాట్ హ్యాపన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్.
1: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటలీ.
1: సర్వెంట్స్ ని సర్వెంట్స్ గా పెట్టుకోవాలి. మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
0: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఎ సర్వెంట్. ఏ మాస్టర్ షుడ్ బి ఎ మాస్టర్.
1: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదది సర్వెంట్స్.
0: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వీ హావ్ టుడే
1: మాస్టర్.
0: యు ఆర్ ది రియల్ మాస్టర్.
1: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి.
0: యూ షుడ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
0: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
0: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
1: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
0: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
1: నా విద్యలు అన్ని కూడా చాలా సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
0: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
1: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
0: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
1: ఇది చదువు ముఖ్యము.
0: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
1: సంస్కారం ముఖ్యము.
0: ఇట్ సంస్కార. కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
1: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
0: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
1: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారము.
0: సంస్కారం ఇస్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
1: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
0: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
1: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
1: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
1: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడా తమ పనులు తామే చేసుకోవాలి.
0: ఆల్ ది ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
1: మీ తకలు మీరే కడుక్కోవాలి.
0: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
1: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
0: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
1: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
0: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
1: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
0: దిస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
0: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
1: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి.
0: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్.
1: నీ డ్యూటీని ఇంకొకరు తలపైన పడేయకూడదు.
0: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
1: కనుకని మన డ్యూటీని మనం చేయాలి.
0: ఐ షుడ్ డూ మై డ్యూటీ దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
1: కనుక ఈ విధంగా ఇంకొకరికి బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
0: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
1: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
0: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ హై స్టడీ.
1: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
0: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
1: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
0: భగవాన్ వాంట్స్ టు సీట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
1: స్థానం నుండి కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
0: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
1: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
0: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
1: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు దర్భం ఇచ్చారు, చదివిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
1: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ గుడలో ఎక్కడికి పంపాలా?
0: Should they fund to maintain your servant also?
1: అది మంచిది కాదు.
0: ఇస్ నాట్ గుడ్.
1: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
1: కొన్న కూర బేడా టూనెస్.
0: ఆఫ్టర్ ఆల్ ద గ్రీన్ వెజిటబుల్ యూ పర్చేస్ ఇస్ సో చీప్ టు ఎన్ఎస్.
1: కూలియా పావలా.
0: వేర్ ఎస్ యూ ఎంప్లాయ్ ఎ లేబర్ పేయింగ్ మోర్ మనీ దాన్ ఇట్స్ కాస్ట్.
1: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
0: ద లేబర్ చార్జెస్ ఇస్ మోర్ దాన్ ది వెజిటబుల్స్.
1: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్.
1: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
0: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
1: దానిని ఒక్కొక్క దుడ్డు కూడాను బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
0: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
1: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
0: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
1: ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
0: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
1: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
0: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉండదు?
0: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డు?
1: అక్కడ ఏమాత్రం చదవటం లేదు.
0: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
1: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారుండరు.
0: నో బడీ విల్ అబ్జర్వ్ యూ వాట్ ఎవర్ యూ డూ దేర్.
1: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
0: ద మూమెంట్ దే డోంట్ హ్యావ్ మనీ దే సర్వ్ యాజ్ డిష్ వాషర్స్.
1: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్ కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ద డిషెస్ అవుట్ సైడ్ బెటర్ యూ వాష్ యువర్ ఓన్ డిషెస్ హియర్ అట్ హోమ్.
1: నీ ఓన్ హౌస్ లో నీ ప్లేట్ చేయి.
0: యూ వర్క్ ఇన్ యువర్ ఓన్ హౌస్.
1: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం మనం.
0: వేర్ యూ డోంట్ వర్క్ అట్ హోమ్ బట్ వేర్ యూ వాష్ అదర్స్.
1: అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పని చేయాలి.
0: వీ షుడ్ వర్క్ అట్ హోమ్.
1: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
0: వీ హావ్ టు స్వీప్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
1: తల్లి వంగలేనటువంటి పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటది.
0: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్.
1: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
0: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
1: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
0: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
1: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
0: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
1: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
0: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
1: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో సర్వ్.
1: అప్పుడే నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్య అనగా వినయంతో కూడినటువంటి దాని విజయం మీరు చక్కగా గుర్తించండి.
0: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
1: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
0: దెర్ మే బి వైలెన్స్ సమ్ వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
1: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
0: ఇఫ్ యూ గో దేర్ వేర్ దిస్ వైలెన్స్ యూ మే బి డెడ్.
1: మీరు ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
1: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
0: వేర్ దిస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
1: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
0: బీ పీస్ఫుల్ ఆల్వేస్. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఎంతో గుణవంతులే.
0: యు ఆర్ వర్చువస్. ఇంకో
1: బలవంతులే.
0: యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
1: కానీ దానికి తగినటువంటి గుణం లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
1: ఈనాడు విద్యార్థులు,
0: స్టూడెంట్స్,
1: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
0: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
1: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్ ఆల్ దీస్
1: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగము.
0: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
1: కలిమి ఉండాలి.
0: యూ షుడ్ హావ్ వెల్త్ కలిమి.
1: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
0: యూ షుడ్ హావ్ ఫ్రెండ్షిప్ చెలిమి.
1: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
0: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రెంగ్త్ బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
1: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
0: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు.
1: దేర్స్ నో అదర్ గ్రేటర్ పెనెన్స్ దాన్ పీస్.
0: శాంతమే మానవుని యొక్క ప్రధాన విలువ.
1: పీస్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్కైండ్.
0: శాంతమే మహర్షుల యొక్క సౌందర్యము.
1: ఇస్ ది పీస్ ఇస్ రియల్ బ్యూటీ టు దోస్ సెయింట్స్.
0: శాంతియే దైవమునకు సౌందర్యము.
1: ఇట్స్ ఓన్ ది గ్రాండియర్ ఆఫ్ డివినిటీ.
0: అతి శాంతమే లేకుండిన సౌఖ్యమే లేదని త్యాగరాజు వర్ణించారు.
1: ఇట్ వాస్ త్యాగరాజు సెడ్ దట్ వన్ కెనాట్ బి హ్యాపీ విదౌట్ పీస్.

0: సంతోషమున కంటే మరొక సుఖం లేదు.
1: There's nothing comparable to that of happiness.
0: మానవుని సుఖములు కోరుతుంటాడు.
1: Man wants to be happy.
0: అనేక విధములైనటువంటి సుఖములను ఆశిస్తుంటాడు.
1: He wants various forms of pleasure.
0: కాని శాంతికి మించిన సుఖం మరొకటి లేదు.
1: But yet there's no other happiness other than peace.
0: అది ఏ త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
1: That's what is said by Chagaraja, that there cannot be happiness without
0: ఈ సంతోషమునకంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There's no other happiness other than your own pleasure.
0: సంతోషమునకన్న స్వర్గమేది?
1: Can there be heaven more than one's own happiness?
0: Natrushthaya param vyadhi. ఈనాటి మానవుని ఆశలు పట్టి పీడిస్తున్నాయి.
1: Man is bound by so many of desires today.
0: ఈ ఆశలే మానవునకు అనేక విధములైనటువంటి రోగములు కల్పించుచున్నది.
1: These over ambitions are responsible for sickness.
0: వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
1: Desire should be under certain limit.
0: ఈనాటి వాంఛలు మితిమీరిపోవుచున్నవి.
1: Desires are excessive today.
0: కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నవి.
1: For that reason, the diseases are also ever on the rise.
0: మానవునికి కోరికల వలనే అనేక విధమైనటువంటి మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుతున్నవి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ ఆఫ్ ది డిజైర్స్ దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ మెంటల్ ఎజిటేషన్స్ దట్ లీడ్ టు ఫిజికల్ ఎయిల్మెంట్స్.
0: కనుక కోరికలను సాధ్యమైనంత వరకును అదుపులో ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.

0: నచ ధర్మో. ధర్మము అనేటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: కంపాషన్ ఇస్ ట్రూ రైచువస్నెస్.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ రైచువస్నెస్ అదర్ దాన్ కంపాషన్.
0: దయగల హృదయమే దైవ మందిరము అని.
1: ద హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడుకును దయా హృదయుడు కావాలి.
1: దెర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ హావ్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్.
0: ఇది మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం.
1: This is thing to be known by everyone.
0: ప్రతి అక్షరము మంత్రమే.
1: Every letter is mantra.
0: ప్రతి వృక్షము ఔషధమే.
1: Every tree is of medicinal value.
0: ప్రతి మానవుడు కొడును అవసరమైనటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: Compassion is true righteousness.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: There is no other righteousness.

0: అవసరం వచ్చేటువంటి వాడిని.
1: ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ వాల్యూ.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: ఈజ్ ఓన్లీ ట్రూ ఇండివిజువల్ ఇఫ్ హీ రికగ్నైజెస్ దిస్ ఫ్యాక్ట్.
0: ఈనాడు ఈ మనిషి యొక్క విలువను, కాలము యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడే మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ వాల్యూ అండ్ ఆల్సో వాల్యూ ఆఫ్ టైమ్.

0: తీరు ఇకనైన మసలరయ్య.
1: అట్లీస్ట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ నౌ.
2: ఈ ప్రపంచమంతేను భగవంతుని యొక్క సృష్టియే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ గాడ్స్ క్రియేషన్.
2: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
2: ఇది ఒక సమయమునందు కాని ఒక ప్రదేశమునందు కాని వ్యక్తమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఎట్ ఎ ప్లేస్ ఎయిదర్.
2: ఈ శక్తి సర్వత్రా ఉండినప్పటికీ మానవుడు ఈ దివ్యమైనటువంటి శక్తిని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though such power is latent all over, but man is not able to recognize the divine.
2: గుర్తించుకోలేకపోయినంత మాత్రమున ఈ శక్తి లేదని భావిస్తున్నాడు.
1: As he could not recognize, he denies the presence of power.
2: విద్యుత్ శక్తి తీగలయందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: Electricity runs through the wires.
2: కాని ఎక్కడ బల్బును తగిలిస్తుమో అక్కడే మాత్రమే దీని యొక్క ప్రకాశం మనకు గోచరమవుతుంటుంది.
1: But you draw the light where you fix the bulb to the holder.
2: ఈ కరెంట్ సర్వత్రా సంచరించుతూ ఉండినప్పటికీ పరిశుద్ధమైనటువంటి బల్బు ఎక్కడ దీనికి అతికింతురో అక్కడ మాత్రమే దీని యొక్క ప్రకాశము ప్రజ్వరిల్లుతుంటుంది.
1: Though the current is present all over, yet you get the light where you fix the bulb.
2: అటుననే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ అతని యందు ఎవరి చిత్తము పవిత్రమైనటువంటి ప్రేమతో హత్తుకొనునో అట్టివారుల యందు మాత్రమే ఈ దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Likewise, God is present everywhere, but you will find his manifestation in the heart of a person which is full of love.
2: కాని ఈనాటి మానవుడు జీవితం అంటే ఏమిటి, దీని యొక్క గమ్యం అంటే ఏమిటి, దీని లక్ష్యం అంటే ఏమిటి, దీని కర్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి దానిని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ నాట్ ఏబుల్ టు నో వాట్ ఈస్ లైఫ్, వాట్ ఇస్ ద పర్పస్.

0: the goal? What's the aim?
1: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదులుతున్నది.
0: టైమ్ పాసెస్ ఆఫ్ లైక్ ఎ వర్ల్డ్ విండ్.
1: ఈ శరీరమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచు గడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
0: ద లైఫ్ స్పాన్ గివెన్ టు దిస్ బాడీ ఆల్సో మెల్ట్స్ లైక్ ఐస్ మొమెంట్ టు మొమెంట్.
1: కానీ మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
1: ఏమిటి ఈ కర్తవ్యం?
0: What is this duty?
1: ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఆశయాలు ఉంటున్నవి.
0: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సర్టన్ ఆస్పిరేషన్.
1: కొన్ని లక్ష్యాలు ఉంటున్నవి.
0: సర్టన్ గోల్స్.
1: కొన్ని పవిత్రమైనటువంటి యొక్క మార్గములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సర్టన్ సీక్రెట్ పాత్స్.
1: వీటి నిమిత్తమై మానవుడు తగిన కృషి చేయటం లేదు.
0: బట్ మ్యాన్ ఈస్ నాట్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఏమిటి తన యొక్క జీవిత లక్ష్యం?
0: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: ఏమిటి తన యొక్క జీవితం కర్తవ్యము?
0: వాట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ లైఫ్?
1: తన యొక్క జన్మ యొక్క రహస్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్?
1: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడా తన ఎందు కానీ లేక వెలుపల కానీ ప్రశ్నించుకోవటం లేదు.
0: నో వన్ పుట్స్ టు హిమ్సెల్ఫ్ సచ్ క్వశ్చన్స్ నాట్ సిక్స్ ఆన్సర్స్ ఫ్రమ్ అదర్స్ ఐదర్.
1: కనుకనే మానవుడు కేవలము తిని నిద్రలతో మాత్రమే తిండి నిద్రలతో మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ లిమిటెడ్ హిస్ లైఫ్ టు డ్రింక్ అండ్ ఫుడ్.
1: భోగ భాగ్యములతోనే తాను పరిమితం గావించుకుంటున్నాడు.
0: హి హ్యాస్ లిమిటెడ్ హిస్ లైఫ్ టు ప్రాపర్టీస్ అండ్ ప్లెజర్.
1: ఇది కాదు మానవుని యొక్క లక్ష్యము.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇది కాదు మానవుని యొక్క కర్తవ్యము.
0: ఇస్ నాట్ ది డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ఇది కాదు మానవుని యొక్క గమ్యము.
0: ఇస్ నాట్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక విధి దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ డెమోన్స్ట్రేట్ ద డివైన్ ఐడియల్.
1: ఈ ఆదర్శమనేటువంటి యొక్క లక్ష్యాన్ని మానవుడు మార్పు చేయకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ లక్ష్యాన్ని తను సాగిస్తూనే పోవాలి.
0: Therefore, man should never change his ideal. He should keep on working for that ideal throughout.
1: కాని ఈనాటి మానవుడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ప్రవేశించడం లేదు.
0: But man is not treading along that sacred path.
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పమునందునే ఇమిడి ఉంటున్నది.
0: Everything lies in the thought of man.
1: ఈ సంకల్పమునందు ఉండినటువంటి యొక్క ప్రతి పదము కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవిస్తున్నది.
0: All thoughts reflect externally.
1: Reflection of the inner being.
0: It's a reflection of the inner being.
1: కనుకని ఈ విధమైనటువంటి సంకల్పములు ప్రతి మానవుని యందు కూడాను చిన్న ఉదాహరణగా మీరు యోచించవచ్చును.
0: All these thoughts you can understand through an example.
1: మనం ఒక గృహమును నిర్మించవలనన్నా దానికి పూర్వమే ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇక్కడ వరండా ఉండాలి, ఈ విధమైనటువంటి రీతిగా సంకల్పములు చేసుకుని తదుపరి కాగితం పైన ఈ యొక్క గృహం యొక్క నిర్మాణమును గీస్తుంటాం.
0: బిఫోర్ యూ అండర్ టేక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ యూ డిసైడ్ వేర్ డిఫరెంట్ రూమ్స్ హ్యావ్ గాట్ టు బి, ద వరండా, అండ్ దెన్ యూ పుట్ ఆన్ పేపర్ ది ఎంటైర్ హౌస్ ప్లాన్.
1: తన యందు పూర్వం నిర్మింపబడి తదుపరి ఆ యొక్క నిర్మింపబడినటువంటి భావమే రూపమును ధరిస్తూ ఉంటాది.
0: సో ది హౌస్ ఈజ్ ఆల్రెడీ హ్యాస్ ఎ షేప్ ఇన్ మెంటలీ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫిజికలీ.
1: మరికొన్ని చిన్న ఉదాహరణములు
0: అండ్ అదర్ ఎగ్జాంపుల్స్.
1: మీరెవరికైనా ఒక జాబ్ను రాయాలనుకున్నప్పుడు
0: ఇఫ్ యూ వాంట్ రైట్ లెటర్,
1: ఏమి రాయాలి, ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని మొదలు తమలో తాము చింతించుకుని తదుపరి ఈ జాబులు ఎందు రాయగలుగుతున్నారు.
0: If you want to write a letter to anybody, you'll think what is to be written, how to be written, then you start scribbling on paper.
1: కనుక మొదలు సంకల్పము.
0: First, thought.
1: రెండవది ఆచరణము.
0: The second, action.
1: సంకల్పము ఉండటం చేతనే ఆచరణ ప్రాప్తిస్తుంది.
0: The thought leads to action.
1: సంకల్పమే లేకుండా ఆచరణలో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Without thought, you cannot act.
1: కనుకనే సంకల్పం పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should entertain sacred thoughts.
1: ఈనాటి మానవుని యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు తమ యొక్క సంకల్పములే మూల కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ ఇండివిజువల్ టు రికగ్నైజ్ ఫర్ ఆల్ ద మిజరీ, ఫర్ ఆల్ ద లాప్సెస్, సఫరింగ్స్, ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్, హిస్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: తమ కష్టములకు ఎవరో దీనికి కారణమని భావిస్తున్నాడు.
0: We consider someone is responsible for our misery.
1: దుఃఖములకు నష్టములకు ఎవరో దీనికి కారణమని విశ్వసిస్తున్నాడు.
0: He thinks that someone is responsible for all his lapses.
1: ఎవరో కానే కాదు.
0: No one is responsible.
1: నీ మంచి చెడ్డలకు నీవే కారణం కానీ మరొకరు కాదు.
0: You are responsible for good and bad, no one else.
1: నీ బలహీనత చేత ఇతరులపై ఈ యొక్క నెపమును వేసి వారిని బాధిస్తూ, వారిని దూషిస్తూ, వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
0: Because of your weakness, you blame others, you want to harm them, you want to hurt them.
1: కనుక మన మంచి చెడ్డలకు మనమే కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి ప్రప్రథమంలో గుర్తించాలి.
0: Therefore every individual must recognize the truth first that you are responsible for good and bad.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: దీనిని ఉపనిషత్తులు కూడాను కేనోపనిషత్తు యందు చాలా వివరించి బోధిస్తూ వచ్చింది.
0: కేనోపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: The knower of Brahman becomes Brahman.
1: అనగా దేనిని నీవు విశ్వసిస్తున్నావో, దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు చింతిస్తున్నావో, ఆ రూపంనే నీవు పొందుతున్నావు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దాట్ వాట్ యు థింక్ ఆఫ్, దట్ వాట్ యు ఆస్పైర్ ఫర్, దట్ వాట్ యు వాంట్ టు బి, యు విల్ బి దాట్.
1: వాల్మీకి రామాయణం రాయగోరి ప్రప్రథమంలో రాముని యొక్క చిత్రమును, రాముని యొక్క గుణగణములను కూడాను తనలో చక్కగా విచారించి చిత్రించుకుని తదుపరి రామాయణము రాయగలిగించాడు.
0: వాల్మీకి హూ కంపోజ్ రామాయణ హ్యాడ్ ది పిక్చర్ ఆఫ్ రామా ఇన్ హిస్ మైండ్. హీ థాట్ ఆఫ్ ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్.
1: నిరంతరం కూడాను రామచింతన చేయటం చేతనే రామ భావము, రామ తేజస్సు, రామ యొక్క గుణములు కూడాను ఆ వాల్మీకిలో ప్రవేశిస్తూ వచ్చాయి.
0: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ థాట్ ఆఫ్ రామ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీ అండ్ ద ఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ రామ ఇన్ హిమ్.
1: దొంగ అయినటువంటి రత్నకారుని యొక్క ముఖమునందు ఈ దివ్యమైనటువంటి తేజస్సు ప్రకాశించటము, ఇది రామచిత్రం యొక్క విచిత్రమే.
0: ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ రామ టు ఫైండ్ దిస్ బ్రిలియన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రత్నకార హూ ఇస్ ఎ రాబర్.
1: కనుక ఎవరి తేజస్సును గురించి మనం చింతిస్తుంటామో ఆ తేజస్సు ఒక అంశంగా మనలో ప్రవేశిస్తుంటారు.
0: యాజ్ యూ థింక్ అబౌట్ బ్రిలియన్స్ ఎ స్పార్క్ విల్ ఎంటర్ ఇంటూ యూ.
1: ప్రహ్లాదుడు,
0: ప్రహ్లాద
1: సర్వకాల సర్వావస్థలయందు కూడాను హరినామంనే చింతిస్తూ వచ్చాడు.
0: At all times and all conditions he thought of Hari only.
1: Harine premistu vachadu.
0: He loved Hari continuously.
1: Harito sambandha bandhavyanni abhirudhi gavinchukuntu vachadu.
0: He developed intimate relationship with Hari.
1: Hari tappa anyamu ledani cheppi vishwasistu vachadu.
0: He had full faith that there is no one else other than Hari.
1: Kanukane etti kashtamulakaina nashtamulakaina badalakaina e maatramu taanu veruvaka.
0: Therefore he had no fear whatsoever for all the difficulties and problems.
1: Divyamainatvanti bhavyamainatvanti navyamainatvanti పవిత్ర ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: బట్ ఈవెన్ టోన్ ఎక్స్పీరియన్సింగ్ ది డివైన్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఎవర్ ఫ్రెష్ డివినిటీ.
1: ఆకలి దప్పులు లేవు.
0: యెడ్ నో థర్స్ట్
1: అలసట అన్నది లేదు.
0: నో మిస్టేక్
1: బాధ అన్నది అసలే లేదు.
0: నో సఫరింగ్.
1: కనుకనే చెండా అమార్కులు కూడా వచ్చి ఈ రాక్షస రాజునకు చెప్తున్నారు.
0: దేర్ఫోర్ చెండా అమార్క కేమ్ టు ద డెమన్ కింగ్.

0: కన్నుల నీరు తేడు, భయకంప సమేతుడు కాడు, భయకంప సమేతుడు కాడు భూవరా.
1: Chandamarkha teachers came to the demon king and said, O king, though Prahlada was attacked by all demons, he went on repeating God's name, praising him. He didn't shed a tear.
0: Vishnu yokka tejasu aa Prahladuni yokka mukham lopala taandavam aadutu vachindi.
1: That brilliance of Vishnu reflected on the face of Prahlada.
0: Dinni yat bhavam tad bhavati.
1: This is the one which
0: says Brahmaiva bhavati.
1: నోర ద బ్రహ్మ.
0: దేనిని మనం చింతిస్తుంటామో దాని యొక్క స్వరూపము, దాని యొక్క తేజస్సు మనలో అంశంగా ప్రవేశిస్తుంది.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్, యూ బికమ్ క్లోజ్ అండ్ యూ బికమ్ వన్ విత్ ఇట్.
0: మానవుడు ఎవరి అంశం?
1: మ్యాన్ టుడే హూస్ పార్క్ ఈజ్ హి?
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: హీ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, ది ఎటర్నల్.
0: ఓ పిచ్చి మానవుడా, నీవు పంచభూతమైన అంశము కాదు, నీవే మానవ అంశము కాదు, నీవు నాయంశమే.
1: ఓ మ్యాడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ మ్యాన్, యు ఆర్ మై స్పార్క్.
0: కొమ్ము చెట్టుకు అంశము,
1: బ్రాంచ్ ఇస్ స్పార్క్ ఆఫ్ ది ట్రీ.
0: బిడ్డ తల్లికి అంశము,
1: చైల్డ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మదర్.
0: చెట్టు లేకపోతే కొమ్మ బ్రతకదు.
1: వితౌట్ ది ట్రీ ది బ్రాంచ్ కెనాట్ సర్వైవ్.
0: తల్లి లేకపోతే బిడ్డ ఉండలేదు.
1: వితౌట్ మదర్ చైల్డ్ కెనాట్ లివ్.
0: కాబట్టి మానవుడు మాధవుని యొక్క అంశము.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మాధవ.
0: కనుకనే మాధవుడు లేకుండా మానవుడు బ్రతకలేడు.
1: వితౌట్ మాధవ గాడ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కానీ ఈనాడు బ్రతుకుతున్నాడే.
1: టుడే హీ సర్వైవ్.
0: ఎట్లా బ్రతుకుతున్నాడు?
1: హౌ ఈజ్ హీ లివింగ్?
0: ఏ రీతిగా బ్రతుకుతున్నాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
0: మానవునిగా బ్రతుకుతున్నాడా?
1: ఈజ్ హీ లివింగ్ లైక్ ఎ హ్యూమన్?
0: లేదు లేదు, పశువుగా బ్రతుకుతున్నాడు.
1: నో, ఇట్స్ అనిమల్ లైఫ్ హీ ఈజ్ లీడింగ్.
0: భగవంతుని యొక్క అంశమే నీ యందు ఉండినప్పుడు నీవు చింతకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు?
1: ఇఫ్ యువర్ స్పార్క్ ఆఫ్ డివైన్, వై డు యు వరీ?
0: నీవు ఎందుకు కష్టములకు గురి అవుతున్నావు?
1: వై డు యు సఫర్?
0: భగవంతుని కష్టములున్నవా?
1: డస్ గాడ్ ఫేస్ ఎనీ
0: భగవంతునికి విచారములున్నవా?
1: డస్ హీ ఎవర్ హావ్ ఎనీ?
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: హీఈస్ ఇన్ ఎటర్నల్ బ్లెస్ అండ్ దట్స్
0: ఆ అంశమే నీవైనప్పుడు నీవెందుకు ఈ బాధలకు గురి అవుతున్నావు?
1: వెన్ యువర్ స్పార్క్ ఆఫ్ ది డివైన్, వై డు యు సఫర్ లైక్?
0: నీవు చక్కగా నీవు విచారించుకున్నప్పుడు నేను దైవాంశంగా బ్రతకటం లేదే, ఏమి నా కర్మ, నేను దైవాంశంగా బ్రతకాలని ఒక ప్రతిజ్ఞ నీవు పూనాలి.
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దట్ యూ విల్ అండర్స్టాండ్ దట్ వీ ఆర్ నాట్ లీవింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్ బికాస్ వీఆర్ సఫరింగ్.
0: ఇంకా విదేశీయుల యొక్క తత్వం లోపల కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద టెండెన్సీ టెంపరమెంట్ ఆఫ్ ఫారినర్స్.
0: బైబుల్ లోపల భగవంతుడు సర్వశక్తిమయుడు, సంపూర్ణుడు అనేటువంటి విశ్వాసం వాళ్ళు ఎందుకు కూడా ఉంటున్నది.
1: ద బైబుల్ క్లియర్లీ సేస్ దట్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఎవ్రీవేర్.
0: నిరంతరం భగవచ్చింతన చేస్తూ, దైవాన్ని స్మరిస్తూ, దైవానికి అంకితమైనటువంటి యొక్క మోజెస్ అదే చింతన చేస్తూ రావటం చేత ఆ మోజెస్ యొక్క ముఖం లోపల భగవత్ తేజస్సంతా ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ అండ్ చాంటింగ్ హిస్ నేమ్ ద మోజెస్ హ్యాడ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
0: జీసస్ కూడాను అంతే.
1: సో ఆల్సో జీసస్
0: నిరంతరం కూడాను ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి భావం చేతనే నిరంతరము చింతిస్తూ వచ్చాడు.
1: జీసస్ వెంట్ హోమ్ థింకింగ్ దిస్ వే, ఐ అండ్ యూ ఆర్ వన్, ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: లోకములో గొప్ప మహాశాస్త్రజ్ఞుడు,
1: ఇన్ దిస్ వరల్డ్ ఆర్ మెనీ సైంటిస్ట్,
0: పవిత్ర హృదయుడు,
1: సెకండ్ హార్ట్,
0: ప్రవర్తన ఉత్తమమైనటువంటిది,
1: బిహేవియర్ విచ్ ఇస్ నోబుల్,
0: సత్యాన్వేషణలో తాను నిరంతరము కొను నిమగ్నుడైనటువంటి వాడు.
1: హీ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: అలాంటి ఒక శాస్త్రజ్ఞుడు,
1: వన్ సైంటిస్ట్ ఆఫ్ దట్ సార్ట్,
0: నిరంతరం కూడా నువ్వు దైవ చింతన చేయటం చేత అతని యొక్క ముఖంలో దైవ తేజస్సు ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ హీ కుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ బ్రిలియన్స్ ఆన్ హిస్ ఫేస్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: అనగా దైవతత్వం చేతనే తాను దైవంగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివినిటీ హీ బికమ్స్ డివైన్.
0: అతనికి ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ కుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్?
0: అతని గురువు అయినటువంటి వారిని తన యొక్క చదివేటువంటి కాలం లోపల నిరంతరం కూడా అనుసరిస్తూ వచ్చాడు.
1: బికాస్ హీ ఫాలోడ్ హిస్ గురు ప్రిసెప్ట్ త్రూఅవుట్ ది పీరియడ్ ఆఫ్ హిస్ స్టడీ.
0: హెన్స్లో అనేటువంటి గురువును అనుసరిస్తూ వచ్చాడు.
1: హీ ఫాలోడ్ హిస్ గురు హెన్స్లో.
0: అతన్ని అనుసరిస్తూ రావటం చేత తాను హెన్స్లోగానే మారిపోయాడు.
1: యాజ్ హీ ఫాలోడ్ హిమ్ హీ బికేమ్ హెన్స్లో.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములు నిరంతరము కూడాను మన హృదయములో కూడాను ఆవిర్భవించాలి.
1: ఈనాడు
0: మనం భావములు క్షణక్షణమునకు ఒక్కొక్కరిని చింతిస్తున్నాం.
1: Today, moment to moment, we think of different people. So we lead life as a human without mind.
0: It's
1: not proper.
0: మనము పుట్టినందుకు మనం భగవంతుని యొక్క అంశమని భావించుకున్నందుకు మనం భగవంతుని యొక్క జీవితాన్ని మనం గడపాలి.
1: Having been born, having considered that we are spark of the divine, we should lead godly path.
0: Antoni ani Italy deshamlo undetundi vaadu.
1: Antoni is an Italian.
0: అతని వయలిన్ చాలా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి.
1: హి ఇస్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ వయలిన్.
0: ఆంటోనీ వయలిన్ అంటే చాలా విలువైనటువంటి.
1: ఆంటోనీస్ వయలిన్ హస్ ఆఫ్ వైడ్ రెప్యుటేషన్.
0: దీనికోసం
1: వాట్ ఫర్?
0: ఒక్కొక్క వయలిన్ ను దాన్ని సరిచేయడానికి దాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఒక్క సంవత్సరం కాలం తీసుకునేటువంటి వాడు.
1: టు ప్రిపేర్ అండ్ టు గెట్ ఇట్ రెడీ ఆంటోనీ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ దట్ వయలిన్.
0: అతని మిత్రుడు వచ్చి, ఆంటోనీ ఏమిటి ఒక్క వయలిన్ ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం ఏ రీతిగా జరుగుతుంది?
1: వన్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్, ఆంటోనీ ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ లాంగ్ టు మేక్ ఎ వయలిన్,
0: ఈ భౌతిక జీవితం, ఈ ప్రాకృతిక జీవితము జరగాలి కదా.
1: యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ డైలీ లివింగ్, రైట్?
0: ఒక్క వయలిన్ చేస్తే దీనివల్ల నీకు ఏమాత్రము జీవితం జరగదు.
1: కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ బై మేకింగ్ వన్ వయలిన్ పర్ ఇయర్?
0: చెప్పాడు ఆంటోనీ.
1: దెన్ ఆంటోనీ సెడ్,
0: గాడ్ పూర్ణ స్వరూపుడు.
1: He said, brother, God is all fullness.
0: అతని పూర్ణ స్వరూపానికి తగినటువంటి పూర్ణమైనటువంటి వయలునే చేయాలి.
1: As is all totality, I should make this total.
0: నేను పూర్ణమైనటువంటి యొక్క ఇది వయలునే చేయకపోతే నేను భగవంతునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను.
1: If I don't bring that all fullness and totality, I'll be a traitor unto God.
0: అతని హృదయం పరిపూర్ణమైనటువంటిది.
1: The heart of the God is
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: He's all fullness.
0: కనుకనే అతన్ని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలుపులు, చేసే పనులు, పలికే పలుకులు అన్ని కూడాను పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి.
1: In order to please God, our thoughts, words and actions must be full and total.
0: కనుకనే పూర్ణమిదం అది పూర్ణమే ఇది పూర్ణం కావాలి.
1: దేర్ఫోర్ దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్, దేర్ఫోర్ బోత్ హావ్ గాట్ టు బి ఫుల్.
0: అప్పుడే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, రెండు పూర్ణమైపోతాయి.
1: దెన్ బోత్ బికమ్ ఫుల్.
0: కనుక ఈ రెంటి భావము చేతనే పాశ్చాత్యులు ఎందుకూడను ఇంత పవిత్రమైన భావములు అభివృద్ధి గావించుకుని వారు దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఆ కాలంలో,
1: ఇన్ దోస్ టైమ్స్, ఫారినర్స్ హ్యావ్ హ్యాడ్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కనుకనే భగవంతుడు పరిపూర్ణుడు.
1: గాడ్ ఈస్ పర్ఫెక్ట్.
0: పరిపూర్ణుడైనటువంటి ఒక భగవంతుని మనం మెప్పించాలంటే మనము 1/4 లేకపోతే 3/4 లేకపోతే 1/2 మనం కాకూడదు.
1: వెన్ గాడ్ ఈస్ ఆల్ పర్ఫెక్షన్, వీ కెనాట్ బి 1/4.
0: పరిపూర్ణుడే కావాలి.
1: యూ షుడ్ బి ఫుల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: ఎందుకంటే అతని అంశమే మనం.
1: బికాస్ యూ ఆర్ దిస్ పార్క్.
0: కనుక ఆ పరిపూర్ణతను నీవు పొందాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్.
0: సముద్రంలో చూస్తే కావలసినంత జలం అధికంగా ఉండవచ్చును.
1: దిస్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: కానీ నీవు ఒక చేతిలో ఒక డ్రాప్ వాటర్ తీసుకోవచ్చును, సముద్రం వాటర్.
1: యూ కెన్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ హ్యాండ్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్సే, కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ జలము ఈ జలము ఒక చుక్క వేసుకుంటే రెండు ఉప్పే.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ, బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్, బోత్ ఆర్ సాల్టిష్.
0: కనుక అది ఇది రెండు క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు, క్వాలిటీ ఒక్కటే.
1: There is only difference in respect of quantity, but quality is one and the same.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమనే మనలో ఆవిర్భవించాలి.
1: We should have that divine love.
0: ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచాలంటే మనము పరిపూర్ణులు కావాలి.
1: In order to please God, who is all perfection, we need to be perfect.
0: పలుకు కూడాను పరిపూర్ణ సత్యంగా ఉండాలి.
1: Whatever we speak, it should be true.
0: నడిచే నడకలు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణతను మనం నిరూపించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ క్యారీ ఆన్ దట్ మెసేజ్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: మనం తలచే తలుపులు కూడాను భగవంతుని యొక్క సంకల్పములుగా భావించాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి డివైన్.
0: ఎందుకనగా అంతర్యామి.
1: బికాస్ హీస్ ఇండ్వెలర్.
0: అతని నుంచి వచ్చేటువంటి పలుకులే గాని మరొక పలుకులు కావు.
1: ఆల్ దోస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ ఆర్ బౌండ్ టు బి ట్రూ.
0: అతనే మన యందు ఉంటున్నాడు కానీ మరొకరు లేరు.
1: హీ అలోన్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, నో వన్
0: ఎల్స్. అందువల్లనే బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్నారు. అనగా బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ ఆఫర్ టు బ్రహ్మ.
0: కానీ ఈనాడు కృష్ణార్పణం అని అంటున్నాము, తృష్ణార్పణ గావిస్తున్నాము.
1: బట్ వీ సే దట్ వీ ఆఫర్ టు కృష్ణ, బట్ ఇట్ ఈస్ ఫర్ తృష్ణ. దట్ ఇస్
0: కాదు కాదు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి.
1: వి టెల్ వన్ థింగ్ బట్ వి యాక్ట్ డిఫరెంట్.
0: కనుకనే మనం బాధలను దూరం చేసుకోలేకపోతున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ నాట్ అవే ఫ్రమ్ దిస్
0: అనుకున్న ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్
0: పొందవలసిన గమ్యాన్ని పొందలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ రీచింగ్ గోల్.
0: తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ వి ఆర్ సపోజ్డ్ టు నో.
0: ఇంతే ఇంతే.
1: దిస్ విల్ బి ది పొజిషన్.
0: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
1: ద డే వెన్ మ్యాన్ రియలైజెస్ దిస్ టోటాలిటీ then his life would be redeemed.
0: Anati gopikalakudanu ide margaanni anusaristhu vacharu.
1: Gopikas also proceed in the same path.
0: Paripurna hrudayam varu.
1: They have got fullness there.
0: ఏ ఒక్క దానిని కూడా వారు చింతించేటువంటి వారు.
1: దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఉద్ధవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
1: దే హావ్ నాట్ యాక్సెప్టెడ్ ద మెసేజ్ బ్రాట్ బై ఉద్ధవ.
0: మా కన్నుల నిండుకు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఉద్ధవ వి విజువలైజ్ కృష్ణ విత్ అవర్ ఐస్ ఇన్ ఫుల్.
0: మా నాలుక నిండు కూడా కృష్ణనామం నాట్యమాడుతుండాలి.
1: వి ఆల్సో సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విత్ అవర్ టంగ్స్.
0: మా మనసు నిండుకు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
1: అవర్ మైండ్ ఎక్స్పీరియన్సెస్ ద డివైన్ బ్లిస్ ఆఫ్ కృష్ణ.
0: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా గ్రోలుతున్నాము.
1: వి లిసన్ టు ద సెలెస్టియల్ సాంగ్ ఆఫ్ ది ఫ్లూట్ అండ్ వి లిసన్ టు దట్.
0: ఇన్ని పిచ్చి మెసేజ్లు మాకెందుకు?
1: వై డు వి నీడ్ యువర్ మ్యాడ్ మెసేజ్? వి డోంట్ వాంట్.
0: అనగా అంత సంపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే హ్యాడ్ దట్ ఫుల్ ఫెయిత్ దేర్.
0: ఇంతే కాదు, ఏకాత్మ భావం వారి యందు సమృద్ధిగా ఉండేటువంటిది.
1: నాట్ ఓన్లీ దట్ దే హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: కృష్ణుడు 6 సంవత్సరముల పిల్లవాడు.
1: కృష్ణ వాజ్ 6 ఇయర్స్ యంగ్.
0: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
1: వై వాజ్ ప్లేయింగ్ విత్ గోపికస్.
0: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శీలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు. 6 సంవత్సరముల పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెళ్ళు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
1: కృష్ణ ఏజ్డ్ 5. When he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
0: ఏమిటి? మనుషుల్ని మార్చలేదు, మనసుల్ని మార్చాడు.
1: What is that is done by Krishna? Then he didn't change the mankind.
0: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
1: Today man changes but not his mind.
0: ఏం ప్రయోజనం?
1: What is the use then?
0: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
1: If you change the dress, you should also change your quality of life.
0: Kanukane neevu manishi maranakkaledu, manasu maarali.
1: Man need not change, his mind should change.
0: Manishi ante manase.
1: Man means the mind.
0: Manasu ante sankalpamule.
1: Mind is thought.
0: Kanukane motta motta sankalpalu neevu pavitramaina sankalpalu ga neevu abhivruddhi gaavinchukovali.
1: Therefore we should develop sacred thought.
0: Ee naati sankalpamulu swarthamu saprayojanamto nindi nividikrutamai untunnayi.
1: Today all our thoughts are full of selfishness and self interest.
0: Krishnudu kanipinchina samayam lopala
1: at a time when Krishna
0: Vrindavanamlo praveshinchi,
1: when he was in Vrindavan,
0: gopikalu annintini kuda nu Krishna roopakangane bhavincheetunti varu.
1: Gopikas viewed Krishna in all forms around.
0: Idi pushpame, idi latale, deeniki peru undada, leka nalukunda, kannulu unda, ivi chudagalava aneetvanti vicharane variki ledu.
1: They had no any discrimination that these are the creepers with the leaves and the flowers.
0: Anni bhagavantuni yokka srishtilotivi.
1: They are all the creation of the Lord.
0: Chettu kudanu chudagalavu.
1: Trees also can see.
0: Chettu kudanu vinagalavu.
1: Trees can listen.
0: Pushpamlu kudanu vinagalavu.
1: Even flowers.
0: Pushpamlu kudanu maatadagalavu.
1: They can talk.
0: Aneetvanti vishwasam variki.
1: That faith they had.
0: Endukanaga sarvatah paanipadam tassarvatochi siromukham.
1: The reason is Lord's feet and ears, eyes are spread all over.
0: Anduvalne ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
1: బికాస్ దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ గోపిక స్టెప్డ్ ఇంటూ బృందావనం.
0: అడుగుతున్నారు పుష్పాలను.
1: దే ఆర్ ఆస్కింగ్ ద ఫ్లవర్స్.
0: నల్లని వాడు పద్మనయనంబులవాడు.

0: ఉల్లము దోసుకవచ్చే ఓ మలియలారా, మీ పొదల చాటున లేడుగదమ్మా చెప్పరే. ఎంత పరితాపం! సర్వత్రా ప్రాణతత్వాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. మా ఉల్లము దోచుకవచ్చే మీ పొదల చాటున లేడుగదమ్మా. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? ఎక్కడ చెప్తారు ఈ పొదలు? వాటిని ప్రశ్నిస్తున్నారు గోపికలు.
1: Gopika went on questioning these herbs all around, the dark one, the eyes without of lotus.
0: Manaku aneka rupamulu aneka namamulu aneka bhavamulu,
1: it has so many forms and so many names.
0: Gopikalku ye bhavamu ye rupamu edi oke krishna rupame oke krishna bhavame oke krishna drushtiye.
1: But Gopika had only one consciousness, Krishna consciousness, and Krishna vision, Krishna thought.
0: Kanukane manamu ఈ డార్విన్ వల్లే మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ లైక్ డార్విన్.
0: ఈ డార్విన్ అనేటువంటి వాడే హెన్స్లో యొక్క శిష్యుడు.
1: డార్విన్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హెన్స్లో.
0: ఎప్పుడు చూసినప్పటికీ ఆ యొక్క గురువును చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ ఆల్వేస్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ కంటిన్యూస్లీ.
0: హెన్స్లో నడిచేటువంటి నడకను వాచ్ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ వాజ్ వాచింగ్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ హెన్స్లో.
0: అతను పలికే పలుకులంతా కూడాను తన హృదయంలో దాచుకునేటువంటి వాడు.
1: హీ ఆల్సో ప్రిజర్వ్డ్ ఆల్ ద సీక్రెట్ వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్.
0: ఈ విధంగా ఉండి కొంత కాలమునకు ఏకాత్మ భావంగా అయిపోయినారు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ బికేమ్ వన్ విత్ హిమ్.
0: రెండు దేహములు ఒక్క ప్రేమ.
1: బాడీస్ ఆర్ టూ బట్ యట్ లవ్ ఇస్ వన్.
0: ఒక ప్రదేశంలో ఇద్దరు కలిసినప్పుడు అనేక ప్రజలంతా చూచారు.
1: When both of them met at one place, they were watched by many around.
0: Darwin evaru henslo evaru ani gurtinchukodaniki veel kaakapoyindi.
1: It was not possible for them to decide who is Darwin and who is henslo.
0: Ee vidhanga form e mari poyindi.
1: Their form have changed.
0: Idi kevalam oka naastikulainatunti vaaru kaani vishwas rahitulainatunti vaaru kaani deerini gurtinchaleru.
1: This cannot be recognized by agnostics and atheists.
0: Yetla gurtinchagalaru?
1: Okay, they know.
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: పంది బుర్ర మెచ్చు పన్నీరు మెచ్చునా?
1: ఇట్ ఈస్ ది పిగ్ దట్ రన్స్ ఆఫ్టర్ ద గటర్ బట్ నాట్ ది.
0: ఈ భగవంతుని యొక్క నిజమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని ఎవరు గుర్తించగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్.
0: గ్రుడ్డివాని ముందు తెచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ తాను చీకటిగానే ఉంటాడు.
1: ద బ్లైండ్ వన్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డే.
0: లంకలో ప్రవేశించాడు, లంకనంతా కూడా నిప్పు పెట్టి జగజ్జీవనంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: హనుమాన్ హస్ సెట్ ఆన్ ఫైర్ ది ఎంటైర్ లంక.
0: పట్టపగలుగా కనిపిస్తుంటుంది.
1: ఇట్ ఇస్ లైక్ బ్రాడ్ డేలైట్.
0: కానీ లంక పట్టపగలుగా అయిపోయింది. కానీ రావణాసుని యొక్క హృదయం మాత్రం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంటుంది.
1: దో లంక వాస్ లైక్ బ్రాడ్ డేలైట్ బికాస్ ఆఫ్ ఫైర్ అరౌండ్ బట్ ద హార్ట్ ఆఫ్ రావణ వాస్ ఇన్ పిచ్ డార్క్.
0: అదే విధంగానే ప్రేమ కలిగినటువంటి వాడికి ఈ ప్రకాశము, ఈ ప్రభావము, ఈ ప్రకాంతి రెండు కూడా విరజిల్లుతుంటాది.
1: Therefore the one with love will only reflect and manifest.
0: ప్రేమ లేనటువంటి వానికి ప్రాగోపవాదంలో ప్రవేశిస్తాడు.
1: The one without love will enter
0: God's meditation. ఈ వాదన చేత వాదే వాదే వజ్జితే వైరం, వైరం పెరిగిపోతుంటాడు.
1: Because arguments enmity will step in there.
0: కనుకనే గోపికలు ఏనాడు కూడాను కృష్ణుడితో వైరం కాదు.
1: Therefore గోపికలు
0: అప్పుడప్పుడు కృష్ణుడితో పోట్లాడినప్పటికీ ప్రేమ చేత వచ్చేటువంటి యొక్క ప్రేమ కాట్లేదు, కానీ వైరం కాదది.
1: దో దే వర్ హార్ష్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ప్రచరింపజేస్తూ వచ్చినటువంటిది కృష్ణావతారం.
1: ఇట్స్ ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ దట్ హెస్ స్ప్రెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటిది నిరంతరము ఉంటుండేటువంటిది.
1: ప్రేమ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: యుగములకు మారేటువంటిది కాదు.
1: It will not change.
0: జగములకు కదిలేటువంటిది కాదు.
1: It shall not move.
0: మనసుకు కరిగేటువంటిది కాదు.
1: And it doesn't melt.
0: ఎప్పుడు కూడా నిత్య సత్యమే నిర్మలంగా ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ప్యూర్.
0: కనుకనే ఈనాటి మానవత్వము మట్టి పాత్రతో పోసినటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జీవితము.
1: ద హ్యూమన్ నెస్ టుడే ఇస్ ఈక్వల్ టు అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్.
0: ఇది మట్టి పాత్ర.
1: దిస్ అర్థన్ పాట్.
0: కానీ దీంట్లో పోసినటువంటిది అమృతమయమైనటువంటి యొక్క ఆనందం.
1: బట్ దేర్ లైస్ ద నెక్టరైన్ బ్లిస్.
0: బంగారు పాత్రలో విషం పోసినప్పటికీ ఆ పాత్రను ఆశించేటువంటి మూర్ఖులే ఎక్కువగా ఉంటారు.
1: దర్ మెనీ ఫూలిష్ పీపుల్ హూ వాంట్ పాయిజన్ విచ్ ఇస్ ప్రెజెంట్.
0: పాత్ర బంగారే కానీ లోపల ఉన్నది పాయిజన్.
1: బట్ ద కంటైనర్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ బట్ పాయిజన్ ఇస్.
0: కానీ ఇది మృణ్మయమైనటువంటి యొక్క ఈ దేహము.
1: బట్ ద బాడీ ఇస్ అర్థన్ పాట్.
0: ఈ మృణ్మయమైనటువంటి దేహంలో చిన్మయమైనటువంటిది చిరంతరము ఉంటుండాలి.
1: ఇన్ దిస్ అర్థన్ పాట్ దిస్ ప్రెజెంట్ డివినిటీ ది ఎటర్నల్ ట్రూత్.
0: కనుక మనం ఈ మానవ దేహాన్ని మనం కోరాలి.
1: Therefore we should
0: manava dehamutone madhavatvanni manam pondali.
1: Only with this human body can reach divinity.
0: Kaka manavattu anaga edo oka tuchyamainatundi jeevithanga bhavincharadu.
1: So human life is not
0: manava jeevithamu jeevinchadaginatundi.
1: Human life
0: preminchadaginatundi.
1: We have to love it.
0: Viluvainatundi.
1: It's valuable.
0: Visishtamainatundi.
1: It's special.
0: Visheshinchadaginatundi.
1: Yes, we have to believe it.
0: Alanti manavatvanni ee naadu manamu kevalamu మట్టి పాలు చేస్తున్నాం.
1: ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ ఇస్ జస్ట్ బ్రాట్
0: డౌన్ మాణిక్యం వంటి మన జీవితాన్ని కేవలం మసిబొగ్గులు కమ్ముకుంటున్నాము.
1: ద లైఫ్ ఇస్ సో ప్రెషస్ అండ్ గోల్డెన్ ఇస్ సోల్డ్ ఆఫ్ లైక్ గోల్డ్.
0: మొట్టమొదట మన మానవ జీవితాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎన్ ఎవరీ అటెంప్ట్ టు నో ది
0: హ్యూమన్ లైఫ్. మన లక్ష్యం ఏమిటి?
1: వాట్స్ ద గోల్?
0: మన లక్ష్యం వచ్చిన స్థానానికి పోవాలి.
1: అవర్ గోల్ లైస్ ఇన్ గోయింగ్ బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: మన కర్తవ్యం ఏమిటి?
1: వాట్స్ అవర్ డ్యూటీ?
0: తిరిగి తిరిగి ఆ మన స్వస్థానాన్ని పోయి చేరాలి.
1: హెడ్ టు గో బ్యాక్ టు దట్ ఒరిజినల్ ప్లేస్.
0: వచ్చారు అందరూ ఇక్కడ ఉంటున్నారు.
1: హియర్ ఆల్ ఆర్ ప్రెసెంట్.
0: ఏ ఆంధ్రప్రదేశ్ నుంచినో, ఏ మెడ్రాస్ నుంచినో, ఏ బొంబాయి నుంచినో, ఏ అమెరికా నుంచినో, ఏ ఇటలీ నుంచినో వచ్చారు అందరూ. కానీ ఎంతకాలం ఇక్కడ ఉండగలరు?
1: ఆల్ ఆర్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ బొంబాయి ఇటలీ అమెరికా.
0: పరిమితమైనటువంటి కాలం వరకు ఉండగలరు.
1: యూ కెన్ బి హియర్ ఫర్
0: తిరిగి మీ స్థానానికి మీరు వెళ్లవలసిందే, తప్పింది కాదు.
1: యూఆర్ బౌండ్ టు గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
0: అదే రీతిగానే ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ భూలోకము మిథ్య లోకము అంటారు.
1: దిస్ లైఫ్ సోజర్న్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మిథ్య.
0: ఇక్కడికి యాత్రీకులుగా వచ్చారు.
1: యు హావ్ కమ్ హియర్ ఆస్ పిల్గ్రిమ్స్.
0: కానీ తిరిగి మీ స్వస్థానముకు చేరక తప్పదు.
1: బట్ యు మస్ట్ డెఫినెట్లీ గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
0: ఏమిటి ఆ స్వస్థానము?
1: వాట్ ఇస్ యువర్ నేటివ్ ప్లేస్?
0: ఎచ్చట నుండి వచ్చితే ఓ అచ్చటకేగుట ప్రాణికి జీవకోటికి.
1: ద లివింగ్ బీయింగ్ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేసెస్ ఆఫ్ దేర్ ఆరిజిన్.
0: అది ఏ మన యొక్క మార్గం?
1: That's our path.
0: అనేక మంది భక్తులంతా స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని ప్రార్థిస్తుంటారు.
1: Many devotees pray to Swami, please give us a spiritual path.
0: ఏమిటి మీకు చూపించేది మార్గము?
1: What path is to be
0: shown? వచ్చిన మార్గాన్ని పట్టుకుని పో, అదే చాలు.
1: Go back in the same path as you have come, that's enough.
0: ఎక్కడి నుంచి పుట్టావో అక్కడికి నీ వెళ్ళు.
1: You go back to the place of
0: కొత్త మార్గాలు నీకెందుకు?
1: Why a new one?
0: అదే మనలో గుర్తించుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వన్ వి హావ్ టు నో.
0: ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మలో ప్రవేశించాలి.
1: యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ అండ్
0: బ్రహ్మ నుండి వచ్చాము, బ్రహ్మలో చేరాలి.
1: యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు మర్జ్ దేర్.
0: బ్రహ్మ అంశంగా నీ వచ్చావు, బ్రహ్మగానే మారాలి.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు
0: అది మన యొక్క లక్ష్యము.
1: దట్స్ అవర్ గోల్.
0: ఈ మధ్య మార్గంలో అనేక రకమైనటువంటి ఉడుకు దుడుకులు వస్తుంటుంటాయి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనిని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వి షుడ్ నాట్ కన్సిడర్.
0: మన విశ్వాసము గాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్స్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలము పూజలు చేయటము, భజనలు చేయటము ఇవి మాత్రమే కాదు. ఇవి సత్కర్మలకు సంబంధించినటువంటివి.
1: డివోషన్ డజంట్ మీన్ ద వర్షిప్ ఆర్ భజన్స్. దేర్
0: గుడ్ యాక్షన్. భక్తి అనగా నిర్మలమైనటువంటి ప్రేమను పరమాత్మకి అర్పితం చేయటమే.
1: డివోషన్ మీన్స్ సరెండరింగ్ ద హార్ట్ ఫుల్ ఆఫ్.
0: ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే సమయంలో ఆ ప్రేమను నీవు తూనే వచ్చావు.
1: బికాస్ వై టేకింగ్ బర్త్ హియర్ యూ కేమ్ విత్ దట్ లవ్.
0: దానినే నీవు ఆధారం చేసుకుని పోవాలి.
1: You have to proceed by taking it as a basis.
0: తాతల సొత్తు గాని అప్పల సొత్తు గాని కాదది.
1: Is not your parents' property or grandparents'.
0: ప్రేమ స్వరూపుడి యొక్క సొత్తే.
1: It's everyone's for that matter.
0: తన సొత్తును తాను తీసుకుని తాను నా సొత్తుగా భావించుకోవటమే, అదే మమత్వము.
1: You have taken someone else and claim your own.
0: ఆ మమత్వం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దర్ ఇస్ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆత్మ.
0: సమస్త విచారములకును సమస్త దుఃఖములకును ఈ యొక్క అభిమాన మమకారములే మూల కారణములు.
1: ఫర్ ఆల్ యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్, అటాచ్మెంట్, పొజిటివ్నెస్,
0: మమకారం ఉండవలసినదే.
1: కెన్ హ్యావ్ అటాచ్మెంట్,
0: అభిమానం ఉండవలసినదే.
1: పొజిటివ్నెస్
0: ఎంతవరకు? కొంత పరిమితంలో ఉంటుంది.
1: టు వాట్ ఎక్స్టెంట్? అండర్ సర్టన్ లిమిట్.
0: నీరు కావాలి, నాకు దాహం వేస్తుండాలి.
1: యు ఆర్ థర్స్టీ, యు నీడ్ వాటర్.
0: కానీ ఒక టంబ్లర్ తీసుకుంటే దాహం తీరుతుంది.
1: ఇఫ్ యు డ్రింక్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఈ దాహం తీర్చుకోవాల్సినటువంటి నీవు గంగా జలం అంతా కావాలని ఎందుకు కోరటం?
1: వెన్ వన్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్ ఫర్ యు ఆర్ గ్యాంజెస్. దిస్ ఎక్సెసివ్ డిజైర్.
0: పట్టిన అన్నం అయితే పొట్ట నిండుతుంది.
1: దిస్ మార్సల్ ఫుడ్ ఇస్ ఎనఫ్.
0: 10 మూట్లు బియ్యం నాకు కావాలి, 10 దినము మూట్లు తినేంత వరకు నీవు బ్రతకగలవా?
1: బట్ వై డు యు నీడ్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్? ఆర్ యు గోయింగ్ టు లివ్ టిల్ దెన్?
0: కనుక ఎంతవరకు అంతవరకు ఒక పరిమితం ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ సర్టన్ లిమిట్.
0: ఈ ఆశలను మితిమీరి పోవటం చేతనే అశాంతి మనకు అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ లిమిట్లెస్ డిజైర్స్ వీఆర్ రెస్ట్లెస్.
0: కనుకనే గోపికలు కాని గోపాలు కాని వారికి తృప్తితో జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: గోపికస్ అండ్ కౌహర్డ్ బాయ్స్ led the life of contentment.
0: వారికి ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: They had no desire.
0: వాంఛ ఒక్కటే.
1: Only one desire.
0: దైవం కావాలి.
1: They want God.
0: నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో బ్యాక్ టు మై నేటివ్ ప్లేస్.
0: ఎవరు నా ప్రాణమో వారిని నేను చేరాలి.
1: ఐ షుడ్ రీచ్ హిమ్ హూ ఇస్ మై వెరీ లైఫ్.
0: అదే నా యొక్క జీవిత గమ్యము.
1: దట్ ఇస్ మై లైఫ్ గోల్.
0: ఆ విధంగా వారు భావిస్తూ వచ్చారు.
1: దే వర్ కన్సిడరింగ్ సర్.
0: వారికి బోధించినది కూడా నువ్వు ఇలాంటి బోధనే.
1: దిస్ సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు దెం దెన్.
0: అందువల్లనే ఒక్కొక్క సమయంలో మాయ కప్పుతుంటాది.
1: ఎట్ టైమ్స్ యు ఆర్ డెల్యూటెడ్.
0: మాయ ఒక మహత్తరమైనటువంటి శక్తి. తగిలించుకోవటం కానీ విడిపించుకోవటం కానీ చాలా కష్టమని.
1: Illusion is so powerful, when once you are caught in, it's difficult to get out.
0: ఏమిటి ఈ మాయ?
1: What is this illusion?
0: బ్రహ్మ కుంభవర్షాన్ని కురిపించాడు. కానీ వేపల్లె ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభవర్షానికి తాళుకోలేకపోయారు.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రెయిన్ ద ఇన్హాబిటెంట్స్
0: కృష్ణుని ప్రార్థించారు.
1: దే ప్రేయ్డ్.
0: కానీ కృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు.
1: బట్ కృష్ణ లిఫ్టెడ్ ద మౌంటైన్.
0: కానీ మాయ అక్కడ ప్రవేశించింది గోపికల్లో.
1: బట్ గోపికస్ వర్ డెల్యూటెడ్.

0: సందేహం వచ్చింది.
1: దే డౌటెడ్ హీ ఇస్ ఎ బాయ్ అట్ ఐ నీ థాట్ బట్ హీ ఇస్ ఎ మౌంటైన్ ఇట్ ఇస్ సో బిగ్
0: చిన్న పిల్లవాడు పర్వతం చూస్తే చాలా పెద్దది దీన్ని తాను మోయగలడా తిరిగి మన తలపైన వేస్తాడో ఏమో అని
1: పరిగెత్తిపోయారట.
0: యుగం నుంచి కూడా వస్తున్నారు ఈ థామస్.
1: దిస్ కైండ్ దిస్ సార్ట్ ఆఫ్ డౌటింగ్ థామస్ హస్ హావ్ బీన్ దేర్ ఆల్ ఓవర్ ద వేజ్.
0: ఈ డౌట్స్ కు మనం ఏ మాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నౌ గివ్ స్పేస్.
0: ఒక్కసారి నమ్మితమా చాచేంత వరకు నమ్మాలి.
1: దెన్ వన్స్ యువర్ ఫెయిత్ కంటిన్యూ ఇట్ టిల్ డెత్.
0: చావు బ్రతుకు రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: యు కెన్ లివ్ ఆర్ డై.
0: ఎప్పుడు చూసినా బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ బంప్స్. ఈ బంప్స్ జంప్స్ లో ఉంటున్నప్పుడు నీవే చెడిపోతావు తప్ప మరొకరికి ఏమాత్రం నష్టం లేదు.
1: ఇఫ్ యు స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ ఆల్ త్రూ బంప్స్ అండ్ జంప్స్
0: భగవత్ విశ్వాసము మన ప్రాణం ఉండినంత వరకు మన శ్వాస వ్యక్తితో అట్ట ఉంటుండాలి.
1: ద ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
0: అది నిజమైనటువంటి జీవితం.
1: దాట్స్ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా భగవంతుని యొక్క బర్త్ డే అనగా జన్మోత్సవాలు చేసుకుంటుంటారు.
1: వి సెలబ్రేట్ ద బర్త్ డేస్ ఆఫ్ గాడ్.
0: ఈ జన్మోత్సవాల యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ది సెలబ్రేషన్?
0: ఏ యొక్క ఆదర్శాన్ని ఏ యొక్క లక్ష్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ అవతారములు వస్తుంటాయి?
1: వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఎవ్రీ ఇన్కార్నేషన్? ద ఐడియల్ అండ్ ఆల్ ది గాడ్.
0: ఈ అవతారం కొడను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
1: From age to age, God incarnates for the establishment of dharma.
0: Dharma ante emiti?
1: What is dharma?
0: Edo grihasthudu grihastha dharmamu, vanaprasthudu vanaprastha dharmamu, sanyasudu sanyasudu dharmamu, brahmacharyudu brahmachari charanam. Idantha dharmamlu anukuntunnam. Idi dharmamule kaadu.
1: We think dharma is associated with a particular state of man, like that of a bachelor, a householder, and a celibate renunciate.
0: Ashrama dharmamule kaani, idi nijamaina dharmamule kaadu.
1: They relate to your life stage, but they are not
0: ashrama
1: veru sense.
0: Dharmam veru.
1: The dharma is
0: dharayati iti dharmaha annaru. మనలను ధరించినటువంటిదే ధర్మము.
1: దట్ విచ్ ఇస్ పుట్ ఆన్.
0: ఏమిటి మనల్ని ధరించినటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: మూడే.
1: త్రీ.
0: శరీరము, మనసు, వాక్.
1: త్రీ. ద బాడీ, ద మైండ్ అండ్ స్పీచ్.
0: ఈ శరీరమునకు హస్తం అన్నారు.
1: ద బాడీ ఇస్ ద హ్యాండ్.
0: మనస్సుకు సంకల్పం అన్నారు.
1: మైండ్ ఇస్ ద థాట్.
0: వాకుకు నాలుక అన్నారు.
1: ద స్పీచ్ ఇస్ రిప్రజెంట్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన ధర్మము.
1: యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ధర్మ.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: This is what he said, the proper study of mankind is
0: thoughts, man. Words, action, moodu okati kavali.
1: There should be unity of thoughts, words and
0: deeniki
1: deeds.
0: Ye desham yokka bhedam kaani, ye matamulu yokka bhedam kaani, ye prantham yokka bhedam kaani, ye yokka vamsham yokka bhedam kaani, ye maatramu ledu.
1: This main principle has nothing to do with the regional
0: అన్ని
1: దేశముల
0: వారు అన్ని కాలముల వారు అందరూ కూడా దీన్ని అనుసరించవలసింది.
1: People of all countries of all times should follow this principle.
0: ఈ మూడింటిని ఎవరు అనుసరిస్తారో వారే ధన్యుడు.
1: దోస్ దట్ ఫాలో దిస్ పాత్
0: అదే ధర్మ జిజ్ఞాసకుడు.
1: ద వన్ హూ ఎర్న్స్
0: అదే ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు.
1: ద వన్ హూ ఫాలోస్ ధర్మ
0: ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి దైవం నిరంతరము వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పలై కాపాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ధర్మ విల్ హ్యావ్ గాడ్ ఫాలోయింగ్ త్రూ అవుట్ కంటిన్యూస్లీ.
0: ఆ ధర్మాన్ని ఈనాడు మనం సంరక్షించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సచ్ ధర్మ.
0: కానీ ఈనాడు మనము మనసులో సంకల్పం వేరు, మాటలో ఉండేటువంటి పలుకు వేరు, క్రీతో ఆచరించేది మరొకటి.
1: బట్ టుడే వి థింక్ సంథింగ్, సే సంథింగ్.
0: ఈనాడు శారీరక బంధకాలు అధికమైపోతున్నాయి.
1: దర్ మోర్ బాడీ అటాచ్మెంట్ టుడే.
0: ఈ ఉపాధుల యొక్క భేదములు అధికమైపోతున్నాయి.
1: దర్ నంబర్ ఆఫ్
0: ఈ ఉపాధి భేదం చేతనే మనం స్వధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ బాడీ ఫీలింగ్ వి హావ్ ఫర్గాటెన్.
0: పరధర్మాన్ని భ్రమిస్తున్నాము.
1: వి ఆర్ డెలూడెడ్.
0: భగవద్గీతలో ఇదే చెప్పింది, పరధర్మము స్వధర్మం అని.
1: భగవద్గీత రిఫర్ టు దీస్ టు, పరధర్మ అండ్ స్వధర్మ.
0: ఏమిటి ఈ పరధర్మం స్వధర్మం?
1: వాట్ ఈస్ పరధర్మ?
0: స్వధర్మం ఆత్మధర్మం.
1: స్వధర్మ ద ధర్మ.
0: పర అనగా దేహధర్మం.
1: పర మీన్స్ ద బాడీ.
0: ఎంత కాలమైనా ఇంకా మనం దేహధర్మాన్ని అనుసరిస్తున్నాం, కానీ ఆత్మధర్మాన్ని ఎప్పుడు అనుసరిస్తున్నాం?
1: వీ ఓన్లీ ఫాలో ది ధర్మ ఆఫ్ ద బాడీ, బట్ వీ డోంట్ ఫాలో ధర్మ ఆఫ్ ఆత్మ.
0: ఇదే మహాభారత యుద్ధంలో కూడా.
1: This is what said in Mahabharata war.
0: Yuddhamu cheyalani aashisthunnadu Arjunudu.
1: Arjuna is waiting to fight.
0: Krishnuni rayabaram pampesamulo kuda rayabarame akkaraledannadu.
1: When Krishna is sent an emissary, he said not necessary.
0: Kani Krishnudu prakruti reetiga irunni samanam cheyali.
1: But from worldly point,
0: yuddham anedi sambhavinchinappudu aneka vidhamaina nashtamulu sambhavistuntayi.
1: During war, we are bound to suffer.
0: Ee manchiti kaadu yuddhamunu niraminchali ani.
1: Better you drop this proposal.
0: కనుకొని పంపించే సమయం లోపల ఆలస్యమే చేయకూడదు వెళ్ళమని చెప్పాడు.
1: Don't delay, better you proceed.
0: తిరిగి రాయబారం చేస్తా అని పోతుండేప్పుడు తిరిగి కాళ్లు పట్టుకున్నాడు అర్జునుడు.
1: When he was about to go as an ambassador, Arjuna caught hold of his feet.
0: Krishna, ఎందుకు ఈ రాయబారం?
1: Krishna, what for all this?
0: ఇది ప్రయోజనం లేదు.
1: There's no use.
0: చాలిక.
1: Enough.
0: ఉత్తర దక్షిణ ద్రోములు కలిగి ఉన్నా.
1: East and west shall never meet.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: Why don't you say we are ready to fight? Why do you waste time?
0: ఈ కాలహరణం ఎందుకు చేస్తున్నావు కృష్ణ?
1: కృష్ణ, వై డూ వేస్ట్ టైం?
0: కురచ బుద్ధుల కౌరవుల అరబల తరిగా మనం పొత్తు కొత్తురా.
1: దోస్ నారో మైండెడ్ పీపుల్ ద కౌరవ్స్ విల్ నెవర్ కమ్ ఇన్ టు బార్గైన్ ఆర్ సెటిల్మెంట్.
0: రానే రారు.
1: దే విల్ నెవర్ కమ్.
0: కాబట్టి యుద్ధం సిద్ధం.
1: సో బీ రెడీ ఫర్ వార్.
0: కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు
1: బట్ హీ వెంట్ దేర్.
0: మధ్యలో నిలిచాడు.
1: దేర్ హీ స్టూడ్ అట్ ది
0: సెంటర్. చిన్నానలు, వీరు బిడ్డలు, వీరు గురువులు, వీరు మామలు, అభిమానం బయలుదేరింది.
1: There he developed the feeling of attachment because they are all his near and dear.
0: తక్షణమే గాంధీవం మొదలుపెట్టాడు.
1: He dropped his గాంధీవద weapon.
0: కృష్ణ, చాలిక ఈ యుద్ధము.
1: కృష్ణ, enough.
0: ఈ బంధుమిత్రులను చంపి నేను భుజించేది ఏమిటి?
1: What is that I am going to enjoy by killing these people?
0: నాకేమి ఇంకా వద్దు.
1: I don't want any.
0: నేను ఇంకా ఇంటికి వెళ్తాను అన్నాడు.
1: I'll return.
0: ఈ పిరికితనం అనేటువంటిది బంధుత్వంతో ఏర్పడినటువంటిది.
1: బికాస్ ఆఫ్ దిస్ టిమిడిటీ దిస్ ఈస్ అవుట్ ఆఫ్
0: శారీరక సంబంధమైనటువంటి ఒక బంధంతో ఏర్పడినటువంటిది.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ బాండేజ్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ఈ బంధములకంతా శారీరకమే మొట్టమొదటి మూల కారణం.
1: ఫర్ ద బాండేజ్ ద బాడీ ఈస్ రెస్పాన్సిబుల్.
0: శరీరములు వేరు, ఆత్మ ఒక్కటే.
1: బాడీ ఇస్ ద డిఫరెంట్ బట్ ఆత్మ ఇస్ వన్.
0: అలాంటి భావాన్ని తెలుసుకోవటమే ఇది స్వధర్మము అన్నారు.
1: టు నో సచ్ ఫీలింగ్ ఈస్ ధర్మ.
0: దేహ ధర్మాన్ని అనుసరించడమే పరధర్మము అన్నారు.
1: టు ఫాలో ద ధర్మ ద బాడీ ఈస్ పరధర్మ.
0: కనుక ఏ అవతారము ఎందుకని దేహాన్ని కొంతవరకును తగినటువంటి రీతిగా ఉంచుకోవాల్సిందే.
1: ఎనీ ఇన్కార్నేట్ ఫర్ దట్ మ్యాటర్ ద బాడీ హాస్ గాట్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కానీ అమితంగా దీనిని హత్తుకుని ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు మచ్.
0: దైవార్పితమైన భావంతో ఉండాలి.
1: యూ షుడ్ ఆఫర్ ఇట్ టు
0: గాడ్. మదీయ ధనధారాది సర్వపార సమర్పితం ఆత్మానం శేషమూతం హి రక్షమాం శరణాగతి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సరెండర్డ్ టు గాడ్ ద ఫ్యామిలీ ద బాడీ ద మైండ్ అండ్ ద ప్రాపర్టీ.
0: శరణాగతి, నీవే నేను, నేనే నీవు.
1: దిస్ నాట్ సరెండర్. ఐఎమ్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను.
1: యూఆర్ ఇన్ మీ అండ్ ఐఎమ్ ఇన్ యూ.
0: ప్రత్యేకము, దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్.
0: ఈ యశోద కూడాను కోరింది.
1: యశోద ఆల్సో.
0: ఏమిటి కృష్ణ, ఆమె కూడాను కన్న కుమారుడైనప్పటికీ ఆమె కూడా దీనికి అర్థం కాలేదు.
1: దో కృష్ణ ఇస్ హర్ సన్ బట్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నా 14 లోకాలు నోటిలో చూచింది.
1: She has seen all the 14 worlds.
0: Aneka mahatyamulanta kuda nu dinadinamu chustune untundali.
1: Every day she has been watching.
0: Ainappudiki ni aa maya vadalledu.
1: Yet she is not free from delusion.
0: Deha abhimaname moola karanamu.
1: The body attachment is responsible.
0: Krishna.
1: Krishna.
0: Pettinadi tinavu.
1: You don't eat what is served.
0: Nee pettinadi tinavu.
1: You don't eat what is served.
0: Kollala puttalakun poi venna patteluga lo guttuna tinedavu neeto puttenu rattella Krishna.
1: But you visit the neighboring houses and you steal fistful of butter and it leads to all kind of misunderstanding.
0: Gorantalevu bala.
1: You're so small.
0: Urantayu agadambu okate raddul.
1: Full of mischief all over the village.
0: ఏమిటి, నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నావు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెడుతున్నావు.
1: బట్ యూఆర్ డూయింగ్ మిస్చీఫ్ ఆల్ ఓవర్ ది హోల్ విలేజ్
0: అని చెట్టు కట్టి వేసిందట.
1: అండ్ హీ టైడ్ హిమ్ టు ఎ పోస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్కవన్నీ కూడాను భక్తులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరూపించే నిమిత్తమే జరిగినవే కాని మరొకటి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ టు సెట్ an ideal of the divine power.
0: మానవాతీతమైనటువంటి తత్వం సర్వుడు ఎందు ఉంటుండది.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడా ఈ దివ్యత్వం ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ దిస్ డివినిటీ.
0: అయితే ఆ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంటాడు.
1: బట్ ఇట్ లైస్ ఇన్ యువర్ కెపాసిటీ.
0: ఎవరెవరి విశ్వాసము ఎంతవరకు ఉంటుందో దానిని బట్టి ఆ యొక్క దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటాయి.
1: ద డివినిటీ మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్.
0: ఇవన్నీ అమితంగా ప్రకాశించాలంటే ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైన మార్గం.
1: If you want the fullness of all brilliance and the light, only love is the way.
0: Kanuka prema chetane paramaatmani vasamu gaavinchukovali.
1: Therefore you can have God with love only.
0: Desham chetakani అసూయ చేత కాని అహంకారం చేత కాని భగవంతుడు ఏమాత్రం కూడా చిక్కడు.
1: యు కెన్ నెవర్ హావ్ గాడ్ విత్ ప్రైడ్ ఆర్ ఈగో.
0: ఇలాంటి దుర్గుణములు దుర్భావములు దుశ్చర్యలు ఉండటం చేతనే మన ముఖాలంతా కూడా నిరంతరం ఏదో క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అవర్ ఫేస్ ఇస్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: ధ్రువుణ్ణి చూడండి.
1: యు సీ ధ్రువ ప్రహ్లాద.
0: నారదుల్ని చూడండి.
1: నారద.
0: ఇలాంటి దైవముతో లీనమైనటువంటి వారందరి ముఖములంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ వన్ విత్ ది డివైన్.
0: నిజముగా భగవంతుని ప్రేమ నాయందు ఉన్నది అనేటువంటి ముఖము నిజంగా ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడకూడదు, విచారపడకూడదు, తేజస్సుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యువర్ ఫేస్ షుడ్ షైన్. యు షుడ్ నెవర్ సఫర్ నౌ వరీ.
0: అది వాల్మీకి మహర్షిని అనుభవించినటువంటిది.
1: దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ వాల్మీకి.
0: ఎప్పుడు కూడా ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు.
1: యువర్ షైనింగ్ షెడ్డింగ్ లైట్.
0: ఈ తేజస్సు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దాట్?
0: ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ వస్తుంది.
1: వెన్ యు లవ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెన్ యుల్ హ్యావ్ దిస్ లైట్.
0: కనుకనే మనలో తేజస్సు అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఎఫల్జెన్స్.
0: ఆనందము అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్
0: దివ్యత్వము లీనం కావాలి.
1: ది డివినిటీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: దిస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ దిస్ డ్యూటీ
0: ఏదో కర్మలు చేస్తున్నాం మనము.
1: వీ అండర్టేక్ సర్టన్ యాక్షన్స్.
0: ఏమిటి కర్మలు? ఇవన్నీ
1: వాట్ యాక్ట్స్ ఆర్ దే?
0: పొట్టకూటి కోసం చేసే కర్మలే.
1: దే ఆర్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్.
0: అది కావాల్సిందే.
1: దే ఆర్ ఆల్సో నెసెసరీ.
0: కానీ నిరంతరము పొట్ట పొట్ట పొట్టనే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ లివింగ్ కంటిన్యూస్లీ.
0: నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయేడు దాది పొట్టకై హద్దు.

0: పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from the bed, from dawn to dusk, you spend your life only to carry your living. You just learn, study, only to carry on your
0: Gopapa
1: life.
0: Gopapa vidyavantunni.
1: You are highly educated.
0: Pustakamul patinchitini.
1: I have gone through the books well.
0: Purtiga chuchiti sarvashastramul.
1: I studied all texts.
0: Nishtulamaina vidyalanu nechitinantunu garvamela.
1: Why do you pride yourself because of your scholarship?
0: Nee hasta yugambu morchi paramatmuni. నొక్కలేని నీ ప్రస్తుత విద్యలన్నీను నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, వెన్ యూ డోంట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆఫర్ రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ ఒబేసన్స్ టు గాడ్ ఆన్ యువర్ స్కాలర్షిప్ ఇస్ వేస్ట్.
0: వల్ల నీకు వచ్చినటువంటిది,
1: వాట్ ఈస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: పండితుడు కావచ్చు,
1: యు మే బి ఎ స్కాలర్,
0: బహుమానాలు పొందవచ్చు,
1: యు మే హావ్ గిఫ్ట్స్,
0: విద్యలు కట్టవచ్చు,
1: యు మే హావ్
0: నగలు ధరించవచ్చు,
1: యు మే హావ్ జ్యువెలరీ.
0: ఎంత వరకు?
1: హౌ లాంగ్?
0: బతికినంత వరకే.
1: టు ది ఎక్స్టెంట్ యు లివ్.
0: తదుపరి అన్ని వదిలిపెట్టి పోవలసింది.
1: లేటర్ యూ హావ్ టు గివ్ అప్.
0: అది ఏ శంకర్ను కూడా బోధించింది.
1: దట్స్ టాట్ బై శంకర.

0: काले नहि नहि नहि रक्षति डुक्रूं करणे भज गोविंदम। ఏమరా పిచ్చివాడా, ఏ వ్యాకరణాల్లో చదువుతున్నావు, ఏ గణిత శాస్త్రంలో చదువుతున్నావు, ఏ పాణినీ గ్రామంలో చదువుతున్నావు, ఇవన్నీ దేనికోసం? ప్రయోజనం లేదు. మనకు అంత్యకాలం ఆసన్నమైనప్పుడు అన్ని వదిలిపోవలసిందే.
1: ఓ మ్యాట్ క్యాప్ యువర్ లెర్నింగ్ ఆల్ దిస్ గ్రామర్ కంపోజ్ బై పాణి అండ్ మ్యాథమెటిక్స్ టువర్డ్స్ ద ఎండ్,
0: ఇవన్నీ ప్రాకృతమైన జీవితానికి మాత్రమే అవసరము.
1: దేర్ ఆల్ రిలేటెడ్ టు దిస్ ఎఫీమరల్ వరల్డ్,
0: మనకు కావాల్సిందే.
1: దేర్ ఆల్సో నెసెసరీ,
0: కానీ
1: బట్
0: అంత్యములో చేయవలసినటువంటి దీన్ని మర్చిపోతున్నావు.
1: బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వాట్ యు హావ్ టు రిమెంబర్.
0: అంత్యము తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ది ఎండ్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున.
1: దోస్ స్టిప్యులేటెడ్ పీరియడ్ 100 ఇయర్స్, డోంట్ గో బై దట్.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదివియందో లేక ముసలియందో,
1: ఎయిదర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్,
0: ఊరనో అడవినో ఉదక మధ్యమునో,
1: ఎప్పుడో విడిచేది
0: ఎరుకలేదు.
1: మరణమే
0: నిశ్చయము,
1: డెత్ ఇస్ సర్టెన్.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ సో లాంగ్ యు ఆర్ అలైవ్, ఇన్ లైఫ్ ఇట్సెల్ఫ్
0: ఉన్నంత వరకు అయినా మనం బ్రతకాల్సిందే, నిజమే.
1: యెస్ యు హావ్ టు లివ్,
0: కానీ సత్యాన్ని మాత్రం వదలకూడదు.
1: బట్ యు షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: ఇది ఏ నాటికైనా తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఎనీ డే.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్సెల్ఫ్.
0: ఈ సత్యాన్ని ఉద్ధవుని చేత గోపికలకు ఉపదేశాన్ని పంపించాడు.
1: ద ట్రూత్ ఇస్ కన్వేడ్ త్రూ ఉద్ధవ టు గోపికాస్.
0: గోపికలారా, దేహములు దేహములు అశాశ్వతములు.
1: గోపికాస్ బాడీస్ ఆర్ టెంపరరీ.
0: ఇవన్నీ శాశ్వతాలు కాదు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: మరణపు కొంప.
1: That's full of the
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: పెరినేస్
0: భవసాగర మీద కలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్.
0: అంబుల మదనపు మనమెప్పు దళంప.
1: It's full of bones.
0: మే నిశ్చలమని నమ్మబోకు ఓ మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ నెవర్ థింక్ దిస్ పర్మనెంట్, సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: ఏమిటిది దేవుడు అనేటువంటి శ్వాస ఇక్కడ ఉండినంత వరకే ఇది మంచి కళలతో మంచి సుగంధాలతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా కలకలలాడుతుంది, కిలకల నవ్వుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ గాడ్ వితిన్ యూ, ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ స్మైల్.
0: ఆ శ్వాస పోతానే ఎవరు అక్కడ చూడలేరు.
1: ద మూమెంట్ ఈస్ గాన్ నోబడి విల్ లుక్ ఎట్ యూ.
0: దుర్గంధం ప్రారంభమవుతుంది.
1: దేర్ బి ఫౌల్ స్మెల్.
0: తక్షణమే ఇంకా తీసుకుని వెళ్తా.
1: ద మూమెంట్ బాడీ హాస్ టు బి రిమూవ్డ్.
0: ఈ దేహం ఇంతకాలం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద బాడీ.
0: శ్వాసం అనే స్వస్వరూపమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్రెత్ దట్ గోస్ ఆన్ ఫర్ ఎవర్.
0: అది ఏ దైవత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ దివ్యత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ ఆత్మతత్వము.
1: దట్
0: అదే చైతన్యము.
1: దట్ ఈస్ అవేర్నెస్.
0: ఆ చైతన్యము సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఇస్ ఆల్ ఓవర్.
0: కనుక ఏ దుఃఖములకు ఏ కష్టములకు ఏ నష్టములకు మనం ఏమాత్రం కూడా కుంగకూడదు, వంగకూడదు.
1: Therefore we should not be depressed or frustrated because of loss of
0: trouble. ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి.
1: We should face challenge of life.
0: కష్టములు నష్టములు వచ్చినప్పటికీ మనం ఏమాత్రము కట్టుకోకూడదు.
1: We should bear all the suffering.
0: లెక్కనే చేయకూడదు.
1: We should not be mindful of
0: that. నిజమైనటువంటి మానవత్వం.
1: That is true human quality.
0: మానవత్వం అనగా ఏమిటి?
1: What is humanness?
0: ఎంత విశాలమైనటువంటి శక్తి.
1: It is highly powerful.
0: ఎంత విజృంభించేటువంటి యొక్క ప్రవాహం.
1: Well, it is bound to be on the rise.
0: ఈ ప్రభావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: We are forgetting the
0: effect. ఈ స్వభావాన్ని మర్చిపోతున్నాము.
1: We have forgotten its nature.
0: ఇది మర్చకూడదు.
1: We should never forget.
0: ఎన్ని చదివినప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగములు చేసినప్పటికీ, ఎంత ధనమును ఆర్జించినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం మర్చకూడదు.
1: In spite of all your education, exalted positions and the money you may amass,
0: అది ఎప్పటికైనా మన గతి, మన స్థితి, మన మతి, మన సంపత్తి.
1: At any time you have to remember your position and your thought and your property.
0: ఈనాడు మన గతిని మనం మర్చిపోతున్నాం.
1: But you have forgotten our destiny.
0: మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our position.
0: మన గతిని మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our
0: మన సంపత్తిని మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our potential.
0: ఏమిటి ఇంకా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం?
1: What is that we remember?
0: స్వార్థానికి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది కాదు.
1: It's not the selfishness that matters.
0: స్వ అర్థం ఇది స్వార్థం.
1: స్వ అర్థ ఇది స్వార్థ.
0: స్వ అనే దానికి అర్థమే ఇది స్వార్థం. ఆ భావాన్ని మనం తీసుకోవాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది స్వ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఇస్ స్వార్థ.
0: అనగా ఆత్మతత్వమే మన స్వార్థము.
1: ద నేచర్ ఆఫ్ ఆత్మ ఇస్ స్వ అర్థ.
0: దేహతత్వం కాదు మన స్వార్థము.
1: ఇట్స్ నాట్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉపదేశాన్ని సర్వులకు అందిస్తూ వచ్చినటువంటిది భగవద్గీత.
1: ఇట్ భగవద్గీత ఇస్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత పాస్డ్ ఆన్ టు మల్టిట్యూడ్స్.
0: ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ రిలేటెడ్ టు యావ
0: ప్రపంచమునకే సంబంధించినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ relationship with the entire world.
0: పురాణం అనుశాసితుడు తానే. కవిం పురాణం అనుశాస్త్రుడు కానీ
1: హీ ఈజ్ ద పోయెట్, హీ ఈజ్ ద కంపోజర్, ది వన్ ఎటర్నల్ అండ్ ద కమాండర్.
0: పాత్రధారి తానే, సూత్రధారి తానే.
1: హీ ఈజ్ ద యాక్టర్ అండ్ ద డైరెక్టర్.
0: కనుక ఈ రెండింటి యొక్క మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని.
1: Therefore, the intimate relationship between the two is delusion.
0: ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That director is this very actor, this very actor is the director, and that is full and is equally full.
0: ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చేయాలి.
1: Whatever we may do, we have to understand the principle of the divinity.
0: భగవంతుని తృప్తి కోసం మనం సర్వకర్మలు ఆచరించాలి.
1: We should do everything to please God.
0: ఎట్ట ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి.
1: We should do it with all
0: ఏదో ఒక ఫోర్సో సోర్సో కాదు.
1: It's not out of force or source.
0: అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి.
1: We should do it with all
0: నిర్బంధం అనేటువంటిది ఉండకూడదు.
1: It's not out of force or compulsion.
0: నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి.
1: You should experience selflessly.
0: కనుక భగవద్గీత యందు ఉండేటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కన్వేస్ దిస్, ది వరల్డ్ ఇస్
0: అనిత్యం అసుఖం లోకం
1: అండ్ ఇట్ ఇస్ టెంపరరీ, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ హియర్, మిజరీ
0: అన్నాడు. దానివల్లే నీవు భగవంతుని భజించాలి.
1: ఫర్ దాట్ రీజన్
0: ఈ ప్రపంచమే సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి?
1: ఇఫ్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్ దెన్ వై షుడ్ యు చాంట్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
0: ఇది నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రపంచాలి.
1: యాజ్ దిస్ ఇస్ నాట్ రియల్, యాజ్ దిస్ నాట్ పర్మనెంట్, యు షుడ్ థింక్
0: ప్రేమ అక్కడ ఉంటుండాలి. దాని యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఇదంతా.
1: యూ షుడ్ హావ్ కాన్సంట్రేషన్ ఓవర్ దేర్ అండ్ హియర్ యు ఫైండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
0: అది లేకపోతే ఏది లేదు.
1: Without that nothing exists.
0: కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: That we should keep in view.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to have that principle of love.
0: ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: Everything is present, but only the bad really spoils all the good.
0: అందువల్లనే మూర్ఖుడైపోయి, బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుడిని లేపుతున్నాడు కృష్ణుడు.
1: Krishna wants Arjuna to get up, who was weak at the time.
0: Lemmu Dhanunjaya,
1: get up Arjuna.
0: Vidhi baliyamu,
1: the destiny is so strong.
0: Nyayamu gelchu,
1: the justice will
0: nasinchu swarthamu,
1: selfishness
0: sada yugadharma gine kodoyi, sada yugadharma mide kodoyi.
1: This is the law for in all ages.
0: Kanugommika,
1: understand this.
0: Noorguru biddala tandrikaina,
1: oh, the father has understood.
0: Noorguru biddala tandrikaina antyamuna pindamidugu dikku galagarakata prarabdham ademito.
1: Dhritarashtra has 100 sons. He will not be left even one to do amateur life.
0: Future no. Chakkaga gurtistu jatakani cheptu vachadu Krishnudu.
1: He went on telling what is going to happen in future.
0: Neevu paripurnanga nannu nammu.
1: You have full faith in me.
0: Nenu chusukuntanu.
1: I'll take care of it.
0: Appudu cheppadu Karishanjaya,
1: get up Arjuna.
0: Vidhi baliyamu,
1: the destiny is so strong.
0: Nyayamu gelchu,
1: the justice will
0: nasinchu swarthamu,
1: selfishness
0: sada yugadharma gine kodoyi, sada yugadharma ide kodoyi.

0: happen in future.
1: నీవు పరిపూర్ణంగా నన్ను నమ్ము.
0: You have full faith in me.
1: నేను చూసుకుంటాను.
0: I'll take care of it.
1: అప్పుడు చెప్పాడు, కరిష్యే వచనం తవా.
0: Then he said, I'll follow your command.
1: నీ యొక్క వచనమును నేను అనుసరిస్తాను అన్నాడు.
0: I'll follow your command.
1: అప్పుడు ఈ ఆనందంతో చెప్తున్నాడు కృష్ణుడు.
0: With all happiness,
1: మన్మనాభవమద్ భక్తో మజ్జాజి మాం నమస్కరి మామే వైశసీ సత్యం తే ప్రతిజానే ప్రియోజిమే. ఇప్పుడు నీవు నా భక్తుడు అన్నాడు.
0: Now you are my devotee.
1: ఇంతకు పూర్వము
0: prior to that
1: bandhumitrulu pai untunnavu.
0: You think of your relations.
1: Anubandhame kaani bhakti ledu.
0: It's only attachment, no devotion.
1: Bhakte gaani bhakti kaadu.
0: It is only living but not devotion.
1: Ani ee vidhanga bodhisthu
0: teaching like that.
1: Pachani rajavamsamunu paadurarimpachaninchinaru.
0: A beautiful shining clan is bound to be ruined.
1: Yavaru kauravulu.
0: Kauravas.
1: Pachani rajavamsamunu paadurarimpachaninchinaru.
0: A brilliant progressing clan.
1: Karchichayineyadu soota sutane snehamu daniki todu. Evaru Karnudu.
0: Karna also joined the company.
1: దానిపై కచ్చెలు రేపే ఆ శకునిగాడు.
0: The Shakuni is there who is always after the conflict.
1: రగులు కొనే మంట ఇంట ఇవ్వచ్చుని ఇంట.
0: Now you find the bonfire all over.
1: ఇంకా శరవర్షము తప్పది విశ్వశాంతికి అన్నాడు.
0: It's only the rain of arrows that is the solution.
1: యుద్ధం కూడా విశ్వశాంతికే.
0: The war is also for world peace.
1: ఎలాంటి వర్షము?
0: What type of rain?
1: అంబుల వర్షం కురిపించాలి.
0: It's a rain of arrows.
1: నెమ్ము ధనుంజయ.
0: Get up Arjuna.
1: నెమ్ము ధనుంజయ.
0: Get up
1: ధనుంజయ.
0: Get up, he said.
1: ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు.
0: This is the teaching of Vedanta. Arise, awake, stop.
1: అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఇంకా ఉండకండి.
0: Don't be in slumber of ignorance.
1: నేను అనే అహంకారంలో నీవు నిలవకండి.
0: Don't stay back in the pride.
1: నాదే అనేటువంటి మమకారం పెట్టుకోకండి.
0: Don't have attachment.
1: లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో.
0: Get up from the sleep and slumber of ignorance.
1: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
0: Be careful, be watchful.
1: ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం.
0: This is the teaching of God.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి
0: ఎవ్రీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డు గుడ్
1: యాక్షన్స్. అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి
0: షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఓన్లీ వన్ ఇన్
1: ఉపకారం చేయండి.
0: Help everybody.
1: ఎవరికి చేసినా నా యొక్క స్వామికే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని మెచ్చుకోండి.
0: Whomsoever you may help, you are rendering service to
1: someone. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించండి.
0: All acts want to please God.
1: ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో, మీరు మీతో దైవము ఉంటుంటాడు.
0: When you do like that, God will be with you.
1: దైవం నీతో ఉన్నాడు.
0: God is with you.
1: నీవు దైవములో ఉంటున్నావు.
0: You are in God.
1: నీకు దైవంకు భిన్నం లేదు.
0: There is no difference between the
1: ఏకత్వమే
0: two.
1: ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము.
0: This oneness is the true nature.
1: ఈ మనస్సును మాత్రం ఏకం చేయాలి.
0: Unify your mind now.
1: అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది.
0: It's only divine thought that unites.
1: అన్య భావములు దీన్ని చేయలేవు.
0: But not differences.
1: కనుక
0: so
1: భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తున్నామని భావించకుండా నా దైవానికి నేను సేవ చేస్తున్నామనేటువంటి విశాలమైన భావాన్ని పెంచుకోండి.
0: Chanting the name of the Lord, serve everybody. Don't think that you are serving someone else. You are serving your own God.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai.

0: పొంది కర్మము నేసను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కర్మము. ఈలలో కర్మము, కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: అండ్ హి గ్రోస్ బై యాక్షన్.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలములే.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలు జరగకూడిన జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action, spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమునే ఈ జగత్తంతకును ఆధారపడి ఉన్నది.
1: Therefore the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వమును తాను దర్శించాలి.
1: Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: As is the action, so is the result.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: No one can escape from the consequences and the results of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలి.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఈస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తడచటము, ఉండటము, కూర్చోవటము అన్ని కూడాను కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలో మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మల ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మలు ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడా కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడా కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకని అణువు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితంగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థం అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: ఇన్ దాట్ కేస్ you'll not be affected by the consequences of your actions.
0: Ishvara sarva bhutanam, ishvara sarva bhutamulu yendu unnaru.
1: God dwells in all of the beings.
0: పాములందు కూడాను ఉన్నాడు.
1: There is God in his snake.
0: తేనెయందును ఉన్నాడు.
1: There is scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కాని ఎవరి యందు ఉండేటప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు ఆచరించాలి.
1: However, he acts according to the vestia, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకునో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యుడగును.
1: It is in childhood that the child in the company of other children spends the time playing and singing.
0: ఎవరమ్మర్దంచా కమినీరుండై కారుడు.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించుటం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age, they go on regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being, right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be Purohit.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God and we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact, we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: యంగ్ మ్యాన్ వినయ్, హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు భగవాన్.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: హి ఆస్క్డ్ స్వామి, వాట్ ఈస్ దట్ వీ యంగ్స్టర్స్ షుడ్ డూ?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: యూత్ షుడ్ రిమైన్ యాజ్ యూత్.
0: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
1: దే షుడ్ నెవర్ గ్రో ఓల్డ్.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాం.
1: ద డే వెన్ యూ స్పాయిల్ యువర్ ఎనర్జీ, యువర్ పవర్, యూ ఏజ్, యూ అడ్వాన్స్ ఇన్ ఏజ్.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్, సేఫ్ గార్డ్ ది ఎనర్జీ.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: యాజ్ యూ వాచ్ స్వామి, కెన్ యూ సే హిజ్ ఏజ్?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 ఇయర్.
1: భగవాన్ ఈజ్ 81 ఇయర్ ఓల్డ్.
0: కానీ 81 ఇయర్ గా నేను కనిపించడం లేదు.
1: భగవాన్ డజంట్ లుక్ సో 81 ఇయర్.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: టు సమ్ ఎక్స్టెంట్ బాడీ మే షో.
0: నాకు దేహంలోకి ఎట్టి రోగములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ హ్యాస్ నో కంప్లైంట్స్ వాట్స్ ఎవర్.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను ఖర్చుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: బికాస్ ఆఫ్ ద బాయ్స్ దట్ కేమ్ ఇన్ హిస్ వే, హీ ఫెల్ డౌన్ అండ్ గాట్ ది లెగ్ ఫ్రాక్చర్.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి అని ఇది చేశారు.
1: అండ్ ద డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: ఇట్ హాడ్ హ్యాపెండ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: Therefore, there is 1 inch of difference between the two legs.
0: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
1: That's the reason why he is walking like that.
0: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
1: Swami goes on moving hither and there at the residence.
0: కానీ బయటికి వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
1: But the moment Swami steps out, doctors advise him.
0: స్వామి, మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: They said, Swami, when you move among the crowds, don't walk all alone. Take the support of one or two by your side.
0: అందరి యొక్క ఆజ్ఞను నేను పరిపాలించాలి.
1: Bhagavan certainly pays heed to the advices of everybody.
0: వారి తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: Bhagavan wants to satisfy everybody.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: So as to satisfy doctors, Bhagavan is taking the help of
0: God. ఎవరికి తెలియదు నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: You do not know, Bhagavan still tells these boys, don't hold me like that, don't catch me like that.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: Bhagavan acts in a subtle way in every aspect of his life.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవడం.
1: No one can understand the nature of Bhagavan.
0: నాకు ఒక జ్వరమని కానీ, తలనొప్పి అని కానీ, ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: Bhagavan never had any fever, any cold, any headache whatsoever, physical ailment.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: Bhagavan is healthy always.
0: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
1: Bhagavan is not only healthy, but he is also wealthy.
0: ప్రతి విషయంలో కూడా నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: Bhagavan recognizes every aspect, every point.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: At times the ritviks converse in between the course of the process.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: One or two join and talk.
0: ఈ పిల్లవాడు ఆ ఎర్రటి పిల్లవాడు.
1: And this boy and the other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: All your conversations,
0: కానీ
1: dialogue is heard
0: మంచి,
1: by Bhagavan.
0: మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: But to Bhagavan, good and bad are same.
0: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను అది రైట్.
1: ఇట్ ఇస్ రైట్.
0: ఎందుకంటే అప్పటికదే రైట్.
1: బికాస్ ఇట్ ఇస్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఎంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
0: ది ప్రెషర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: The pleasure is an interval between two pains.
0: ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు.
1: Today we may be good.
0: Today మనం మంచి భోజనం చేయవచ్చు.
1: Today we may have delicious food.
0: గొప్ప ఫుడ్, మంచి స్వీట్, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
1: Today we may have a banquet, good curd, good sweets, what not, all interesting items.
0: కానీ ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ వేరుగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమందు,
1: అట్ ది టైమ్ ఆఫ్ మహాభారత్ వార్,
0: దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరూ చేరి పాండవుల పైన యుద్ధానికి బయలుదేరారు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన టుగెదర్ రేజ్డ్ వార్ విత్ పాండవస్.
0: పాండవుల పైన ఏమాత్రం యుద్ధం చేయలేకపోయారు.
1: బట్ ఫైనల్లీ ఎట్ ది ఎండ్ దే కుడ్ నాట్ ఫైట్ విత్ దెం.
0: కారణం,
1: వై?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాస్ కృష్ణా వాజ్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
0: కనుక ఏం చేయలేకపోవటం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యుడికి ఒక ఒంటరిగా ఉన్నటువంటి చూచి,
1: యాజ్ దే వర్ హెల్ప్లెస్ They could catch hold of Abhimanyu, the son of Arjuna, all alone.
0: వాణ్ణి పద్మవ్యూహం పెట్టి
1: అండ్ దే డివైస్డ్ పద్మవ్యూహ
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు.
1: అండ్ దే ఫోర్స్డ్ హిమ్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: ద బాయ్ థాట్ ఓవర్.
0: ఎలాంటి పిల్లవాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి?
0: చాలా యంగ్ బాయ్.
1: వెరీ యంగ్ బాయ్.
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: జస్ట్ ఏజ్ 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్.
0: కొత్తనే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి తెలి తండ్రి నేను పదవ్యూహములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: హీ సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజ. మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ?
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు.
1: ధర్మజా రిప్లై,
0: పద్మవ్యూహం సామాన్యమైన పిల్లి కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు.
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్రం గర్భభంజన దామవరుడు కుంభజుడు.
1: అండ్ ద వన్ డివైస్ బై దట్ ఇస్ కుంభజ ద్రోణ.
0: దానిని పన్నెడు వాడు భీష్మ సంగ్రామము.
1: అండ్ ద వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇట్ దానిని నీవు జయించుటకు సాధ్యం కాదు నాయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: Then he approaches mother.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: approaches Subhadra.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ఫిర్యాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: In fact, the mother always blesses. She wishes the progress and the victory of the son.
0: అప్పుడు పోయి అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: When you went to the mother and prayed to her, mother bless me, I am getting into పద్మవ్యూహ now.
0: నాయన ఇది సరైనటువంటి కాదు.
1: And the mother said, this is not proper on your part, not right time.
0: పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి. శుభ సమయము.
1: To get into పద్మవ్యూహ, auspicious moment is very much necessary.
0: నీ భార్య గర్భవతి.
1: And your wife is in the family way.
0: కాలం ఎట్టుండో చెప్పలేము.
1: You cannot say what would happen in future.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: Krishna and Arjuna are not there by your side.
0: మానవుని నీ తలపై పుత్రకా.
1: And give up this attempt, my son.
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది.
1: And Abhimanyu was very angry with his mother.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి అవుతాను.
1: I have been born as son of Arjuna. I shall not disobey his command and wish.
0: నీ పోతే పోతు, కానీ నీవు యుద్ధంలోకి వెళ్లే తీరాది.
1: I may die in the battlefield, but I must get into the warfare.
0: అని గట్టిగా పలికేటివాడు.
1: And he spoke with strong faith and conviction.
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను.
1: I will never disobey the command of my father.
0: తామర ముగ్గరంబు జయించుటకు తప్ప సాధ్యమవుతుంది.
1: And he was quite convinced of the fact that he will be successfully get into the పద్మవ్యూహ.
0: నాయన వరదు వరదు వరదు.
1: Mother said, no, no, don't do that.
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then Abhimanyu went on telling.
0: బలదర్భిత శాస్త్ర గర్భభంజన దామవరుడు కుంభజుడు.
1: కుంభజ ద్రోణ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దానిని పన్నెండు వాడు.
1: అండ్ హీ వాజ్ ద వన్ హూ డివైస్డ్ ద హోల్ థింగ్.
0: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికరున్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బతుకు గెలిచి రమ్ముచ్చు బద్మ
1: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహ లైక్ ఎ ఫెరోషియస్ టైగర్ కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్ దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ.
0: పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిలింగా పాడియా.
1: ఇస్ ఇట్ జస్టిఫైడ్ ఆన్ యువర్ పార్ట్ టు సే నాట్ టు గెట్ ఇన్ టు బద్మ?
0: తల్లి ఆ విధంగా పలకటం న్యాయమా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆర్ యూ జస్టిఫైడ్ ఇన్ స్పీకింగ్ లైక్ దాట్?
0: అప్పుడు తల్లి మనసు కరిగి
1: అండ్ ద హార్ట్ ఆఫ్ ద మదర్ మెల్టెడ్
0: పాదములకు పాదరాయణం రాసి
1: అండ్ దెన్ షీ స్మియర్డ్ ద టర్మరిక్ ఆన్ ద ఫీట్ ఆఫ్ అభిమన్యు
0: ఆశీర్వదించింది.
1: దెన్ షీ బ్లెస్డ్ హిమ్.
0: తారకాఖ్యాసుర దూర్దర్ప మడుచువేడ గౌరీ తండ్రి వీరరక్ష.
1: ద బ్లెస్సింగ్ ఆఫ్ గౌరీ టు హిస్ సన్ వెన్ హి వాస్ అబౌట్ టు కిల్ తారకాఖ్య.
0: గౌరీ తనయునికిడ్డ వీరరక్ష.
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: Janaku yagamu gava annaniki rekedi veda talli raghunikidda dannirecha.
1: And that kind of blessing conferred by Rama, conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: పట్టి గణరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ghanamagu Sri Rama Raksha.
1: And that protects the divine name.
0: Ninnu rakshinchugaka.
1: And that divine blessings and by you.
0: And cheppi.
1: So saying.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayokku kumarudu. Talli agrin tisukoni. Namaskarinchi. Padavyuhulo praveshinchadu.
1: Receiving blessings from mother, the boy got into that Padmavyuha.
0: Kani Padmavyuhamlo praveshinchadam matramu tanaku telustundi.
1: He knows the technique has to get into Padmavyuha.
0: Arjunudu tapasuku poyinappudu Narududu ee yokka Subhadraku Padmavyuhani gurinchi cheptu vachadu.
1: It was Narada who taught this technique to get into Padmavyuha to Subhadra when she was carrying Abhimanyu.
0: Kani Padmavyuhamlo poyetuvanti vishayamu సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
0: అంతలోపలనే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ అర్జున రిటర్న్.
0: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
1: అండ్ హి సేడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ వూంబ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
1: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మవ్యూహ.
0: అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హీ డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
1: దేర్ఫోర్ హి వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు.
1: హీ వాస్ బౌండ్ దేర్ అండ్ హీ డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవిలు పెట్టకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్, వి షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్స్.
0: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా నువ్వు చెవుతో వినాలి.
1: వి హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
0: మనసులో కరిగించాలి.
1: అండ్ వి షుడ్ ప్లీజ్ దెం హోల్ హార్టెడ్లీ.
0: ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా నువ్వు సప్లై చేయాలి.
1: And all that you do, the experience that you have, should percolate, should go around all your body.
0: కనుక మాతృ దేవో భవ పితృ దేవో భవ అని ప్రమాణం జరిగింది.
1: Therefore it was set in the dictum that mother is God, father is God.
0: కనుకనే వారి మాటను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
1: We should never be negligent to their advices.
0: ఎట్టి విషయమునందైనను ఎట్టి స్థానమునందైనను కూడా ఆజ్ఞను తిరసావహించాలి.
1: At any time, in any issue, anywhere, we should follow their advice.
0: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
1: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
0: కానీ అర్జునుడు బాధ పడుతున్నాడు.
1: Arjuna was feeling very sad.
0: నారాక ఎదిగినంతని వేగరమ్మని ద్వారపాలకు చేత ఆజ్ఞ పంపు.
1: The moment he comes to know of my arrival, he'll send his emissaries to receive me.
0: Naraka eriginantane,
1: the moment he knows that I'm coming,
0: nunni kavukitam chestu,
1: he runs towards me and hugs me.
0: Atti kumarudu nakane unnadu ledu.
1: He is not there. What happened to him?
0: Krishnudu chepparu.
1: Then he said,
0: Arjuna, nee balahinudu kavaddu.
1: I said, Arjuna, don't be weak.
0: Edo jarigindi adi.
1: That happened so.
0: Kaani jariginatundi ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
1: కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవరల్ వేస్.
0: దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
1: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యు లాస్ట్ యువర్ సన్.
0: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
0: అర్జున, నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: Why did you not tell me that you lost your son?
0: నీవు ఎంత ద్రోహుడు.
1: You are a traitor, betrayer.
0: నువ్వు నాకు చీట్ చేశావు.
1: You have cheated me.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: And you are bound to suffer the reaction.
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: Krishna was smiling all the time, continuous.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: And he returned home.
0: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: ద వైఫ్ ఆఫ్ అభిమన్యు ఉత్తర షీ డెలివర్డ్.
0: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
1: But the son who is no more, he is born again.
0: శబ్దబ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలు విడిచేటప్పటికీ లోపలిని గర్భంలోనే మరణించాడు.
1: And the moment because it has gone into that arena of sound,
0: అందరూ బాధపడ్డారు.
1: All felt very sad.
0: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
1: All Pandavas sat there.
0: ఉన్నది ఇద్దరే.
1: Only two remained.
0: ద్రౌపది, సుభద్ర.
1: And the two remained there, Draupadi and Subhadra.
0: ద్రౌపది కుమారులు ఆరు మందిని చంపినారు.
1: And the sons of Draupadi were killed long ago.
0: ఇంకా ఒక్క సుభద్ర కొడుకు మాత్రమే ఉండేది.
1: And only the son of
0: సుభద్ర కుమారుడు కూడాను మరణించాడు.
1: And he too died.
0: ఆ కుమారునికి పుట్టినటువంటి పిడ్డి కూడాను మరణించినది.
1: And the grandson is also no more.
0: పాండవులకే ఇంక వంశం లేదు.
1: And in fact, there's none left in the clan.
0: వంశం లేనటువంటి యొక్క జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
1: All went on blaming Krishna because there's none left behind in the entire clan.
0: కాని కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు.
1: But Krishna continued to smile.
0: పాండవులు,
1: పాండవాస్,
0: మీరు తొందరపడకండి.
1: Don't be in a hurry.
0: Haste makes waste.
1: Haste makes waste.
0: Waste makes worry.
1: Waste makes worry.
0: Worry makes dukkham.
1: And worry causes misery.
0: Kanuka, meeram thondar padakandi.
1: So don't be in a hurry.
0: Kuchu sepu nidanam cheyandi.
1: Be calm and cool.
0: Ani vaari madhyalone kurchunnadu Krishnudu.
1: And Krishna sat in their midst.
0: Aa biddanu teesukoni raamani cheppani Draupadiki aagna chesadu.
1: And he commanded Draupadi that the child be brought there.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ నువ్వు చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ద ఫేస్.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు. కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండాలి. మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమో వర్ణించడం లేదు.
1: యు ఆర్ డిస్క్రైబింగ్ ది వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్ అండ్ యు ఆర్ నాట్ బాదర్డ్ హూ ఆర్ అలైవ్ హియర్.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ కృష్ణా పిక్డ్ అప్ ది చైల్డ్.
0: పిల్లలపైన, బొజ్జ పైన కొట్టాడు.
1: And tapped on the thighs and on the stomach.
0: Kontha sepatiki kevvuni yechadu pillalu.
1: And a moment of time the baby started crying.
0: Kanukani
1: so
0: aa pillavaniki krishnudu parichinchi pranam ichinatuntu vadu. Kanukani adhi peru parichetudu ani peru pettadu.
1: Since the boy is thoroughly examined by Krishna himself, pariksha, and so appropriately is named as Parikshit.
0: పరీక్ష లేకుండా పాస్ ఎవరు కారు.
1: నో వన్ కెన్ సెక్యూర్ పాస్ విదౌట్ టేకింగ్ పరీక్ష ఆర్ టెస్ట్.
0: కనుక భగవంతుడు పరీక్ష చేస్తూనే ఉంటుంటాడు.
1: గాడ్ టెస్ట్.
0: ఆ టెస్ట్ మనకు టెస్ట్ అనుకోకూడదు. మనకు టెస్ట్ నా టెస్ట్.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ మియర్ టెస్ట్. టేక్ ది టెస్ట్ యాజ్ ద టెస్ట్ సేస్ భగవాన్.
0: కనుక భగవంతుని పరీక్షలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: So every test of Bhagwan should be a test to everybody.
0: Kanuka atane peru parichitudu ani peru pettadu.
1: Because he was tested, he is named as Parikshit.
0: Aa parichitude,
1: that very Parikshit,
0: kattagalapadiki raju ayipoyadu.
1: Finally he could become the king.
0: Atuvanti rajunu enni vidhamuluga kaapadutu vachadu Krishnudu.
1: And that Parikshit king was protected by several ways by Krishna.
0: Parichitudu pattabhishekam katti.
1: And Parikshit was coronated.
0: ఇది ఎవరికి ఏ దేశం నందు కూడా ఏ రాజ్యం నందు కూడా పెట్టింది.
1: Such a thing never happened in any country, in any kingdom.
0: అర్జునుడు వచ్చాడు.
1: అర్జున కే
0: నాయన, కృష్ణుడు బాగున్నాడా అని అడిగింది కుంతీదేవి.
1: కుంతి వాస్ సన్ ఈస్ కృష్ణ ఫైన్.
0: అప్పటికి కృష్ణుడు కూడా పోయాడు.
1: బై దట్ టైమ్ కృష్ణ ఆల్రెడీ లెఫ్ట్.
0: కృష్ణుడు లేడు.
1: కృష్ణ ఇస్ నో మోర్.
0: అప్పుడు వాడు చాలా బాధపడి
1: they were crying.
0: Krishnude mayaka pranamu.
1: Krishna is our life.
0: Krishnude mayaka dhairyamu.
1: Krishna is our courage.
0: Krishnude jeevithamu maa pandavulaku enduku yattamu.
1: Pandava's life is useless without Krishna.
0: Kanukane tammulaku cheppadu Dharmajudu.
1: Dharmaja told his brothers.
0: Marinchinatvanti tallini todapaina pandu pettukunnadu.
1: And he made the body of the mother, the head, lie on the lap
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హి టోల్డ్ భీమ,
0: నీవు కర్మకాండం అంతా ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ది లాస్ట్ రైట్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా ఒకరిలో ఇమిడిపోతాం.
1: వి వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైవ్స్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకుల సహదేవుడికి చెప్పాడు.
1: హి టోల్డ్ నకుల సహదేవ,
0: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజ గాట్ హిమ్.
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ ది సీ టు ఫాలోడ్ దెమ్.
0: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ భారనుభవింపక ఏరికైనా తప్పునన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ, ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్, హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్.
0: ధర్మజుడు ముందు పోతున్నాడు.
1: ధర్మజ వాస్ ప్రొసీడింగ్ అహెడ్ ఇన్ ద ఫ్రంట్.
0: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
1: ద గేట్స్ ఆఫ్ హెవెన్ వర్ ఓపెన్.
0: అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి కాదు.
1: He never uttered a lie.
0: Kani.
1: But.
0: Okanoka samayam lopala.
1: At one time.
0: Dronanni kuntavarku champe nimittamai asvatthama atakunjaraha annadu.
1: When Drona was killed, he had to utter a lie. Asvatthama atakunjaraha.
0: Asvatthama atakunjaraha. Kunjaraha chalatu mellaga cheppadu.
1: Asvatthama hatha. He said loudly. Kunjaraha softly.
0: Anaga emi gurram chachindi ani cheppin cheppaledu. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ ద డై, బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ.
0: అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
1: బికాస్ ద్రోణ డైడ్ ఇన్స్టెంట్లీ ఆన్ లిజనింగ్ టు ది డెత్ ఆఫ్ అశ్వత్థామ, అండ్ దట్ ఈస్ ద సిన్ కమిటెడ్ బై ధర్మజ.
0: కానీ కొంచెం కాలము అతను ఆ నరకంలోనే ఉన్నాడు.
1: Therefore, he had to stay there in hell for some time.
0: Inta dharmamuni anusarinchinatuvanti oka dharmajudiki narakama prapti ani lokulu antuntaru.
1: People feel, is it justifiable that dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
0: Kanuka thana anubhavinchaka tappadu.
1: He had to experience that.
0: Atanu undinanta varaku Draupadi, Bhimudu, Arjunudu, Nakula Sahadevudu andaru kuda aa jailone unnaru.
1: Similarly, the others also followed the same state of the experience of hell along with dharma.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంతవరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: So long Pandavas were there in the experience of a hell. All people were happy with
0: Pandavas. పంచప్రాణముడు.
1: And the five Pandavas are the five life.
0: పంచపాండవులు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: And the five life principles breaths are with you. You don't need to be afraid of anything.
0: Tarvata Dharmajudu vellipoyaru.
1: Later Dharmaja left.
0: Atanto paatu Draupadi Arjuna Sahadevulanta kuda vellaru.
1: And he was followed by Draupadi, Bhima, Arjuna, Nakula Sahadeva.
0: Ee vidhamga okkoka daniki okati tappindi kaadu.
1: So no one could escape from the sequence of the
0: ఒక క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
1: Because he uttered a lie, just a lie, he had to experience this hell.
0: Kanuka prati manavudu kudunu karmalo indu aneka rakamulaina pitti oka doshamulu erpadutuntayi.
1: In the field of action there is bound to be defection, the mistakes.
0: Ye dosham erpadinappudini dani oka pratibharamu tappindi kaadu.
1: Whatever defect, its magnitude, you cannot escape from its consequence.
0: Kanuka aa vidhanga bhayapadi chaala andaru kudunu నిశ్శబ్దంగా ఉన్నారు.
1: There was total silence because they were very much frightened.
0: కానీ జైల్లో ఉండేటువంటి వారందరూ పోయి ధర్మజునికి పాదాలపై పడ్డారు.
1: But all those present around in the hell fell at the feet of Dharmaja.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి అన్నారు.
1: సో బెటర్ యూ ఆల్సో స్టే విత్ అస్ హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్.
0: నాన్న నేను ఉండడానికి వీలు లేదు.
1: అండ్ హీ సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ టు బి
0: మీ జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
1: ది అథారిటీస్ ఆఫ్ హెల్ విల్ డ్రైవ్ మీ అవుట్ ఆఫ్ దిస్ నౌ.
0: కలదు నేను ఉండేటకు వీలు కాదన్నారు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మ చెప్పలేదు.
1: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్
0: ధర్మస్వరూపులు ధర్మస్వరూపులు న్యాయస్వరూపులు పుణ్యస్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్ రైటియస్నెస్ దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
0: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
1: ద్రౌపది is a very high level of chastity.
0: Cheppar andaru kuda evaru goppa vaari lokamlo pativrata evaru unnaru.
1: This was a question to the whole world, who are the women of chaste?
0: Okaru chepparu Lakshmi pativrata annaru.
1: Somebody said Lakshmi is pativrata.
0: Inkoru chepparu Parvati pativrata annaru.
1: Somebody said Parvati is pativrata.
0: Kaadu kaadu Saraswati pativrata annaru.
1: No, Saraswati is pativrata.
0: Appudu Krishnudu cheppadu.
1: Then Krishna said
0: veeravvaru kuda kaadu.
1: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగ పోదు.
1: దేర్ ఇస్ వన్ హూ విల్ నెవర్ అపోజ్ టు ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ బై హస్బెండ్.
0: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
1: ద వన్ హూ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ ఆన్ హ్యాండ్.
0: వారి సేవలు చేయగా తీరదలదు.
1: యు విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైం టు సర్వ్ దెం.
0: అట్టి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
1: ద్రౌపది ఇస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ చాస్టిటీ.
0: అట్టి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
1: అండ్ యట్ షీ హాడ్ టు సఫర్ face difficulties.
0: Patra paramataku edur cheppanga bodu.
1: She never said no to her husband.
0: Okka pati unte bharya atani matanu vinatame chaala kashtam.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: Kaani aidu mandi vattalu undi kudanu aidu matalu kudanu taanu chakkaga nadchukuntu vachindi.
1: She has five of them. She obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: షీ సర్వ్ దెమ్ త్రూ అవుట్.
0: తనకు నున్నదానిచే తృప్తి గనుచునుండు.
1: షీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాస్.
0: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 200 రూపాయలు చీర కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
1: దేర్ ఆర్ విమెన్ హూ వాంట్ ద సారీ కాస్ట్లియర్ దాన్ వాట్ దే కెన్ అఫర్డ్.
0: కానీ ఆమెకు అట్టాటి లేదు.
1: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
0: కనుక ఈ 3 గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: Because of these 3 noble qualities, she is of the highest order.
0: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారి పాండవులు.
1: Pandavas could understand the qualities of Draupadi and acted accordingly.
0: ఆనాటి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
1: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
0: ఇట్టి మానవుడి యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడాను మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది స్మాల్ యాక్షన్స్ అండ్ సింపుల్ యాక్షన్స్ అవర్ ప్రెస్టీజ్ అండ్ డిగ్నిటీ రెస్పెక్ట్ ఆర్ అప్ హెల్డ్.
0: కనుక మగవారి కూడాను అంతే.
1: మెన్ ఆల్సో షుడ్ బి లైక్ దట్.
0: సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా.
1: పాండవాస్ యు ఆల్వేస్ స్పీక్ ట్రూత్. యు ఆల్వేస్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ యువర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ ట్రూత్ ఫాలో ధర్మ అండ్ రూల్ పీపుల్ విత్ ఆల్ లవ్.
0: సత్య ధర్మము లేక దయ శాంతి లేక ప్రేమయు లేకుండా మానవుడు ప్రాణమే కాదు.
1: వితౌట్ ట్రూత్ రైటియస్నెస్ కంపాషన్ పీస్ అండ్ లవ్ మ్యాన్ విల్ సర్టన్లీ లూజ్ హిస్ వెరీ లైఫ్.
0: కనుకనే అతని యొక్క ధర్మము ఆ ఐదింటిని ప్రారంభంగా తీసుకుంది.
1: Therefore these are the 5 life breaths of every individual.
0: ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు.
1: And that is the very life composed of these 5.
0: ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు.
1: And these 5 senses constitute the whole life.
0: ఈ 5 senses ను మనం ప్రాణంగా తీసుకోవాలి.
1: We should consider these 5 life breaths as very
0: essential. సమాజకైనా కూడాను మనం అసత్యం ఆడకూడదు.
1: Under any circumstances
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడి.
0: ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: దూషణి మహాపాపము.
1: క్రిటిసిజం ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: పలును దూషించుట కంటే పాపమున్నే.
1: కెన్ దేర్ బి గ్రేటర్ సిన్ దాన్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు.
1: ఏ మే బి బ్యాడ్ బట్ వి షుడ్ నాట్
0: క్రిటిసైజ్. అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: And God is love.
0: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణం అని పెట్టారు.
1: And this love is life.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
1: Love has no reason. It has no season.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమని మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఎక్కడ పోయినప్పుడు
1: Wherever you go,
0: అడవులు ఎందున్నా,
1: you're in the forest,
0: ఆకాశమున్నా,
1: or in space,
0: పట్టణమున్నా,
1: or in a city,
0: పల్లెనున్నా,
1: or a village,
0: నీటి ఎందున్నా,
1: in water,
0: నట్టేటి పడి ఉన్నా,
1: deep sea,
0: దిక్కులేని వాని ప్రేమనేము.
1: And in fact, it's only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని,
1: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: And we have to protect our lives that way.
0: ఎవరు చూసినా నీ దేశాన్ని చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
1: ఈవెన్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ, యూ స్టిల్ కంటిన్యూ టు లవ్ హిమ్.
0: నీకు ఎవరు ఎనిమీ వస్తున్నాడని చెప్పి పని చూచి మొహం తిప్పుకోవద్దు.
1: డోంట్ టర్న్ యువర్ ఫేస్, టర్న్ అవే వెన్ యూ మీట్.
0: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ,
1: జస్ట్ సే హౌ ఆర్ యూ.
0: ఆ విధంగా మనం ప్రకటించు, ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫేస్ అవర్ ఎనిమీస్ విత్ లవ్, స్మైల్, ఎంథూజియాజం.
0: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ కెన్ బికమ్ డివైన్.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: వీ షుడ్ పబ్లిసైజ్ దట్ వీ షుడ్ డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: వినయ్ కుమార్, నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: యు ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్.
0: మిగతా స్టేట్స్ కంటే కూడాను నీవు దీన్ని చక్కగా పంచాలి.
1: యూ షుడ్ షేర్ దిస్ విత్ అదర్ నైబరింగ్ స్టేట్స్ యాజ్ వెల్.
0: మొట్టమొదటి నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
1: ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ రెసిడెంట్.
0: తర్వాత నీ సమాజం నువ్వు చూసుకో.
1: దెన్ టేక్ కేర్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
1: దెన్ గో టు ద సొసైటీ.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకునే వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ గెట్ ఎ నేమ్, యూ లివ్ అప్ టు యువర్ నేమ్.
0: అది నేను ఈనాడు బోధించేటువంటి ఒక ప్రథమ బోధ.
1: దట్ ఈస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
1: ద వన్ విత్ గుడ్ అవుట్లుక్ కెన్ ఈజీలీ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: మానవునకు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
1: The good actions will facilitate man to know the human quality latent.
0: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
1: A human being is not a human merely by form.
0: దివ్యమైన భావములతే, దివ్యమైన సంకల్పములచే, దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
0: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
1: One has to listen to sacred things. Fourth thing.
0: అపవిత్రమైనటువంటి శ్రవణము చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
1: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
0: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
1: The fifth one, samyak jivana, good life.
0: జీవితం అంటే ఏమిటి?
1: What is life?
0: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
1: The life does not mean carrying on the life sojourn on this earth in
0: అన్నింటి ఎందు కూడాను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: One has to sanctify the human life through good sacred action, ideal life.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
1: So man must possess this ideal behavior, the conduct.
0: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనమనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండేటువంటి యొక్క దుర్భావమును దూరము చేసుకుని సద్భావమును పోషించుకోవటమే సాధన.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్, ఫాస్టరింగ్ గుడ్ థాట్స్.
0: మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
1: గివింగ్ అప్ ఆల్ దాట్ ఈస్ పొల్యూటెడ్ ఈస్ ద ట్రూ సాధన.
0: సాధనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
1: స్పిరిచువల్ పర్సూట్ డస్ నాట్ మీన్ గోయింగ్ త్రూ ఎ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ డూయింగ్ భజన్.
0: మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలము గావించుకోవటమే సాధన.
1: రిమూవింగ్ ఆల్ ద డర్ట్, ద ఫిల్త్ ఇన్ ద మైండ్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
0: దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్నారు, నిర్వాణము.
1: ద నెక్స్ట్ కమ్స్ సమ్యక్ సమాధి, నిర్వాణం.
0: సమాధి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై సమాధి?
0: సుఖదుఖే సమే కృత్వా లాభోలా విజయాది. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
1: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: సమాధి, ఇదే సమాధి.
1: సమాధి మీన్స్ సమాధి, ఈక్వల్ మైండెడ్నెస్.
0: అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
1: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
0: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కలుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
1: దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ.
0: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ బికమ్స్ రియలీ సీక్రెట్ ఇఫ్ ఓన్లీ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే.
0: మన మొట్టమొదటి మన నాలుకను పవిత్రం గావించుకోవాలి.
1: ఫస్ట్ వి షుడ్ మేక్ అవర్ టంగ్ సేక్రెడ్.
0: దీనిని సమ్యక్ వాక్కు అన్నారు.
1: మేకింగ్ ద టంగ్ సేక్రెడ్ మీన్స్ టాకింగ్ గుడ్.
0: మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి.
1: ఇట్ మీన్స్ వీ షుడ్ నెవర్ అటర్ ఎ లై, వీ షుడ్ నెవర్ బ్లేమ్, వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్. దట్ మేక్స్ అవర్ టంగ్ సేక్రెడ్.
0: మొట్టమొదటిది సమ్యక్ దర్శనం.
1: ద ఫస్ట్ వన్ సమ్యక్ దర్శనం.
0: పవిత్రమైన దానిని దర్శించాలి.
1: వీ షుడ్ సీ ఓన్లీ సేక్రెడ్ థింగ్స్.
0: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
0: ప్రాకృతమైనటువంటి దృశ్యములంతా కూడాను దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్ గుడ్ లుక్స్.
0: సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ గుడ్ అవుట్లుక్స్ వీల్ డెవలప్ గుడ్ థాట్స్ దేర్ బై.
0: సమ్యక్ వాక్,
1: దెన్ గుడ్ వర్డ్స్.
0: మన కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ వీ హ్యావ్ ఐస్ వీ షుడ్ నాట్ లుక్ ఎట్ ఎవ్రీ వన్.
0: అన్నింటినీ చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ సీ ఆల్.
0: తద్వారా అనేక విధములైనటువంటి యొక్క దోషములు పాపములు కూడాను మనలో ప్రవేశిస్తుంటాయి.
1: By seeing, watching everyone around, naturally you carry the sin and the defect.
0: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
1: So eyes should watch all that is sacred and divine.
0: అన్ని అవతారములు యందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవాలు మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇన్ ఆల్ ఏజెస్ డివైన్ ఇన్కార్నేషన్స్ హావ్ సెట్ ఎన్ ఐడియల్ అండ్ గేవ్ ఎ సీక్రెట్ టీచింగ్. వీ సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వీ డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
0: బుద్ధుడు యజ్ఞములు యాగములు క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
1: బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ.
0: కారణమేమనగా మొట్టమొదట మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: ద రీజన్ ఈస్ వీ హావ్ టు మేక్ అవర్ ఫైవ్ సెన్సెస్ సీక్రెట్ ఫస్ట్.
0: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ పూర్ పీపుల్.
0: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ అట్ ద డెడ్ బాడీ.
0: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
1: నన్ ఆఫ్ ది న్యాచురల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎవర్ సాటిస్ఫైడ్ హిమ్.
0: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: హీ హాస్ అండర్టేకెన్ మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు నో ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: హి వాస్ డిస్గస్టెడ్ అప్రోచ్ మెనీ పీపుల్ టు నో ద ప్రైమల్ ప్రిన్సిపల్.
0: ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: నన్ కుడ్ క్లారిఫై హిస్ డౌట్స్.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ రీచ్డ్ గయా, సాట్ అండర్ ద బనియన్ ట్రీ అండ్ ఎంక్వైర్డ్.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరూ కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: యాజ్ బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ వేద అండ్ స్పిరిచువల్ రిచువల్స్ లైక్ యజ్ఞాన్యాగా పీపుల్ కన్సిడర్ హిమ్ ఎన్ ఎథీస్ట్.
0: ఇది పరమ అధర్మము.
1: ఇట్ ఈస్ రాంగ్ టు సే సో.
0: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
1: బుద్ధ హ్యాడ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసింపబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: Buddha felt so sad watching the suffering of people around.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మింగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్, బాసెస్ మేడ్ దేర్ పీపుల్ సఫర్ అండ్ ఎ బిగ్ ఫిష్ స్వాలోయింగ్ ద స్మాలర్ వన్.
0: ఎవరిని హింసించకూడదు, ఇదియే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీ వన్, దిస్ ఇస్ ట్రూ రైచియస్నెస్.
0: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
0: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎయిదర్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
1: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీడ్.
0: సత్యమే భగవంతుడు.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
1: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: Therefore, the main teachings of Buddha are these two.
0: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
1: Therefore, one should not go back by the promise given. Why one should hold on to truth and follow dharma.
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: At the beginning he was christened like this as Sarvartha Siddha.
0: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
1: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ, ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: ఫాదర్ గాట్ హిమ్ మ్యారీడ్ బికాస్ హీ థాట్ దట్ హీ వుడ్ బి డిటాచ్డ్ టోటలీ బై కాన్స్టెంట్ ఎంక్వైరీ.
0: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
1: బుద్ధ రియలైజ్ ద ట్రూత్ అట్ ది ఎండ్ అండ్ ఫెల్ ద డిఫెక్ట్.
0: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ హీ ఇస్ బౌండ్ బై దిస్ వరల్డ్.
0: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
1: ద ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఆర్ ద కాజ్ ఫర్ ద బాండేజ్.
0: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
1: ద కంపెనీ అండ్ ద పీపుల్ అరౌండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిజరీ.
0: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: సర్వం క్షణికం క్షణికం క్షణికం అన్నాడు.
1: He said everything is fleeting, momentary.
0: Sarvam nasyam nasyam nasyam.
1: That everything is bound to perish.
0: ఇది ఏది కూడాను సత్యం కాదు.
1: Nothing is true.
0: తల్లిదండ్రులు పిల్లలను అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి వారికి అనేక బంధములకు కూడాను కట్టిపెట్టి తాము తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: The parents will put their wards, the children, to various kinds of bondage. Ultimately, they suffer.
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ఉంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి ఒక భావమును తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
1: At the right age, the parents decide to get the son married.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experience?
0: శారీరక సుఖమా, లేక మానసిక సుఖమా, లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual, but he doesn't make an attempt.
0: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
1: One may be highly educated, but he treads along the sacred path.
0: అంటే ఇంద్రియ సుఖమును మాత్రమే ఆశిస్తున్నాడు, కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
1: He wants this fleeting pleasure, but not the transcendental.
0: నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధం కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
1: Buddha felt so sad that his parents, the relations and the people around
0: అర్ధరాత్రి సమయంలోపల యశోదరను, రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
1: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
0: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: He taught to himself this way: there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
0: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
1: He has determined to know the transcendental principles behind this.
0: ఏమిటి ఈ జీవితం?
1: What is this life?
0: జన్మ దుఃఖం.
1: Life is misery.
0: జరా దుఃఖం.
1: Old age is sad.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, రెండు దుఃఖములే.
1: The life, the birth and the old age, both give you the
0: pain. జయా దుఃఖం పునఃపునః.
1: And it is repeated time and again.
0: అంత్యకాలే మహా దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: At the end you will face that infinite misery, therefore be careful.
0: ఏమిటి ఈ యొక్క సుఖము?
1: What is this?
0: సంసారంలో సుఖమా, ఉద్యోగంలో సుఖమా, వ్యాపారంలో సుఖమా, ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా? దేంట్లో సుఖం లేదు.
1: Where is happiness? Is there happiness in family? Or in job or in business?
0: క్షణికమైనటువంటి సుఖములు.
1: That's all momentary.
0: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తల్లియందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Having been born, one should become divine, but he wastes his life because of these mean things.
0: ఇది అంతై కూడాను మిథ్యము, మిథ్యము, మిథ్యము.
1: All this is illusion.
0: సత్యము ఒక్కటే.
1: Truth is one.
0: అది ఏ నిర్వాణం.
1: The truth is nirvana.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What is nirvana?
0: ఏకాత్మతత్వమే నిర్వాణము అన్నాడు.
1: That unitedness, that single mindedness is nirvana.
0: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
1: Making our mind sacred and tread along that path is nirvana.
0: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి ఒక ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
1: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఈ సమండ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్
0: తమ్ముడు
1: ఈ సమండ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్
0: తన పిల్లతల్లి అయినటువంటి ఒక గౌతమి అతన్ని అనేక గరాహంగా పెంచింది.
1: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
0: బుద్ధుడు పుట్టినటువంటి ఏడవ దినమే మాయాదేవి మరణించింది.
1: ఆన్ ది వెరీ సెవెంత్ డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
0: శుద్ధోదనుడి రెండో భార్య అయినటువంటి ఒక గౌతమే ఈ బుద్ధుడిని పెంచి పెద్ద చేసింది.
1: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హు హస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
0: కనుక గౌతమి పెంచడం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
1: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
0: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యములకు ప్రవేశించాడు.
1: At the age of 28, he left everything, sacrificed everything.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the significance of all this?
0: సంఘం శరణం గచ్చామి. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
1: He spent his life in the forest.
0: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
1: He made inquiry in depth for the welfare of the society.
0: First, ధర్మం శరణం గచ్చామి.
1: First one has to surrender to ధర్మం.
0: ఈ ధర్మము, ధర్మము.
1: What is this dharma?
0: అది అహింస పరమో ధర్మ.
1: That is ahimsa, non-violence.
0: ఎవరిని బాధించకూడదు.
1: Don't hurt anybody.
0: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
1: The life that would not make anyone suffer is the true life.
0: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
1: Basing on these twin principles, Buddha propagated all over the world.
0: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యముల యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
1: The teachings of Buddha have spread all over, like Tibet, China, Burma, Japan.
0: Inte kaakunda taanu maraninchi nirvaanamaina tarvata ee buddhi oka jeethi lopala unnatundi vaaru okariki okariki deshamu kaliginchukoni.
1: Later what happened was there was infighting among the followers of Buddha.
0: Kramakramina buddha matamunu cheenimpa chestu vacharu.
1: And that was the cause for the decline of Buddhism.
0: Bhautikamainatundi vaatini aadharam chesukunnaru kaani
1: they have gone by the temporary ephemeral
0: thing. Buddha cheppinatundi yokka sakshat satya vakulanu evvaru kudunu pracharamlo pettaledu.
1: But no one observed in practice the true teaching of Buddha.
0: Drushti chuste chaala chedda drushtiliga roopantu vachayi.
1: If you take their outlooks, they are very bad.
0: Karukune motta mota samyak drushti annadu taanu.
1: Therefore Buddha said, first have good looks.
0: దృష్టిని అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుందన్నాడు.
1: When once you have got a control over your looks, you can control the whole creation.
0: కనుకనే మన దృష్టియే సృష్టి.
1: Therefore drushti vision is
0: సృష్టి
1: creation.
0: సృష్టి ప్రత్యేకంగా లేదు.
1: It is not separate.
0: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
1: If you have bad looks, the whole creation looks
0: మంచి
1: bad.
0: మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
1: If you have good outlook, everything is sacred.
0: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నవి కానీ సృష్టిలో లేవు.
1: So good and bad lie in your vision, not in creation as such.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: Therefore every human being must exercise control
0: over his looks. దీని వలన మనోవా కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
1: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
0: కనుక ఈ మాలిన్యం మూల కారణము మన దృష్టియే.
1: For all this pollution, it's only our vision that is the cause.
0: కనులు ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
1: Why God has given us the eyes?
0: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
1: Eyes are gifted to see sacred things around.
0: అందరిని చూచే కోసం కాదు.
1: Not to see everybody.
0: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
1: Because of our looks, which are not proper, the human life itself is polluted.
0: దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
1: All the outlooks, all the scenario is absorbed within.
0: కనుక మనం సరైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should develop good looks.
0: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతా కూడాను సార్థకమవుతుంది.
1: When once we develop good outlooks, the whole creation.
0: రెండవది వాక్ శుద్ధి.
1: The next one is
0: samyak vak.
1: Next one is good words.
0: ee naadu eduru padinaatundi vaani tho anta maataatame evadu jikkite vaani tho anta maat idi enta chedda pani.
1: Today what we do is we talk to everybody that we meet on the way.
0: Divyatmaikuni energy ni enta waste chestunnav.
1: You are wasting lot of divine energy.
0: అన్నెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
1: వై డు యూ టాక్ అన్నెసరీ విత్ అదర్స్?
0: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ది ఎనర్జీ ఆఫ్ ది
0: వల్ల మాటల వల్లని మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
1: బికాజ్ ఆఫ్ దిస్ అన్నెసరీ గాసిప్ యు బికమ్ ఎ డెమన్.
0: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
1: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. యు షుడ్ బి రెడీ ఫర్ మోర్.
0: ఇది సత్ సంకల్పం.
1: The next one is good thoughts, sat sankalpa.
0: Adi samyak sankalpam.
1: That's good thoughts, samyak sankalpa.
0: Inni puraskarinchukuni samyak sadhana annaru.
1: Basing on this, good pursuit, good path.
0: Ee samyak sadhana anetundi chaala manavuniki atyavasaram.
1: The good spiritual path is very essential.
0: Tadwara manavuni endunnatundi manavata gunamulu abhirudhi avutayi.
1: Because of this true spiritual path, The human qualities, values will improve.
0: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Then once human values develop, the divinity will blossom.
0: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తను కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
1: Then once the human values are not recognized, how do you expect him to know the
0: divine? అసలు మానవుడు అంటే ఏమిటి?
1: Then who is the human being?
0: ఇదియే సమ్యక్ దర్శనం.
1: This is what's called samyak
0: darshana. అనగా ఏంటి? The proper study of mankind is man.
1: It means proper study of mankind is man.
0: Thoughts, words, action. మూడింటిని అదుపులో నుంచుకోవాలి.
1: It only means exercising control over our thoughts, words and deeds.
0: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
1: Then he becomes true human.
0: దృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడుగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
1: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దే ఆల్ రిఫ్లెక్ట్ ది అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
1: బట్ హిస్ హార్ట్ వాస్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
0: ఒక్క దైవమని కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కానీ తాను ఉచ్చరించలేదు.
1: He did not refer to single God or a single sacred text.
0: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
1: He did not consider యజ్ఞ.
0: యజ్ఞం అనగా త్యాగమే అని విశ్వసించాడు.
1: He had full faith that యజ్ఞ is an act of sacrifice.
0: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయటం కాదు.
1: యజ్ఞ is not offering mantras.
0: త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: యజ్ఞ means a sacrifice that confers immortality.
0: కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫస్ట్.
0: దేనికి నీ త్యాగం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్.
0: దేనినైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
1: యు కెన్ మార్చ్ అహెడ్, గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యూ సాక్రిఫైస్.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
1: యు స్విమ్.
0: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
1: You have to push all the water backward, then only you can go forward.
0: Tyagam chesinappude yogam anetundi daniki munduku pogalam.
1: When once you do this tyaga sacrifice, you will have yoga that deservedness.
0: Yogame nirvanamu.
1: And this yoga deservedness is nirvana.
0: Ee nirvanam ane yogamulo praveshinchalante tyagam kavali.
1: For this nirvana, tyaga sacrifice is essential.
0: Annintiki nee prema pradhanamu.
1: For everything, love is most important.
0: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
1: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: ఎట్టి ప్రేమ?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: లౌకికమైన ప్రేమ?
1: ఇస్ ఇట్ వరల్డ్లీ లవ్?
0: లేక భౌతికమైన ప్రేమ?
1: ఆర్ ఫిజికల్?
0: లేక ధార్మికమైన ప్రేమ?
1: ఆర్ ఎనీథింగ్ ఆఫ్
0: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
1: ఆర్ సైంటిఫిక్?
0: కాదు కాదు.
1: నో.
0: దివ్యమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ డివైన్ లవ్.
0: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను, ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
1: What Buddha says is this: we are putting everyone encased within the bondage.
0: పెద్దలంత పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
1: The elders are responsible for the bondage of
0: ప్రేమ అని భావిస్తున్నారు.
1: They take it as love.
0: అది ప్రేమ కానే కాదు.
1: It's not love at all.
0: ఒక కుమారుడు ఉంటాడు.
1: It is a son.
0: నాయన నీ పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో.
1: He insists that his son should get
0: ప్రేమ
1: married. Is that love?
0: కాదు కాదు.
1: No.
0: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
1: If he wants him to marry.
0: నీవెందుకు వాడిని ఫోర్స్ చేయటం?
1: Why should you force him?
0: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ బాండేజ్.
0: అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్ సైడ్ సోర్స్ ఉండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్ ఫోర్స్, దేర్ షుడ్ బి ఇన్ సైడ్ సోర్స్.
0: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
1: ది ఇన్ సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: నా త్యాగమునకు అడ్డు తగిలి,
1: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్,
0: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
1: యు గెట్ మీ మ్యారీడ్,
0: నన్ను బంధంలో ముంచినారు.
1: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్
0: బాండేజ్. కనుక బంధువులు ఎవరిని నమ్మకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
0: ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ పీపుల్.
0: నువ్వు బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిలే.
1: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
0: కష్టకరపడి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
1: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
0: శుద్ధోదనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
1: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
0: నేను మహారాజును.
1: ఐఎమ్ ఎన్ ఎంపరర్.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are leading the life of a beggar.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: Father says not proper on your part to be served.
0: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
1: బుద్ధ గేవ్ హిమ్ స్ట్రైట్ ఆన్సర్.
0: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
1: He said, you are divine, I am also
0: divine. నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
1: You are not the father and I am not the son.
0: మన ఇద్దరు కూడాను బ్రహ్మనే.
1: Both of us are divine.
0: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
1: But from the worldly sense, you are born in the clan of kings.
0: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
1: I am born in the clan of renunciants.
0: కాబట్టి నా యొక్క ఆదర్శమైన వారంతా కూడాను విరాగులే.
1: Therefore, all my ideals are one of renunciation.
0: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
1: The whole of your clan is full of
0: రాగము, ఇది విరాగము.
1: That is raga attachment. This is viraga attachment.
0: అదే ఒక పెద్ద రోగము.
1: So this raga attachment is a roga disease.
0: విరాగము ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
1: This viraga detachment is nirvana, liberation.
0: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
1: He taught his father and the wife యశోధర equally.
0: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
1: Buddhism, Buddhi teaching should not be limited to these three sentences. Sangham saranam gacchami.
0: Buddham saranam gacchami. Mana buddhini ekkada deeniki saranagati cheyali.
1: Where should we surrender our intellect, buddhi?
0: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhini praveshapettali.
1: It means our intellect should follow the path of righteousness.
0: Tadupari em cheyali?
1: Then what should we do?
0: Ee yokka dharmam anetundi dani kevalam praveshapettinanta matramu chaladu.
1: It's not enough if we follow righteousness.
0: Sangham saranam gacchami. Ee dharmanu sanghamlo praveshapettali.
1: This righteousness should be put to use in sangha.
0: Buddhini dharmamulo dharmamulo sanghamlo praveshapettinappude ee sarthakam aipothundi.
1: Therefore buddhi intellect should follow dharma righteousness in sangha.
0: Sanghamanta kudunu pavitramaina roopanga pontundi.
1: Then the whole society will be sacred.
0: కనుకని సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము.
1: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
0: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
0: మనం ఆచరణలో పెట్టాలి.
1: వి షుడ్ పుట్ దెమ్ ఇంటూ
0: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ వి షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ ద టీచింగ్స్.
0: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
1: వి ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
0: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వి ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
1: Slowly we should develop detachment.
0: గ్రంథాలు చదవాలి.
1: We should go through the text.
0: చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you read.
0: చదివిన దాన్ని అర్థం తెలుసుకోవాలి.
1: We should know the meaning well.
0: తెలుసుకున్నంత మాత్రమే చాలదు.
1: Not enough if you know.
0: దాని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
1: We should repeat, recapitulate.
0: మననం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you
0: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: You should also put it into practice.
0: బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జి గా మారిపోతుంది.
1: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
0: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
1: Bookish knowledge, superficial knowledge are useless.
0: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రేవది.
1: Therefore, the book has become the head, but the head has not been put into practice.
0: And here, food, head and God.
1: And here we find the three steps: food, head, and God.
0: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
1: We should know the nature of God very clearly.
0: God అంటే ఏమిటి?
1: Who is God then?
0: G O D.
1: God spelling G O D.
0: G అనగా ఏంటి?
1: What do you mean by G?
0: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
1: We take it in a different sense.
0: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
1: We should know the correct meaning of G.
0: G అంటే ఏమిటి?
1: What is G?
0: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
1: It is the one, the cause for creation, generation.
0: Generation. కాబట్టి G అంటే జనరేషన్.
1: G stands for generation.
0: O అంటే ఆర్గనైజేషన్.
1: O stands for organization.
0: D destruction.
1: D destruction.
0: ఇది G O D.
1: This is G O D.
0: సృష్టి స్థితి లయము.
1: This is generation, organization, destruction. G O D, God.
0: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
1: When once we know this latent meaning, the divinity will blossom well.
0: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: In fact, none of us have ever seen the creator Brahma.
0: ఈ మూడు కూడా మనందే ఉంటుంది.
1: The trinity
0: generation మనందే ఉంటుంది.
1: Generation is
0: organization మనందే ఉంటుంది.
1: Organization is
0: within us.
1: So also the destruction.
0: డిస్ట్రక్షన్ అనేటువంటిది మనలోనే ఉంటుంది.
1: డిస్ట్రక్షన్ ఇస్ విత్
0: కాబట్టి అంతా మనమే మనమే మనమే. హృదయమే దివ్యత్వము.
1: దిస్ ఇస్ డివినిటీ.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: We should have full faith in this divinity.
0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: But we believe the word.
0: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: This world is something like castles in the air.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
1: The whole world is a mirage.
0: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
1: You see with the eye, but there is no water there.
0: జలముందంటే కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదది.
1: It appears as though there is water, but
0: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
1: So marriage is a mirage.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: వై డోంట్ యూ అండర్స్టాండ్?
0: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
1: యు ఆర్ నాట్ అనిమల్.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
0: చదువు ఎందుకు కాల్చనా?
1: దెన్ వై షుడ్ యూ స్టడీ?
0: తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: వై ఇంటెలిజెన్స్?
0: గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: వై ఆల్ దిస్ గ్రేట్?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: చదువు చదివి చదివి చావంగనేటికి.
1: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
0: చావు లేని చదువు చదవాలి.
1: యు షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ దట్ స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: ఇట్ వాజ్ అఫ్రైడ్ బికాస్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
0: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగినప్పటికి ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure.
0: What happened to him? All
1: that is treasured becomes rotten.
0: కనుకని జగత్తుకంత కూడా ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్ టు ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: హి టాట్ ట్రూత్ అండ్
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ఏమిటి? ఈ సత్యము.
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది ధర్మము?
1: వాట్ ఇస్
0: అహింస? అనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి. వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
0: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్, ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: నీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్.
0: Ja, coming.
1: Ja, coming.
0: Gat, going.
1: Gat, going.
0: Coming and going, coming and going, coming and going.
1: Jagat means that which is coming and going.
0: Ravatam potam, ravatam potame.
1: It comes and goes constantly.
0: Puttunnadu, chastunnadu, puttunnadu, chastunnadu.
1: He is born and he dies later.
0: Idiye Shankara varu kuda cheppadu.
1: This is the teaching of Shankara.
0: Punarapi.

0: Nothing, no one will ever come to your rescue. None can protect you. No, it's no use of learning
1: with them.
0: Do you think that you will be protected by these things? As you leave this world, what is that you carry? What is that follows you? No one will ever
1: protect
0: you. Nothing will follow you. You remain alone.
1: కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనం ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: Yetta kanipistundi.
0: How does it look?
1: Teeni boosina katti vale kanipistundi.
0: As if like a sword smeared with
1: honey. Teeni naaputu naaputu pothe naaluku kosestundi.
0: As you go on licking the honey smeared over the sword, your
1: tongue
0: will become.
1: Nimuru gappina nippu vale untundali jagattu.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ఉందని కన్నా చేయి పెడితే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడు అవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యూ థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ మూన్ లైట్.
1: వెన్న వంటి పలుకు.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ లైక్
1: తేనె వంటి శృతి.
0: అండ్ దృష్టి
1: ఉండాలి. ఇది కావాలి. వెన్న వంటి దృష్టి ఉండాలి.
0: వి షుడ్ హావ్ లుక్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బర్డ్.
1: వెన్నెల వంటి హృదయం ఉండాలి.
0: అండ్ హార్ట్ షుడ్ బి లైక్
1: తేనె వంటి పలుకు ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్
1: మానవుడు.
0: దీస్ ఆర్ ఇంపార్టెంట్.
1: దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: కానీ
1: ఈనాడు మాట మాట్లాడితే భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్
1: హార్ట్. వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బటర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ ఇస్ నో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ ఇస్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: దయా హృదయం, కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను,
0: ఎవ్రీ థియస్ట్,
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: మీ అశాంతికి నీవే కారణం.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద
1: ఆల్ దిస్. కారణము
0: యువర్ రిజల్ట్స్.
1: నీ దుస్సంకల్పమే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు,
0: బుద్ధ,
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుకుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్, నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం. సత్యం
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మహనీయులు కాని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్,
1: జిహ్వే రసగ్ని మధుర ప్రియత్వం.

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవెందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థములు తింట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్రెడ్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: యు షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్, గోవింద దామోదర
0: మాధవేతి. నీకు నాలుకనిచ్చావు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ పర్పస్ టంగ్ ఇస్ గిఫ్టెడ్.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరులను దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూర్.
0: పరులను నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: థంగ్ ఇస్ గివెన్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హూ ఇస్ ద ఇండ్వెలర్.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ రిలీజన్,
0: గమ్యము ఒక్కటే.
1: ఆల్ రిలీజన్స్ ఆర్ వన్.
0: మతములన్నీ చేరి మార్గంబు బోధించే, మతములన్నీ చేరి,
1: ఆల్ రిలీజన్స్ టుగెదర్,
0: మార్గంబు బోధించే,
1: టాట్ డిఫరెంట్ పాత్,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: దో యాన్ ఇస్ డిఫరెంట్, ద క్లాత్ ఇస్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ద కౌస్ వేరే, బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి రీతులు వేరు జన్మం ఒకటే.
1: దెర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలు ఒకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Because man has lost all his intelligence.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: To carry out his daily living to earn.
0: బ్రతుకు కోసము, ఈ తుచ్ఛమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: For is this mean life, low life he leads such a life?
0: ఏంటి ఈ బ్రతుకు? ఈ బ్రతుకు ఒక బ్రతుక?
1: Is this a true life at all?
0: కాదు కాదు.
1: No.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక.
1: కెన్ యూ కాల్ దట్ ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్
0: దివ్యత్వాన్ని? పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ ఎట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఏ లైఫ్ ఎట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: నీతి నిజాయితీ, ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యూ లిబరేషన్.
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: ఈ రెండింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: We have given up these two now.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: There is no nirvana liberation, but mana character is gone.
0: ఎందుకంటే అందరూ కూడా అవధూతలు కావాలి.
1: Everyone should become అవధూత.
0: ఎవరు అవధూత?
1: Who is an అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: The one who has got this morality and truth.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the renunciant.
0: దైవదూతలు కావాలి.
1: We should be avadhuta.
0: దయ్యాలకు దూత కావకూడదు.
1: We should not be messenger of demon or daya.
0: అందుకే జీసస్ కూడాను I am the messenger of God అన్నాడు.
1: So Jesus
0: దైవదూతగా మారాడు.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్స్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ
0: పౌర్ణిమ. పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ ఫుల్.
0: హృదయం చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ఫుల్ మూన్ డే, పూర్ణిమ.
0: మనసును అంధకారంలో ముంచుకొని
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది
0: హార్ట్. పూర్ణిమ పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే?
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames the Lanka appeared as if it's a broad daylight.
0: Kani Lanka pattapagulugale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara లంక వెలుగైపోయి ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లైట్ అవుట్ సైడ్?
0: హృదయం వెలుగు కావాలి.
1: ద హార్ట్ షుడ్ బి ఆఫ్ లైట్.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని పోగొ వెలిగించాలి.
1: వీ షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ప్రాకృతమైనటువంటి భావాలు కొంతవరకు దూరం కావాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ అన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో 2 miles.
1: ఎగురిటికే ఇష్టం లేకుండా గరుడైన కూడాను 2 అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడా నువ్వు సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రము వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: ధ్రువ అట్ ద టెండర్ ఏజ్ హీ డిటర్మిన్ టు సీ లార్డ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హీ వాస్ క్వైట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్ ఆన్ ద వే అండ్ హీ హాస్ అండర్టేకెన్ దిస్ సాధన ఇంటెన్సివ్.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: దట్ ఈస్ ద పవర్ ఇన్ దిస్ సీక్రెట్ థాట్ that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani emaatramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kaagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: Enta mandi charitralo meeru vini untaru.
0: You must have heard in several histories.
1: Goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapasu aacharinchi kadapatiki aa tapasu yokka shaktini kudanu kolipoyi nirashaku guri ayi nispruhato pa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu.
0: You must have certainly known this history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapasu aacharinchi kadapatiki orimi lekapovatam chetanu chamamu lekapovatam chetanu tana tapasaktini kolipoyi tirigi tirigi tapasunaku velladaniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly, time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamulo kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragamatiseyilluchunundu tinaga tinaga vepatiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: ee naati bhajanlo paadetunte vidyarthulu kudanu ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధములు సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
0: సింగర్స్ as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు.
0: దుర్వాస is highly powerful.
1: మహా తపస్ సంపన్నుడు.
0: The one of deep penance.
1: కానీ అతని యందు శమము అనేటువంటిది దుర్బిణీ పెట్టి చూచినా గాని కనిపించదు ఎక్కడ.
0: Even if you watch with the help of a lens, we don't find the control over the senses a fraction.
1: Ataniki ati kopamu
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏ మాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: Chamam kudanu atyavasaramu.
0: Along with peace, forbearance is also required.
1: Chama satyamu, chama dhammamu, chama vedamu, chama ahimsa.

0: It is this forbearance that is truth. It is dharma. It is veda. It is all sacred ritual for that matter.
1: Chamamu prati manavuni kudanu pradhanamainatuvanti yokka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu sarva vidhamainatuvanti sadhanalu kudanu prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈస్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈస్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైమ్.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You see with your
1: చెవులతో వింటున్నాము.
0: యు లిసన్ విత్ యువర్
1: మనస్తో అనిపించుకుంటున్నాము.
0: యు ఆల్సో థింక్ విత్ యువర్ మైండ్.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof.
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత
0: after taking your dinner when you sleep
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నం లోపల అనేక విధములైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss, profit,
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: All your experiences in the dream would last until you are in that state.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: The moment you are awake, everything turns a lie.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: Therefore, in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have any
1: daytime
0: experience either.
1: ఈ పగటి అనుభూతిని మనకు ఏమాత్రం కూడా స్మరించవు.
0: There in the night dream, you don't think of your day-to-day's experiences.
1: కాబట్టి ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: Therefore, this is day dream and there's a night dream.
1: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: In this day dream, there is no night dream.
1: Night dream lo day dream redu.
0: There in the night dream, there is no day dream.
1: Kaani night dream, day dream lo rendintilo kuda nee unnavu.
0: However, both in the night dream and the day dream, you are there.
1: Kanukane you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka ivu rendu kuda nu dream de.
0: So both are dream.
1: Kanukane raatri pagalu rendu dream lainappudu life is dream.
0: So when day and night are equally dreams, life is a dream.
1: Kanukane realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That is religion.
1: Religion anaga realize is religion.
0: To realize is religion.
1: Yedi satyamu ani gurtinchadame mana yokka religion.
0: To know the truth is religion.
1: Ee annintikunu kudanu premane pradhanamu.
0: For all, love is essential.
1: Kathinamaina adavuliyandu kruramrugamulu sancharinchetundi karadaluyandu aneka mandi rishulanta kudanu tapassu chestu kalam gaduttu vacharu.
0: In thick forests full of wild animals, you find sages doing penance.
1: Aneka vidhamaina kruramrugamulu anta kudanu andulo sancharistu vachayi.
0: You find all cruel wild animals move about in the
1: kani
0: forest.
1: Kani rishulu daggara ee pistol kani ee tupakulu kani ee kattalu kani ee ivi kani okkati aayudhalu levu.
0: Sages do not carry with them pistols or rifles or swords or knives.
1: Kani ee rishulu aa mrugamulu రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవులయందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు, ఋషులను చూచి మృగములు భయపడలేదు.
0: These wild animals are not afraid of the saints nor the saints of these wild animals.
1: ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగములు యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
0: The saints are embodiments of love and the effect of love has gone down, percolated into the wild animals around.
1: కనుకనే ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
1: కనుక నే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు
1: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
0: అండ్ వన్స్ వేర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్.
1: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఆఫ్ ఆల్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: లవ్ ఇస్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ ఎందే మనం జీవించాలి.
0: వి హావ్ టు లివ్ ఇన్ లవ్.
1: ఇటలీ లోపల గొప్ప వయలినిస్ట్ ఆంటోని ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇన్ ఇటలీ ఎ వెరీ గ్రేట్ వయలినిస్ట్ బై నేమ్ ఆంటోని వాస్ లివింగ్.
1: ఈ ఆంటోని వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: And the violin of Anthony was highly reputed.
1: కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: Anthony takes one full year to make one violin.
1: అతని స్నేహితుడు వచ్చి, ఆంటోని నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరంలో ఒక వయలిన్ తయారు చేస్తే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: How can you take care of your family?
1: నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: How can you live in peace?
1: అప్పుడు ఆంటోని చెప్పాడు.
0: Then Anthony said,
1: My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
0: God is full.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: God is full.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నాను అన్నాడు.
0: I make this violin to satisfy God, whose embodiment of perfection.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
0: So every man, whatever he does,
1: దీనిని పురస్కరించుకుని వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని.
0: Therefore it is that all actions must be offered so as to please God.
1: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
0: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విత్ ఇన్
1: ఓర్పు లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
0: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
1: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ సో యాస్ టు ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్.
1: ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇట్ బట్ వి వెరీ స్మాల్.
1: అదంతకూడును మనము భగవంతుడు ఎప్పుడును క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడడు.
0: గాడ్ విల్ గో బై ద క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: గంగ గోవు పాలు గంటడైన చాలు కడవడైన ఏల కరవు పాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు గాట్ స్పూన్ ఫుల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ గ్యాంజెస్ of cow milk, why barrels of donkey milk?
1: Kanukane manamu ento goppa sadham chestunnamu. Oka ganta sepu nenu japani kurchunnanu dhyanam chesanu. Ee ganta sepu kurchunnave kaani enta sepu manasu nilchindi?
0: You say that I am in meditation.
1: Oka chanamaina manasu nilavaledu.
0: You cannot control, keep your mind steady for a moment.
1: Neevu vyartham chestunnavu.
0: You are wasting your time like this.
1: Kanukane neevu chese prati pani kudanu bhagavat karyamle gaani bhavinchu.
0: Take every work as God's work.
1: ఇది సరియైనటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: This is soft, easy, correct, exact path.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: Leaving this easy path, why do you follow rough, tough path?
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
0: Attend to your household work and take it as divine.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: So whatever you do with this body, take it that it is God who does it.
1: Chuche kanulanta kudunu tana dwarane chudagalutundadi.
0: Eyes see because of God.
1: Chevulu kevalam loudspeakers madhe kanipistunnayi kani aa chevullo unnatundi oka divya shakti daivam yokka shaktiye.
0: The ears appear as loudspeakers, but it's the divine power that's responsible for audition.
1: Kanuka mana indriyamulu anni kudunu daiva sambandhamainatundi oka karma indriyamuli.
0: So all our senses are divine.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: వాట్ ఎవర్ వీ మే డూ విత్ దీస్ సెన్సెస్ వీ షుడ్ డూ ఇట్ సో యు ఫైండ్ ఇట్
1: యాక్సెప్టబుల్ టు గాడ్. ఎవరు తృప్తి కోసం చేస్తున్నావని విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: ఇఫ్ యు రియల్లీ ఎంక్వైర్ ఫర్ హూస్ సాటిస్ఫాక్షన్ యు ఆర్ డూయింగ్ ఇట్ తానంటే ఎవరు ఓన్
1: తానంటే ఎవరు
0: హూ ఆర్ యు
1: దేహమా తాను
0: ఆర్ యు ద బాడీ
1: కాదు
0: నో
1: దేహమే తానైతే దిస్ ఇస్ మై బాడీ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద బాడీ దెన్ వై షుడ్ సే దిస్ మై బాడీ
1: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
1: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు.
0: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై.
1: యు ఆర్ నాట్ ది బాడీ యు ఆర్ నాట్ ది మైండ్
0: యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ నాట్ ద మైండ్
1: యు ఆర్ ది మాస్టర్
0: యు ఆర్ ద మాస్టర్.
1: కనుక మైండ్ సెన్సెస్ బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: సో మైండ్ సెన్సెస్ బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్ డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దిస్ సెన్సెస్.
1: ఎందుకు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాన్షియస్
0: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే సర్వులు ఎందుకు ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: Therefore, in everyone, there is conscience who is God.
1: Idam jagat. Jagat anta kudanu daiva swarupame.
0: The entire universe is divine.
1: Ishvara sarvabhutanam.
0: God is present in all.
1: Chusara. Kanukane bhagavantudu evarinandu unnante andari yendu untunnadu.
0: If you say where is God, you will know that he is in all.
1: Aite.
0: However.
1: Enduku kanipinchakoodadu.
0: Why don't you see him?
1: Pillalu meekandariki telusunu.
0: All students
1: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల.
1: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో తులసి మాల.
1: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాయి.
0: అండ్ యు ఆల్సో ద మాల మేడ్ అప్
1: కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాయి.
0: సమ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: కానీ కొన్ని స్ఫటిక జపమాల ఉంటుంటాయి.
0: యు ఆల్సో మేడ్ అప్ క్రిస్టల్స్.
1: అన్నింటి ఎందుకు దారం ఒకటే చేరి ఉంటుంది.
0: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద టాలిస్మన్
1: రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
0: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి.
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
1: అందరు కూడాను మానవాకారులే.
0: సో ఆల్ ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: కానీ
0: బట్
1: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి యొక్క స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
0: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విద్ ఇన్ యాజ్ సంథింగ్ లైక్.
1: కనుకనే సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
0: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్ సూత్రం ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
0: దిస్ థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విద్ ఇన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగానికి కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: టుడే మ్యాన్ హాస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్
1: ఎక్సర్సైజ్.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్
1: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు పోవాలి.
0: వి షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము, భాగవతము, భారతము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్డ్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్.
1: రామాయణము, భాగవతము, భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
0: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
1: కామక్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
0: These three symbolize three qualities, the kama desire.
1: Ramayana kamamu.
0: Ramayana stands for kama desire.
1: Ante emiti inta pavitramainatuvanti charitranu kamam ani cheptunnara ani meeru vicharinchavachunu vichitranga vinavachunu.
0: You may take it funny when we call that Ramayana symbolizes
1: desire. Ee Ramayanamku moola karanamu Ravanude. Ravanuni yokka kamame ee yokka Ramayananiki moola karanam. Ramayana mantakunu Ravanu yokka durgunamey kuntuntundi.
0: The entire Ramayana speaks of the bad qualities of Ravana, the desire of Ravana.
1: Kanuka kamamu anetundi ee Ramayanamlo unnatundi Ravanude.
0: So Ramayana signifies this desire of Ravana.
1: Krodhamanaga Bhagavatamu.
0: Krodha the
1: ee Bhagavatamlo em untundadi.
0: What do you find in Bhagavata?
1: Hiranyakashipudu Hiranyakshudu Bhagavantuni paina maha krodhamu.
0: Hiranyaksha is full of fury and anger.
1: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏ మాత్రం కూడాను ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడాను కోల్పోయాడు.
0: హిరణ్యకశిపు హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రీషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్
1: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
1: భారతము
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా అవసరం స్థలం కావాల్సినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
1: ఇతనే లోభి.
0: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
1: లోభము ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
0: దెర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ.
1: రావణుని గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు రావణ.
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
1: తన రాజ్యమును తన బంధువులను తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపుడు దైవం పైన దేశము క్రోధము
0: యాంగర్
1: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపుడు ఈ మూమెంట్ హియర్స్
1: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
0: హి డిడ్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిస్ ఓన్ సన్.
1: ఈ క్రోధమనే విచక్షణ జ్ఞానమనే కోల్పోయింది.
0: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కట్టగడబడికి ఏమైపోయాడు.
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్.
1: తాను అన్ని విధములు కూడాను అపకీర్తి పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు సర్వశక్తి ఉండుకున్నాడు.
0: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్.
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: ఇట్ వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
1: ఇంకా లోభము.
0: దెన్ ది గ్రీడ్.
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు.
0: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హి లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన కృష్ణుడిపైన కూడాను ద్వేషం పూనుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హి హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
1: కృష్ణుడిపైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు కానీ
0: హి ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
1: విశ్వాసం లేదు.
0: నో ఫెయిత్ దేర్.
1: కారణం ఏమిటి.
0: వై
1: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడిపైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్ దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
0: దేర్ఫోర్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
0: There are a sort of doors towards the spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము.
0: What is this moksha liberation?
1: ఈ మోక్షం ఎక్కడ కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమై వైకుంఠమునందుందా.
0: Is it kailasa or vaikuntha or heaven?
1: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి. మోహక్షయమే మోక్షము.
0: మోక్ష The liberation means mohakshaya, detachment.
1: Kanaka ee mana mohanni manamu krama kramena tagginchukunte adhe manaku moksham pratyaksha moksham.
0: When we develop this detachment it is direct liberation moksha.
1: Kanukane okanoka samayamlo naradulu vishnuvu prashninchadu.
0: At one time narada asked vishnu.
1: Swami.
0: Swami.
1: Nee nirantaram kodunu mee darshana nimittamai ekkada unte akkadanta vastunnanu.
0: Swami I come and visit you to have your darshan.
1: Kanaka samayam lopala emergency. ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యు అండ్ సెండ్ ద మెసేజ్,
1: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణువు చెప్పారు, నారద నా అడ్రస్ నీవు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
2: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద.
1: నారద ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ కైలాస హెవెన్ దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీస్ మద్భక్త,
0: మై హెడ్ ఆఫీస్
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యి ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐఎమ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచభౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాస్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ది ట్రూత్.
1: సత్య నిత్యాన్నిమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన దీన్ని కాలమును గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమని.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపరమెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హాజ్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమని.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యు కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ ఏమిరెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ ఏమిరెడ్డి మల్లమ్మ.
2: నీలింగే నైదిలియే శృంగార శృంగార.
1: ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
2: నీలింగే నైదిలియే శృంగార.
1: ఒక కులనుకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
2: Ringe agareve sungara
1: gramaniki inde sungaram.
0: For the village the houses are the decoration.
2: Gaganakke chandramane sungara
1: aakashamunaku chandrude chakkani sungaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamunaku andame ledu.
0: Without moon the sky has no beauty at all.
2: Samudra ke teraye sungara
1: samudramunaku alale sungaram.
0: For the ocean waves are the beauty.
2: Nimma bhaktara nosalige premaye sungara
1: swami nee bhaktulu yokka talarataku premane sungaram.
0: Swami for your devotees is the love that would
1: ni prema kante variki shringaram marakuta ledu.
0: There is no other decoration or the jewel other than
1: alandeni samudramu,
0: ocean without waves,
1: chandruleni aakashamu,
0: sky without the moon,
1: kalama kamalamulleni kolanu,
0: lake without lotus.
1: Ivanni kuda ye vidhanga shringara rahitamainatuvo aa vidhangani nee premane lekapothe ee jeevitame shringara rahitam aipothundi.
0: Or things without beauty, likewise a devotee without love is also one without
1: beauty. కనుక ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: Therefore it's love that adds to our beauty.
1: కనుక love is God, live in love. ఈ ప్రేమనే దైవము.
0: Love is God, live in love.
1: అందర్నీ ప్రేమించు.
0: Love all.
1: ఏమైనా ప్రేమ ఎదుటి వాళ్ళలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక యంత్రము వంటిది.
0: This love is a compass.
1: Compass.
0: Compass.
1: అది ఎక్కడ పెట్టినా గానీ ఉత్తర దిశకే చూస్తూ ఉంటారు.
0: యు మే కీప్ ఇట్ ఎనీవేర్, ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ ద నార్త్.
1: అదే రీతిగా మనం ఏ పని చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే డూ,
1: ఏమి చింతించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే థింక్,
1: ఏమి కోరినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే ఆస్క్ ఫర్,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు
1: మే థింక్, అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: ఆల్ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ గాడ్.
1: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: just as we earn money through business and undertaking a job,
1: ade vidhamgane
0: like
1: mana nitya jeevithamlo chese prati karma yendu kodanu premanu sampadinchali, premanu sampadinchali.
0: In our everyday day to day routine we should
1: ee
0: receive
1: prema ee vidhamainatundi ichukodanu perigedi tarigedi kaadu.
0: Love neither increases nor diminishes.
1: కనుక ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏ మాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మునముదచ్యతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: ద లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే పుడతాడు భగవంతుడు.
0: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్, ఫుల్ లవ్, యు ఫైండ్ గాడ్ దేర్.
1: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
0: నాట్ ఓన్లీ హీస్ బోర్న్ దేర్.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ హౌ ఈజీ డివినిటీస్, వే టు డివినిటీ సో ఈజీ.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: యు మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఈవెన్ టు just pressure,
1: కానీ భగవంతుని పొందటము అంతకంటే సులభం.
0: బట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ దట్.
1: వెన్ననైన కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ టు హ్యాండిల్ ద బటర్.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: టు సీ గాడ్ ఇస్ ఈజియర్
1: దాన్ దట్. ఇంత ఈజీ పాత్ ను,
0: ఇట్స్ ఎన్ ఈజీ పాత్.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: వై డోంట్ వి ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్.
1: మన భావములే దీనికి మూల కారణము.
0: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: అయ్యో భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాదం.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వతోచి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: వెన్ ఈస్ ఎవ్రీవేర్ వై డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: మనం చూడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సీ.
1: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే.
0: వాట్ ఆల్ యూ సీ,
1: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
0: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
1: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ది
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢో ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైన యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించే అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషమే మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుండాలి.
0: యాజ్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్
1: దేశంతో చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ యందు ఉండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty magnificent power latent in love is not noticed in hydrogen bomb.
1: ప్రేమ చేత ఎంతైనా కూడా మనం ఈ సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంత మంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్.
1: మీరందరికీ ఏమి కారణము?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ కాజ్?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ హాస్ డ్రాన్ ఆల్ ఆఫ్ యూ టు స్వామి.
1: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబుల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: Have you received any invitation? No.
1: లేదే.
0: Nothing.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: We are all bound by his divine love.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: Develop this love.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: ఏదో జపమాలు జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going around this
1: chetulo japamu chevulu mangalillu sakalillu paina pothuntadi.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: Jnanamlo kurchuntamu.
0: You sit for meditation.
1: Kani vantintlo appudu maadipothunnatundi kooralanta vasana ostuntayi.
0: But you will be thinking of all the curries prepared there on the frying pan.
1: Idi aa manam chese jnanamu.
0: Is that the meditation?
1: Idi aa manam chese atundi japamu.
0: Is that the japa?
1: Kaadu.
0: No.
1: Japam emiti? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ద పెనెంట్ సేస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్ టెక్స్ట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి
1: అసి
0: తత్వమసి,
1: నేను నీవే.
0: ప్రజ్ఞానం
1: బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుండే, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయామ్ బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to lose the very faith.
1: Confusion ki meeru choti ivvakandi.
0: So don't give
1: ee kasrat cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
0: Don't spoil your mind by this.
1: Sulabhamaina margamu, sunnitamainatundi margamu, adi maduramainatundi margamu, adi aanandamayamainatundi margamu, prema okkate okkate okkate.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.

ఉన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేదీ.

మాతృభావము కన్న మాన్యమేది ప్రాణము కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను

జాతి గౌరవంబు నీతిపై నిలుచును, నీతి లేకయున్న జాతి చెడును.

0: ய வீரசுதுட வினுடு பாரதிய வீரசுதுட.
1: இட்ஸ் நோ நேஷன் விதவுட் மொராலிட்டி. த ரெஸ்பெக்ட் அண்ட் த ரெபுடேஷன் ஆஃப் த நேஷன் டிபெண்ட்ஸ் ஆன் த மொராலிட்டி. விதவுட் தட் த நேஷன் வில் ரூயின் இட் செல்ஃப் அண்ட் இட்ஸ் த நேஷன் தட் ஹேஸ் காட் தி கேரக்டர் இன் தி ட்ரூ பெர்ஸ்பெக்டிவ்.
0: வித்யார்த்தியாரே,
1: ஸ்டூடெண்ட்ஸ்,
0: ఈనాటి మాధవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది.
1: Among human beings today, we find intelligence more and more.
0: తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: They have limitless intelligence, no doubt.
0: కానీ గుణము మాత్రము కించిత్తేనకుడను కలగటం లేదు.
1: But not even a trace of character is noticed.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశములో సంచరిస్తున్నాడు.
1: Man has progressed in science and technology and he flies like a bird across the sky.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish. But
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: But man has not learned how to lead the life of a man on earth.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు.
1: After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth.
0: మానవునికి భూమియే ఆధారము.
1: For mankind, earth is the base.
0: ఆధారమైన భూమిని వదలి ఆకాశమునందు సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియ మాత్రమే.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: తాళము దప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాటటువంటి మాట ఏమాత్రము పనికి రాదు.
1: వాట్ ఆల్ దట్ యూ టాక్ అండ్ వాట్ ఆల్ యూ ప్లే, వాట్ ఆల్ దట్ యూ ప్లే, వెన్ వన్స్ యూ లీవ్ దిస్ ఎర్త్, దే ఆర్ యూస్లెస్.
0: ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
1: టుడే వీ హ్యావ్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వుడ్ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
1: టుడే వీఆర్ ఫర్గెటింగ్ ద వర్చ్యూస్ సో యాజ్ టు రియలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే మానవుని ప్రధాన కర్తవ్యం, కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము, ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into bits. To unify all these bits of cloth into one, it will be

0: ప్రయత్నమునందే మన యొక్క ఉపయోగం కానీ ఆనందం కానీ జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
1: The utility and the conveniences and the bliss depend on this unity.
0: ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి.
1: We have to recognize in this human life the difference between unity and diversity.
0: విద్యార్థులు ఉన్నారు.
1: There are students.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకుని పోతారు.
1: Students, you collect 2 meters of cloth. If you want to have a shirt, stitch.
0: 2 meters పూర్తి ఒక్కటిగానే ఉంటుంటారు.
1: 2 meters cloth is just one piece.
0: టైలర్ దగ్గరికి వెళ్తారు.
1: You go to the tailor.
0: టైలర్ నాకు ఒక బుష్ కోట్ కుట్టాలి అంటాడు.
1: You say, tailor, stitch a bush coat for me.
0: అప్పుడు టైలర్ ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
1: Tailor, what he does is, this 2 meter cloth, one piece, is cut into bits.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: Unless he cuts, he cannot stitch a bush coat for you.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాస్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ నీ కాలర్స్ అన్నింటి ఎందుకు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 meters క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cut.
0: అనేక ముక్కలను తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: ద టైలర్ విల్ అగైన్ మేక్ ఆల్ దీస్ బిట్స్ ఇంటూ వన్ షర్ట్.
0: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూనిఫై?
0: అదే ఆ విధమైనటువంటి ఒక నీడిల్ అంటే సూది.
1: ఇట్ ఈస్ ద నీడిల్ దట్ యూనిఫైస్ ఆల్ దీస్ బిట్స్ ఇంటూ ఎ షర్ట్.
0: అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్.
1: ఇట్ ఇస్ ద నీడిల్ దట్ యునైట్స్.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
1: One is made into many by scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు.
1: Today every man has become a scissor but not a needle.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: And he thinks that he is intelligent.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: It's not intelligence at all.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుత్వులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
0: ఒక కుటుంబం ఉంటుంది.
1: There is a family.
0: తండ్రి కుమారుడు.
1: There is a family, the mother, father and the son.
0: తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది.
1: When father works day and night and earns money, mother is extremely happy.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరిన ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: When the father returns home without earning money, without any job, mother
0: ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నాకు కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The son has been noticing the sadness and the happiness that happen every day.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వం.
1: Life is the combination of pain and pleasure.
0: సుఖదుఖి సమేకృత్వా లాభుమా విజయాజాత్. లాభ నష్టములు సుఖ దుఃఖములు మంచి చెడ్డలు చీకటి వెలుగులు ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: Talli Devi, neenu ee baadhalanu bharinchukolenu.
1: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
0: Ee bharyato nenu jeevinchalenu.
1: I can't live with this wife.
0: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: Tathastu annadi Devi.
1: The goddess said, yes, let it happen.
0: Maraninchindi talli.
1: The mother died.
0: Ee drushyanni chuchadu kumarudu.
1: The son watched the scene.
0: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
1: The very son went to the temple of Kali.
0: Dirghamainatunti manasto prarthinchadu the kalika devini.
1: He prayed to Goddess Kali fervently, unceasingly. Kali manifested there in front of him.
0: Nayana, em kavali ani prashninchindi.
1: She said, oh son, what do you want?
0: Naa tallini bratikinchu annadu.
1: He said, see that my mother come back to her life. The Kali said, yes, let it happen.
0: Tandri chavunu koraadu. Kumarudu jeevitaanni koraadu.
1: The father prayed for death while the son prayed for life.
0: Kattagadapati prarthana emiti chavu jeevitamu ee maranamu jananamu ee rendinti madhyatone jeevitam antyamayipoyindi.
1: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
0: తల్లికి మంచి గుణము సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: హౌ ఫైన్ ఇట్ వుడ్ ఇట్ బి ఇఫ్ యు ప్రేస్ ఫర్
0: నా భార్యకి మంచి గుణము ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
1: కాండ్ ద ఫాదర్ ప్రే టు దేవి కాళి
0: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ దేర్ ప్రేయర్ ఇట్ లెడ్ టు బర్త్. దీనికి
0: ప్రార్థనలు ఎందుకు?
1: వై షుడ్ యు ప్రే?
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం.

0: ποτέ. Όχι η γουραματή. Που να ρέπει γένναμ, που να ρέπει μαρέναμ.
1: The cycle of
0: birth. Γένναμου, μαρέναμου, γένναμου, μαρέναμου. Ηρενίτη ματιλό πανέα μαν ζήτημα αντίμ γάβιντσι κόταμα. Μανιωκά, ζήτημα μιωκά, κατάμια μέμπτη. What is the purpose of life?
1: What is the purpose of life?
0: Ή ζήτημα μιωκά, γάμια μέμπτη.
1: What is the goal of life? What is the aim of life? We consider human life highly sacred. Human life is rarest. Why?
0: It's
1: not this that we should pray for. We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: Pillalu maraninchinatundi tallidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina konni oka krutagnatam chupeetundi reetiga kanti daralato vaari krutagnata chuptarani.
1: The vice chancellor said, the sons express their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: Deeniki annual ceremony ki em anpilchadu.
1: What is the name given to this annual ceremony?
0: Tat dinam id tad dinam.
1: It is tad dinam.
0: Anaga maraninchinatundi dinanni aanadu smarinchi varu ee janmanu prasadinchinanduku variki teginatundi krutagnatanu teliputu rendu daralaina kodunu kanti daralu valiki vachadam adiye nijamainatundi tarpanam.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidandrulaku manam krutagnatanandinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam.
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That is the parents gift.
0: కనుకనే మొట్టమొదటి వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్
0: వాడు మరణించిన దినము తత్ దినం ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమ తత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణమిచ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ us has got to be remembered and we should express our gratitude shedding a tear.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యు విల్ ఫేస్ ఎవ్రీథింగ్
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినము నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you'll be loved in turn by your children tomorrow. If you deceive, if you cheat your parents you'll be cheated in turn by your children. In this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: ఇన్ దిస్ వరల్డ్ మండే,
0: ఈ అనిత్యమైన జగత్తునందు,
1: టెంపరరీ వరల్డ్,
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: students are more and more intelligent.
0: Gunamulu aneetundi ekkada kanipinchatame ledu.
1: But there are no virtues at all, not even a trace anywhere.
0: Chaduvulandu hero gunamunandu zero.
1: One is a hero in study and a zero in character.
0: O grade ostuntuntadi study lopala.
1: In studies they secure O grade.
0: 100ki 100 marks iskuntaru.
1: They secure 100%.
0: Kani gunamulo chuste 100కి ఒక మార్కు కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఇస్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be intelligent.
0: నీవు గొప్ప అధికారివి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless.
0: Mahabharata yuddhamunandu.
1: You know what happened in Bharat War.
0: Bhujabalambu, goppa buddhi balambundi.
1: With the physical strength and intelligence.
0: Daiva balamu leka dinudagunu.
1: Without the support of God, one becomes weak.
0: Karnudantati vadu kadapatikemaye.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: வீரசுதுட.
1: ஓ வேலியன்ட் சன் ஆஃப் பாரத், லிசன் டு திஸ்.
0: பூர்வமு
1: அர்லியர்
0: டெல்லின் 7-8 ஒక சக்கரவர்த்தி,
1: ஏ கிங் ஹூ ரூல் டெல்லி,
0: மொஹம்மடன்ஸ் గా ఉండేటువంటి వారు.
1: హి వాస్ ఏ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రత అంతా కూడాను చక్కగా శ్రవణం చేశాడు.
1: హి హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హి రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద 5 పాండవర్స్ దే స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు అక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, చిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాదరగానమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ్య భట్టు,
1: నన్నయ్య భట్టు,
0: తిక్కన సోమయాది,
1: తిక్కన సోమయాది,
0: ఎర్రాప్రగడ,
1: ఎర్రాప్రగడ,
0: మాదనగారి మల్లన్న,
1: మల్లన్న,
0: పింగళి సూరన్న,
1: పింగళి,
0: రామరాజు భూషణుడు, రామకృష్ణుడు,
1: రామకృష్ణ,
0: వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: దేర్ ఎయిట్ ఎలిఫెంట్స్ ఇన్ స్కాలర్స్.
0: వీళ్ళందరినీ పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హీ కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హీ సే దేర్?
0: ఓ మహాపండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యూ రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్ర అంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మ స్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
0: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
1: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
0: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
1: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
0: తనిషా, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాం, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మిస్తావన్నారు.
1: నన్నయ్య భట్టు సేడ్, తానిషా, వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ. దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ 4 బ్రదర్స్?
0: యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాడు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానిషా సెడ్, ఐ విల్ పిక్అప్ 4 అమంగ్ మై మినిస్టర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానిషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానిషా, వీ నీడ్ కౌరవర్స్ నౌ, హూ ఆర్ కౌరవర్స్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: All my enemies are Kauravas.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: We have hundreds of the lot.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ టు మై కౌరవ.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: తానిష గారు,
1: he said, Tanisha sir,
0: పాండవులంతా సరిపోయినారు.
1: పాండవస్,
0: మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరు తీసుకుంటాము, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు.
1: ఇస్ తానిషా, యూ స్టాండ్ ఫర్ ధర్మజ. ద వన్ అమంగ్ యువర్ మినిస్టర్స్ హూ స్టాండ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అర్జున. ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ భీమ.
0: కనుక మీరు ధర్మజుడైనప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి.
1: When he has a Draupadi,
0: ఆమె పాంచాలి.
1: When he has got his wife Draupadi to play the role,
0: ఈ దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source, దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటుంది.
1: Therefore, for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటుంది.
1: The one who do not know this life source, this is the ploy.
0: Ninaatu telivitetalanni kudunu ee vidhamaina pedamargam vattipothundayi.
1: All the intelligence today is along the wrong path.
0: Kavalsinta telivitetalu untundadi.
1: They are very intelligent, no doubt.
0: Emi prayojanam?
1: What is the use?
0: Enni telivitetalu undinappatikini,
1: in spite of all
0: intelligence, gunamaneetundi koncham untunte entaina manam sadhinchavachchu.
1: With all the intelligence, there should be character also to be successful.
0: Yemelu biyelu పాసై వచ్చియో పెరుగాంచిన పెద్దవారలైన.
1: యు మే బి ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్ ద డిగ్రీస్ ఎంఏస్ అండ్ బిఏస్.
0: సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్ ద పీపుల్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్.
0: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: యు మే హావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్.
0: సతతంబు జపములు తపములు జీయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ చాంట్ వేద.
0: సాటిరారు భక్తునికి ఏనాటికైనా.
1: They are never equal to a devotee.
0: నీదు భక్తులు గానిదే రాదు ముక్తి.
1: If they are not your devotees, they will never attain liberation. ఇంతకన్నను
0: ఎరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: విద్యార్థులారా,
1: students,
0: ఇంత పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు ఉద్భవించి
1: having been born in sacred heart,
0: తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Along with intelligence, we have to develop character.
0: తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది గాని గుణం అనేటువంటిది అట్లాంటి కాదు, కీర్తిని సంపాదిస్తుంది.
1: Intelligence will help you to fulfill certain tasks.
0: మనం సంపాదించవలసినది రెండే.
1: We have to possess only two.
0: ఈ జీవితము లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
1: దీస్ టూ ఆర్ ఎటర్నల్ ట్రూత్స్.
0: ఏదది?
1: వాట్ ఆర్ దే?
0: ధర్మం కీర్తి ద్వయం స్థిరం.
1: వన్ ఇస్ ధర్మ రైచస్నెస్, సెకండ్ ఫేమ్ కీర్తి, దే ఆర్ పర్మనెంట్.
0: అనిత్యం జీవనం లోకే.
1: దిస్ లైఫ్ ఇస్ ట్రాన్సియంట్.
0: ఇదంతా అనిత్యమైనటువంటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ.
0: అంత కదిలిపోయే మేఘంలో వంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: పుట్టినవాడు పుట్టిన దక్షిణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
1: చైల్డ్ ఇస్ బోర్న్, ఎవ్రీబడి స్టార్టెడ్ అడ్రెసింగ్
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ బాయ్ బాయ్ బాయ్ అని పిలిచించారు.
1: ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే అడ్రెస్ హిమ్ ఇస్ బాయ్.
0: 30 ఇయర్స్ మ్యాన్ మ్యాన్ అని పిలిచారు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 హి వాస్ అడ్రెస్డ్ యాస్ మ్యాన్.
0: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్ అని పిలిచారు.
1: అండ్ లేటర్ హి ఇస్ కాల్డ్ అడ్రెస్డ్
0: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్
0: కానీ ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
1: ఓన్లీ వన్ పర్సన్ ఇస్ దేర్.
0: కానీ వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది ఏజ్ హీ గెట్స్.
0: ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
1: వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్.
0: అది ఏ? టైం, కాలం.
1: దట్ ఈస్ టైమ్.
0: టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: టైమ్ ఈజ్ వెరీ వెరీ.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్
0: టైమ్. వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.

0: time, everything is time.
1: Everything is time.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో గడిచిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటలతో కాలంని వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense.
0: పరమాత్ముడగునయా.
1: They are divine, truly speaking.
0: వినుడు భారతీయ విరసుతుడ.
1: Listen to this, valiant
0: son. పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in criticizing.
0: వారిని వీరు, వీరిని వారు, ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎంతకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: If we don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worst.
0: నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పనిచేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
0: ఎన్ని దేశముల నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
0: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use of it.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: Make it sacred.
0: కష్టపడి పని చేయండి.
1: Work hard.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నట్టు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు కెన్ ఫీల్.
0: మనం రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్ కాంట్ యు ఫిల్ వన్ స్టమక్.
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్ అప్ వన్
0: స్టమక్. చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely. Hard work chavali.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kuda chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be
0: kaani ee naati paniki pararu, tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we indulge in argumentation.
0: Argument chesetundu vaadu poorthi matte untunde thallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabhilta.
1: There is lot of expertise and knowledge, information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind.
0: పుస్తకాన్ని మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఫూలింగ్.
0: ఏం తెలిసిందని నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తావు.
1: యు థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యు హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్గ్యూ?
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యు కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది, భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యు కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్
0: మైండ్. కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యు ఆర్గ్యూ ఆన్ దట్ యు డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is waste.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala napasakti kuda pothuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: ఓల్డ్ ఏజ్.
0: ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ మనలో ప్రవేశిస్తుండాలి.
1: ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దోస్ మ్యాటర్స్ దట్ యు డు నాట్ నో, ఏజ్ అడ్వాన్స్. స్టూడెంట్స్,
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏదర్ పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడా రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: ఎంత ఉన్నారు వారి ముఖాలు చూస్తే అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
0: భారతదేశంలో. పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: They have cheated themselves.
0: ధనం కోసం లొంగిపోయారు.
1: They have submitted to money.
0: స్వార్థ ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
1: They just submitted themselves for money, selfishness.
0: పని చేయలేనిటువంటి సోమరులుగా తయారైపోయారు.
1: They have become lazy bugs.
0: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేశారు ఈ దేశాన్ని.
1: Therefore they could swallow whole Bharat as if it's an idli.
0: కానీ మనం ఏనుగులు వంటి వారము.
1: But we are mighty elephants.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its
0: strength. బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet
0: apart. మౌంట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్ యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ అండ్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది,
1: ant is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: And if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Tyagaraja.
0: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
0: శివకేశవాదులలో
1: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me, that's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava Yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava Naga Bhagav Manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jivitam no unda 20 vade Shivudu.
0: The one in life, alive, is
1: Jivitam lena 20 vade Shavamu.
0: The one without life, the one dead.
1: Kabat Shivudu Naga Manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava Dulalo.
0: In Shiva and Keshava.
1: Prema Mira Velasi Yunde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu bhuvara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got
1: the certificate.
0: And same Tyagaraja said in another instance. Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shakti.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavanti yokka shakti.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja konchemu visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ayinatunte Raghunathudu aa poojinchetunte yokka vigrahalu teeskonipoyi kaverlo vadali pettadu.
0: The elder brother of Tyagaraja, Raghunatha, has thrown out all the idols of Ramchandra,
1: Rama,
0: in the river Kaveri.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామ, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have
1: devotion?
0: If I have devotion, do you ever leave me? If you have power, in the true sense, will you ever put me to suffering? And he gave a scope for ego.
1: Because
0: he said Rama has no power. I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: So I have devotion.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: But you have no power, Rama.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడిపై నడిచాడట.
0: When one cannot dance properly, you will blame the drum.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: Then he prayed later.
1: చీ, నాది చాలా పొరపాటు.
0: Oh, it's my mistake.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున
0: విల్ ఏ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికి రోటగట్టున
0: కెన్ ఇట్ ఎవర్ బి టై టు ఎ మోటర్?
1: లక్ష్మీదేవి వలచున
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మీ లవ్ హిమ్?
1: లక్ష్మణుండు కొలచున
0: విల్ లక్ష్మణ సర్వ్ యు?
1: సూక్ష్మబు తిగల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్ప. నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్ట దాటింది?
0: క్రాస్ దిస్
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మీ? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్, ఎవ్రీవన్ విల్ వర్షిప్
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: God is a
1: poor ani vaadu ledu.
0: There's no one who
1: pichchi vaadu kuda naaku dhanam kavalani kortaadu.
0: Even mad fellow also wants wealth.
1: Alanti Lakshmidevi ninnu kolustunda swami?
0: Swami, will that goddess of wealth ever worship you?
1: Lakshmidevi kolachuna
0: goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchva buddhi.

0: Will that highly intelligent Bharata serve you? Your power
1: is mighty.
0: How great is
1: your power?
0: We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: My feeling is so narrow.
1: కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: The vessel is so small, therefore I could collect only that much.
1: కాబట్టి ఇది కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: The mistake does not lie with
1: you. ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: Let me widen my vessel. Let me bring bigger vessel.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: God is love.
1: Live in love.
0: Live in love.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: If we want to fill it up with love, we have to widen our hearts.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపై నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: With a narrow heart, a small heart, whom do you blame?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: This is the mistake in the modern education system.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరి అయినటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: In the present education system there are no moral ethical
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: The boy was in a bad company at one moment.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: What happened because bad company?
1: Father, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: My friends are going, let me go.
1: ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: The father said, you cannot follow our tradition and culture.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: There is no chance to repeat గాయత్రి
1: మంత్రం. సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: You cannot offer your morning prayer.
1: నీవు చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: If you do that, people will make fun of you.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
0: But this foolish fellow determined to go.
1: కానీ ఒకే కుమారుడు.
0: But he's the only son.
1: ధనేష్ణ ధారేష్ణ పుత్రేష్ణ ఈ ఈశ్వరాత్రేములు తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి.
0: These three attachments for wealth, the wife and son will strangle
1: mankind. ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
0: Out of disgust, he conceded.
1: వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్ వీసా ఈ పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
0: He got the visa and passport, he is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And his father told his son, wherever you may go, our family deity is there.
1: కాళిక మాత్రం నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
0: You think of our family deity every day.
1: గాయత్రి దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
0: You chant గాయత్రి.
1: భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అని.
0: Never forget గాయత్రి మంత్ర ఎనీ డే.
1: సరే ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: He wanted to reach America somewhere other because
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: There is nothing other much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సీక్రెట్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: What virtuous
1: no పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: It is the land of redemption, it's the land of liberation and sacrifice.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: Their life is artificial.
1: సరే ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: He wanted to go and experience.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: And father to promise from his son.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: you may go anywhere.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: You offer your prayers morning and in the
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: Under any circumstances never forget our family deity.
1: సరే ఇచ్చాడు.
0: మీరు
1: ఇండియా దాటిపోతే సరిపోనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: He made a promise because he is in a hurry to go.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హీ స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హీ ఫర్గాట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు హిజ్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
0: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: నో. ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
0: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
0: షీ ఈజ్ ద లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది, తండ్రికి ఇచ్చింది.
0: అండ్ షీ వాంటెడ్ ద ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హీ టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
0: ఏది
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
0: And really he has not completed the study for which he has gone all the way.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
0: He is only spending the money sent to him by his parents.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
0: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
0: He didn't find anybody, therefore cat became his client.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసేది.
0: He was spending the time like this.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
0: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: శివాన్ని ఇచ్చే వదిలిపెడితే ఇంక మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
0: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. దే వాంటెడ్ ద సన్ టు రిటర్న్.
1: కోకపోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ వెదర్ ఫాదర్ వుడ్ సెండ్ మనీ ఆర్ నాట్, అల్టిమేట్లీ హీ రిటర్న్.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
0: ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్ ఫాల్స్హుడ్ టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
0: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాస్ దేర్
1: నేరుగా ముందు కాళికా దేవి దగ్గరికి వెళ్లాడు.
0: అండ్ టుక్ హిస్ సన్
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
0: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లియర్.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
0: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయి నాయన నమస్కారం చేయరా అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
0: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
0: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
0: ఇస్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్లిపోమన్నాడు.
0: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా, హౌ ఆర్ యు మేడం?
0: కాంట్ యూ సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ యూ సే మేడం?
1: ఎంత పొగరు, ఇది మానవత్వమా?
0: ఆర్ యు హ్యూమన్?
1: నిజంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా?
0: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
1: రాక్షస లక్షణం?
0: ఇట్స్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
0: యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
0: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కలవాలి.
0: ఫస్ట్ మోరల్ వాల్యూస్,
1: మోరల్
0: వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
0: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
0: ది కంట్రీ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
0: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
0: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
0: అండ్ మొరాలిటీ ఇన్
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
0: మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
0: వెన్ దీస్ త్రీ ఆర్ దేర్ ఇట్ విల్ బి ఏ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
1: కనుక ఎంత గొప్ప చదువు అయినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
0: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
0: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
0: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
0: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హుడ్ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ డెడ్ యానిమల్. చర్మమైన
1: ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
0: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
0: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈస్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
0: ద స్కిన్ ఈస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఏ ఐడియల్ లైఫ్,
0: రెప్యుటేషన్ లీడ్ అన్ ఐడియల్
1: లైఫ్. దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
0: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
0: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

মাতা বন্ধু শেখ সবাই রাম নাম ভক্ত জনর জীবন ঘন এক রাম নাম

ബുദ്ധി കർമാനുസാരിണി. സത്യാനുസാരിണി

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వీ ఫాలో ద ట్రూత్ యూ విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యం.
1: Truth remains the same in all three periods of time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffer from no shortage or dearth.
0: Tyaganusarini kirtihi. Ye manavudu త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ గౌరవిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలో సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించుటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణీ విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది.
1: త్రూ మెడిటేషన్ యూ కెన్ కల్టివేట్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: బై సాక్రిఫైస్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవులకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్ టాకింగ్ రీడింగ్ దర్ ఆల్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కనుక విద్యలందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజెస్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ గుడ్ యాక్షన్స్ విల్ హ్యావ్ గుడ్ మైండ్.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: ఫార్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరము.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ యాక్టివిటీ యూ నీడ్ గుడ్ కంపెనీ.
0: ఆ సంఘమును పురస్కరించుకుని మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ మైండ్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యు బికమ్.
0: కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ అవర్ గుడ్ క్వాలిటీ బై జాయినింగ్ గుడ్ కంపెనీ.
0: ప్రపంచంలో నిజమైన బోధకుడు ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్?
0: హృదయమే నిజ బోధకుడు.
1: వన్స్ ఓన్ హార్ట్ ఈస్ ద ట్రూ టీచర్.
0: కాలమే నిజ గురువు.
1: టైమ్ ఈస్ ద ట్రూ టీచర్.
0: ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము.
1: వరల్డ్ ఈస్ ఎ బుక్.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.

0: When you follow the conscience, it acts as a true preceptor.
1: Conscience ఎప్పుడు కూడాను పెడమార్గం పోనివ్వదు.
0: Conscience will never guide you in the wrong path.
1: కనుకనే నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
0: So who is the true teacher?
1: హృదయమే నిజ బోధకుడు.
0: Heart is the true teacher.
1: కాలమే నిజ గురువు.
0: Time is the true teacher.
1: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటాది.
0: Time goes along the right direction.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు.
0: Under any circumstances, time will never change.
1: ఈనాటి గురువులు బాధ గురువులు బోధ గురువులు అనే రెండు.
0: Today we have two types of teachers, బాధ pain, బోధ the teaching.
1: కనుకనే బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
0: It's difficult to have the preceptors of noble teaching.
1: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలమనే గురువు చాలా ప్రధానము.
0: In order to have good instruction, the time is the best teacher.
1: Kala kala prapannanam kala kimnu karishyate. Kalamu manavuni yokka kayamunu mirugutundi.
0: It is the time that swallows life span.
1: Kani kalamuni kudanu mirugetvanti vaadu Eeshwarudu.
0: But Eeshwara is beyond time.
1: Kalukane Eeshwara prabhavanni hrudayam nandu unchukoni ee kalamunu bodhinchinatvanti yokka margamunu anusarinchinappude మానవుడు సక్రమమైన మార్గంలో గమ్యంలో చేరుతాడు.
0: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్ హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
1: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
0: వి రీడ్ సో మెనీ బుక్స్.
1: భగవద్గీత అని రామాయణమని మహాభారతమని ఖురాను బైబుల్ మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
0: వి రీడ్ బుక్స్ లైక్ గీత ఖురాన్ బైబుల్ రామాయణ.
1: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఆల్ దిస్ టెక్స్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్
1: లౌకిక భౌతిక ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
0: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
1: ప్రాకృతికంగా పారమార్థికంగా లౌకికంగా భౌతికంగా ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
0: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects of everything.
1: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
0: So world is a true book.
1: ఈ ప్రపంచములో నేర్చుకోలేనిటువంటి ఒక్కటి కూడాను లేదు.
0: There's nothing that you cannot learn from.
1: మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
0: man may be very intelligent.
1: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
0: He can learn from the text of the world.
1: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
0: When there is no world, there is no education.
1: పూర్వం ఈ ప్రపంచం అంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
0: Earlier, the whole world was pitch dark.
1: కొన్ని కోట్ల సంవత్సరములు అంతా మేఘముతో కప్పి ఉండేది.
0: Crores of years back, it was completely clouded.
1: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము ఎడతెరని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
1: ఈ వర్షం లక్షల సంవత్సరంలో కురిచింది.
0: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
1: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు సముద్రము నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
0: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
1: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు సముద్రములు నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
0: As mountains, sea and rivers formed, you find the darkness diminishing.
1: ఇది కొంత వెలుతురు రావటం చేతనే అప్పుడు సూర్యుడు నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
0: Because of the light, the sun and stars appeared.
1: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
0: As Bhagavan said yesterday, tamaha, darkness gives rise to the light.
1: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
0: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
1: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
0: టు డెవలప్ ది రైట్ఫుల్ యాటిట్యూడ్ వీ హావ్ టు టేక్ ది వరల్డ్ యాజ్ ఎ బుక్.
1: ప్రపంచము నేర్పినటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
0: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ది బుక్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇంకా మిత్రుడు ఎవరు?
0: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
1: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
0: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
1: కానీ అలాంటి మిత్రుడు కాదు.
0: హీస్ నాట్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్.
1: శాశ్వతమైనటువంటి మిత్రుడు
0: A permanent friend.
1: నిర్మలమైనటువంటి మిత్రుడు.
0: A pure friend.
1: నిస్వార్థమైనటువంటి మిత్రుడు.
0: Selfless friend.
1: నిరంకారమైనటువంటి మిత్రుడు.
0: Egoless friend.
1: అతనే భగవంతుడు.
0: He is God himself.
1: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
0: If you take God as true friend, you will never suffer.
1: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
0: The worldly friends may be up.
1: కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: But God, ఎల్ల
1: వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
0: But God, the true friend, is always with you, in you, above you.
1: బంధువులందరు వాకిటి తాకని వల్లకాటికే వత్తురు.
0: Relatives come up to the doorstep as you.
1: నిన్ పాయని భగవత్ నామమే నిజమైనటువంటి బంధువు.
0: The true friend is the name of the Lord, the sacred name.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటాడు.
0: God is with you, in you, above you, below you, around you.
1: కనుక మనం మిత్రుని చేసుకోవడానికి భగవంతుడు ఒక్కడే.
0: So God is the true friend.
1: ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్ర బహుదా వదంతి.
0: Truth is one and only one friend.
1: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
0: God is the only friend.
1: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరడు.
0: The worldly friends are no friend.
1: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
0: Today's friends may be enemies tomorrow.
1: కానీ భగవంతుడు ఏనాటికి కూడాను శత్రుడు కాడు.
0: God will never be your enemy.
1: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
0: There's no enmity at all.
1: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
0: God is the dearest friend.
1: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
0: Throughout night you sang bhajans.
1: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
0: ఇట్ ఈస్ ఎ వర్ల్డ్లీ టైప్ ఎ రిచువల్.
1: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
1: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
0: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
1: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
0: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: చేసే ఉద్యోగం కానీ,
0: జాబ్,
1: ఒక వ్యాపారం కానీ,
0: బిజినెస్,
1: లేక చదువులు కానీ,
0: ఎడ్యుకేషన్,
1: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ,
0: ఎనీ
1: సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
0: ఆల్ సార్ట్స్ ఆఫ్ వొకేషన్స్ హావ్ గాట్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
1: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకములు అయినప్పటికీ అవి కూడాను పారమార్థికములుగానే మారిపోతాయి.
0: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో వొకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ స్పిరిచువల్ ఫంక్షన్.
1: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాషికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాషిక.
1: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
1: పారమార్థికము అనేటువంటిది గొప్ప సముద్రం వంటిది.
0: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
1: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
1: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
0: హౌఎవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
1: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
0: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
1: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
0: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
1: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
1: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
0: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్.
1: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
0: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
1: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
0: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్డ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
1: తదుపరి ప్రాతిభాషికము.
0: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
1: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
0: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
1: అదియే ప్రాతిభాషికము.
0: దట్ ఈస్ ది.
1: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడాను ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
0: హౌఎవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
1: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ది రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
1: సముద్రమే లేకపోతే అలలే లేదు.
0: Without the sea, there is no wave.
1: అలలే లేకపోతే నురుగే లేదు.
0: Without a wave, there is no foam.
1: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
0: Without spiritual content, there is no ritual.
1: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
0: వితౌట్ ది వే ఆఫ్ రిచువల్ దేర్ కెనాట్ బి ద ఫోర్.
1: ప్రాతిభాషికమనేటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలను ఆధారం చేసుకున్నది.
0: దేర్ఫోర్ ఫోమ్ డిపెండ్స్ ఆన్ ద వేవ్.
1: వ్యావహారికమైనటువంటి యొక్క అలలు పారమార్థికమైనటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
0: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
1: కనుకనే సముద్రము
0: ఓషన్
1: గ్రాండ్ ఫాదర్.
0: సీ ఇస్ ద గ్రాండ్
1: ఫాదర్. పారమార్థికము సన్.
0: ద స్పిరిచువల్ ఈ సన్.
1: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
0: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
1: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
0: సో ఆల్ ది త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
1: అది సముద్రం యొక్క తత్వము.
0: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ సీ.
1: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
0: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
1: మరి. ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
0: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
1: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
0: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
1: అనగా అహంకారం మమకారం లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
0: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
1: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
0: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
1: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారకం ఏమాత్రము దూరం చేయకూడదు.
0: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
1: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
1: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ద మిజరీ ఇన్ ది
1: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
1: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేడల వంటివి.
0: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
1: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
0: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
1: కదిలిపోయే మేఘములు.
0: దే పాస్ ఆఫ్ క్లౌడ్.
1: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వి ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
1: కనుకని మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
0: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
1: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
0: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
1: శృతి, లయ, రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
0: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
1: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
0: దట్స్ ఆల్ ఎ రిచువల్.
1: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
0: బట్ ద కంటెంట్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: నేను పాడుతున్నాను,
0: ఐ సింగ్.
1: కానీ నోటుతో కాదు పాడేది.
0: నాట్ సింగింగ్ విత్ ద మౌత్.
1: హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీ.
1: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
0: వెన్ యు సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
1: ఆ హృదయమే సముద్రము.
0: దట్ హార్ట్ ఇస్ ద సీ.
1: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
0: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
1: అది ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ ఇట్ బి?
1: హృత్ ప్లస్ దయా హృదయం.
0: హృత్ ప్లస్ దయా హృదయ.
1: దానిని కంపాషన్ అన్నారు.
0: దట్స్ కాల్డ్ కంపాషన్.
1: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
0: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
1: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
1: కైండ్ తో కూడి ఉంటుండాలి.
0: హీ షుడ్ బి కైండ్.
1: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
1: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు గాని నో కైండ్నెస్.
0: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
1: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
1: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
0: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
1: కనుక భగవంతుడు ఏ క్షేత్రములందు ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరములు ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
0: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్
1: సర్వత్రా ఉంటున్నాడు. కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్ హార్ట్.
1: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
0: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
1: స్వామి,
0: స్వామి,
1: నేను త్రికాలములు ఎందు సంచరిస్తున్నాను.
0: ఐ మూవ్ ఆల్ ది త్రీ టైమ్.
1: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
0: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
0: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
1: అయితే
0: హౌఎవర్
1: మీరు ఎక్కడ ఉంటారో.
0: వేర్ యూ విల్ బి?
1: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
0: వైకుంఠం
1: స్వర్గం అంటున్నారు,
0: హెవెన్,
1: ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
1: అప్పుడు చెప్పాడు నారాయణుడు,
0: Then Narayana said,
1: Madbhaktaha yatra gayanti tatra shishtami narada. Narada. Vaikuntamu, Kailasamu, Swargamu, ivanni kudu branch officesu.
0: Vaikuntha, Kailasa, their branch offices.
1: Kani, head officesu, na hrudayame. Bhaktulu ekkadanu smaristuntaro, akkadane nivasistuntanu.
0: Heart is my residence address.
1: Tatra shishtami narada. నేను వశామి అని చెప్పలేదు. తత్ ప్రతిష్టామినార్, అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
0: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
1: చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
0: వెన్ గాడ్ ఈజ్ ఇన్ ద హార్ట్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: అయితే
0: హౌఎవర్
1: ఆ భజన కాని ఆ ప్రార్థన కాని స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు.
0: హౌఎవర్ వి డోంట్ ప్రే, వి డోంట్ సింగ్ విత్ ప్యూర్ హార్ట్ అండ్ సెల్ఫ్లెస్లీ.
1: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కతూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
0: ఇఫ్ ఇట్ ఎ ప్యూర్ హార్ట్, ఇఫ్ యు థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
1: యాచింతా భువి పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. ఏ చింత, పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుని నిమిత్తమై, మిత్రుని నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంతో ఉపయోగపెడుతున్నామో.
0: దట్ మైండ్ విచ్ యు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
1: యాచింత ధన ధాన్య యశస్సు లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో.
0: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారములు కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతి. ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందారవిందే క్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదముల పైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిస్తున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాల పైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: ఈ సంవత్సరం నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్ వాట్స్ ఇట్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: ఎవడు కోటీశ్వరుడు?
1: Who is the rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: he
1: world?
0: He who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: ఈ కావలసినన్ని ఆశలు లోపల ఉంచుకొని నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: With all the desires inside, how can you be richest?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్ ఆఫ్
0: లైఫ్. మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యు హావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూ పో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: దిస్ ఇస్ సాక్రిఫైస్.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: టుడే వాట్ ద వరల్డ్ నీడ్స్ ఇస్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: అదర్స్ డోంట్ నీడ్ టు డూ దాట్.
0: అనేక మంది సాయి భక్తులు సాయి భక్తులు అంటున్నారు.
1: మెనీ కాల్ దెమ్సెల్వ్స్ డివోటెడ్.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: దేర్ లక్స్ అండ్ క్రోస్.
0: కానీ ఇతరులు మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: వి డోంట్ నీడ్ టు ఆస్క్ ఎనీవన్.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: ఇఫ్ సాయి డివోటీస్ ఫాలో ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ద హోల్ వరల్డ్ విల్ చేంజ్.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ సాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem
0: bhagavantuni varinchali janmanu tarimpa chesukovali.
1: You should love God and redeem your life.
0: Neeku nitya jeevithamunaku dhanam avasarame.
1: Money is necessary for our life.
0: Dani kosam neevu paatu padu tappuledu.
1: Nothing wrong in working for it.
0: Kaani miti meerinatuvanti aasala padakoodu.
1: But you should not have too much of a desire for money.
0: Kontha mandi anukuntuntaru.
1: Some think so.
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి, కిలాస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు కుడతారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్.
0: ఏమిటి తాతా, బిర్లా, బిర్లా, కిలాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా?
1: తాతా బిర్లా కిలాస్కర్ డూ దే
0: హావ్? ప్రపంచానికి గొప్పవారే కానీ శ్రీమంతులే కానీ మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు.
1: But they are very rich, but they don't have mental peace.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు,
1: నీవు
0: చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: To sleep well, you have a bed
0: made. Pillow ni vesukunnao.
1: You have a pillow.
0: Chakkaga ceiling fan tirugutune untundadi.
1: Ceiling fan is rotating.
0: Air conditioner chakkaga pani chestune untundadi.
1: Air conditioner is working.
0: Kaani neeku nidra raavatam ledu.
1: You don't sleep.
0: Emi prayojanam?
1: What's the use?
0: Ivanni deni kosam neevu sampadinchukunnao?
1: Why have you gathered them?
0: Deni kosam amarchukunnao?
1: Why have you got them?
0: Nidra kosam neevu avanni amarchukunnao?
1: You have them only to
0: nidra
1: sleep.
0: Nidra leyinappudu air conditioner enduku?
1: When you cannot sleep, why?
0: Ceiling fan enduku?
1: Why ceiling fan?
0: Ee janla bed enduku?
1: Why janla bed?
0: Ee janla pillow enduku?
1: Why janla pillow?
0: Ivanni vyarthame kada?
1: They are useless.
0: Adhe vidhamgane
1: similarly
0: manamu aatma shanti nimittamai dehamu manasu buddhi chittamu antakarana ivanni kudunu amarchukunnam.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shantiye lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: senses? Ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kudunu kevalamu aatma shanti nimittamai yerpadinatuvanti anetundi satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all men for
0: bhautika sambhara kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aananda nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Ee indriyamulanta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: It's not to watch the outer scenario.
0: Aatma aanandamunu pondhe nimittamai ivanni bed pillow fan ceiling fan ivanni ga pettu unnattuga undali.
1: It's only to enjoy the blissful state of the spirit. The external things are men.
0: Kaluki ee naadu anni amarchukunnamu aina adi lekunda pothundadi.
1: Today we have everything but we don't have peace and bliss.
0: Manam sakramaina margani manu chakkaga anusarinchukunda pothe mana jeevitham anta vyartham avutundi.
1: When we don't follow the right path.
0: Deni kosam bhagavantudu ee shariranni andinchadu?
1: Why God has given the body?
0: Sharira madhyam kalu dharma sadakam.
1: To do all good activity.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుంది.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్
0: మ్యాన్. జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుకనే సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే realization is the best and rest.
1: So realization is the best and the rest.
0: Laziness is the best and dust.
1: So laziness is rust and dust.
0: కనుక ఈనాడు లేజినెస్ మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ ది షార్టేజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంలో వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్లీ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్స్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఇస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుండాలి, పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: When the water takes the form of ice, it is a specific form.
0: మంచుగడ్డ సాకారము.
1: Ice has a form.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీటి బిందువులే లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: ఈనాడు
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ ది
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్.
0: ఇదంతా కూడా కేవలము బుకిష్ నాలెడ్జ్.
1: దాట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: Water of the sea is saline.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: Because of the heat of the sunlight, it becomes vapor.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: When once it becomes vapor, the salinity is lost and becomes sweet.
0: అది ఈ మేఘములుగా రూపొందుతుంది.
1: It becomes cloud.
0: ఈ మేఘములే వర్ష బిందువులుగా వస్తాయి.
1: The clouds come back as
0: rain. ఈ వర్ష బిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: And the water of the rainwater is sweet.
0: వర్ష బిందువులు చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: The rainwater is very pure.
0: దానిని డాక్టర్స్ అంతా కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి పొల్యూషన్ ఎంత నిర్మలంగా ఉంటుండాలి, ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ ఇస్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ది రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్ ఆఫ్
0: యాక్షన్స్. ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యల యొక్క ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
0: యువర్ యాక్షన్. రియాక్షన్ నీ రీసౌండ్ నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీనత చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్వన్ ఎల్స్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడీ.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేతగానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ రిలీఫ్, నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ టు స్కై అండ్ స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనమేమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగునబడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: without asking, Shabari has been given.
0: Adugadanakai madiyu jatayu kadakunegi sadgati galiginchadi.
1: The bird Jatayu was given Jatayu rice, arigindar. Arbitrary rice.
0: Shabari adiginda.
1: Shabari has not asked. No. They just prayed.
0: Ee prarthane adi oka vidham magnet.
1: Prayer is the magnet.
0: Prapanchamanta kuda oka magnet.
1: The whole world is a magnet.
0: Ayaskantha swaroopame.
1: It's all magnet.
0: కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ ని లాగేసేస్తుంది.
1: ప్రేయర్ ద మ్యాగ్నెట్ విల్ డ్రా నియర్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: ప్రేయింగ్ టు గాడ్
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
0: అది ఏ విద్యా శక్తి.
1: దట్ ఇస్ ద
0: అదే ఆత్మ శక్తి.
1: దట్ ఇస్ ది పవర్. అదే
0: అనంత శక్తి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అదే అద్వైత శక్తి.
1: దట్ నాన్ డ్యూయల్
0: స్పిరిట్. అదే సచిదానంద శక్తి.
1: దట్ ఇస్ ది ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామర్ల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్యం ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ద బ్లిస్ ఇస్ విత్ ఇన్
0: అస్ అని తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వి గో
0: పరకర్మంలో ప్రవేశిస్తున్నాము.
1: వి గో టు డిఫరెంట్ ప్లేసెస్
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వి థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెం.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుకుంటున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వం పైన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతంలో మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: దినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణములకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హ్యావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎట్లా మీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లిస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: ఎట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ల కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనం తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యూ సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ది ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: This is the mud, the worldly fancies which have got to be removed.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you remove the whole mud of the world, you will get the water. Otherwise,
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే
1: when once you install bore well
0: there chakaga kotti kotti kotti jalamunna sthananiki velli adugununnatundi jalamunu paiki tippistundi.
1: It will go dive deep and draw water out of the bottom.
0: Adi e namasmarana.
1: That is singing of the name.
0: Nanaku paina నామం అనేటువంటి బోరు వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: Therefore, if you install the bore well of God's name, you can draw water out of your heart.
0: కనుకనే నామమును నాలుకపైన నాట్యం ఆడించాలి.
1: Let the name of the Lord sing on your
0: tongue. ఏ పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
1: You may do anything, have divinity within.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: You may do anything, take it as a divine activity.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: We should open our hearts today.
0: నోరును మూయించాలి.
1: We should shut our mouth.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాం, హృదయాన్ని మూసివేస్తున్నాం.
1: వీ ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము.
1: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్ యువర్
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని దాన్ని ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాట్లాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఎ డూర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయలేటువంటి సోమరి.
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఇస్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించింది.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నేను రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వీ షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈస్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: వెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరు ఫాలో చేయటం లేదు.
1: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు.
1: వై డోంట్ యు జాయిన్ టుగెదర్ అండ్ రీచ్.
0: ఇది ఎంత స్వార్థము.
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఎంత సంకుచితమైన భావము.
1: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఎ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్ ఇట్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ఈ సైడ్ అండర్ ట్రీ
0: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది కదిలించింది.
1: యాజ్ దట్ బెగర్ వాస్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ అక్బర్ మెల్టెడ్.
0: రథం ఆనందంగా విన్నాడు.
1: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద బాష్పాలు రాల్చాడు.
1: ఆనందంతో
0: మునిగిపోయింది.
1: హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ప్లీజెస్ హిమ్.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని కానీ పాటలు పాటలే. ఆనందము ఆనందమే. మాధుర్యము మాధుర్యమే.
1: లెట్ హిమ్ బి ఎ బెగర్ ఆర్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ
0: గ్రేట్
1: There's no difference such as a woman and a man.
0: ఆడ మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటి కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing, it's only God's name. Therefore, we should see that we concentrate on the name of God. When we don't concentrate, it's only a ritual.
0: ఇంక ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడాను పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: ఇన్ ఫ్యూచర్ యూ ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ యాజ్ యూ సింగ్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో
1: వేర్
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ డూ అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వీ నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు.
1: స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నిజమే. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఎస్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు కదని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు.
1: స్వామి సెట్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడి.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను.
1: భగవాన్ మేడే మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ బట్ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏమిటి?
1: వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్. వి గో బై ది వరల్డ్లీ వే.
0: తర్వాత భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: దేర్ నో కాస్ట్ డిఫరెన్స్.
0: అందరూ ఒకే కాస్టే.
1: ఆల్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్
0: ది కల్చర్. ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవసరమైనదైతే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
1: ఇఫ్ ఇట్స్ టు యువర్ కన్వీనియన్స్ యూ కోట్
0: స్వామి. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
1: That we don't want to do, you don't quote Swami.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: Is it proper devotion?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
1: You should follow whatever Swami says.
0: నీకు ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించడము, ఇష్టం కాని దానికి కల్చర్ ని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: You follow that what you like and drop that you don't like.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్లా ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకు రాని చుట్టము,
1: ఎ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: నొక్కిన వరమిని వేల్పు,
1: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్,
0: మోహమున తానెక్కిన పారని గుర్రము,
1: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
0: కున విడువంగ వలయు.
1: You have to drop it immediately.
0: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు.
1: Give it up in a minute.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
1: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
1: ద హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
1: టు హూమ్ ఇస్ దిస్ సెడ్?
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
1: This is said in three ways.
0: అది వదిలిపెడుతున్నారు.
1: They forget that.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
1: They take these things.
0: కట్టగలపడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
1: This is said at the end. Sumati to a man with a good mind.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
1: Without having this good mind, you go on thinking this relation has not come to my rescue.
0: నీవు చేస్తే ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
1: If you don't help him earlier, how do you expect help now?
0: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
1: Even parents won't come to your rescue.
0: కనుక అక్కరకు రాని చుట్టము,
1: the relation will not come to your needs.
0: అప్పుడు సుమతిగా నీవు ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు, భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు, సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలిసినా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
1: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: గుర్రం ముఖమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదు అంటే ఏం గతి అవుతుంది నీకు?
1: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్, హీ బ్లేమ్స్ ద హార్స్.
0: అజ్ఞానమే,
1: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
1: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
0: భగవంతుని పైన సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి వాడే భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు, భగవంతుడు కూడా అతనికి వరాలు అందిస్తాడు.
1: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith లేకుండా దేవుడు నాకు తెచ్చిపెట్టు అంటే ఎట్లా తెచ్చిపెట్టాడు?
1: Without faith, how do you demand? Oh God, give me this.
0: He is not your servant.
1: God is not your servant.
0: కానీ ఆ భక్తియే నీలో ఉంటుంటే నీకు సర్వెంట్ సర్వెంట్ సర్వెంట్.
1: But if you have that faith and devotion, you'll be servant of the servants.
0: కనుకనే భగవంతుడు సర్వనకుడు సర్వెంటే.
1: God is the servant of all.
0: అందువల్లనే
1: సో
0: మీకు చక్కని చిన్న ఉదాహరణము,
1: ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్.
0: సర్వెంట్ ఎప్పుడు కూడాను,
1: సర్వెంట్ ఆల్ ద టైమ్,
0: భగవంతుడు పూజ రూమ్ కు దగ్గర ద్వారం దగ్గర నిలుచుకొని ఉంటాడంట. సర్వెంట్ గా,
1: సర్వెంట్ విల్ బి దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: నా భక్తుడు ఏమి కోరుతాడు, అతని కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట.
1: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఇన్ ద సర్వెంట్ సో హస్ టు నో ద
0: డివోటీ. వాడు భక్తుడేగిన కాకుండా పోతే,
1: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
1: దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
1: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
1: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: హిస్ వర్చువస్ అండ్ హిస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
1: But in front of God Rama, he is very humble.
0: Ravana daggara dheerudai nilchadu.
1: In front of Ravana he stood there in front of him.
0: Karanam emiti?
1: What the reason?
0: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
1: In front of an egoistic man, the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhagavantudu daggara dheerudai unnadu.
1: In front of God, who is the embodiment of love, he was so humble.
0: Kalustuga prabhavam nalaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
1: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
1: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీనాయ నమః అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
1: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్
0: ఆఫ్ ద డివోటీ. నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్, హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: భగవంతుడు
0: గానలోనుడు.
1: God will be carried away by music. He loves music.
0: అందువల్లని మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: Therefore, Narada Tumbura continue to sing.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: When once you sing wholeheartedly, God will
0: గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: The music will be able to melt a person and move and
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: Some poets compose.
0: రామ నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: దెన్ ఈవెన్ ఇన్ ప్రేయర్ దెర్ విల్ బి ఈగో.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: సమ్ ఆల్సో కంపోజ్ పోయమ్స్.
0: అందులో రామ నన్ను కాపాడురా అంటుంటారు.
1: దే ఆల్సో సే ఇన్ ఎ ప్రొజెక్ట్ స్టైల్.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: అండ్ ద హార్ట్ విల్ నాట్ బి డ్రోన్ బై దాట్.
0: కానీ అదే గాయకుడు వచ్చి
1: బట్ ఎ సింగర్
0: రామ నన్ను కాపాడు ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామ నన్ను కాపాడు ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హి పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: కనుక ఈ మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: ఫిట్నెస్ దేర్ ఇన్ మ్యూజిక్.
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకు హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకమవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రము.
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఇందులో ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ
0: స్ట్రాంగ్. అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాయి.
1: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లీమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోరస్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close.

మరివం పులేకున్న మ్రాను తిద్దవచ్చు మరివం పులేకున్న తిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు తిద్దగలరయా మరివంపు లేకున్న మనసు తిద్దగలరే మరివంపు లేకున్నా

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం, గగనం, శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంటీ. ఎంటీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, విచ్ ఇస్

0: Beyond all description word is related to the space.
1: కేవలము భూమిపై కనిపించను మాత్రమే కాదు.
0: Not merely seen on earth.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: The sky also shows sun, moon, clouds and stars.
1: కానీ ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: But it's not merely one.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: There are three types.
1: భౌతిక ఆకాశము,
0: one cosmos.
1: రెండవది చిత్తాకాశము,
0: cosmic mind.
1: మూడవది చిదాకాశము,
0: cosmic consciousness.
1: ఈ భూతాకాశం అన్నటువంటిది సర్వదృశ్యములతోనూ కూడినటువంటిది.
0: The cosmos has got all that you visualize.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నో ఉన్నవి.
0: Not merely the stars that you are able to see, there are many more stars that you do not see.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవి.
0: They all belong to cosmos.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: It is spread over thousands of miles.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: దర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్ ప్లానెట్ 9,11,00,000 ఆఫ్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: Those that are close to us are merely the sun and the moon.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: There are many more that are beyond.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: They are like sun.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: They are the size of the sun.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As they are very far, they look small.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: Each one is a sun.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారముల చేత ప్రపంచమునకు వెలుతురు అందిస్తూ ఉన్నాయి.
0: Such planets shed light to the entire world.
1: అయితే
0: however,
1: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి.
0: To what extent the light goes right from the
1: star. కనులప్ప పాటు అనగా క్షణం లోపలనే,
0: జస్ట్ విద్ ఇన్ ఎ మోమెంట్,
1: 16,000,000,000 దూరం పోతుండాలి ప్రకాశము.
0: ద లైట్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 16,000 crores ఆఫ్ మైల్స్.
1: కానీ
0: బట్
1: ఇంకా కొన్ని నక్షత్రముల యొక్క వెలుగు నేటికి కూడాను ఈ భూమిపై సోకలేదు.
0: ద లైట్ ఆఫ్ సమ్ స్టార్స్ హ్యాస్ నాట్ ఎట్ రీచ్డ్ ఎర్త్.
1: భూమికి కూడాను అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
0: There are still many more.
1: ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
0: They are highly brilliant and effulgent.
1: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
0: Since it's the light of them, of some of the planets are unbearable, cannot be visualized.
1: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
0: They have been shining brilliantly.
1: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
0: Sun has shared only part of his light with the earth.
1: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
0: The light of the stars, the sun and the moon are not of their own.
1: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: There lies behind all of them the fundamental
1: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
0: Primordial principle behind it.
1: అది ఏ ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
0: That is power of the self, Atma Shakti, that is responsible conferring power to the stars, sun and moon.
1: Itti bhutakasam nandu ivanni kudu cherinave.
0: All of them belong to cosmos.
1: Inka chidakasam ante emito?
0: Then what is cosmic consciousness?
1: Kanipinchinavanni kudu nu bhutakasamulainappudu.
0: All that you see belong to cosmos. Mana kanipinchine
1: maatrame chidakasam ani cheppadaniki veelu kaadu.
0: It's not possible to decide they belong to cosmic consciousness.
1: Kanipinchaka, vinipinchaka, telipinchaka, maripinchaka, prakashinchetuvanti oka shakti okatunnadi.
0: There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of.
1: Adiye chitakashamu.
0: That is chitakashamu, cosmic consciousness.
1: Chitakashamu ante ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: ఇట్స్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
1: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి యొక్క స్వరూపములే.
0: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
1: దీనినే చిత్తాకాశము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
1: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
0: దట్ వాట్ వి సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ is present in a small form in the cosmic mind.
1: ee chittakasam nandu pratibimbinchetuvanti yokka prati swaroopam kudanu chidakasam yokka pratibimbale.
0: This is all the reflection in the cosmic consciousness.
1: bhutakasam yokka pratibimbalu ee chittakasamlo ati swalpanga kanipistunnayi.
0: That you see in cosmos is seen in a very subtle form in the cosmic mind.
1: మనం ఒక పర్వతాన్ని చూచాము.
0: We have seen a mountain.
1: ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీ కన్నులు మూసుకో.
0: Close your eye.
1: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశములో నిలిచిపోయింది.
0: That mighty big mountain is present in a subtle form in your heart.
1: ఈ ఆకాశము ఆకాశంలో కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినాయి.
0: సో ఆల్ ద స్టార్స్ అండ్ ద ప్లానెట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద కాస్మిక్ మైండ్.
1: కానీ చిత్తాకాశం గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
0: But we can try to inquire the depth of cosmic mind.
1: Sarva roopamulu kudanu samasta jagattu kudanu anni prapanchamulu kudanu aa chittakaashamlo solpa roopamulu dharinchi unnai.
0: The entire cosmos, all forms are present in subtle form in the cosmic mind.
1: Kanukane mana chittamunandu pratibimbicheetuvanti yokka prati dvaralu kudanu prati bimbamulu kudanu ee yokka భూతాకాశం యొక్క ప్రతిబింబములే.
0: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
1: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
0: దట్ విచ్ ఇస్ ఫిజికల్లీ సీన్ ఇస్ ద కాస్మోస్.
1: కానీ మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
0: దట్ విచ్ ఇస్ సీన్ అట్ ద మెంటల్ రెల్మ్ ఇస్ కాస్మిక్ మైండ్.
1: ఇంకా మూడవది చిదాకాశం.
0: థర్డ్ వన్ ఇస్ కాస్మిక్.
1: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
0: What is this cosmic consciousness?
1: Atma ani pilcharu.
0: That is the self or atma.
1: Ee atmaku roopam ledu.
0: Atma has no form.
1: Atmaku ye vidhamainatuvanti yokka chalanamu ledu.
0: It has no movement.
1: Adi nirgunamu.
0: Attributeless.
1: Niranjanamu.
0: Ever effulgent.
1: Sanatanamu.
0: Ancient.
1: Niketanamu.
0: Victorious.
1: Nitya, Suddha, Buddha, Mukta, Nirmala swarupam.
0: It's eternal, pure, unsullied, immortal.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
0: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
1: ఎట్టి విద్యలు లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
0: వన్ మే నాట్ బి ఎ స్కాలర్. వన్ మే నాట్ బి నాలెడ్జబుల్ బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
1: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
0: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
1: ఇది ఒక్కొక్క నక్షత్రం చూస్తే మన భూమికి
0: ఫ్రమ్ దిస్ ఎర్త్
1: 9 లక్షల మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 9 lakhs of miles.
1: కొన్ని 9,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: సమ్ ఆర్ 9,000 miles అవే.
1: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద డిస్టెన్స్.
1: ఎంతో దూరం ఉంటుండాలి.
0: ఆర్ వెరీ వెరీ ఫార్.
1: దీనిని అవాంగ్మానస గోచరం అన్నారు.
0: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్ నాట్
1: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో బై దేర్ పాత్. ఇన్ని
1: చేసినప్పటికీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
0: ఏ సైంటిస్ట్ కెన్ గో అప్ టు కాస్మిక్ మైండ్ బట్ దే కెనాట్ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనుకనే ఆ చిత్తాకాశం దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు.
0: టు హ్యావ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
0: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
1: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
0: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
1: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
0: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకు నిరూపిస్తూ వస్తుండాలి.
0: హవెవర్ వేదాంత could prove to some extent
1: idi bhutakasam yokka pratibimbamai chittakasam chittakasam nu minginatvantide chidakasam.
0: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
1: bhutakasam ni minginatvantide chittakasam.
0: So cosmic mind is more than cosmos.
1: Chittakasam ni minginatvantide chidakasam.
0: The whole cosmic mind is in cosmic consciousness.
1: Kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశము.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
1: అని నీవు ఏ దృశ్యాలు నువ్వు చూడగలుగుతున్నావో
0: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ.
1: ఏ స్వరూపాన్ని నీవు చెప్పగలుగుతున్నావో
0: ద ఫార్మ్ యూ కెన్ డిస్క్రైబ్.
1: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో
0: దోస్ థింగ్స్ దట్ యు
1: అదంతా ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ others think you are.
0: The one others think you are.
1: అది ఏ చిత్తాకాశము.
0: That is cosmic mind.
1: అది చింతించినవంతా కూడా నీ మనసు లోపల స్మరింప చేస్తుంది.
0: So all that is thought of is reminded, recapitulated.
1: కనుకనే ఈ చిత్తాకాశములకు తరువాత పోయేటువంటిది
0: that which transcends cosmic
1: even
0: mind.
1: You think you are anyan kare di van you really are.
0: That which transcends this is the one you really are.
1: Adiye atma tattvam.
0: That is cosmic consciousness.
1: Adiye nijamainatvanti yokka prakruti yokka swarupam.
0: That is the true nature.
1: Daivam yokka aanandam.
0: It is divine bliss.
1: Ee aanandamulaku ప్రతిబింబములకు నేను అనే పదములకు ఎట్టి భేదము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ది డివైన్ బ్లిస్ అండ్ దిస్ టర్మ్.
1: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సమన్వయమైంది.
0: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్.
1: కనుకనే ఈ ఐ ఒక ఏకాక్షరమే.
0: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్.
1: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుధా వదంతి అన్నారు.
0: వేదాంత సేస్ ది సింగిల్ వర్డ్ ఐ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్.
1: కనుక ఎవరిని పిలిచినప్పటికీ
0: యు మే కాల్ ఎనీబడీ.
1: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
0: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హీ విల్ సే ఐ.
1: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
0: వెన్ హి సేస్ గిరి గారు హి సేస్ ఐ.
1: ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుండాలి.
0: ఎనీవన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
0: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
0: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ ఆత్మతత్వములకు ఆకాశమని కాని భూమిని కాని ఏమని కాని చెప్పడానికి వీలు కాదు.
0: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
1: ఆకాశమనగా ఏమిటి,
0: వాట్ ఈస్ ఆకాశ
1: అనంతమైనటువంటిది
0: ఇట్ ఈస్ ఇన్ఫినిట్
1: అప్రమాణమైనటువంటిది
0: ఇమ్మెజరబుల్
1: అగోచరమైనటువంటిది
0: నాన్ అపారెంట్
1: ఇలాంటి దీనిని ఎవరైనా చెప్పగలరు
0: హూ కెన్ డిసైడ్ ఇట్
1: కనుక
0: సో
1: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరూ ఏమి చెప్పలేరు
0: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెడ్ స్టేట్
1: కనుక నే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు
0: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
1: అనేటువంటిది గగనం
0: ఇట్ ఈస్ హోల్ స్పేస్
1: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు
0: వాట్ ఈస్ దట్ యు నో
1: ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి
0: యు మే సీ సమ్ క్లౌడ్స్
1: ఎంతవరకు కనిపిస్తాయి
0: టు వాట్ ఎక్స్టెంట్
1: కొంత కాలం వరకు కనిపిస్తాయి
0: టు ఫర్ సమ్ టైం
1: అవి కూడా మల్లమైపోతున్నాయి
0: లేటర్ దే టు పాస్ ఆఫ్
1: అవి కూడా చలనమైపోతున్నాయి
0: దే టు మూవ్ అవే
1: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిద్దాకాశం
0: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్
1: అది ఏ ఐ
0: దాట్ ఈస్ ఐ
1: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు
0: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్
1: దీనిని వేదాంతము
0: దిస్ ఇన్ వేదాంత
1: ప్రతి ఒక్క విషయమును కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది
0: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యు
1: అహం బ్రహ్మాస్మి
0: ఐ యామ్ బ్రహ్మ
1: నేనే బ్రహ్మ నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుండాలి
0: సో ఫస్ట్ ఐ నెక్స్ట్ బ్రహ్మ
1: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి
0: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ
1: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి
0: సో ఐ కమ్స్ ఫస్ట్ ఆత్మ నెక్స్ట్
1: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు
0: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ
1: అహం అహం బ్రహ్మాస్మి
0: అహం అహం ఐ
1: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటి
0: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ
1: కనుక నీ అహం అనేటువంటిది నేను
0: సో అహం ఈజ్ దిస్ ఐ
1: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము
0: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్ ఆత్మ
1: కనుక నీ వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు
0: సో యూ మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ
1: నాయన నీవెవరో తెలుసుకో
0: నో థై సెల్ఫ్ నో హూ యు ఆర్
1: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు
0: ఐ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్
1: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
0: ఇఫ్ ఐ సే హూ ఆర్ యు
1: నేను అనిల్ కుమారు
0: యుల్ సే ఐఎమ్ అనిల్ కుమార్
1: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమారు
0: హూ గేవ్ దిస్ నేమ్
1: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది
0: యువర్ పేరెంట్స్ క్రిస్టెన్డ్ యూ సో
1: ఈ పేరు పెట్టక మునుపు నీ పేరేమి
0: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్
1: నాకు తెలియదు
0: ఐ డోంట్ నో
1: కనుక నేను ప్రతి విధానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు
0: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్ యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్
1: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి
0: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్
1: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
0: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్
1: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు
0: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ
1: కనుక
0: సో
1: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు
0: సో ఇట్ ఇస్ అహం అహం ఐ
1: ఈ అహం అనేటువంటిదే నిజమైన యొక్క ఆత్మతత్వము
0: దిస్ అహం ఇస్ ద స్పిరిట్
1: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్
1: కనుక మనం గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము
0: సో వి స్పీక్ ఆఫ్ కాస్మా
1: చిత్తాకాశము
0: కాస్మిక్ మైండ్
1: కొంతవరకు విచారించవచ్చు
0: వీ కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్
1: భూతాకాశము యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము
0: అండ్ దెన్ the reflection of the cosmos is cosmic
1: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు
0: అండ్ దెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ హస్ నో ఫామ్
1: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
0: ద ఫామ్ లెస్
1: ఎట్టి ఆకారము చెప్పవచ్చును
0: వాట్ ఫామ్ కెన్ యూ డిసైడ్
1: కనుకొని అహం అహం అన్నారు
0: సో ఇట్ ఈస్ సెడ్ అహం ఐ
1: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు
0: ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ ఫిలాసఫీ
1: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు
0: నో వన్ ఈస్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం
1: ఏమిటి అహం
0: వాట్ ఈస్ అహం
1: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా
0: ఇస్ ఇట్ ఇగో
1: ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా
0: దిస్ ఇగో హ్యాస్ సమ్ ఫామ్
1: కానీ ఈ అహంకు ఆకారం లేదు
0: బట్ ద ట్రూ ఐ హ్యాస్ నో ఫామ్
1: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
0: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనిని వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: వేదాంత టాక్ట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
1: కనుక ఇది ఆకాశము కాదు.
0: ఇట్స్ నాట్ స్పేస్.
1: అహం అనే రూపము కాదు.
0: నాట్ ఎ ఫార్మ్.
1: అహం అనే శబ్దము కాదు.
0: నాట్ సౌండ్.
1: ఎట్టి శబ్ద రూపంలో లేనటువంటి యొక్క తత్వమే అహం.
0: ఇట్ హెస్ నో సౌండ్ నాట్ ఫార్మ్.
1: ఎవరో ఒకరు, అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
0: Somebody said, find out who you are.
1: రెండవ దినం వచ్చాడు.
0: He came on the following day.
1: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
0: Sir, I have known.
1: ఏమిటి నీవెవరు?
0: Then who are you?
1: నా పేరు రామయ్య.
0: I'm Ramayya.
1: ఇంక నీవెవరు అని రెండవ తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య.
0: And then he said, Mallayya is my father's name.
1: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
0: యువర్ మదర్ ఇస్ పుల్లమ్మ.
1: ఎల్లమ్మ, పుల్లమ్మ, రామయ్య, రంగయ్య, ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు.
0: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్. వెంకయ్య, పుల్లమ్మ, టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఏవి నీవు కాదు.
0: దే ఆర్ నాట్ యువర్ నేమ్స్ ఐదా.
1: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
0: దే ఆర్ ఆల్ రిజల్ట్ ఆఫ్ అసోసియేషన్.
1: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి ఒక పదములే.
0: దే ఆర్ రిలేటింగ్ టు లోకల్ వెర్నాకులర్.
1: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
0: దే ఆర్ ఫర్ ఇంట్రొడక్షన్.
1: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
0: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
0: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
1: అహం. అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ సెల్ఫ్.
1: ఈ ఆత్మ అన్న,
0: ఆత్మ,
1: నేను అన్న,
0: ఐ,
1: అంతా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆత్మకు వేరొక రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
1: నేనే, నేనే, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
1: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
0: ఇఫ్ యు నో ఐ, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
1: అహం రామయ్య.
0: అహం రామయ్య.
1: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
0: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
1: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
0: Ramaya comes only after I.
1: అహం వచ్చిన తర్వాత ఇంకేది రాకూడదు.
0: After I, no other thing need to be there.
1: కాబట్టి అహం ఒక్కటే.
0: So అహం is one.
1: అది ఏ నేను.
0: That is I.
1: నేను అనేటువంటి తత్వము గుర్తించుకోవాలి.
0: Know this nature of I.
1: ఇది ఏ వేదాంతం యొక్క పెద్ద రహస్యము.
0: This is the secret of philosophy.
1: కనుకనే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, మూడు ఆకాశముల గురించి చెప్పేటువంటిది అంటూ ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
0: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫార్మ్.
1: కదిలిక ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్
1: మెదలిక ఉండేటువంటిది.
0: ఇట్ స్టాండ్స్ దేర్.
1: ప్రయాణం సలిపేటువంటిది.
0: ఇట్ మూవ్స్ అబౌట్.
1: ప్రత్యక్షంగా గోచరించేటువంటిది.
0: యు సీ డైరెక్ట్లీ.
1: కానీ
0: బట్
1: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
0: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్ ది
1: కాస్మాస్. కూడా కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
0: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
1: ఈ ప్రతిబింబంలో ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన ఆకాశం.
0: ది రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ది ట్రూ వన్.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైన ఆకాశము.
0: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిజల్ట్.
1: చిదాకాశము.
0: దట్ ఇస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
0: ద నేచర్ ఆఫ్ చిదాకాశ,
1: ఏ పేరుతో కానీ,
0: కెనాట్ బి రిఫర్డ్,
1: ఏ రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
0: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ బై నేమ్.
1: ఒకనొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
0: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
1: అక్కడి నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
0: ఎ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
1: వచ్చి, అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
0: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్, సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్.
1: తప్పక తొడుగుతానమ్మా.
0: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్, వై నాట్.
1: ఇది నా చేతికి సైజు తగినటువంటి తొడుగు అనింది.
0: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
1: తొడిగినాడు.
0: అండ్ హీ గేవ్ ద బ్యాంగిల్.
1: తర్వాత
0: ఆఫ్టర్
1: అతనికి దాని విలువ ఇవ్వాలి.
0: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ మనీ.
1: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
0: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ ఎల్మాయర అండ్ ద లోక, యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ.
1: చెప్పి ఆమె అంతర్ధానమైపోయింది.
0: అండ్ షీ డిసపియర్.
1: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
0: వైల్ గోయింగ్ ద బెంగల్ సిల్లర్ ఆస్ వాట్స్ యువర్ నేమ్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
1: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
1: వెళ్ళినాడు.
0: హి వెంట్
1: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
0: హి వెంట్ రౌండ్
1: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
0: హి కుడ్ గెట్ ది అడ్రస్.
1: అతన్ని విచారించాడు.
0: హి కుడ్ నో.
1: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
0: హి సెడ్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
1: అతను చెప్పాడు, నాకు పెండ్లే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడ ఉన్నారు అనింది.
0: హి సెడ్ ఐ యామ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
1: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
0: షీ సెడ్ ట్రూత్.
1: చూడు, ఆమె చెప్పిన సత్యం అంతా కూడా నువ్వు అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నా.
0: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
1: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
0: షీ మెన్షన్ ది ఫాదర్స్
1: నేమ్. పేరు అదేనా?
0: Isn't your name?
1: అదే అన్నాడు.
0: Yes, it's
1: mine. మరి ఇవన్నీ సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
0: When that is true, why not this?
1: చూచాడు, పలాని గూటిలో పోయి చూడండి.
0: He said, find out there.
1: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
0: ఐ డోంట్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ప్లేస్ వేర్ మనీ ఇస్ కెప్ట్.
1: లోపల వెళ్లి చూచాడు.
0: హి వెంట్
1: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆ చిక్కింది.
0: హి వెంట్ ఇన్ అండ్ సా ద మనీ ఎనఫ్ ఫర్ ద బ్యాంగిల్స్.
1: ఆయన ఎవరో తెలిసినా.
0: యు నో హూ షీ ఇస్?
1: గంగా శిష్యుడు, గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
0: హీ ఈస్ ద వన్ హూ వర్షిప్స్ గంగాభారతి.
1: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
0: ఐ వర్షిప్ గంగాదేవి.
1: గంగాదేవి నా ఆరాధన దేవత.
0: షీఈస్ ది ప్రిసైడింగ్ డైటీ.
1: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
0: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ ఐ హావ్ గాట్ మ్యారీడ్.
1: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
0: సిన్స్ ది నేమ్ ఆఫ్ గంగా ఇస్ మెన్షన్డ్ ఐ వాంట్ టు గో.
1: అప్పుడు ఆ గాజుల వాడు,
0: ది బ్యాంగిల్ సెల్లర్,
1: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
0: అండ్ దిస్ పర్సన్ హస్ టేకెన్ హర్ దేర్.
1: అప్పుడు అక్కడికి వెళ్లి,
0: దేర్,
1: అమ్మా,
0: మదర్,
1: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
0: ఐ కుడ్ సీ యూ వెన్ ఐ గేవ్ యూ బ్యాంగిల్స్.
1: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
0: యు ఆల్సో దేర్.
1: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
0: వై ఇస్ ఇట్ ఐ డోంట్ సీ?
1: నా డబ్బు నాకు చేరింది.
0: ఐ రిసీవ్డ్
1: మనీ. కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
0: ఐ హావ్ కమ్ హియర్ టు డిక్లేర్ యువర్ ప్రెసెన్స్.
1: ఆమె చెప్పింది, ఇదిగో నీ కృతజ్ఞత అని చెయ్యి పైకెత్తింది.
0: Here is my hand.
1: యా గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
0: And the full of bangles he could see.
1: ఆయన తండ్రి అన్నటువంటి వాడు చూచాడు.
0: Father saw.
1: గంగా.
0: గంగా.
1: గంగా. గంగా అస్తములు మాత్రమే కనిపించింది.
0: And Ganga he could see only the hand.
1: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
0: he just kept him aside.
1: ఈ తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
0: And he went on praying to have full experience manifestation.
1: చూచాడు.
0: He saw.
1: ఇంద్రా లోకమాతామ రమా మంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: He went on praising, praying in different names.
1: ఆమె చెప్పింది.
0: She said,
1: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
0: I don't show any single form.
1: నాకు ఎట్టి స్వరూపము లేదు.
0: I have no form.
1: దైవమునకు కల్పించుకున్నటువంటివే స్వరూపములు.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్
1: అసెంబ్లీ. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
0: దేర్ ఆర్ ది ప్రిసెంప్షన్స్ అసెంప్షన్స్
1: ఆఫ్ సీకర్. ఫలాని రూపం అనేటువంటిదే లేదు.
0: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్
1: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
0: నో సైన్స్.
1: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యం పెట్టాను అన్నాడు.
0: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యూ మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
1: ఆ యొక్క హస్తమును చూచాడు.
0: హి సా ద హ్యాండ్.
1: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
0: హి ఫెల్ దట్ లైఫ్ ఇస్ రెడీ.
1: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
0: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
1: హస్తస్య భూషణం దానం.
0: చారిటీ ఇస్ ద జ్యువెల్.
1: కంఠస్య భూషణం స్మరం.
0: ట్రూత్ ఇస్ ది జ్యువెల్ ఆఫ్ ది నెక్.
1: తల్లి నీ హస్తం చూచాను.
0: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
1: నేను ఇంకా తరించాను.
0: I'm liberated.
1: ఆ గంగలో పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
0: హి ఫెల్ అండర్ ద గంగెస్ అండ్ బ్రీద్ లాస్ట్.
1: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కానీ నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
0: గాడ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ బట్ ఇట్స్ నాట్ ద ట్రూ ఫార్మ్.
1: ఆకారము లేదు.
0: హియర్ నో ఫార్మ్.
1: రామకృష్ణ పరమహంస కూడాను,
0: రామకృష్ణ పరమహంస
1: కమర్పూర్ లో ఉంటూ ఉండి,
0: ఇన్ కమర్పూర్,
1: ఒక దినము
0: వన్ డే
1: కడుపు చాలా బాధ వేసింది.
0: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
1: భరించుకునే లేక
0: యు కుడ్ బేర్.
1: గంగానదిలో పోయి పట్టానికి పోయాడు.
0: హి వాస్ అటెంప్టింగ్ టు
1: ఎంత దూరం దిగినప్పటికీ ఎంత దూరం దిగినప్పటికీ ఎంత దూరం దిగినప్పటికీ మోకాలోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
0: హి కుడ్ ఓన్లీ గో నీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హి వెంట్.
1: తల్లి జగన్మాత,
0: ఓ మదర్,
1: ఎందుకు నన్ను కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ ఐ డోంట్ సీ?
1: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
0: వై డోంట్
1: ఈ బాధ సహించుకోలేను, భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
0: ఐ కెనాట్ బేర్ ద సెపరేషన్ ఎనీ లాంగర్.
1: అప్పుడు ఆమె, నాయన నాకు ఒక రూమ్ ఉండే కదా నీకు కనిపించేకి.
0: హౌ కెన్ యు సీ మీ?
1: రూపము లేదు.
0: ఐ హావ్ నో ఫామ్.
1: ఒకే రూపమే,
0: ఓన్లీ వన్.
1: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ, ఆత్మ, ఆత్మ అని.
0: అండ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
0: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
0: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్.
1: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కాని నిజమైనటువంటివి కాదు.
0: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్, ఇల్యూజన్, బట్ నాట్ రియాలిటీ.
1: రాముడు నాకు సాక్షాత్కరించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ
1: కృష్ణుడు నాకు సాక్షాత్కరించాడు.
0: సీ ది మానిఫెస్టేషన్ ఆఫ్
1: సాక్షాత్కరించాడు
0: భగవాన్.
1: అనేక మంది చెప్తూ ఉంటారు.
0: పీపుల్ సే సో.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
0: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
0: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్, యు కెనాట్ హావ్
1: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
0: దెన్ వన్స్ యు హావ్ భ్రమ, యు విల్ నాట్ బి ఇల్యూజన్.
1: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
0: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ, యు కెనాట్ హావ్ భ్రమ.
1: కనుక మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
0: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్.
1: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
0: వి షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానం దూరం చేయాలి.
0: వి షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఈగో.
1: ఆత్మమే నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము.
0: వి షుడ్ బి అటాచ్డ్ టు ది సెల్ఫ్.
1: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: ఆత్మకు ఆనందమే రూపము.
0: బ్లిస్ ఇస్ ఇట్స్ ఫామ్.
1: అది ఏ నిత్య ఆనందం.
0: ఎటర్నల్ బ్లిస్.
1: పరమ సుఖదం.
0: సుప్రీమ్ హ్యాపీ.
1: కేవలం జ్ఞానమూర్తి.
0: విజ్డమ్.
1: ద్వంద్వాతీతం.
0: నాన్ డ్యూయల్.
1: గగన సదృశ్యం.
0: ఎథీరియల్.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: అల్టిమేట్.
1: ఏకం.
0: వన్.
1: నిత్యం.
0: ఎటర్నల్.
1: విమలం.
0: ప్యూర్.
1: అచలం. సర్వదీ సాక్షిభూతం.
0: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
1: ఇది ఆత్మ యొక్క వర్ణన.
0: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
1: దీనికి ఏకా ఆకారం ఉంటున్నాయి.
0: What is the basis
1: ఏ ఆకారము లేవు.
0: నథింగ్ వాట్సెవర్.
1: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలనేటువంటి పట్టు మనం పట్టకూడదు.
0: లెట్స్ నాట్ డిటర్మిన్ టు సీ స్పెసిఫిక్ ఫార్మ్.
1: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే.
0: ఎనీ ఫార్మ్ ఇస్ డివైన్.
1: దైవంలో ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
0: యూ కెనాట్ డిసైడ్ ఎ సింగిల్ ఫార్మ్.
1: కనుకనే
0: సో
1: ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వంను,
0: ద నేచర్ ఆఫ్ కాన్షియస్,
1: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్,
1: ఇవన్నీ కూడా నువ్వు భూతాకాశం యొక్క లక్షణాలే.
0: ద బిలాంగ్ టు కాస్మా.
1: ఈ భూతాకాశం యొక్క లక్షణాలను మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
0: ద ఆల్ వ్యాన్
1: చెదిరిపోయేటువంటివి.
0: రిమూవ్ అవే.
1: మరుగుపడేటువంటివి. మాయమయ్యేటువంటివి.
0: అంతర్ధానమయ్యేటువంటివి.
1: అన్ని కూడా నువ్వు మనకు వెనుకకు వెళ్తుంటాయి.
0: విత్ డ్రాన్.
1: ఒక్కటి మాత్రమే నీ వెంట, జంట, ఇంట, కంటా ఉండి కనిపించేటువంటి.
0: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఏ ఆనందం.
0: దాట్ ఈస్ బ్లిస్.
1: ఈ ఆనందమునకు ఒక స్వరూపం లేదు.
0: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆనందమునకు ఒకే ఆకారమే.
0: ఇట్ హ్యాస్ ఓన్లీ వన్.
1: నవ్వుకోవటమే ఆనందం.
0: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
1: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే.
0: ఇఫ్ యు మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్.
1: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే,
0: హౌ డస్ ఇట్ స్మైల్?
1: మందస్మిత వదనం.
0: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
1: అది శబ్దము లేనటువంటి యొక్క నవ్వు.
0: ఇట్ హస్ నో సౌండ్.
1: ఏ నోరు తెరవనటువంటి నవ్వు.
0: ఇస్ నాట్ ఎ లాఫ్టర్.
1: ఆనందాన్ని అందించే నవ్వు.
0: ఇట్స్ బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
0: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
1: కనుకొని అది ప్రహసన్ అన్నారు.
0: సో ఇట్ ఇస్ ప్రహసన్.
1: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్.
0: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
1: ఇస్ లేనటువంటిదే హాసన్.
0: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
1: కనుకని
0: సో
1: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
0: గాడ్ స్మైల్స్, డస్ నాట్ లాఫ్.
1: ఇవన్నీ సినిమా నవ్వులు.
0: ద అదర్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు.
0: We watch cinemas, we think God also laughs like that.
1: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
0: దర్ ఇస్ వన్ సర్టన్ సైన్.
1: అది ఏ? కృతజ్ఞత అన్నారు.
0: దాట్ ఈస్ గ్రాటిట్యూడ్.
1: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
0: వాట్ ఈస్ టు బి గివెన్ టు గాడ్?
1: దైవం ఎన్నో మనకిస్తున్నాడు.
0: God gives many.
1: ఒళ్ళు సరి లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజెక్షన్ ఇస్తాడు.
0: When we are sick, God comes.
1: ఇంజెక్షన్ ఇచ్చేటప్పటికి మందుకు తగినంత విలువ ఇస్తాము.
0: And we pay the bill.
1: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
0: There ends gratitude.
1: ఆకలి వేస్తుండాలి.
0: We are hungry.
1: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నాం.
0: To appease hunger, we go in search of food.
1: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
0: Mother serves food and curry.
1: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
0: Then once you eat, it is an expression of gratitude.
1: ఏదో బాధలు పడుతున్నావు,
0: you are suffering.
1: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
0: Someone will come close to you, alleviate you from suffering.
1: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండాలి.
0: For any help that you receive, you should express gratitude.
1: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
0: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
1: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
0: గాడ్ గివ్స్ మెనీ.
1: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
0: హి గివ్స్ ఫ్రీ
1: మెడిసిన్ ఇస్తున్నాడు.
0: ఫ్రీ మెడికల్
1: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
0: ఫ్రీ వాటర్
1: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు. ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
0: హి మూవ్స్ అమంగ్
1: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
0: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
1: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
0: హౌ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్.
1: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారాన్ని త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీనికి తగిన విలువగా వస్తుంది.
0: When you give up ego, you can also be free.
1: ఏమి నేను ఇచ్చేది?
0: What is that you give?
1: ఏ హృదయము నొసగితే ఈస నాకు.
0: Oh God, the heart you have given.
1: మైడి దానినే అర్పింతి మహితమూర్తి.
0: I give you the same heart back to you.
1: మరగ వేరేమి దెత్తు నీ పాదార్చనకును.
0: What else I am to offer to your feet?
1: అంజలకిటింతు అందుకోవయ్య నీవు అన్న.
0: With all salutations I offer my heart.
1: అంజలకిటించును.
0: I
1: అది ఏని యొక్క కృతజ్ఞత.
0: ఐ డో నమస్కార్.
1: అది కూడా లేకపోతే కూరుడైపోతాడు.
0: యు ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
0: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
1: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
0: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
1: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
0: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
1: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
0: వెన్ యూ పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్
1: ఎప్పుడు ప్రసన్నంతోనే ఉంటుంటావు.
0: And you can always be
1: blessed.
0: You can smile all along.
1: ఇది ఏ నీ యొక్క ఫలితము.
0: This is the result.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: కృష్ణ భక్తుడు
0: devotee of Krishna
1: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
0: He started chanting Krishna's name.
1: కానీ ఏ కృష్ణుణ్ణి నేను స్మరించేది?
0: In what form can I recite?
1: పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
0: Because the forms are depicted in different
1: ways. ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా?
0: Shall I worship that or this?
1: ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
0: What specific form?
1: సందేహం కలిగింది.
0: He could not decide.
1: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రములు.
0: They are all the pictures of the nature.
1: దైవం మనుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ పిక్చర్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుడి యొక్క స్వరూపం.
0: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
1: ఎప్పుడు నవ్వుతూ ఉండటం.
0: గాడ్ స్మైల్.
1: ఎప్పుడు నవ్వించటము.
0: మేక్స్ అస్ స్మైల్.
1: ఎప్పుడు ఆనందంగా ఉండటము.
0: హీస్ బ్లిస్ఫుల్.
1: ఇతరులను ఆనందంగా కల్పించటము.
0: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
1: ఇది కృష్ణుడి యొక్క స్వరూపము.
0: దట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
1: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
0: హీ షుడ్ బి బ్లిస్ఫుల్, మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
1: కనుక గివ్ అండ్ టేక్.
0: It's give and take.
1: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
0: It's a byway channel.
1: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
0: Gives bless and receive.
1: ఇది నీ యొక్క కృతజ్ఞత.
0: That is gratitude.
1: అట్టు లేకుండా
0: otherwise
1: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
0: You cannot experience ecstasy, bliss in reality.
1: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
0: You will have bliss even in dream.
1: నీకు ఆరాధన దేవత కంటి కనిపించినప్పుడు
0: when once you see
1: హసన్ నవ్వుతూ పోవాలి.
0: You can go smiling.
1: మూతి ముడుచుకొని ఉండకూడదు.
0: You cannot go with a serious face.
1: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
0: A man with serious face can never be blissful.
1: ఎప్పుడూ ఆనందంగానే ఉంటుండాలి.
0: Smile, smile all the way.
1: దౌషం ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
0: Bliss is the true form.
1: కనుక నిరంతరము కూడాను చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
0: So one should smile and
1: కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నువ్వు ఏమాత్రం ఏడ్చకూడదు.
0: వరీస్, ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ కమ్ అండ్ గో.
1: దే కమ్ అండ్ గో.
0: దే కమ్ అండ్ గో.
1: అన్ని కదిలిపోయే మేఘాలు.
0: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: వచ్చింది పోయినాయి.
0: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్.
1: అంతేగాని నిలిచినవి కావు ఇవి.
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
0: సో వి షుడ్ నాట్ వరీ.
1: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
0: నిజమైనటువంటి
1: భక్తులు మనం అనుకుంటాము.
0: వీ కెన్ బి ట్రూ డివోటీస్.
1: అట్ట కాదు, అమ్మకి ఏదో జ్వరం వచ్చింది, నాన్నకి ఏదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
0: యూఆర్ వరీడ్ ఆఫ్ ది ఎయిమెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్, హౌ కెన్ యూ బ్లెస్
1: అమ్మా నాన్నలు ఎవరు?
0: హూ ఆర్ పేరెంట్స్?
1: ఈ దేహాన్ని కన్నటువంటి అమ్మా నాన్నలే.
0: పేరెంట్స్ ఆఫ్ యువర్ బాడీ.
1: ఈ దేహం ఎవరిది?
0: హూస్ బాడీ ఇట్ ఈస్?
1: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
1: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
0: దాట్స్ నాట్ గ్రాటిట్యూడ్.
1: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
0: ఫర్గెట్ ది బాడీ.
1: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: థింక్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అది ఏ నిజమైనటువంటి తత్వము.
0: దాట్ ఈస్ ది ట్రూ డివోషన్.
1: కనుకనే ఆకాశం యొక్క తత్వము,
0: నేచర్ ఆఫ్ ది స్పేస్,
1: చిత్తాకాశము,
0: the cosmos,
1: భూతాకాశము,
0: చిదాకాశము,
1: భూతాకాశాన్ని పూర్తి మర్చిపోవాలి.
0: ఫర్గెట్ కాస్మాస్.
1: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం ఉంచుకోవాలి.
0: వీ కెన్ ప్రిజర్వ్ సస్టైన్ కాస్మిక్ మైండ్.
1: కానీ క్రమక్రమేణ ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతుంది.
0: వన్స్ వీ మర్జ్ ఇన్ కాస్మిక్ మైండ్ వీ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనుకనే చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
0: సో వీ షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
1: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
1: లోకములో
0: ఇన్ ద వరల్డ్
1: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
0: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: కానీ ఆ చెప్పేటువంటి ఒక దైవత్వము దైవత్వములు కావు.
0: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
1: ఇవంతా వర్ణనములైనటువంటి ఒక తత్వం.
0: దట్స్ దే ఆర్ ఆల్ ఓకల్ ఎక్సర్సైజ్.
1: వర్ణించేటువంటి తత్వములు,
0: దే గో బై
1: భ్రమించేటువంటి తత్వములు,
0: ఇట్ ఇల్యూజ్
1: తరించేటువంటి తత్వములు,
0: ఇట్ మూవ్స్ యు.
1: కానీ నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
0: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్ యు. దట్ ఇస్ దట్.
1: అది ఏ తత్?
0: దట్
1: త్వం
0: దౌ
1: అసి
0: ఆర్ట్.
1: ఈ తత్ అనేటువంటిది అది.
0: దట్
1: తమ్ అనేటువంటిది ఇది. అది ఇది.
0: దట్
1: రెండింటి యొక్క ఏకత్వమే అసి.
0: దట్ దౌ ఆర్ట్ తత్వమ
1: అసి. అదే తత్వం అసి.
0: దట్ దౌ ఆర్ట్ తత్వమ.
1: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
0: సో బోత్ షుడ్ బి వన్.
1: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.

0: భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన ద టాలరెన్స్ ఫర్ బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. ఇట్ ఈస్ ది హైయెస్ట్ ఆఫ్ రిచువల్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ద స్వీటెస్ట్ ఫీలింగ్? ద నెక్టరైన్ సెంటిమెంట్. ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద మదర్ దట్ ఈస్ స్వీటెస్ట్.
0: ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
1: It is the character, the virtue, which is more important, greater than the very life. And this principle is set ablaze, put to flame.
0: Netikichiri paradesa nitularasi.
1: And today we have got all that is from the foreign land, the code of life.
0: Vichitta svechayanu vichukatte.
1: And we have got the modern dress and the name of freedom. That's what we got from the foreign rule.
0: Yenu gettura tanabala merugaledo.
1: Just as the elephant is not aware of its mighty strength.
0: Attulainaru mana bharatiyulu nedu.
1: Bharatiyas, the inhabitants of this country, have come down to the level of an elephant that does not know its own strength.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: ఇట్టి భారతదేశమును ఈనాడు మన భారతీయులు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Today the Bharatiyas are not able to understand the spirit and the greatness glory of Bharat.
0: ఏనుగెట్టు తన బలం ఎరుగలేదు.
1: Just as the elephant does not know its own strength.
0: తన తోకతో కొడితే మనిషి ఒక 9 అడుగులు పోయి పడిపోతాడు.
1: Just it can brush us a throw away man to 10 feet distance. By just waving its tail.
0: అలాంటి ఏనుగును ఒక మావుట మనిషి తన కిందికి లాగుతున్నాడు.
1: బట్ ద మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ది ఎలిఫెంట్ విత్ ద మావుట్.
0: తన బలమను తెలియకుండా ఉండటం చేత మావుట ఆ ఏనుగును తను చెప్పినట్టు వింటుంటాను.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of mawut.
0: అదే విధముగానే భారతీయుల యొక్క శక్తి కేవలము దేహాన్ని ఆధారం చేసుకుని ఉపాధి పైన ఆధారం పడి వీరు మనుషులను మనుషులుగా భావిస్తున్నారు.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ భారత్ డస్ నాట్ సెంటర్ రౌండ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఓన్లీ. వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సింప్లీ యాజ్ హ్యూమన్స్ ద మార్టల్స్.
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఈజ్ ఆఫ్ సెన్సెస్.
0: దేహము కూరక తప్పదు ఎప్పుడు.
1: ఇట్ ఈస్ బౌండ్ టు ఫాల్ సమ్డే ఆర్ అదర్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: దేహికి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ది ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ ఆర్ ఎన్ ఎండ్. ది మార్క్స్ లైక్ ది లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: దేహి నిరామయుండు.
1: ది ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: దేహి దేవదేవుడు.
1: అండ్ దట్ వెరీ ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇట్ సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి కాగ్నైజ్డ్.
0: ఈ దేహంలో ఉండినటువంటి ఒక శక్తి మరి దేని ఎందుకు లేదు.
1: ద The strength, the power present in this body is not noticed anywhere else.
0: Agamya gocharudainatvanti daivani kudanu patti laagi pettagalaru.
1: God, who is beyond comprehension and understanding, can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lopalam unnatvanti shakti maha satya shakti.
1: The latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kudanu pattaleru.
1: This truthful latent power nobody can understand.
0: Satya se satyam.
1: And truth is truth.
0: Truth nu evvaru kudanu kaanchaleru.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: ట్రూత్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ దట్ సాల్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: గాడ్ ఇస్ ట్రూత్. గాడ్ ఇస్ ఇన్ఫినిట్. గాడ్ ఇస్ విజ్డమ్.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ created the whole creation.
0: Satyam unnad alage
1: nobody can understand.
0: Satyasya satyam.
1: And truth is truth.
0: Truth nu evvaru kudanu kaanchaleru.
1: Truth cannot be visualized.

0: సర్వం సృష్టించి,
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ క్రియేటర్ క్రియేటెడ్ ద హోల్ క్రియేషన్.
0: సత్యమునందు అలాగే సత్యవృత్తి.
1: అండ్ ద హోల్ థింగ్ మచ్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమునందు అలాగే సర్వ సృష్టి.
1: అండ్ ద హోల్ క్రియేషన్ మర్చెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: ఎందు చూసిన సత్యం బే,
1: వెరెవర్ యు గో యు ఫైండ్ ట్రూత్.
0: మిథ్యం అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ మిథ్య ఆర్ ఫాల్సో.
0: కానీ మానవుడు ఈ మిథ్యమైనటువంటి యొక్క దేహంను, అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: హీ షుడ్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ హైయర్ దాన్ దట్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: నో ట్రూత్ నథింగ్ ఎగ్జిస్ట్.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: ట్రూత్ యాజ్ ది ఫౌండేషన్ యూ కెన్ బిల్డ్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఆర్ రైచస్నెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఈ ఇంద్రియమును అరికట్టి,
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్,
0: దేహ సంబంధమైనటువంటి భ్రాంతులు వదలి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్.
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వి ఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని,
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ వితిన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాం.
1: వి ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ యాక్షన్, అండ్ వి గో బై ఆల్ ద సెన్సెస్ ఫర్గెటింగ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: మనసు ఎటువంటిది తెలుసా?
1: యు నో ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: అది ఎట్టంటే అట్టు పరిగెత్తుంది.
1: మైండ్ కెన్ రన్.
0: కొన్ని సమయం రందు సుగంధముతో కూడినటువంటి ఒక పుష్పం పైన వాలుతుంది.
1: At times the mind falls in the flower of fragrance.
0: మరొక వైపున బయట ఏమైనా పెట్టి బండి పోతుంటే దానిపైన పోయి వాలుతుంది.
1: And the mind also falls on all the dirty stuff carried by any carrier.
0: ఈ రెండింటి ఎందు కూడా నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టనేవి నమ్ముతావు?
1: The mind that falls on the foul as well as the fragrant, how can you believe it?
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: We are just carrying on our life journey basing on the body and the mind.
0: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదలి,
1: that day man gives up his physical attachment, body attachment,
0: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి,
1: and he controls the senses,
0: ఆత్మతత్వమే చింతించినప్పుడు,
1: and when he stands at the point of the self,
0: నీవే ఆత్మస్వరూపుడైపోతావు,
1: and he becomes verily the very embodiment personification of,
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is, you are
0: నీవు మాధవుడే. నీవు మాధవుడే.
1: You are మాధవ, divine.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తునకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on, now
0: stage వెలుగుకు పోతానే నీ డ్రెస్ వదులుతావు.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకం ఆడుతున్నావు.
1: You are acting basing on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము,
1: the human life,
0: పవిత్రమైనటువంటిది,
1: is sacred,
0: దివ్యత్వమైనటువంటిది,
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైన

0: మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: ద డివైన్ సేక్రెడ్ లైఫ్ ఇస్ జస్ట్ మిస్యూజ్డ్.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: వి హావ్ టు వర్క్ ఫర్ ద లిబరేషన్, మేక్ ఇట్ పర్పస్ఫుల్.
0: నీవు చదివిన చదువు కానీ,
1: ఆల్ ది ఎడ్యుకేషన్,
0: నీవు నేర్చిన విద్యలు కానీ,
1: ఆల్ ది లెర్నింగ్,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ,
1: ఆల్ యువర్ స్కిల్స్ అండ్ కెపాసిటీస్,
0: క్షణభంగురాలు.
1: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: దే వుడ్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఓన్లీ.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: అండ్ దే ఆర్ బౌండ్ టు వానిష్ వెరీ సూన్.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ యు హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దట్ ఎటర్నల్ ట్రూత్.
0: నేను దేహం కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు.
1: Anyone may ask this question.
0: మీరు ఎవరండి అంటారు.
1: They may ask you, who are you?
0: నేను ఫలాని వాడిని అని చెప్పి చెప్తావు.
1: And you reply, I am so and so.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకొని దాన్ని పేరు పెట్టుతున్నావు.
1: You respond to the question basing on the body and the family you belong to and the region where you stay.
0: నీ పేరు రామదాస్.
1: Your name is Ramdas.
0: కానీ ఎవరు పెట్టింది పేరు? ఈ పేరు
1: who gave that name to you?
0: తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు.
1: Parents gave that name to you.
0: కానీ రామదాస్ అని పిలిచేంత వరకు నువ్వు అవును అవును ఉంటావు.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: నీ ఏ రామదాస్?
1: What type of Ramdas?
0: దశరథుని కుమారుడైనటువంటి రామదాస్.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: ఆ దశరథుడు అంటే ఎవరు?
1: Who is Dasharatha?
0: దశరథుడు.
1: దశరథ
0: దశేంద్రియుడి యొక్క రథము ఈ దేహము.
1: బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ టెన్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియుడి యొక్క రథం యొక్క కుమారుడు.
1: అండ్ హీ ఇస్ ద వెరీ సన్ ఆఫ్ దశరథ.
0: కనుక నీవు దశరథుడి కుమారుడు అంటే అయోధ్య వాసుడైనటువంటి దశరథుడు కాదు.
1: యూ కెనాట్ కన్సిడర్ లిమిట్ హిమ్సెల్ఫ్ టు అయోధ్య ఓన్లీ.
0: దశరథ
1: దశరథ
0: దశరథునకు ముగ్గురు భార్యలు.
1: దశరథ హ్యాస్ త్రీ కాన్సర్ట్స్ వైఫ్.
0: కౌసల్య,
1: సుమిత్ర,
0: కైకేయి.
1: కైకేయి
0: ఈ ముగ్గురు కూడాను ఎవరు? ఈ దశరథుడైనటువంటి దేహానికి మూడు గుణములు.
1: హు ఆర్ దే? దిస్ దశరథ, ద బాడీ విత్ టెన్ సెన్సెస్, హ్యాస్ త్రీ బేసిక్ ట్రైట్స్, క్వాలిటీస్.
0: సాత్వ రజో తమో గుణాలు.
1: దేర్ ఆర్ త్రీ క్వాలిటీస్, సాత్వ రజస్ తమో గుణాలు, పాయస్నెస్.
0: సాత్విక గుణము కౌసల్య.
1: కౌసల్య రిప్రజెంట్ సాత్విక పాయస్నెస్.
0: సత్వగుణము సుమిత్ర.
1: అండ్ సుమిత్ర రిప్రజెంట్ ద రజసిక్ మైండ్, ఎమోషన్.
0: రజోగుణమే కైక.
1: అండ్ ద కైక రిప్రజెంట్ ద నెక్స్ట్ రజస్.
0: కనుకనే మీరు ప్రతి ఒక్క దానికి కూడా మనలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: దెర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఫ్యాక్టర్ వి హావ్ టు రికగ్నైజ్ ద ఇన్నేట్ ట్రూత్.
0: కనుకనే రాములకు వశిష్ఠుడు వారు చక్కగా పుట్టినటువంటి తేదీ నక్షత్రం చూచి అతనికి రామచంద్ర అని పేరు పెట్టాడు.
1: బేసింగ్ ఆన్ ద ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ రామ, హీ వాజ్ నేమ్డ్ సో బై వశిష్ఠ.
0: మొట్టమొదట రాములకు ప్రభాతం చెప్పే సమయంలో రామో దశరథ సుదయ.
1: వైల్ రిసైటింగ్ ద మార్నింగ్ ప్రేయర్స్ టు రామచంద్ర, దే సే యు ఆర్ ద సన్ ఆఫ్ దశరథ.
0: కౌసల్య పుత్ర.
1: ఓ యు ఆర్ ద సన్ ఆఫ్ కౌసల్య.
0: కౌసల్య పుత్ర అని పెట్టాడు.
1: దే అడ్రెస్సింగ్ దిస్
0: టు ప్రతి ఒక్కటి కూడాను మహనీయుడు ఆనాడు తెలిసి గుర్తించాడు.
1: దిస్ బేసిక్ ఫ్యాక్ట్ ఇస్ రియలైజ్డ్.
0: గుర్తించి వర్తించారు.
1: బై ది పాస్ట్ అండ్ దే కండక్టెడ్ దెమ్సెల్ఫ్ లైక్ దట్.
0: ఈనాటి వరే వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: అండ్ దే ఆర్ నాట్ ఫూలిష్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి,
1: హావింగ్ రియలైజ్డ్ ద ట్రూత్ దెన్,
0: సత్యాన్ని బోధించి,
1: షేర్ ట్రూత్ విత్ ఎవ్రీబడి,
0: సత్యంతోనే వర్తించారు.
1: అండ్ దెన్ ద హోల్ లైఫ్ స్పెంట్ లైఫ్ టైమ్ ఇన్ ట్రూత్.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore, truth is their natural quality.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance, sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన, forbearance.
0: ఆ forbearance, ఆ సహనం అనేటువంటిది లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: You consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యు ఫైండ్ ఎనీబడీ రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: That day it was Vishwamitra who was taking along with him to the court of Janaka.
0: కాని లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదములకు,
1: before taking leave he touched the feet of Kausalya.
0: అమ్మా నేను జనక మహారాజు యాగానికి పోతున్నాను.
1: And he said, I am going there for yaga. Janaka Maharaj.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: నాయన ఏ గుణము గణించి యేచించినాడు ప్రహ్లాద పాలింప పరమపురుషుడు.
1: That supreme being who came to the rescue of Prahlada with all the traits and capacity.
0: ఏ గుణము గణించి యేచించినాడు శివకుమారుడు శాక వైకుంఠవాస.
1: That God of heaven who came to the rescue of Dhruva.
0: ఏ గుణము గణించి యేచించినోనాడు శివకుమారుని శాక వైకుంఠవాస.
1: That వైకుంఠవాసి who came down for the rescue of Dhruva.
0: ఆ గుణము గణించి అమరవంజుడు.
1: And that with the same quality.
0: ఆర్తజనులను పాలించు అనాథనాథుడు.
1: And he is the refuge of the forlorn.
0: నీకు విజయము.
1: And he will make you the victor.
0: ఆశీర్వదించింది తల్లి.
1: That was the blessing of the mother.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: And he could be the victor. He could be the winner. In the
0: జనకుడు కర్మయోగి.
1: And Janaka is కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: And he is one of wisdom.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదములు పట్టాడు.
1: And that Janaka, though he is the one of wisdom, the karma yogi, he touched the feet of Ram.
0: నాయన నీకంటే మించిన వారు లేరు.
1: None can ever excel you.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: I offer my daughter in marriage.
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: And I am going to perform marriage.
0: కానీ వివాహం అయినంత మాత్రమే ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: And he did not accept by mere proposal.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: But the modern youth, they are ecstatic by just listening to the news of wedding. They print their cards and happily distribute.
0: లేదు లేదు నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: Rama was not like that. We are four brothers.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటేశ్వరి కావాలి. ఏది కావాల్సింది?
1: అండ్ ఆల్ ది ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైం.
0: కనుక తక్షణమే మా తండ్రి గారికి తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాస్ సెండ్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: టిల్ దెన్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఇస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ కమ్ అవుట్.
0: రాముని కూడాను ఎప్పుడు చూడలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ లుక్ అట్ హర్.
0: తల్లిదండ్రులు వచ్చి దిగిన తర్వాత
1: అండ్ హీ waited for the arrival of the parents.
0: విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత,
1: after getting the consent of విశ్వామిత్రుడు,
0: అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు.
1: And he accepted.
0: కానీ accept చేశాడు కానీ సీతను చూడలేదు.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: All the four brothers, Rama, Lakshmana, భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: Rama is eldest of the four.
0: Ramanuku motta motta Sita garland veyyale.
1: And Sita was to garland Rama in the first instance.
0: Tarvata Lakshmanuki Bharataniki Shatrughnuniki veyyali.
1: Thereafter Lakshmana Bharata Shatrughnatam garland.
0: Ame garland pattukoni nilchukonundi.
1: And she was holding the garland.
0: Kani Ramulu ame vaipunu chudaledu.
1: Rama yet did not look at her.
0: Endukante ame naa bhari kaadu.
1: She is not my wife as of now.
0: Ama parastri.
1: She is another lady.
0: Nenu etla chusedi?
1: How can I look at her?
0: Ee maha papamu.
1: In the worst of the sins.
0: Parastri ni chutame maha papamu.
1: To look at another lady is the worst of the sins.
0: Appudu enta sepo kaachukundi papam.
1: And she waited and waited.
0: Kaani Ramulu vangaledu.
1: But Rama did not bend.
0: Ramulu vangaledu, she is garland veyaledu.
1: Rama did not bend longer and Sita did not garland him veyale.
0: Antavarku Lakshmanudu Bharatudu Shatrughnudu nilchukonunnaru.
1: Till then Lakshmana Bharata Shatrughna were waiting.
0: Appudu లక్ష్మణ్ వైపును చూచాడు రాముడు.
1: అండ్ రామ లుక్డ్ అట్ లక్ష్మణ్.
0: ఏమిప్పుడు నేను చేసేది?
1: వాట్ ఈస్ టు బి డన్ నౌ?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ్ హాస్ ఎ నెక్ ఎ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాముడు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: దెన్ రామ అప్రోచ్ హిస్ మదర్ బెంట్ అండ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: అండ్ వై టచింగ్ ది ఫీట్ ఆఫ్ మదర్.
0: అప్పుడు సీత కూడా భయ వేసింది.
1: ఇమీడియట్లీ సీత గార్లాండెడ్ హెవెన్.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: వాట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చెస్ట్.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: దట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిహేవియర్ దోస్ డేస్.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగము చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్.
0: ఈనాటి బాధ బాధకులు గార్లాండ్ వేసినా వేయకపోయినా
1: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లాండ్ ఆర్ నాట్
0: తానే గుణమై వేస్తాడు.
1: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ ఇన్ గార్లాండ్.
0: అట్టిది కాదే.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకనే రాముడు వేసిన తర్వాత
1: ఓన్లీ ఆఫ్టర్ రామ ఇస్ గార్లాండెడ్
0: అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది.
1: అండ్ దెన్ లక్ష్మణ వాస్ గార్లాండ్ లేటర్.
0: కనుకని ప్రతి ఒక్కటి ఎందుకు కూడా నువ్వు పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞ నడుచుకోవాలి.
1: Therefore in every aspect one has to pay heed to the words of the elders and act accordingly.
0: పెద్దలు చెప్పిన మాటలు
1: all the teachings of elders
0: శుద్ధముగా విని
1: you have to hear listen to them wholeheartedly.
0: అశ్రద్ధ లేక
1: without any negligence
0: ప్రేమతో పూజించినప్పుడే
1: and when we worship them with love
0: నీ జీవితము శాంతి జరుగుతుంది.
1: Then only you will have a peaceful life.
0: కనుక ఆనాడు రామాయణంలో ఇంత గొప్ప విచిత్రమైనటువంటి చరిత్ర జరుగుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది హిస్టరీ దట్ ఈస్ సెంచిటీ ఆఫ్ దోస్ డేస్.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము
1: as per the command of dasharatha
0: kaikaku ichinatuvanti maata prakaramu
1: in accordance with the promise given to kaika
0: rama నీవు అరణ్యములకు వెళ్ళు.
1: రామ హెడ్ టు గో టు ద ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: దట్ ఈస్ ది టీచింగ్ దట్ ఈస్ వాట్
0: ఎంత పెద్ద రాణి అయినప్పటికీ మందర సర్వెంట్ మాట వినింది.
1: కైక హెడ్ టు పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద సర్వెంట్ మై.
0: కనుక సర్వెంట్ మాట వినకూడదు.
1: దేర్ఫోర్ నో షుడ్ నో వన్ షుడ్
0: ఓనర్ మాట వినాలే.
1: వన్ షుడ్ హియర్ ద ఓనర్ ఓన్లీ.
0: అప్పుడు ఆమె చాలా దుఃఖపడింది.
1: అండ్ షీ ఫెల్ట్ మిజరబుల్.
0: భర్త నేను కూడా నీ వెంట వస్తాను.
1: ఐ టూ విల్ ఫాలో యూ.
0: నాకు పతియే దైవము.
1: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
0: నాకు సర్వము నాకు పతియే.
1: అండ్ మై హోల్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ద హస్బెండ్.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: వేర్ పతి ద హస్బెండ్ ఈస్ దేర్ సతి ద వైఫ్ హ్యాస్ టు స్టే.
0: పతి సత్తులు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న నేను నీ తమ్ముడు.
1: When both of them Rama and Sita were proceeding ahead.
0: వీరు ఎట్ట వచ్చారు? వీరు ఎట్ట వచ్చారు?
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్త శత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: Sumitra is a noble lady.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: Sumitra a good friend.
0: నా కుమారు నాకు ఇద్దరు పుట్టారు.
1: I have two sons.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండో కుమారుడు లక్ష్మణుని సేవ.
1: One will serve Rama, the other will serve Bharata.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: In any way my son is not going to be the ruler.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: And the one who serves Rama naturally knows that Rama will be the ruler.
0: లేక లక్ష్మణుడైతే లక్ష్మణునికి సేవ చేస్తాడు.
1: And otherwise he has to serve Lakshmana.
0: లక్ష్మణ్ సేవ చేస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న వెంట ఆన్ సర్వింగ్.
0: రామునికి సేవ చేస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ లక్ష్మణ సర్వ్డ్ రామచంద్ర.
0: లక్ష్మణ్ యొక్క గుణము చాలా అచ్చడమైనటువంటి.
1: అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ వెరీ నోబుల్.
0: వారి ఇరువురు కూడా అరణ్యంలో వెళ్లారు.
1: బోత్ ఆఫ్ దెమ్ వర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద ఫారెస్ట్.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: దే ఫేస్డ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: All these things are known to everybody.
0: కానీ కొంతసేపు
1: at some time
0: రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి
1: when Rama and Sita were conversing Lakshmana left that spot
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు
1: he was walking to a long distance leaving their company
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది
1: and it was that time when Lakshmana developed bad thoughts
0: అన్న ఎందుకు మనకి కష్టములంతా కూడా ఉండాలి
1: The brother, why should we have all these difficulties?
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: Why should we go to the forest? Why?
0: సుఖముగా జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
1: Why should Sita suffer?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: Rama could understand.
0: ఇది స్థల మహత్యము ఆయన.
1: It is the effect of the place where they were.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి
1: అండ్ ఇట్ లక్ష్మణ అలాంగ్ విత్ హిమ్
0: లక్ష్మణ ఇది నీ గుణం కాదు
1: ఇట్ ఇస్ నాట్ యువర్ క్వాలిటీ
0: ఈ స్థల మహత్యము
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ వేర్
0: ఈ స్థలంలో రాక్షసులంతరూ సంచరిస్తున్నారు
1: దిస్ ప్లేస్ వేర్ డెమన్స్ మూవ్డ్ అరౌండ్
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుక రాక్షస గుణము నీలో వచ్చినాయి
1: బికాస్ ద డెమన్స్ వర్ దేర్ ఇన్ ది విసినిటీ యు డెవలప్ దిస్ డెమోనిక్ క్వాలిటీ
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి
1: దేర్ఫోర్ వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్లేస్ వేర్ వి లివ్
0: దేశకాల పరిస్థితి ప్రభావం చేత స్థలములు కూడా మనం గుర్తించాలి
1: బేసింగ్ ఆన్ ద టైమ్ అండ్ ద స్పేస్ వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ వేర్ వి స్టే
0: అప్పుడు లక్ష్మణుడు మారినాడు
1: దెన్ దే కుడ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్ఫ్
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు
1: లెట్స్ నాట్ గో బ్యాక్ టు అయోధ్య
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి
1: ఐ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఐ విల్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్ ఐ విల్ స్టే ఇన్ ద ఫారెస్ట్ ఫర్ 14 ఇయర్స్
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణ మహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు
1: సో ఈచ్ వన్ సపోర్టెడ్ ది అదర్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ద క్వాలిటీస్ దే హావ్ హోల్డ్
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మరి ఏ దేని ఏంది కూడా లేదు
1: ద క్యారెక్టర్ యాజ్ ఎంబాడీడ్ యాజ్ రిప్రజెంటెడ్ రామాయణ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్
0: రామాయణం అంటే ఏదో హాస్యంగా చూసుకుంటారు కానీ
1: వి కన్సిడర్ రామాయణ
0: భారతీయుల యొక్క హార్ట్ రామాయణము
1: రామాయణ రిప్రజెంట్ ది వెరీ హార్ట్ ఆఫ్
0: అట్టి భారతీయుల యొక్క హార్ట్ ను మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం
1: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ వి ఆర్ ఫేసింగ్ టుడే ద మెయిన్ కాజ్ లైస్ హియర్ దట్ వి హావ్ నాట్ అండర్స్టూడ్
0: ఎక్కడ ఉండే బాధలు తప్పినవి కాదు
1: You cannot escape difficulties wherever you go.
0: Adavulu yendunna.
1: You may be in the forest.
0: Aakashamununna.
1: You may be in space.
0: Pattanamununna.
1: You may be in the city.
0: Pallenunna.
1: Or a village.
0: Gutta meedanunna.
1: Or a mountain top.
0: Nattete padiyunna.
1: Or in a deep sea.
0: Dikkuleni vaari devudu.
1: Only God who will come to your rescue. Nobody else.
0: Kanuka itti Bhagavantuni yokka tattvani gurtinchukunnatundi variki ee satyam artham avutundi.
1: Those who understand the nature of God. would experience this truth
0: inaati yuvakulandaru kuda
1: all youngsters today
0: inaadi ee gunamulu matram pinchukovali
1: they should develop such great quality
0: meerandaru kuda bhagavantuni biddale
1: you are the children of god
0: taane chepparu mamayamso jeevaloke jeevabhuta sanatana
1: god himself said that you are his part and the individual and the cosmic entity are one and the same
0: kanuka bhagavantuni gunamulu anusarinchi భగవంతుని వలె మనం జీవించాలి
1: therefore we should develop divine qualities and follow the path given to man by god
0: మనము భగవంతుని యొక్క అంశము
1: where the spark of the divine
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు
1: when once we understand this divinity basically
0: నేను పలాని వారి కుమారుణ్ణి పలాని వారి సోదరుణ్ణి అని చెప్పుకుంటే పలాని వారి అయిపోతారు
1: if we go on calling yourself that you are the son of so and so that your brother of so and so friend of so and so you will remain so and so only
0: amta so and so
1: so and so that's all
0: kanuka neevu bhagavantuni amsamnu ani gurtinchali
1: understand fully well that you are the spark of the
0: appude nee atma tattvam neeku artham avutundi
1: then only you can understand in depth your own true nature
0: prema swarupulara
1: embodiments of love
0: meerandaru manchi pillali
1: you are all good children
0: anta bangaru pillali
1: you are really good
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది
1: ది ఎన్వైరన్మెంట్ స్పాయిల్స్ యువర్ టైమ్స్
0: కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది
1: అండ్ యాడింగ్ టు దిస్ ది ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు
1: వెన్ యూ జాయిన్ ది కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ ది ఫ్రెండ్స్ ఆర్ గుడ్ then talk all good things.
0: Friends, ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే
1: friends are not good.
0: నీకు bad thoughts చెప్తారు.
1: And naturally they share with you their bad
0: thoughts. Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి
1: ఇన్ ద గుడ్ కంపెనీ
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చితత్వం, నిశ్చితత్వ జీవన్ముక్తి.
1: అండ్ దేర్ఫోర్ వెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ యు డెవలప్ ద సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్, యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఇల్యూషన్ అండ్ యు విల్ అటైన్ లిబరేషన్ అట్ ద ఎండ్.
0: ఈ న్యూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఎ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి
1: జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో,
1: గెట్ ఎ గుడ్ నేమ్,
0: బీ గుడ్,
1: డూ గుడ్,
0: సీ గుడ్,
1: భగవాన్ సేస్ బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్. ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు కానీ నా మనసు తప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఈస్ గివింగ్ యూ ట్రబుల్, బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి, బట్ బాబా సేస్ దట్ హీ నోస్.
0: ఇది మీకు సహజము,
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ యూ టు బాబా.
0: ఇది నాకు సహజము.
1: అండ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ భగవాన్ ఇస్ న్యాచురల్.
0: కనుక మున్ముందు ఇంకా దీని విషయం ఎంతైనా మనం తెలుపుతుందాం.
1: ఇన్ ఫ్యూచర్ భగవాన్ విల్ tell you many more things.
0: Rama jeevitame mee yokka jeevitamu.
1: The life of Rama should be your life.
0: Evaraina adiginappudu meeku devudu ekkada unnadu, naa aatmalo unnadu
1: anta. When you ask you where is your God, you can say that he is my self, inner self.
0: Karukade aatmane neevu.
1: The very self.
0: Aatmakante minchinatundi marokati ledu.
1: There is nothing beyond the self or atma.
0: Danni consciousness anta.
1: That self is consciousness.
0: Ee consciousness ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: So long the consciousness is pure, you continue to be a human being.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: Make your consciousness pure and safe.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రమో దాన్ని చింతించకండి.
1: Don't think again and again if any bad thought comes.
0: వస్తుంటాయి ఇవన్నీ. కంటితో చూచి, చెవులతో విని, మాటలతో మాట్లాడి అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మదవచ్చేది.
1: And the enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని bad path lo tisukupothuntaru.
1: All these five enemies will pull you towards the wrong path.
0: Satya, dharma, shanti, prema, ahimsa.
1: On the other hand, there are other five human values.
0: Ee aidu kuda chaala good friends.
1: And these five human values are your good friends.
0: Aa good friends ni mee friendship cheskondi.
1: Develop friendship with these five human values.
0: Aa good friends ni mee friendship cheskunte,
1: and you have friendship with these values.
0: Good boys.
1: You will be good boys.
0: Lekapothe you are bad boys.
1: Otherwise you are bad boys.
0: Because bad arrangement tichukokudu.
1: You should not get a bad name.
0: Good name tichukokudu.
1: You should get a good name.
0: Pavitramaina peru tichukokudu.
1: You should get a sacred name.
0: Kanna talidannulukunu pavitramaina peru ivvandi.
1: Get a good name to your parents also.
0: Talidannulu ento aasa pettukoni untaru mee paina.
1: The parents have very high expectations.
0: Vaari kudanu santosha pettandi.
1: Make them happy.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరసావరించండి.
1: నెవర్ డిసోబే యువర్ పేరెంట్స్, ఫాలో దెమ్, మేక్ దెమ్ హ్యాపీ, ప్లీజ్ దెమ్.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు, పుణ్యులవుతారు.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ద మెరిట్, యువర్ లైఫ్స్ ఆర్ రిడీమ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you, and Sai Ram.

यजते सुखम् सुखात्ति नहि।

0: സുഖം കോരുവാട് വിദ്യാർത്ഥി കാണേറ.
1: The one who is after pleasure cannot be student.
0: വിദ്യാർത്ഥി സുഖം കോരടു.
1: Student will never be after comfort.
0: സുഖം കോരേ വിദ്യാർത്ഥി വിദ്യാർത്ഥി കാണേറടു.
1: He cannot be a student if he is after comforts.
0: విద్యను కోరేటువంటి వాడు సుఖార్థి కానేరడు.
1: If you really want education, you cannot be after pleasure.
0: కనుక సుఖమును త్యాగం చేసి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థియే నిజమైన విద్యార్థి. విద్యా అర్థైతేతి విద్య. విద్యార్థి విద్యాన్ని అర్థించాలి కాని సుఖాన్ని అర్థించడం ఇది అర్థం లేనటువంటి యొక్క విద్య.
1: Therefore, a true student should sacrifice all the pleasure and comforts and he should try to acquire education.

పరమాత్మ ప్రేమను ప్రకృతిలో ప్రజలకు ప్రసరింపచేయుటే ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు, సంఘసేవ చేయుటకే అన్న శ్రేష్ట భావంబుతో మెలగుచు నుండుటే మేలు. మరచియుతను తాను మానవ సేవకు అంకితం బగుటయే ఆత్మతృప్తి. మర

0: every man lives only with all selfishness, there's no life at all. He should have the spirit of social service as noble task. He should forget himself while rendering service to society that gives him self-satisfaction.
1: Nishkalankamahu prema nilipi hrudani. Sarva jeevulaku pakruti salupakunna. Vijyanechyu palamemi. Vijyanechyu paramemi. Verivada. Vijyanechyu palamemi. Verivada.
0: With pure unsullied love, if it doesn't render service, what is the use of education, O foolish man?
1: Vidyarthulara.
0: Students.
1: Vidyadhikarulara.
0: Authorities of education.
1: Vidyabhimanulara.
0: Emancipators of education.
1: Bharata jati. ప్రపంచ చరిత్రలో సుస్థిరమైనటువంటి యొక్క పునాది కలిగినటువంటిది.
0: ద భారత్ హ్యాస్ ఫర్మ్ ఫౌండేషన్ ఇన్ వరల్డ్ హిస్టరీ.
1: అనాది కాలము నుండి భారతదేశంపై అనంతమైన సమస్యలు చెలరేగటం చేతను, విజృంభించటం చేతను భారతీయులు శాంతితో, సహనముతో దానిని ఎదుర్కొని విజయాన్ని సాధించి దివ్యమైనటువంటి యొక్క భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ప్లేస్డ్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్ ద రైజ్, బట్ యెట్ ది భారత్ కుడ్ ఫేస్ విత్ ఆల్ ద పీస్ అండ్ టాలరెన్స్ and could be victorious and could be divine race.
1: Yuga yugamula nundi aneka mandi rajulu bharata deshanni palistu vacharu, poshistu vacharu.
0: Since ages Bharat was ruled by kings and it was sustained by kings.
1: Kanuka bharatiyulaku rajulu yokka swabhava swaroopamulu chakkaga అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: భారతీయస్ కుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద వర్చ్యూస్ ఆఫ్ కింగ్స్.
1: అనుకూలమైనటువంటి యొక్క కొంతమంది రాజులు భారతదేశాన్ని, భారతీయ జాతిని ఆదుకుంటూ దాని యొక్క సౌధములోని సౌశీల్యమును, సౌందర్యమును కూడాను ఇనుమడింపజేస్తూ వచ్చారు.
0: Basing on the conveniences, some of the kings have preserved the character and the beauty in the mansion of Bharat culture.
1: Kondaru pratikoolulainatvanti yokka rajulu Bharat desham yokka jatini nirmoolam gaavinchavalanani aneka vidhamulainatvanti prayatnamulu salipi kadaku vipalurai nishanthito nirashato viriminchukunnaru.
0: Some of the kings opposed to this philosophy, they tried to ruin the culture of Bharat. In that way, they have total failure and disappointed.
1: Kondaru madhyavartulu upeksha sahinchi deeni yandu ye matram kodano cherya teeskunna aneka vidhamulainatvanti pramadamulu sambhavinchinachunani sandehinchi kalagarbhamlo kalisipoyaru.
0: Know fully well that if they take any action in this direction, they will be put to danger. Therefore, they had to return in futile attempt.
1: Ilanti moodu taragatulu varu gatamunande kaaka vartamanamnandu kudanu untunnaru bhavishyattunandu kudanu undagalugutaru.
0: These three classes of people were not only present in the past, they are present now and also in future.
1: Enni vidhamulainatundi ikkattu kaliginappatikini భారతదేశము దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తున్నది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద కంట్రీ భారత్ కుడ్ మార్చ్ ఫార్వర్డ్ రెసిస్టింగ్.
1: భారతీయుల యొక్క క్షమాగుణమే దీనికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము.
0: ఇట్ ఈస్ ది ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టర్ ఆఫ్ భారత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉన్నత జాతి సంస్కరమును ఔన్నత్యమును సాధించినటువంటి అనేక దేశ చరిత్రలంతా కూడాను మీరు చదివి ఉండవచ్చును, విని ఉండవచ్చు.
0: You must have learned the stories, the history of the great countries and their greatness.
1: అలాంటి నిత్య సత్యమని కొన్ని భావించి విర్రవీగినటువంటి యొక్క ఈ యొక్క జాతి యొక్క పునాదులు మన కంటి ముందే కదులుతూ అనేక విధమైనటువంటి ఇక్కట్టు గురి అవుతూ వచ్చినవి.
0: You know those countries that pride themselves, they lose their very base and facing problems.
1: అటువంటి సంపన్న రాజులైనటువంటి సంపన్న దేశములైనటువంటి వారి యందు అనేక శక్తులు ఆర్థిక అస్త్ర భుజబల బుద్ధిబల జనబలముతో కూడినటువంటి యొక్క ఈ సంపన్నులే ఈ గతి అనుభవిస్తూ వచ్చారు.
0: You know the history of affluent countries, how they have lost their economy, how they have lost their weaponry and also the manpower.
1: సంపన్న దేశం కాకపోయినప్పటికీ
0: భారత్ మే నాట్ బి అఫ్లూయెంట్,
1: ఎట్టి అస్త్ర ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ
0: విదౌట్ ఎనీ ఎకనామిక్ ప్రోగ్రెస్,
1: ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ
0: టిల్ దిస్ డే ఇట్స్ పాసింగ్ ఓవర్ ఐడియల్ లైఫ్,
1: ఎట్టి ఉపద్రవములకు కూడాను కాని తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ
0: ఇట్స్ ఫేసింగ్ విదౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆల్ ప్రాబ్లమ్స్,
1: సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి.
0: It's also demonstrating idealism to the rich countries.
1: దీనికి కారణం ఏమని అనేక విధములుగా విదేశీయులు విచారణ జరుపుతూ వచ్చారు.
0: Foreigners started inquiring the reasons behind this.
1: కానీ వారికి ఏమాత్రము సరియైనటువంటి ఒక జవాబు చిక్కలేదు.
0: But they could not get correct answer.
1: భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు.
0: They could not understand that Bharatiyas lead the life of righteousness, which is the cause.
1: ఈ ధర్మం అనేటువంటి పదమునకు రైట్యస్నెస్ అని కాని రైట్ యాక్షన్ అని కాని ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరి అనేటువంటిది కాదు.
0: The word dharma is translated this way, righteousness, righteous conduct. It is no
1: dharma
0: correct translation.
1: Dharma dharmame.
0: Dharma is dharma.
1: దీనికి మరొక పేరు లేదు.
0: It has no other name.
1: కాని చాలా మంది ఈ ధర్మమును జాతిగా మతముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: But many take dharma as religion.
1: ఇది రిలిజన్ కు సంబంధించినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ రిలేటెడ్ విత్ రిలిజన్.
1: ధర్మం అనేటువంటి పదం యొక్క అర్థమును గుర్తించుకోలేనటువంటి వారు,
0: దోస్ దట్ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ధర్మ,
1: రిలిజన్ అనేటువంటి యొక్క స్వార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వారు,
0: దోస్ హూ ఆర్ ఆఫ్టర్ సెల్ఫిష్నెస్ అండ్ రిలిజన్,
1: సంబంధం కల్పిస్తూ వస్తున్నారు.
0: ది అట్రిబ్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
1: ధర్మం అనేటువంటి పదము అనంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దిస్ వర్డ్ ధర్మ ఈజ్ ఇన్ఫినిట్.
1: ధర్మము సాగరముతో కూడినటువంటిది.
0: ధర్మ ఈజ్ ఆల్ ఎసెన్స్.
1: ఇంకా మిగిలినటువంటి మతము అనేటువంటిది కేవలం ఒక చిన్న కొలను వంటిది.
0: రిలిజన్ ఈజ్ ఎ స్మాల్ లేక్.
1: ఈ ధర్మమునకు రిలిజన్ కు ఏ విధంగా సంబంధ బాంధవ్యం కలుగుతుంది?
0: హౌ ఆర్ ది టూ, ధర్మ అండ్ రిలిజన్ ఆర్ రిలేటెడ్?
1: కనుక ధర్మము అనేటువంటిది అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది.
0: ధర్మ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ పీపుల్ ఆఫ్ ఆల్ రేసెస్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్.
1: ఇటువంటి సమష్టి స్వరూపమైనటువంటి ధర్మాన్ని వ్యక్తిగతంగాను దేశపరంగాను లేక కొన్ని మానవత్వమైనటువంటి ఒక మతపరంగాను చూసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ధర్మ కుడ్ నెవర్ బి లుక్డ్ యాజ్ ఇండివిజువల్ ఆర్ రీజనల్ ఆర్ రిలీజన్ ఐదర్.
1: కొంతమంది ఈ ధర్మమునే ఒక విధమైన హక్కుగా భావిస్తూ వచ్చారు.
0: సమ్ టేక్ ధర్మ యాజ్ రైట్.
1: పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులున్నవని తల్లిదండ్రులకు కొన్ని హక్కులున్నవని.
0: The foreigners say that every child has rights and parents have rights.
1: రాజులకు పౌరులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: They have strong feeling that kings and the people enjoy rights.
1: భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములు ఉన్నవని.
0: But Bharat said that every individual that is born has
1: కొన్ని ధర్మములు ఉన్నవని, తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని.
0: That father has certain ధర్మ, మదర్ హ్యాస్ ధర్మ.
1: రాజుకు కొన్ని ధర్మములున్నవని,
0: కింగ్ హ్యాస్ ధర్మ.
1: పౌరులకు కొన్ని ధర్మములున్నవని,
0: సిటిజన్స్ హ్యావ్ ధర్మ.
1: దీనిని ప్రకటిస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్.
1: ఇందులో హక్కు ఏమాత్రం కూడా లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో రైట్ వాట్స్ ఎవర్.
1: తల్లిదండ్రులు తమ ధర్మమును కర్తవ్యాన్ని వినియోగించినప్పుడు
0: when parents discharge their responsibility,
1: పుత్రుని యొక్క రైట్ పెరుగుతుంది.
0: దెన్ ది రైట్ ఆఫ్ ది సన్ వుడ్ బి మోర్.
1: పుత్రుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు,
0: వెన్ సన్ డిశ్చార్జెస్ డ్యూటీ,
1: తల్లిదండ్రుల యొక్క రైట్ పెరుగుతుంది.
0: ద రైట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి మోర్.
1: అటునే అధ్యాపకులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు,
0: సిమిలర్లీ వెన్ టీచర్స్ డిశ్చార్జ్ ద డ్యూటీ,
1: విద్యార్థుల యొక్క రైట్ పెరుగుతుంది.
0: ద రైట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఇంక్రీజ్.
1: విద్యార్థులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు అధ్యాపకుల రైట్ పెరుగుతుంది.
0: వెన్ స్టూడెంట్స్ డిశ్చార్జ్ ద డ్యూటీ, ద రైట్స్ ఆఫ్ ద టీచర్స్ విల్ ఇంక్రీజ్.
1: ఒక్కొక్క ధర్మం వల్లనే, ఒక్కొక్కరి ధర్మం వల్ల ఒక్కొక్కరి పవర్ అనగా అధికారం పెరుగుతూ వచ్చింది. కానీ ఎవరి ధర్మం వారిదని, ఎవరి అధికారం వారిదని ఇందులో ఏమాత్రము నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు.
0: When dharma is attended to, the other person will have authority or power. No one can view the dharma and power separate. No one has any authority.
1: కానీ విద్యార్థి యొక్క ధర్మం ప్రధానంగా ఏమిటి?
0: What is the chief dharma of a student?
1: విద్యార్థికి నాలుగు ప్రధానమైనటువంటి లక్షణములు ఉండవలెను.
0: Student should have four main qualities.
1: మొట్టమొదటిది ఆత్మ గౌరవము.
0: One, self-respect.
1: రెండవది ఆత్మవిశ్వాసము.
0: Self-confidence.
1: మూడవది స్వార్థరాహిత్యము.
0: The selflessness.
1: Self-sacrifice. నాలుగవది.
0: The fourth.
1: స్వయం శక్తి. Self-support. ఈ నాలుగు కూడా ఉంటుండాలి.
0: All the four are needed.
1: Self-realization. ఆ తరువాత ప్రారంభమైనటువంటిది.
0: సెల్ఫ్ రియలైజేషన్ కమ్స్ దేర్ ఆఫ్టర్.
1: మొట్టమొదటిది ఆత్మజ్ఞానం ప్రతి విద్యార్థికుడు అత్యవసరము.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవరీ స్టూడెంట్.
1: ఆత్మ గౌరవం చాలా అత్యవసరము.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ మచ్.
1: ఈనాటి విద్యార్థుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు.
0: But modern students don't have
1: self-respect.
0: There is no self-confidence.
1: Self-sacrifice ledu.
0: There is no self-sacrifice.
1: Self-support antakante ledu.
0: Self-support is very much less.
1: Veer ye rithiga vidyarthulu kagalaru?
0: How can you be students?
1: Deni support teeskoni veer vidyarthulu maragaralu?
0: On what support could you become students?
1: Kanukune self-respect ni mottamottu sampadinchukovali.
0: Therefore acquire self-respect in the first instance.
1: Aa respect ni sampadinchukunnatundi vyakti maatrame self-sacrifice cheyagaladu.
0: The one that earns self-respect will be prepared for
1: self-sacrifice.
0: The individual self-sacrifice
1: self-satisfaction labhyam kagalu
0: will have self-satisfaction.
1: Kanuka ee naati vidyalalo vidyarthulku undavalsinatundi viluvalu ee naadu lekapovatam chetane,
0: as students do not have values today,
1: vyaktulu yokka viluvalu, vidyarthi yokka viluva kudanu, vidya yokka viluva kudanu cheeninchipoyindi.
0: The value of education, the value of the individuals is completely lost.
1: Manavudu tanaloni samarasyanni, samanvayanni, ekatma bhavanni samrakshinchukunnappude,
0: when man protects, preserves this integration and the tolerance within himself,
1: manavulaku swechcha, nyayamu, swayankruti labhyam kagaladu.
0: Man will have freedom and justice.
1: కనుకనే ఈ ఏకాత్మ భావం అనేటువంటిది విద్యార్థిలో విరివిగా పెరగాలి.
0: దిస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ షుడ్ బి మోర్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఆత్మ సర్వభూత, అందరి యందు ఉండేటువంటి ఆత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ.
0: ది ట్రూ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈ ఏకాత్మ భావం నుండి విశ్వప్రేమ జనించుతున్నది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనివర్సల్ లవ్, ది యూనివర్సల్ లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఈ విశ్వప్రేమ కారణం చేతనే మానవులను ఒకటిగా ఏర్పరుచున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది యూనివర్సల్ లవ్ దట్ యూనిఫైస్ మ్యాన్ కైండ్.
1: విశ్వప్రేమనే మానవత్వాన్ని ఏకత్వంగా భావించడానికి సరియైన ఆధారం.
0: దిస్ యూనివర్సల్ లవ్ ఇస్ ది బేసిస్ టు హ్యావ్ దిస్ హ్యూమానిటీ యాజ్ వన్.
1: ఇట్టి ప్రేమామృతాన్ని తాను అనుభవించడమే కాకుండా సమాజంలో కూడా పంచినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: హీ షుడ్ ఆల్సో నాట్ ఓన్లీ డ్రింక్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ లవ్, హీ షుడ్ షేర్ విత్ అదర్స్.
1: ఇట్టి ప్రేమాత్మ తత్వములందు మాత్రమే దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ లవ్ ద డివినిటీ షైన్స్.
1: సాత్విక శక్తి కూడా ఆవిర్భవిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ద పైయస్ క్వాలిటీ.
1: లయభావం కూడా సంభవిస్తుంది.
0: హీ విల్ ఆల్సో ది ఫీలింగ్ ఆఫ్ మర్జర్.
1: సర్వ సమన్వయం కూడా చేకూరుస్తుంది.
0: హీ విల్ హ్యావ్ ఇంటిగ్రేషన్ బై అండ్ లార్జ్.
1: కనుక విద్యార్థి యందు ఏకాత్మ భావం అనేటువంటిది అధికంగా విశ్వసించాలి.
0: సో ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ, వన్నెస్.
1: ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు?
0: ద స్టూడెంట్ బికమ్స్ ఎ స్టూడెంట్ వాట్ ఫార్ టుడే.
1: ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు,
0: ఇఫ్ హి క్వశ్చన్స్ హిమ్సెల్ఫ్ వై హీ స్టడీయింగ్,
1: ఏమీ జవాబు చిక్కటం లేదు.
0: హీ హాస్ నో రిప్లై.
1: వీరికి చిక్కేది ఒక్కటే.
0: దే గెట్ ఓన్లీ వన్ ఆన్సర్.
1: ఏ విద్యతయితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేతి ఎంత డబ్బులు మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం.
0: దే హావ్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్. What education will give them what kind of job? What kind of job would give them this, what type of salary?
1: Velo kharchu petti
0: spending thousands and thousands
1: pattam nandukuntunnadu.
0: They get degrees.
1: Sarvakala sarvavasthalu endunu shramapadi kalamunu durvinivagam chesi pattam nattukuntunnadu.
0: They waste all their time and yet get the degrees.
1: తన యందు దైవశక్తి అయినటువంటి ఎనర్జీని ఎన్ని విధములుగా కూడా వ్యక్తపరిచి ఈ పట్టమును అందుకుంటున్నాడు.
0: హీ వేస్ట్ ద డివైన్ పవర్ ఇన్ హిమ్ అండ్ గెట్స్ ద డిగ్రీ.
1: కాలమును, ధనమును, కర్తవ్యాన్ని, ఎనర్జీని ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టమునికి ఎంత విలువ?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ సచ్ ఎ డిగ్రీ విచ్ యు గెట్ బై వేస్టింగ్ ద టైమ్ ద మనీ?
1: ఈ పట్టము యొక్క విలువను తెలుసుకోవాలంటే ఏమాత్రమూ లేదు ఈ పట్టము యొక్క విలువ.
0: To understand clearly, the degree has no value whatsoever.
1: ఈ పట్టమును నీ ఎందుకోసం అందుకున్నావు?
0: Why do you get the degree?
1: పట్టకూటి కోసమా?
0: Is it for a living?
1: లేక సమాజ శ్రేయస్సు కోసమా?
0: Or for welfare of the society?
1: లేక సుజ్ఞాన ప్రాప్తి కోసమా?
0: Or is it for the right kind type of knowledge?
1: దేనికోసం అందుకున్నావు?
0: What for you get the degree?
1: సమాజమునకు,
0: to the society,
1: దేశమునకు,
0: అండ్ ద కంట్రీ
1: ఉపయోగము లేనటువంటి ఈ పట్టము దేనికోసం?
0: వాట్ ఫార్ ఇస్ ది డిగ్రీ దట్ ఇస్ నాట్ ఆఫ్ ఎనీ యూజ్ టు దిస్ కంట్రీ అండ్ సొసైటీ?
1: ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు క్వశ్చన్ వన్.
1: పట్టము అందుకున్న తక్షణమే,
0: ద మూమెంట్ దే గెట్ ది డిగ్రీ,
1: ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందుగా,
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్,
1: హనుమంతుని తోక వలె క్యూలో పెరిగిపోతున్నారు.
0: ద క్యూ ఇస్ మోర్ అండ్ మోర్ లైక్ ది టెయిల్ ఆఫ్ హనుమాన్.
1: దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుండాలి.
0: When we inquire clearly, we will understand that degree is for a job.
1: ఇంకా కొన్ని వినూత్తులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు,
0: if we inquire in another way,
1: డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే,
0: the moment they get the degree,
1: విదేశాలకు వెళ్లే నిమిత్తము,
0: to go abroad,
1: పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు.
0: They go for passport.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టం ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం.
0: They have got a mean feeling. By going abroad, they can earn more money.
1: విద్య విజ్ఞానం కోసమే గాని,
0: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్,
1: కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెచ్చి విచారించాలి.
0: Students should open their eyes and understand that education is for not for a living.
1: పట్టకూడదు అవసరమే.
0: A living is also needed.
1: Kani vidya anetundi
0: education
1: not for living, for life.
0: Education is not for a living but for life.
1: Prapancham lopala pasuvulu pachulu aneka vidamaitundi jantuvulanta kuda jeevisthune untunnayi.
0: In the world so many birds and bees and animals live.
1: Ivi ye yokka university ki vellayi.
0: Which university they attended?
1: Ye degree teeskunnayi?
0: What degree they got?
1: Avu betakatam leda?
0: Are they not living?
1: Kanuka మనం కేవలం పట్టం అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు.
0: సో వీ గెట్ ది డిగ్రీ నాట్ టు లివ్ అలోన్.
1: మన యొక్క జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి.
0: వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ టు నో ది మీనింగ్ ఆఫ్ లైఫ్.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: దోస్ పీపుల్ దట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ ఆర్ ద లిటరేట్స్?
1: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
0: బై మీర్లీ గెటింగ్ ది గోయింగ్ టు ద కాలేజ్ కెన్ బి ఎడ్యుకేటెడ్?
1: సుజ్ఞానం సుకృతి లేక విద్యను తద్విద్యలగునా?
0: వితౌట్ గుడ్ నాలెడ్జ్ అండ్ డిజర్వ్నెస్ what is the value of education?
1: Bratukutake vidyanna bratukaledi pasipachulu.
0: If education is only for a living, don't you find birds living?
1: Ee satyanni vidyarthulu chakkaga vidyanam cheta vicharana cheyali.
0: This fact students should be able to investigate and understand.
1: ఈ నాటి విద్యా విధానములో,
0: in the modern education,
1: వైజ్ఞానం విరివిగా పెరిగినది.
0: The science is more.
1: కానీ దానితో పాటు అజ్ఞానం కూడా షాడో వలె పెరుగుతూ వస్తుంటుంది.
0: అలాంగ్ ద ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఫాలోడ్ లైక్ ఎ షాడో.
1: కేవలం భౌతికమైన యొక్క ఈ అలరను, ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద ఫిజికల్ ఎజిటేషన్స్.
1: కానీ ఈ అలలు, ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు, ఈ పొరలు, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి.
0: దీస్ ఎజిటేషన్స్, దీస్ వేవ్స్, డిస్టర్బెన్సెస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
1: సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి.
0: యు ఫైండ్ ద వేవ్స్ జంపింగ్ ఆన్ ద సూపర్ఫిషియల్ లెవెల్.
1: కానీ అడుగులకు పోయి చూసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది.
0: బట్ ఇఫ్ యు గో టు ద బాటమ్, ఇట్ ఈస్ ఎట్ పీస్.
1: కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకుని, బాహ్య జీవితం మాత్రమే లక్ష్యంగా ఉంచుకుని ఈ యొక్క తుచ్చమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు.
0: Therefore, you should not merely have external vision and external advantage and lead a mean life.
1: విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి.
0: In this vast life, you should have broad mind.
1: కానీ ఉన్నది విశాలమైన జగత్తులో.
0: You are in this vast
1: పెంచుకునేటువంటి సంకుచితమైనటువంటి భావంలో.
0: But you have narrow feelings.
1: ఇది సరైనటువంటిది కాదు.
0: It is not proper.
1: విద్యార్థులు కేవలము విశాల హృదయులు కావాలి.
0: Students should be broad minded.
1: ఈనాడు అనేక రకమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నాము.
0: టుడే వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మేము విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ యూ ఎర్న్ యూ సే దట్ యు హావ్ లెర్న్డ్.
1: ఇది విద్యలు కానేరవు.
0: దట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
0: యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్.
1: అంతా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
0: ఐదర్ స్టడీ ఆఫ్ సైన్సెస్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా
1: మెటీరియల్స్ ప్రోగ్ చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యాలయం.
0: బై మియర్లీ కలెక్టింగ్ రా మెటీరియల్ యూ కెనాట్ హ్యావ్ ప్రొడక్షన్.
1: ఈ రా మెటీరియల్స్ ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ద రా మెటీరియల్
1: వస్తువులను ఉత్పత్తి చేసి
0: యూ షుడ్ లీడ్ టు ప్రొడక్షన్
1: జగత్తునకు అందిస్తూ రావాలి.
0: దెన్ యూ షుడ్ పాస్ ఆన్ టు ద వరల్డ్.
1: ఈ వస్తువును ఉత్పత్తి చేసేటువంటిది
0: వై షుడ్ యూ మ్యానుఫ్యాక్చర్.
1: ఈ రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకున్నటువంటి మీరు
0: యూ దట్ కలెక్ట్ ద రా మెటీరియల్
1: ఆత్మ గౌరవము అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: యూ షుడ్ ప్రొడ్యూస్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్
1: ఆత్మ సపోర్టు సెల్ఫ్ సపోర్టు దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: వీ షుడ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ సపోర్ట్.
1: తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: దెన్ యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి.
0: వీ షుడ్ సప్లై ఆల్ ది ఫోర్ ప్రొడక్ట్స్.
1: అది విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: దట్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్.
1: అట్లు కాకుండా
0: అదర్వైజ్
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ప్రవీణులై
0: being experts in certain
1: subjects మాత్రమే ఉత్తీర్ణులై
0: యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ సర్టెన్ సబ్జెక్ట్.
1: దీనిని ఎవరికి
0: రెస్పెక్ట్ ఆబ్జెక్ట్
1: ఆత్మ సపోర్ట్ సెల్ఫ్ సపోర్ట్ దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: వీ షుడ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ సపోర్ట్.
1: తర్వాత స్వార్థరహితమైన

0: ఎవరికి ప్రబోధించడానికి వీలు కానటువంటి స్థితిలో,
1: ఇట్స్ ఎ టైమ్ వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టీచ్ ఎనీబడీ, తనకు
0: పానకుడును అనుభవించలేనటువంటి దుస్థితిలో,
1: ఇన్ ఎ పూర్ కండిషన్ వెన్ యు కెన్ నాట్ ఎక్స్‌పీరియన్స్ యువర్సెల్ఫ్,
0: పొట్ట మాత్రమే పోషించుకోగలుగుతున్నాడు.
1: హి సింప్లీ క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: ఇది స్వార్థము స్వార్థము స్వార్థము.
1: దిస్ ఇస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్నెస్.
0: ఏనాడు విద్యార్థిలో స్వార్థమును నిర్మూలము గావించరో ఆనాడే పరార్థమైనటువంటిది మీ హృదయంలో ప్రవేశించి విశాలమైనటువంటి దివ్య భావాన్ని జగత్తునకు చాటగలవు.
1: ద మూమెంట్ యు కిల్ దిస్ సెల్ఫిష్నెస్ దెన్ యుల్ హావ్ వాస్ట్ ఫీలింగ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాడు విద్య ఒక్కటి మాత్రమే సర్వ రంగమును ఎందుకు రాణిస్తుంటుండాలి.
1: Today it's only education that shines in all fields.
0: నీవు డాక్టర్ కావాలన్నా విద్య అవసరమే.
1: To become a doctor you need education.
0: నీవు లాయర్ కావాలన్నా విద్య అవసరమే.
1: To be a lawyer education
0: needed. నీవు బిజినెస్ మ్యాన్ కావాలన్నా విద్య అవసరమే.
1: If you want to be a businessman education needed.
0: ఇంకా అనేక నీవు సైంటిస్ట్ కావాలన్నా విద్య అవసరమే.
1: To be a scientist education is needed.
0: ఆర్టిస్ట్ కావాలన్నా నీ విద్య అవసరమే.
1: So also to become an artist.
0: నృత్యం నేర్చుకోవాలన్నా విద్య అవసరమే.
1: To learn the education.
0: శాస్త్రంలో విద్య అవసరమే.
1: Every time you need
0: అన్ని
1: education.
0: అన్ని రంగములు కూడా నువ్వు విద్యపైన ఆధారపడి ఉంటుండాలి.
1: All fields rest on education.
0: కనుకనే విద్య మంచిదైనప్పుడే అన్ని రంగములు కూడా మంచి అవుతాయి.
1: Therefore when education is proper all fields will be correspondingly proper. కనుకనే
0: తెలుగులో చెప్పేటువంటి వారు కోడలు నలుపైతే కులమంతా నలుపేయని.
1: That is what is said in Telugu, a proverb. If daughter-in-law is dark, the entire family will be dark.
0: అదే విధంగానే మన విద్య డార్క్ అయిపోయినప్పుడు సమస్త రంగములు డార్క్ అయిపోయినాయి.
1: Similarly, when education is dark, all fields are dark.
0: అనగా డార్క్ అంటే ఏమిటి?
1: What do you mean by darkness?
0: స్వార్థమే డార్క్.
1: That selfishness is darkness.
0: ఈ స్వార్థం కంటే మించినటువంటి యొక్క ఇది మరొకటి లేదు, అంధకారం.
1: There is no other darkness much more than selfishness.
0: విద్యా విధానం లోపల
1: today in education.
0: Right. White. ప్రకాశవంతులుగా మీరు విరచించాలి.
1: యూ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ లైట్ అండ్ బ్రైట్ అండ్ వైట్.
0: అది మానవత్వానికి సరి అయినటువంటి ఆదర్శం.
1: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: ఈనాటి విద్యార్థి
1: మోడర్న్ స్టూడెంట్
0: ఎన్నెన్ని రకములైనటువంటి విద్యలను అభ్యసించి
1: లర్నింగ్ వేరియస్ ఫార్మ్స్
0: నూతనమైనటువంటి విద్యలను కూడా అభివృద్ధి పరచుకుని
1: హీ ఆల్సో డెవలప్స్ వేరియస్ ఫార్మ్స్.
0: ఇవన్నీ కూడా కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు.
1: హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ నాట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
0: అందరూ విశాలమైనటువంటి జగత్తులో పుట్టినటువంటి సోదర సోదరి మండలిగానే భావించాలి.
1: యూ షుడ్ టేక్ ఎవ్రీవన్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హావింగ్ ఇన్
0: మానవ సోదరత్వాన్ని,
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
0: జీవిత స్వేచ్ఛను,
1: ది ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్,
0: సమత్వాన్ని,
1: ఈక్వాలిటీ
0: సంపాదించుకోవాలనుకుంటే,
1: if you want to earn them,
0: kevalam naitika vidyanu manam abhyasinchali.
1: We should learn the education of morality.
0: Naitika vidya aadhyatmika vidya cheenichi poyindi.
1: Today the moral education and spiritual education are on decline.
0: Kanukane anni deshamulu endukodunu ee vidhamaina sanchopalu jarugutune untunnayi.
1: Therefore in all countries there are agitations.
0: Ee naati prabhutvam kudanu,
1: government today,
0: vastuvulu utpattikini,
1: for production,
0: ఆర్థిక అభివృద్ధికిని,
1: for economic development,
0: మితిమీరినటువంటి యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
1: It has given greatest importance to that.
0: కానీ దీనిపైన నైతికం యొక్క అదుపు లేకపోవటం చేత,
1: since there is no control on the moral conduct,
0: సర్వ స్వాతంత్రుడిగా మారిపోయి,
1: man has become absolutely free,
0: విదేశం యొక్క నాగరికతకు ఇది ఏ ముఖ్యమైనటువంటి శోభగా ఏర్పడుతూ వచ్చింది.
1: This is mainly responsible for the foreign civilization.
0: స్వాతంత్రము,
1: ఫ్రీడమ్,
0: ఏమిటి ఈ స్వాతంత్రం?
1: వాట్ ఈస్ దిస్ ఫ్రీడమ్?
0: ఇష్టం వచ్చినట్టు ప్రవహించడం ఆ స్వాతంత్రము?
1: ఇస్ ఇట్ జస్ట్ బిహేవ్ యాజ్ యు లైక్?
0: కాదు కాదు కాదు కాదు. ఆత్మ నిగ్రహమే నిజమైనటువంటి స్వాతంత్రము.
1: ద సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ట్రూ ఫ్రీడమ్.
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
1: ద కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్
0: ఫ్రీడమ్. మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
1: కంట్రోల్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రం అని ఇష్టానుసారముగా ప్రవర్తించడం స్వాతంత్రం కాదు.
1: సో ఫ్రీడమ్ డజంట్ మీన్ టు మూవ్ యాజ్ యు లైక్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి.
1: Therefore we should earn the right freedom in this
0: world. భారతదేశం కూడా రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించింది.
1: The Bharat also have political freedom.
0: కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఏమాత్రము సంపాదించలేదు.
1: But it has not earned the moral freedom, spiritual freedom and so on.
0: కనుక ప్రతి మానవుడు కూడాను స్వాతంత్రం అనేటువంటి దాన్ని సంపాదించడం అంటే ఏమిటి?
1: So every man must know, what do you mean by freedom?
0: Tana tattvam paina thanu vishwasinchali.
1: Having full confidence in his own
0: nature. Evaravari kaalla paina nu poi padatam kaadu neevu arjinchavalsindi. Nee kaalla paina neevu nivasinchali, neevu jeevinchali.
1: Not resting on others. You should be able to support yourself.
0: Adi self support.
1: That is self support.
0: Kaani ee naadu self support aneetundi virigi poyindi.
1: But today the self support,
0: self confidence aneetundi asale lekunda poyindi.
1: Self confidence is absent.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది గాలి కొట్టుకుని పోయింది.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ బ్లోన్ విత్ ది విండ్.
0: ఎక్కడ కూడా ఈ యొక్క సద్గుణములు అనేటువంటివి విద్యార్థికి ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు ఏమాత్రం కూడా విద్యార్థి ఎందుకు కనిపించడం లేదు?
1: గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఎక్స్పెక్టెడ్ టు బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్ ఆర్ నాట్ సీన్ ఇన్ ఎ ట్రేడ్.
0: కేవలము గ్రంథ పరిచయం మాత్రమే వీరు

0: తీసుకుంటున్నారు.
1: యు ఆర్ జస్ట్ హావింగ్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమాత్రము ప్రాప్తించదు.
1: Out of this bookish knowledge, you can never have practical
0: knowledge. Kabali.
1: Practical knowledge is necessary.
0: Mathematics nu maruvaka japinchu.
1: He goes on chanting, repeating mathematics.
0: Ganita shastramu vanka kanagabodu.
1: He doesn't look to the science of mathematics.
0: America margambu ariyachudunu gani.
1: He wants to know the route to America.
0: Kashika margambu kanaradu.
1: He doesn't know the route to Benares.
0: Algebra yanta narayajuchunu gani.
1: He wants to know everything in algebra.
0: Inti vaishyalyambu erugabodu.
1: He doesn't know the area of his house.
0: Anudinambunu drillu acharinchune gani.
1: He practices drill every day.
0: Padmasanamu veya badapadunu.
1: He suffers pain when he sits in
0: Padmasana.
1: What is it you accomplished?
0: Dinamu drill chestunnaru physical exercise.
1: Every day you practice drill physical exercise.
0: Oka Padmasana vesi kucholante sadhyam kaakunda untundadi.
1: Is not possible drill. It is not possible for you to sit in Padmasana. What is the drill?
0: Ee vidhanga ee naati vidyalanni kuda nu kevalamu ఒక భౌతికమైనటువంటివి ఆర్టిఫిషియల్ గా ఉంటుంటున్నాయి, కృత్రిమైనటువంటిగా రూపొందుతూ వస్తున్నాయి.
1: Therefore all forms of education are absolutely physical, worldly, artificial.
0: కనుక ఈనాడు విద్యా విధానంలో అనుభవజ్ఞమైనటువంటి విద్యను అభ్యసించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore in education system we should have practical knowledge and we should make an effort to get it.
0: కానీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉండాలి.
1: But education is rising.
0: కానీ చక్కగా విచారణ చేస్తే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉండాలి.
1: If you inquire clearly, along with education, agitation is also increasing.
0: కాదు కాదు, మన విద్యార్థులందరికీ ఎలివేషన్ లో మనం కావాలి.
1: సో అవర్ స్టూడెంట్స్ షుడ్ ఎయిమ్ ఎట్ ఎలివేషన్.
0: రూపాన్ని ధరించాలి.
1: దే షుడ్ సెట్ అన్ ఐడియల్.
0: ఇలాంటి ఆదర్శమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం ప్రదర్శించాలనుకున్నప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావం ఉండాలి.
1: If you want to set an ideal, you should have spiritual feeling.
0: దాని యందు ఈ యొక్క సమస్తమైన సద్గుణములు ఇమిడి ఉంటున్నాయి, కానీ మరొక దాని యందు లేవు.
1: It is only the spiritual feeling, all virtues are present nowhere
0: else. దానిక వస్తు వాహనాదులు సంపాదించుకోవటం కానీ అనుభవించుకోవటం కానీ సులభమే.
1: It's quite easy to have power and wealth and property.
0: అవన్నీ అజ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి.
1: They all develop ignorance.
0: ముళ్ళ చెట్టునే పెంచుతూ వస్తున్నాయి.
1: They develop that which is present.
0: ఒక నైతికము ధార్మికము ఆధ్యాత్మికమైనటువంటిది పండ్ల చెట్టును అభివృద్ధి పరుస్తాయి.
1: It is only the moral and the righteous that will help you to develop the tree of fruits.
0: ఈనాటి విద్యార్థులకు పండ్ల చెట్టు ఏమిటో ముండ్ల చెట్టు ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to distinguish, discriminate a thorny bush and a fruiting tree.
0: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును కంచిగా కట్టుకుని అనుభవిస్తున్నారు.
1: So they keep the fruiting trees all around a fence and thorny bush at the center.
0: ముండ్ల చెట్లు ఉండవలసింది.
1: Thorny bushes are necessary.
0: నసుఖా లభ్యతే సుఖం. సుఖం అనేటువంటిది ఉంటే సుఖము మనకు అనుభవించలేము. సుఖంతో పాటు కష్టం కూడా ఉంటుండాలి.
1: Out of happiness you don't get happiness. There should be difficulties too.
0: భగవంతుని యొక్క సృష్టిలో ముండ్ల చెట్టు పండ్ల చెట్టు రెండు ఇచ్చాడు.
1: God has given thorny bushes and fruiting trees.
0: కానీ పండ్ల చెట్టును కాపాడుకునే నిమిత్తము ముండ్ల చెట్టును వినియోగించుకోవాలి. కానీ
1: టు సేఫ్ గార్డ్ ది ఫ్రూటింగ్ ట్రీస్ ది థార్ని బుషెస్ ఆర్ నీడెడ్.
0: ముళ్ళ చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును పాడు చేసుకోవటము ఇది అజ్ఞానమే.
1: టు కీప్ ది థార్ని బుష్ ఎట్ ద సెంటర్ అండ్ ఫ్రూటింగ్ ట్రీస్ అరౌండ్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక భారతీయులైనటువంటి వారు
1: సో భారతీయస్
0: సెల్ఫ్ రెస్పెక్ట్ సపోర్ట్ కావాలి.
1: దే నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ సపోర్ట్.
0: ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈనాడు లేదు.
1: ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ టుడే.
0: నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే గనుక తాను పాటు పడితే పదములు కాని వర్తన కాని శ్రవణం కాని సద్వినియోగపరచుకునేటువంటి వారు.
1: If you really have self-respect, you will make proper use of your position, behavior.
0: కనుకని ఈనాడు self-respect అనేటువంటిది ఆత్మగౌరవం అనేటువంటిది లేకపోవటం చేతిని అనేక రకమైనటువంటి ప్రవర్తనలో తాను ప్రవేశిస్తున్నాడు.
1: Since there is no self-respect whatsoever, he conducts himself as he likes.
0: మొట్టమొదట ఆత్మగౌరవం చూసుకోవాలి.
1: First you think of your self-respect.
0: ఆత్మ అంటే ఎవరు?
1: Who is self?
0: ఇదియే మన యొక్క జీవితం.
1: This is my life.
0: జీవితానికి గౌరవం చేయనటువంటి వాడు ఇతరులను ఏ విధంగా గౌరవించగలవలేదు.
1: The one who doesn't respect his own life, how does he respect others?
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: నిన్ను ఇతరులు ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా ప్రేమించాలని భావిస్తున్నావో,
1: as you expect others to respect you and love you,
0: నీవు మొట్టమొదట ఇతరులను ఆ రీతిగా గౌరవించు ప్రేమించు.
1: In the first instance you should start respecting and loving them there.
0: అప్పుడే నీవు ఆశించినటువంటి గౌరవమును ప్రేమను నీవు అందుకోగలవు.
1: Then only you will have the respect and love as expected.
0: నీవు ఇతరులను రెస్పెక్ట్ చేయకుండా నీకు మాత్రం ఇతరులు రెస్పెక్ట్ చేయాలంటే ఏ రీతిగా చేయగలరు? వారేం పిచ్చివారు కాదు.
1: Without respecting others, how do you expect to be respected? They are not mad people.
0: ఈ రెస్పెక్ట్ అనేటువంటిది కానీ, మేనర్స్ అనేటువంటిది కానీ, బిహేవియర్ అనేటువంటిది కానీ ఇచ్చుకునేది పుచ్చుకునేది రెండు ఉంటుండాలి.
1: దేర్ఫోర్ రెస్పెక్ట్ మేనర్స్ అండ్ బిహేవియర్ ఆర్ గివ్ అండ్ టేక్ టూ వే ఛానల్.
0: ఇది నో వన్ వే ట్రాఫిక్.
1: ఇట్ ఇస్ నో వన్ వే ట్రాఫిక్.
0: నేను పుచ్చుకోవడానికే సిద్ధము, ఇచ్చుకోవడానికి లేదంటే ఎవరిస్తారు నీకు?
1: I am here only to receive, not to give. Who is going to give?
0: ఇలాంటి వాడికి పిల్లలు కూడా ఇవ్వరు.
1: To such people and children don't give.
0: No.
1: Oh, wives also don't give.
0: కనుక మనము ఎప్పుడు కూడా త్యాగము త్యాగము త్యాగము.
1: So we should be after sacrifice, sacrifice.
0: పిల్లలు చెప్తుంటారు వేదం, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగములు ఎంత అమృతత్వం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ సాక్రిఫైస్ దేర్ ఇస్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ.
0: ఈనాటి విద్యార్థులు త్యాగం అనేటువంటిదే లేదు.
1: ఇన్ స్టూడెంట్స్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్.
0: కానీ ఒకటి మాత్రం ఎక్కువ త్యాగం చేస్తున్నారు.
1: బట్ వన్ థింగ్ దే సాక్రిఫైస్,
0: క్యారెక్టర్ త్యాగం చేస్తున్నారు.
1: దే ఆర్ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్.
0: దానిని త్యాగం చేసిన తర్వాత నీ ఉండి ప్రేమేమి?
1: When you sacrifice, why should you live?
0: కనుక దానినే కాపాడుకోవాల్సింది.
1: You should save God it.
0: ప్రాణాన్నైనా త్యాగం చేయి.
1: Ready to sacrifice your life.
0: సర్వస్వమును త్యాగం చేయి.
1: Sacrifice everything.
0: కానీ క్యారెక్టర్ మాత్రం త్యాగం చేయకూడదు.
1: But never
0: దానిని నిలుపుకోవాలి.
1: You should.
0: 3/4 character is life అన్నారు.
1: 3/4 character is life.
0: కనుకనే మనము నిజమైనటువంటి యొక్క జీవితము మన యొక్క శీలం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Therefore our life rests on character.
0: ఈనాడు శీలమును పోషించేటువంటి విద్యలు కానీ,
1: టుడే ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ క్యారెక్టర్,
0: శీలమును ప్రకటించేటువంటి విద్యలు కానీ,
1: దట్ విచ్ మానిఫెస్ట్ క్యారెక్టర్,
0: కనిపించటం లేదు.
1: ఇస్ నాట్ సీన్.
0: కేవలము ఒక లౌకికమైనటువంటి విద్యను నేర్పి,
1: టీచింగ్ వరల్డ్లీ నాలెడ్జ్,
0: లౌకికమైన జీవితం లోపల తన యొక్క సుఖంగా అనుభవించే నిమిత్తం
1: ఎంజాయింగ్ ప్లెజర్స్ ఇన్ ద వరల్డ్
0: పాటు పడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దట్
0: ఎంతవరకు పనిచేస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెండ్ ఇట్ వర్క్స్?
0: తనకు తన కుటుంబానికి మాత్రమే పనిచేస్తుంది.
1: ఇట్ హెల్ప్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ.
0: కానీ మూడవదైన సమాజం ఎక్కడ పోతుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు థర్డ్ సొసైటీ?
0: నీవు నీ కుటుంబం వరకే నీవు ప్రయాణం చేస్తే నీవు సమాజాన్ని ఏ విధంగా నీవు పోషించగలవు?
1: ఇఫ్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, వెన్ యూ
0: సమాజాన్ని నీవు పోషించలేనిటువంటి యొక్క అవ్యక్తులము, నీవు ఏ రీతిగా సుఖాన్ని అనుభవించగలవు?
1: ద ఫూలిష్ వన్ హూ cannot help the society, how can you be happy?
0: నీ సుఖము నీ కుటుంబ సుఖము సమాజం పైన ఆధారపడి ఉన్నదనేది సత్యాన్ని విద్యార్థులు గుర్తించి వర్తించాలి.
1: Students should know and conduct themselves that their happiness depends upon the happiness of the society.
0: కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో పోయి సేవల్లో పాల్గొనాలి.
1: Therefore all students who study here should do soul service.
0: Self respect అడగకుండా నీకు అందుకుంటుంది.
1: Without mere asking you get this self respect.
0: నీవు చదివిన చదువులు కేవలము డబ్బు కోసం అమ్ముకోవటం కోసం కాదు.
1: All the education is not merely to sell out for money.
0: గౌరవం కోసం నీవు దీన్ని కాపాడుకోవాలి.
1: You should earn self respect.
0: కనుక ఈనాటి విద్యలో ఉండినటువంటి యొక్క బలహీనతను మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make an effort to know the weakness in the education today.
0: మన వైస్ ఛాన్సలర్,
1: our vice chancellor
0: రామిరెడ్డి గారు,
1: ప్రొఫెసర్ రామిరెడ్డి,
0: ఈ యొక్క విద్యా విషయం లోపల ఎన్ని విద్యా సంస్థలు ఉంటున్నాయి?
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్?
0: ఎన్ని విధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి?
1: హౌ మెనీ యూనివర్సిటీస్ ఆర్ దేర్?
0: చక్కగా నంబర్స్ చెప్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ స్టాటిస్టిక్స్.
0: దగ్గర దగ్గర 200 విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: కానీ ఇంకా ప్రభుత్వానికి తెలియకుండా ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ఉంటున్నాయి.
1: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ మెనీ మోర్ యూనివర్సిటీస్.
0: కానీ ఎన్నో వందల కాలేజీలు ఉంటున్నాయి, కళాశాలలు ఉంటున్నాయి.
1: దేర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఇందులో 9-8 lakhs విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
1: 9-8 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆర్.
0: కానీ ఈ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయి?
1: వాట్ ఈస్ దట్ యూనివర్సిటీస్ ఆర్ డూయింగ్?
0: ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని గ్రాడ్యుయేట్లను తయారు చేసి ప్రపంచంలో వదిలిపెడుతున్నారు.
1: ఎవ్రీ ఇయర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ సెంట్ ఇన్ టు ద వరల్డ్.
0: కానీ వీరేం చేస్తున్నారు?
1: వాట్ ఆర్ ద డూయింగ్?
0: ఈనాడు విశ్వవిద్యాలయములన్నీ కూడాను కేవలము పట్టమును అందించేటువంటి కర్మాగారములుగా తయారైపోయినాయి.
1: దేర్ఫోర్ ఆల్ యూనివర్సిటీస్ హావ్ బికమ్ ఫ్యాక్టరీస్ దట్ కన్ఫర్ డిగ్రీస్.
0: కానీ అది సరి అయినటువంటి యొక్క దీంట్లో మనము చూసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద పాజిటివ్ వే.
0: ఈ చదివినటువంటి వారు, ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి వారిని వీరిని ముందు ఏ రీతిగా కాపాడాలి?
1: How to take care of those people who are graduated?
0: ఇప్పుడే భారతదేశంలో 5 crore మంది నిరుద్యోగంలో ఉంటున్నారు విద్యార్థులు.
1: In Bharat, the students 5 crores are unemployed.
0: ఇంకా వచ్చేటువంటి వారు, పాస్ అయ్యేటువంటి వారిని ఎక్కడ పెట్టాలి?
1: The coming generation who will be successful, where to keep them?
0: విద్యను మాత్రమే అభ్యసించడానికి తగిన అనుకూలాలు పెంచుతున్నారే కానీ ఈ విద్యార్థులను సరైన రీతిలో పెట్టి పోషించేటువంటి విధానాన్ని ప్రభుత్వం కూడా యోచించడం లేదు.
1: We are trying to provide conveniences for all the institutions, but we are not thinking of graduates.
0: విద్యార్థులను కూడా ఏ పని లేకపోవడం చేతనే నక్సలైట్స్ గా, టెర్రరిస్ట్ గా, ఇంకో హైజాకర్స్ గా ఆ విధంగా తయారైపోతున్నారు.
1: Since all these graduates are unemployed, they become Naxalites and hijackers.
0: ఇది పిల్లల యొక్క దోషము కాదు.
1: It's not mistake of the students.
0: తల్లిదండ్రుల యొక్క దోషము,
1: మిస్టేక్ ఆఫ్ ది పేరెంట్స్
0: ప్రభుత్వం యొక్క దోషం
1: అండ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్
0: వారు కూడా తగినటువంటి చర్య తీసుకోవాలి
1: దే టు టేక్ ప్రాపర్
0: అసలు తల్లిదండ్రులు ఏమాత్రం కూడా దీంట్లో చర్య తీసుకోవటం లేదు
1: పేరెంట్స్ ఆర్ నాట్ యాక్టింగ్
0: వారు కూడా ఈనాడు ఆధునిక విద్య లోపల వారు కూడా మర్జ్ అయిపోయారు
1: దే ఆల్సో హావ్ మర్జ్డ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్
0: తమ పిల్లలు ఏమి చెప్తే దానికి ఎస్
1: వాట్ ఎవర్ దేర్ చిల్డ్రన్ సే దే సే ఎస్
0: వారు ఏం చేస్తే కూడా అది ఎస్
1: వాట్ ఎవర్ దే డూ దే సే
0: ఈ విధంగా కూడా నువ్వు బ్లైండ్ గా ఒక విధమైనటువంటి దీంతో అంగీకరిస్తున్నారు
1: దే గో ఆన్ యాక్సెప్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ బ్లైండ్ లా
0: ఇలాంటి అంధకారంతో కూడినటువంటి యొక్క భావాన్ని పిల్లలకు మనం అభివృద్ధి పరుస్తున్నాము
1: వీఆర్ డెవలపింగ్ ది బ్లైండ్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్
0: నిజంగా వీళ్ళు చెప్పాలనుకుంటే ధృతరాష్ట్రుని వంటి తల్లిదండ్రులు ఎక్కువైపోతున్నారు
1: టు టెల్ ద ఫ్యాక్ట్ దేర్ పేరెంట్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ధృతరాష్ట్ర
0: తన కుమారుడు ఏమి చేసినప్పటికీ రైట్ రైట్ మంచిది నాయన తదాస్తు తదాస్తు ఆశీర్వదించడం
1: వాట్ ఎవర్ హిస్ సన్ డస్ హి సేస్ హి గోస్ ఆన్ ఎండార్సింగ్ ఎస్ రైట్
0: దానినే వీరు విశ్వసిస్తున్నారే కానీ
1: హి బిలీవ్స్ వాట్ హిస్ సన్ డస్
0: వాడి యొక్క ప్రవర్తన కానీ వాడి బ్యాక్గ్రౌండ్ కానీ ఎట్లా ఉందని ఎవరు విచారించడం లేదు
1: దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ హిస్ బిహేవియర్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్
0: ఆ విధమైనటువంటి యొక్క తల్లిదండ్రులు అభివృద్ధి కావటం చేతనే పిల్లలు మరింత పెడమార్గం పడుతున్నారు
1: బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ద స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్
0: కట్ట కదప్పటికి ఏ పరిస్థితి తెస్తుంది
1: అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపన్
0: ధృతరాష్ట్రుడికి ఏ గతి పట్టిందో వీళ్ళకు అదే గతి పడుతుంది
1: ద డెస్టినీ ఆఫ్ ధృతరాష్ట్ర విల్ బి సేమ్ యాజ్ టు దీస్ పేరెంట్స్
0: కడకింత అంత్యములో పిండం ఇచ్చేటువంటి వాడు కూడా లేకపోయారు
1: అల్టిమేట్లీ హీ ఇస్ లెఫ్ట్ నాట్ ఇన్ వన్ టు ఆఫర్ ఆపర్చునిటీ రైట్
0: ఈ జాతకాన్ని పూర్వమే చెప్పాడు కృష్ణుడు
1: దిస్ కృష్ణ ఫోర్కాస్టెడ్ ఎర్లియర్
0: లెమ్ము ధనుంజయ
1: గెట్ అప్ అర్జున
0: విధి ఫలీయము
1: డెస్టినీ స్ట్రాంగ్
0: న్యాయము గెలుచు
1: జస్టిస్ విల్
0: ట్రయంఫ్ స్వార్థము
1: సెల్ఫిష్నెస్ విల్ డై
0: సదా యుగ ధర్మం ఇదే కొదవి
1: దిస్ ఇస్ ది లా ఆఫ్ ది ఏజ్
0: కనుగొమ్మిక
1: అండర్స్టాండ్ దిస్
0: నూరుగురి బిడ్డల తండ్రికైనా
1: ద ఫాదర్ విత్ 100 చిల్డ్రన్
0: అంత్యమున పిండమిడుగు దిక్కు గలగరకట ప్రారంభం ఇదేమిటి
1: దట్ ఇస్ ది డెస్టినీ ఫేట్ దట్ హీ విల్ నాట్ బి లెఫ్ట్ విత్ వన్
0: బంధువులను
1: రిలేటివ్స్
0: తన పుత్రులను
1: ది చిల్డ్రన్
0: తన యొక్క సంతతిని
1: ఆల్ హిస్ ఫ్యామిలీ
0: సమస్తమును కూడాను రాజ్యమును కూడాను కోల్పోయినారు ఈ యొక్క కౌరవులు
1: The Kauravas lost everything, the progeny, the family and the property.
0: కనుక మనం ఈనాడు ప్రేమ చేత మన పిల్లలను తగినటువంటి రీతిలో అదుపులో పెట్టక వారికి తగినటువంటి స్వాతంత్రాన్ని అందిస్తున్నాము.
1: Because of love, we are not able to control our children. It's dangerous.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగ అన్నట ఈ ముసలి వయసు లోపల ఈ పిల్లల యొక్క బాధను అనిపించడానికి ఎంతో ఉంటుంటారు
1: ఇన్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ద పేరెంట్స్ హావ్ టు సఫర్ బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్
0: కనుకనే ప్రారంభంలోనే వీరిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ కేర్ ఎట్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్
0: మొక్కగా వంగనటువంటిది చెట్టుగా వంగుతుందా
1: ఇఫ్ ఇట్ డజంట్ బెండ్ ఇన్ ది సాప్లింగ్ యు ఎక్స్పెక్ట్ ఇట్ టు బెండ్ డౌన్ వైల్ ఇట్ ఇస్
0: ఈ వయసు మీద చాలా బంగారు వంటి వయసు
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్
0: కానీ ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి ఈ వయసును మనం వ్యర్థం చేసుకోరాదు
1: వీ షుడ్ నెవర్ వేస్ట్ ద సీక్రెట్ వాల్యుబుల్
0: ఈనాటి విద్యా విధానం లోపల
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
0: ఈ విధమైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఇది లేవు కనుక
1: బికాస్ ద రైచియస్నెస్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ అబ్సెంట్
0: ఈ సమ్మర్ క్లాస్ అనేటువంటి దాంట్లో
1: ఇన్ ది సమ్మర్ క్లాసెస్
0: ఈ విధమైనటువంటి సబ్జెక్ట్స్ చేత
1: బికాస్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్
0: దీనిని అభివృద్ధి పరిచే నిమిత్తమై
1: టు డెవలప్ దీస్ ఆస్పెక్ట్స్
0: ఈ సమ్మర్ క్లాసును ప్రారంభించాము భారతదేశం ఎంత పవిత్రంగా అయినటువంటిదో
1: దిస్ భారత్ సో
0: భారతీయ సంస్కృతి ఎంత విలువైనటువంటిదో
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్
0: భారతీయ సాంప్రదాయం ఎంత విలువైనటువంటివో
1: ద ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్
0: ఎవరు మీకు విచ్చి చెప్పేటువంటి వారు లేకపోవడం చేత వాటిని మీరు గుర్తించడానికి ప్రయత్నించలేదు
1: సిన్స్ నో వన్ ఇస్ దేర్ టు టీచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్
0: సమస్త సుగుణములు కూడాను
1: All virtues.
0: భారతీయ సంస్కృతి పైననే ఆధారపడి ఉంటుండాలి
1: దే ఆల్ రెస్ట్ ఆన్ భారత్
0: ఈ ధర్మం అనేటువంటిది ఎంత విశాలమైనటువంటిది
1: దిస్ ధర్మ ఇస్ సచ్ ఎ బ్రాడ్ ఫీల్డ్
0: ఈ ధర్మమునకు ఏమాత్రం కూడా నాశం లేదు
1: దిస్ ధర్మ నెవర్ డైస్
0: ఇది అనంతమైనటువంటిది
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్
0: ఇది అనంతమైనటువంటి దానికి ఆది కూడా లేనిటువంటిది
1: ఇట్ హెస్ నో బిగినింగ్
0: ఆది లేని దానికి అంత్యం కూడా లేదు
1: దట్ విచ్ హెస్ నో బిగినింగ్ హెస్ నో ఎండ్
0: అంతరహితమైనటువంటి యొక్క ఈ ధర్మమును
1: దిస్ ధర్మ హెస్ నైదర్ బిగినింగ్ నోర్ ఎండ్
0: చిన్నదైన రిలిజన్ గా మనం భావించి
1: టేకింగ్ ఇట్ ఇస్ ఎ స్మాల్ రిలిజన్
0: దీన్ని అలక్ష్యంగా వినియోగించుకుంటున్నాము
1: వి ఆర్ నెగ్లెక్టింగ్ ఇట్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్
0: ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది
1: దిస్ కేమ్ అవుట్ ఆఫ్ వేద
0: కనుకనే దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదు
1: ఇట్ ఈస్ చేంజ్లెస్
0: కూర్పు లేదు
1: ఇట్ ఇస్ నో ఎడిషన్
0: మార్పు కూర్పు లేనటువంటి దానికి ఇంకే విధమైనటువంటి అస్థిరత్వం కూడా ఉండదు
1: ఇట్ హెస్ నైదర్ ఎడిషన్ నోర్ చేంజ్ ఇట్ ఇస్ స్టడీ
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మాన్ని
1: దిస్ ఎటర్నల్ ట్రూత్
0: భారతీయ ధర్మాన్ని
1: ధర్మ ఆఫ్ భారత్
0: విద్యార్థుల హృదయంలో నింపి
1: ఇట్ హెస్ బి ఫిల్డ్ ఇన్ ది హార్ట్
0: విద్యార్థుల యొక్క మార్గమును సక్రమ మార్గంలో ప్రవేశపెట్టే నిమిత్తమై
1: టు మేక్ ది పాత్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రాపర్
0: ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని పెట్టారు
1: It is named Indian culture and spirituality.
0: Culture ante emiti?
1: What do you mean by culture?
0: స్పిరిచువాలిటీ అంటే ఏమి?
1: వాట్ డూ మీన్ బై స్పిరిచువాలిటీ?
0: ఇది ఏదో కొన్ని కొన్ని ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటూ వచ్చారే కానీ
1: దే ఆర్ జస్ట్ ఇంగ్లీష్ నేమ్స్.
0: దీనికి మతము ఆధ్యాత్మికము.
1: వన్ ఇస్ రిలిజన్, అదర్ స్పిరిచువాలిటీ.
0: ఈ మతము అనేది ఒక ఆధ్యాత్మికం.
1: దిస్ రిలిజన్ ఇట్సెల్ఫ్
0: ఆధ్యాత్మికం వేరు, మతం వేరు కాదు.
1: స్పిరిచువాలిటీ అండ్ రిలిజన్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇవి రెండు కూడా ధర్మంలోని భాగములే.
1: దే ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ధర్మ.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది వస్త్రము.
1: దిస్ క్లాత్.
0: ఇది వస్త్రంలో దారములు ఉన్నాయి.
1: దేర్ ఇస్ యార్న్ ఇన్ దట్.
0: దారములో పత్తి ఉంది.
1: దేర్ ఇస్ కాటన్.
0: పత్తి దారములు రెండు వస్త్రంలోనే ఉంటున్నాయి.
1: కాటన్ అండ్ యార్న్ ఆర్ ఇన్ ద క్లాత్.
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: ఈ ధర్మం అనేటువంటి విశాలమైన వస్త్రంలోనే,
1: ఇన్ దిస్ ధర్మ విచ్ ఇస్ ఎ బిగ్ క్లాత్,
0: ఈ కల్చర్ స్పిరిచువల్ అనేటువంటి యొక్క ప్రతి దారము రెండు చూడే ఉంటున్నాయి.
1: ద కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ ఎ సార్ట్ ఆఫ్ కాటన్ అండ్ యార్న్.
0: కనుక నీవు ధర్మాన్ని నీవు అనుసరిస్తావా?
1: If you follow your dharma,
0: అందులోనే లీనమైపోతుంటాయి.
1: Everything merges in that.
0: కనుక భారతీయ ధర్మం అనేటువంటిది,
1: ధర్మ ఆఫ్ భారత్,
0: అనాది కాలం నుండి కూడాను
1: since ancient
0: అనేక విధములైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ,
1: though there were so many difficulties,
0: ఎందరు రాజులు, ఎందరు ముస్లింలు, ఎందరు పర్షియన్లు, ఎందరు విధమైనటువంటి ఒక దేశముల వాళ్ళు దీనిపైన దండెత్తి వచ్చారు.
1: In spite of many of the invasions by Muslims and Persians,
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దాట్,
0: పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, అరేబియన్స్ అనేక మంది దీనిపైన పడ్డారు.
1: పోర్చుగీస్ పీపుల్, బ్రిటిష్ పీపుల్, అరేబియన్స్ ఇన్వేడెడ్ దిస్ కంట్రీ.
0: కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయినప్పటికీ ఈనాటి వరకు కూడా భారత జాతిని ఎవరు కదిలించలేరు, మెదిలించలేకపోయారు.
1: వాట్ ఎవర్ మే బి టిల్ దిస్ డే దిస్ భారత్ రేస్ కుడ్ నాట్ బి.
0: ఇది భద్రమైనటువంటి, మీరు యోచించుకోండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్ ఇట్ ఇస్.
0: నిన్న మొన్న ప్రారంభమైనటువంటి యొక్క మతములన్నీ కూడాను మన కంటి ముందు నేపడి పునాదులంతా కూడాను కేవలం ఊడిపోతున్నాయి.
1: ద రిలీజియన్స్ దట్ స్టార్టెడ్ రీసెంట్లీ లాస్ట్ దేర్ ఫౌండేషన్.
0: కానీ భారతీయ మతం అనేటువంటిది ఇంత పటుత్వమైనటువంటిది, ఇంత గంభీరమైనటువంటిది, ఇంత విశాలమైనటువంటిది, ఇంత భద్రమైనటువంటిది.
1: The religion of Bharat is so strong, so majestic, so secure.
0: కాబట్టి అన్ని మతములు ఎందుకును మనం సమత్వాన్ని భావించాలి.
1: But we should have that equal mindedness to all religions.
0: అన్ని మతముల యొక్క ఏకత్వంతో కూడినటువంటిది మన మతమని విశ్వసించాలి.
1: Our religion lies in the unity of religion.
0: ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు.
1: You should never hate any religion.
0: ఏ మతాన్ని కూడాను మీరు కొన్ని విధమైనటువంటి విమర్శించకూడదు.
1: You should never criticize any religion.
0: ఎవరిని మనము దూషించకూడదు.
1: యూ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడీ.
0: అది ఏ భారత మతం చెప్పినటువంటి సమత్వము,
1: దట్ ఇస్ ఈక్వాలిటీ,
0: సమన్వయము,
1: దట్ ఇస్ కోఆర్డినేషన్.
0: ఇలాంటి సమన్వయమును మనం ఈనాడు సంరక్షించుకోవాలి.
1: వీ షుడ్ ప్రొటెక్ట్ ద సచ్ అన్ ఇంటిగ్రేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా మీరు విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ యొక్క ఉద్యోగం అనేటువంటి యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: Truly, if you want to earn this education, don't have
0: relations with the job. You
1: should be in that position as to give employment to 10
0: people. Start
1: your own cottage industry.
0: Fill with your
1: head with all the
0: intelligence. But don't
1: spoil your good qualities.
0: సద్గుణాల కోసం విద్య లేకపోయినా మంచిదే కానీ,
1: it's good if we don't have good education.
0: విద్య కోసం సద్గుణాలను మాత్రం మనం విసర్జించకూడదు.
1: But never sacrifice your character for education.
0: విద్యలు తెలివి తేటలనే పెంచి,
1: the modern education develops intelligence.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: It doesn't develop even a fraction of good quality.
0: పంట పండని భూమి 10 ఎకరములేల.
1: What is the use of barren land 10 acres?
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: Good land is enough. Good land is enough.
0: కనుక మనం సరైనటువంటి గుణములను పెంచుకునే నిమిత్తము విద్యను అభ్యసించాలి.
1: సో వీ షుడ్ ఎర్న్ ఎడ్యుకేషన్ టు డెవలప్ ద క్వాలిటీ.
0: కానీ ఈనాడు విద్య కోసమని తమ సద్గుణాలను కూడా కేవలం పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ టుడే ఫర్ ఎడ్యుకేషన్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ క్యారెక్టర్.
0: ఇది మానవత్వానికి చాలా కళంకం తెప్పించేటువంటిది.
1: ఇట్ ఇస్ ఎ బ్లాక్ స్పాట్ ఆన్ ది హ్యూమానిటీ.
0: మానవత్వాన్ని వికసింపజేయాలన్నా,
1: టు బ్లాసమ్ ది హ్యూమన్ లైఫ్,
0: మానవత్వం యొక్క విలువలు పెంచుకోవాలన్నా,
1: టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూ,
0: మానవత్వం యొక్క శ్రేష్టతను మనం నిలుపుకోవాలన్నా,
1: టు అప్హోల్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
0: ఈ విధమైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ వర్చ్యూస్.
0: ఆ గుణములే లేకపోతే మనకు స్థలమే లేదు జగత్తులో.
1: వితౌట్ దీస్ వర్చ్యూస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఉన్న వారికందరికీ స్థలం ఉంటుందని వాళ్ళందరూ గుణవంతులని మీరు ప్రశ్నించవచ్చు.
1: యు మీన్ సే దోస్ హూ ఆర్ అలైవ్ డు దే హావ్ క్యారెక్టర్? యు మే క్వశ్చన్ సో.
0: అందరూ కూడాను.
1: దేర్ సో మెనీ ఆర్ దేర్.
0: కానీ ఎలాంటి వారిగా మనం నివసించాలి?
1: బట్ హౌ, ఇన్ వాట్ వే షుడ్ వి లివ్ హియర్?
0: ఆదర్శవంతమైన వారిగా మనం జీవించాలి.
1: వి షుడ్ లివ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఫలాని పిల్లవాడు ఎంత ఆదర్శవంతుడా అని 10 మందితో మనం మెప్పించుకోవాలి.
1: యు షుడ్ గెట్ name, good name by everybody, such a noble one you are.
0: ఈ గౌరవాన్ని మాత్రం మనం నిలుపుకోక,
1: without upholding respect,
0: ఏదో గొప్ప విద్యావంతుడైపోయినా అనుకుంటే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ దట్ యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్?
0: ఎంత చదువు ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్,
0: గొప్ప పట్టములు అందుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ బిగ్ డిగ్రీస్,
0: మన యొక్క రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: అదే ఆత్మ గౌరవము,
1: దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: సపోర్ట్,
1: సెల్ఫ్ సపోర్ట్
0: అది కూడా ఉండాలి.
1: దట్ ఆల్సో ఇస్ నీడెడ్.
0: ఉండినప్పుడే మన మానవత్వం సార్థకం అవుతుంది.
1: వెన్ బోత్ ఆర్ దేర్ అవర్ హ్యూమన్ ఆబ్జెక్టివ్ ఇస్
0: రియలైజ్డ్.
1: స్టూడెంట్స్,
0: ఈ 15 దినముల నుంచి కూడాను,
1: సిన్స్ 15 డేస్,
0: భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నయో మీరు తెలుసుకున్నారు.
1: యూ హావ్ లెర్న్ మెనీ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ టు ఇండియన్ కల్చర్.
0: తెలుసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూస్ బై మియర్లీ నోయింగ్.
0: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ.
0: ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైన విద్యార్థులుగా మీరు నిలచాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్.
0: ఇక్కడ ఉండినంత మాత్రమే, ఇక్కడ ఉండినంత కాలం మాత్రమే మీ డిసిప్లిన్, మీ బిహేవియర్, మీ మేనర్స్, మీ రెస్పెక్ట్, మీ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండి తర్వాత బయటికి పోయి ఇవన్నీ విసర్జించిపోతే మీరు ఇంతకాలం ఇక్కడ ఉండి ప్రయోజనమే ఉండదు.
1: If you have the discipline, the manners and everything here, so long you are here, if you leave them by, when once you go out, it's no use.
0: మీరు మార్కులకై పాటుపడటం మంచిది.
1: ఇట్స్ గుడ్ దట్ యూ వర్క్ ఫర్ మార్క్స్.
0: అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ.
0: కానీ మరొక వైపున,
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్,
0: రిమార్కులకు చోటు లేకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఉండినప్పుడే ఈ మార్కుల యొక్క విలువ మీకు ఘనంగా ఉంటుంది.
1: ఇఫ్ యూఆర్ ఇన్ దట్ పొజిషన్ దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ ఫర్ ద మార్క్స్.
0: అన్ని రిమార్కులు తెచ్చుకుని ఇన్ని మార్కులు పెట్టుకునే కూడా ప్రయోజనమే ఉంది.
1: విత్ ఆల్ ద రిమార్క్స్, if the marks have no value,
0: kanaka mana chaduvunu mana shaktini mana sarvasvunu kodanu mana yokka gunam kosam daarabeyyali.
1: Therefore you have to sacrifice the education, all our faculties, for character.
0: Tallidannulu gauravinchali.
1: We have to respect parents.
0: Peddalanu gauravinchali.
1: We have to respect elders.
0: Mana samskrutini mana visvasinchali.
1: We should have faith in culture.
0: Ayina aacharanalo petti mana anusthanamlo deeni andukovali.
1: We should practice and experience.
0: Appude deeni yokka vilavu manaku sakkaga artham avutundi.
1: Then we will understand its true value.
0: Kaani vilavulu teliyakokunda
1: without knowing
0: the durasa nimittamai అనేక విధమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశిస్తున్నాము.
1: వితౌట్ నోయింగ్ ద వాల్యూస్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వి యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే.
0: ఈ దురాశ వల్ల కష్టపడటం మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది.
1: ది ఎక్సెసివ్ డిజైర్ విల్ పుట్ యు టు మిజరీ.
0: పాలన మనం క్షీరాన్ని అందుకోవచ్చును.
1: You can get the milk.
0: ఈ క్షీరమును ఏ విధంగా మనం అందుకోవాలి?
1: హౌ టు రిసీవ్ మిల్క్
0: అనేటువంటి విధానాన్ని కూడా మనం గుర్తించాలి.
1: దట్ ప్రొసీజర్ యూ షుడ్ నో.
0: గోవు యొక్క పొదుగు నుంచి క్షీరములు వస్తుంది కదా అనుకోని, ఏదో కొంచెం మాత్రమే వస్తుంది అని పొదుగునే మనం కోసేసేస్తే రక్తం వస్తుంది, క్షీరం రాదు.
1: యాజ్ యూ కెన్ డ్రా మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ, యూ షుడ్ నాట్ కట్ ఇట్ ఆల్ టుగెదర్.
0: బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడి ఉంటుంది, అదట బాతు.
1: హియర్ ఇస్ ద వన్ హూ హ్యాచెస్ ద గోల్డెన్ ఎగ్.
0: కానీ దిన్నము ఒక్కొక్క గుడ్డే పెడుతుండేదట.
1: ఇట్ హ్యాచెస్ వన్ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే.
0: కోస్తే అన్ని గుడ్లు చిక్కుతాయని కడుపు కోసాడట. పెట్టే గుడ్లు కూడా నిలిచిపోయాయి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఆల్ గోల్డెన్ ఎగ్స్ హీ హాస్ కట్ హిస్ స్టమక్.
0: కనుకనే మనం దురాశకు పోయిందటంటే అనుభవించవలసినటువంటి దాన్ని కూడా మనం అతి దూరం అయిపోతాం.
1: ఇఫ్ యూ ఎక్సెసివ్ డిజైర్, యూ
0: అనుభవించవలసిన దాన్ని కూడా అనుభవించలేకపోతాం.
1: ఈవెన్ దట్ యువర్ డెస్టిన్డ్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్. దురాశ
0: ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎక్సెసివ్ డిజైర్.
0: అతిహాస మతిహాని.
1: ఎక్సెసివ్ డిజైర్ విల్ మేక్ యు మ్యాడ్.
0: మితాస అతిహాయి.
1: ద లిమిటెడ్ డిజైర్ విల్ మేక్ యు హ్యాపీ.
0: అధికమైనటువంటి ఆశలకు మీరు పోవకండి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎక్సెసివ్ డిజైర్.
0: సాధ్యమైనంత వరకు మీ విద్యను సద్వినియోగపరచండి.
1: To the extent possible, make proper use of
0: your
1: education.
0: When you are
1: employed, you should note one important
0: thing. We should
1: also think of the respect of this country.
0: మన దేశ గౌరవమే లేకపోతే మన దేహ గౌరవం ఏ రీతిగా ఉంటుంది?
1: If the country has no respect, what kind of respect you have for your body?
0: ప్రవేశించినప్పుడు
1: when you are in there,
0: ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి.
1: Everyone should realize.
0: అధ్యాపకులు విద్యార్థులు కూడా.
1: Teachers and students should realize one fact.
0: మనం ఎంత జీతం డ్రా చేస్తున్నాము?
1: హౌ మచ్ ఆఫ్ సాలరీ వీఆర్ డ్రాయింగ్?
0: ఈ జీతములకు తగినంత పని మనం చేస్తున్నామా?
1: యామ్ ఐ వర్కింగ్ అప్రోప్రియేట్ సాలరీ?
0: నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి.
1: యూ క్వశ్చన్ యువర్ కాన్షియన్స్.
0: నీ అంతరాత్మ నీవు అంగీకరించినప్పుడు తిరిగి నీవు అందులో ఎక్కువ పని ప్రారంభించాలి.
1: యువర్ కాన్షియన్స్ సేస్
0: యెస్, అధికమైన పని చేయాలి.
1: యూ షుడ్ డూ వర్క్ లైక్ దాట్.
0: అట్టు లేకుండా,
1: అదర్వైజ్
0: జీతం ఎక్కువ పని తక్కువ అయిపోతే దేశ ద్రోహులుగా మారిపోతారు.
1: మోర్ సాలరీ అండ్ లెస్ వర్క్, యూ బికమ్ ట్రైటర్స్.
0: దేశ ద్రోహులు.
1: యూ బికమ్ ట్రైటర్స్ టు దిస్ కంట్రీ.
0: ఇంత జీతాలు మనం తీసుకుని
1: రిసీవింగ్ హై సాలరీ,
0: తక్కువ మనం పని చేస్తున్నామంటే
1: వెన్ యూ డూ లెస్ వర్క్,
0: దేశానికి ఎంత కీడు చేసినటువంటి వారం అవుతాం.
1: హౌ మచ్ ఆఫ్ హార్మ్ యూ డూ. ఇచ్చే
0: జీతాల కోసమని ప్రభుత్వం అన్ని దేశాల నుంచి కూడా అప్పు తీసుకుని వస్తుంటుండాలి.
1: టు పే యువర్ సాలరీస్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్.
0: ఆ తెచ్చినటువంటి అప్పు అంతా కూడా మీ జీతాల కింద ఇచ్చేసేస్తుండాలి. ఈ అప్పు రుణం తీర్చేది ఎప్పుడు? అప్పు వడ్డీ తీర్చేది ఎప్పుడు?
1: ఆల్ ది లోన్స్ ఆర్ పెయిడ్ బై వే ఆఫ్ యువర్ సాలరీస్. వెన్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి పెయిడ్ బ్యాక్?
0: అధిక వర్క్ చేసినప్పుడు ఉంటేనే అధిక ఫలం చేసినప్పుడే దీన్ని సాధ్యమైనంత వరకు కూడా దీని అభివృద్ధికి అవకాశం ఉంటుంటుంది.
1: When you work more, there will be progress.
0: కానీ ఈనాటి వారు అధిక శాలరీ తీసుకుంటున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి.
1: But the modern man, though he has got high salary, works even more.
0: దుఃఖమునకు చేటు.
1: Such excessive desire will put you to misery.
0: మనక మనం తృప్తి పరచుకోవాలి. అసంతృప్తో ద్విజో నష్టః. అసంతృప్తికి రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి.
1: The dissatisfied man will have two losses.
0: కనుక మనము తీసుకునే దానికి తగినటువంటి పని చేయాలి.
1: సో వీ షుడ్ వర్క్ అప్రోప్రియేట్ టు ద సాలరీ.
0: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది.
1: దెన్ యూ విల్ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఏ ప్రయత్నం చేసినా రాదు.
1: విత్ ఎనీ ఎఫర్ట్ యూ డోంట్ గెట్ దట్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. బంగారు కొండని తెచ్చి నీ నెత్తి పైన పెట్టినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు.
1: ఈవెన్ ఇఫ్ దట్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇస్ కెప్ట్ ఆన్ యువర్ హెడ్ యూ విల్ నాట్ హావ్ సాటిస్ఫాక్షన్.
0: నీకు తృప్తికరంగా పని చేసినప్పుడు హాయిగా ఉంది అదే తృప్తి. ఆ తృప్తి నీకు సాటిస్ఫాక్షన్.
1: ద వర్క్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్ దట్ ఇస్ ఎనఫ్.
0: అది లేకుండా
1: Without that,
0: ఎంత సంపాదించినప్పటికీ
1: విత్ ఆల్ యువర్ ఎర్నింగ్
0: అంత క్రమక్రమేణా వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి వేస్టెడ్ అల్టిమేట్లీ.
0: విద్యార్థులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ నో దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క పరిస్థితి చాలా కష్టస్థితిలో ఉంటుంది.
1: టుడే ది పొజిషన్ ఆఫ్ భారత్ ఇస్ ఇన్ డిఫికల్టీస్.
0: ఏ కష్టము లేదు కానీ రాజకీయ కష్టములే అధిక కష్టములు.
1: దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ పాలిటిక్స్.
0: విద్యార్థులు విద్యార్థులుగా ఉండినంత వరకు కూడా మరొక విషయం రాజకీయాల్లో ప్రవేశించకూడదు.
1: Students should remain as students. They should not step into politics.
0: Neevu vidyarthiga neevu viravinchukunna tarvata neevu grahasthudaina tarvata desha seva kosamani neevu ee vidhanga kuda rajakeeyallo neevu praveshinchuko tappu ledu.
1: After completing your education, when you become householder to serve the country, you can enter into politics.
0: Samajam yokka kshemam kosamani
1: only for the welfare of society
0: desham yokka kshemam kosamani
1: for the welfare of the country
0: neevu ee vidhamainatundi paatayina padu tappu ledu.
1: You can struggle, there's no mistake.
0: కానీ విద్యార్థిగా ఉండినంత వరకు మాత్రము రాజకీయాలు కించిత్ కూడా టచ్ చేయకూడదు.
1: బట్ సో లాంగ్ యువర్ స్టూడెంట్ నెవర్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్.
0: విద్యార్థి రాజకీయాన్ని టచ్ చేస్తే ఒళ్ళు అంతా మసిపూసుకున్నట్టు అయిపోతుంది.
1: ఇఫ్ ది స్టూడెంట్ స్టెప్స్ ఇంటూ పాలిటిక్స్ ఇట్ మీన్స్ టు స్మీరింగ్ ది యాష్ ఆన్ ది బాడీ.
0: ఇది నాశనం చేస్తుంది.
1: యు విల్ రూయిన్ యువర్ ఫామ్.
0: ఇందులో ప్రవేశించకూడదు.
1: నెవర్ స్టెప్ ఇంటూ పాలిటిక్స్.
0: కానీ కొంతమంది స్వార్థపరులు విద్యార్థుల్ని ఆధారంగా చేసుకుని వారి స్వార్థాన్ని వారు అనుభవించుకుంటుంటారు.
1: బట్ సెల్ఫిష్ పీపుల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రొసీడ్ ఇన్ ది
0: విద్యార్థి రెచ్చగొట్టి రెచ్చలేపుతుంటారు.
1: దే బ్రింగ్ ఇన్ ఎడ్యుకేషన్ among students.
0: ఇందులో మీరు విద్యార్థులు ఏమాత్రమూ ప్రవేశించకూడదు.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: ఇలాంటి దేశక్షేమం కోసమని మీరు లక్ష్యం ఉంచుకొని
1: యూ షుడ్ కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ.
0: భారతదేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ ది సీక్రెట్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: భారతీయ విద్య అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ భారత్ ఎడ్యుకేషన్?
0: తనను తాను త్యాగం చేసి
1: సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్
0: ఆనందంగా మరణములకైనా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి.
1: రెడీనెస్ టు డై బ్లిస్ఫుల్లీ, దట్ ఈస్ భారత్ కల్చర్.
0: ఆ విధమైనటువంటి యొక్క త్యాగంలో మీరు వజ్ర సంకల్పులుగా నిలచాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ స్ట్రాంగ్లీ ఇన్ దట్ సాక్రిఫైస్.
0: మీ సంకల్పాలను ఏమాత్రం కూడా నువ్వు మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ డిటర్మినేషన్.
0: దైవభావం హృదయంలో నిలుచుకుని
1: కీపింగ్ గాడ్లీ ఫీలింగ్స్.
0: నీవు దేహంతో ఏమైనా కార్యం చేస్తురా,
1: డూ ఎనీ యాక్టివిటీ యువర్ బాడీ,
0: సక్సెస్ అయిపోతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ లీడ్ యూ సక్సెస్.
0: అయ్యో దైవాన్ని లోపల ఉంచుకుని ఏ కార్యమైనా చేయమన్నాడే స్వామి అని చెడ్డ కార్యంలో ప్రవేశించకూడదు.
1: అండ్ స్వామి సెడ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ బట్ యూ నెవర్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్.
0: చెడ్డ కార్యంలో నీవు ఎట్లా ప్రవేశిస్తావు?
1: వెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ, హౌ డూ యూ డూ ఇన్ గాడ్?
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక మూవింగ్ టెంపుల్.
1: బాడీ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కాబట్టి అందులో దైవం ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్, ద ఫెయిత్ ఇన్ దట్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ద బాడీ.
0: ఆధునిక యుగమునందు
1: ఇన్ ద మోడర్న్
0: ఏజ్ విశ్వాసం అనేటువంటిది పూర్తి కోల్పోయింది.
1: సచ్ ఫెయిత్ ఇస్ టోటలీ లాస్ట్.
0: దీనికి మూల కారణం వైజ్ఞానమే.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇస్ సైన్స్.
0: ఈ సైన్స్ సైన్స్ సైన్స్ సైన్స్ కు దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
0: మన ఒక ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి స్పిరిచువాలిటీ.
1: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ లవ్.
0: ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ లవ్?
0: మనంతా స్పిరిట్ ఆఫ్ లవ్.
1: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: కానీ సైన్స్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
1: సైన్స్ స్పీక్స్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
0: స్ప్లిట్ చేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది ఈ లవ్ ను.
1: సైన్స్ స్ప్లిట్స్ లవ్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్.
0: కనుకొని వీరి ఎందు ఏమాత్రము ప్రేమ ఉంటుండదు.
1: సో దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్.
0: మనము స్పిరిట్ ఆఫ్ లవ్ ను డెవలప్ చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అది ఏ జగత్తునంతా ఏకం చేస్తుంది.
1: That encompasses, unifies the whole world.
0: ఒక్కటైపోతారు.
1: All become one.
0: అందరూ ఒక్కటైనప్పుడు సమస్యలే ఉంటుండవు.
1: When all are one, there will be no problem.
0: భిన్న భిన్నంగా దీని ముక్కలు ముక్కలు కావటం చేతనే అనేక సమస్యలు అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
1: As they are divided into pieces, there are so many problems.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఐకమత్యమే మన బలము.
1: యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్.
0: ఆచరణే దీని యొక్క సంపద.
2: Practice is the wealth.
0: అప్పుడే ఈ ఐకమత్యం బలపడుతుంది.
2: Then unity will be strengthened.
0: ఈ ఐకమత్యం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
2: This unity is possible out of love only.
0: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
2: So develop love.
3: ప్రేమ ముజిత మనసే.

0: సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగ త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అది ఏ దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today, you may just speak out what you have seen outside, but tomorrow, what changes you find, you cannot say.
0: Chana chanamulakunu marpichindetvanti ee drishyamunu satyamani bhavinchukovatam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today's student, tomorrow officer, left tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer. Day after tomorrow, someday, you are going to retire.
0: Yedi satyamu? Student satyama? Officer satyama? Retired satyama?
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding, you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంతకాలము?
1: This relationship between husband and wife,
0: ఇది టెంపరీ.
1: This relationship is also temporary.
0: Kanuka prati okka vishayam kodanu ee vidhanga chustu potunte jagattu kanipinchetuvanti oka prati pani prati vishayamu prati karyamu idi anityamainatundi gaani satyanityamainatundi kaavu.
1: Therefore, if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: చేంజ్
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీస్ ఎగ్జిస్టెన్స్ హీ వాజ్ ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించక అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: We don't understand and experience this eternal truth, but we consider the fleet momentary scenario as if they reflect truth.
0: Kanuka mottamota satyanni meeru gurtinchadaniki prayatninchandi.
1: Therefore, first of all, we should make every attempt to know the truth.
0: Ee satyanni gurtinchinappude sarvamu gurtinchina vaaru avutaru.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
1: What's the difference between truth and illusion?
0: Mithyam anaga undi ledattuga undetundi.
1: Illusion or mithya?
0: Satyam anaga undedi unnattundi.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence. The whole world will be changing. The whole world, yes, naturally is truth. Even this truth, you find so much of illusion,
0: mithya.
1: The hill over there, tomorrow, you may find a valley
0: there.
1: The river, what you find today, well, it may run into floods, the continuous flow of water.
0: Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
0: We are
1: forgetting this eternal truth.
0: And we are
1: forgetting God, who is all truth himself. But we repose full faith in that which is momentary and fleeting. This is the main cause for all the misery, sadness and difficulties. We say that we face difficulties. Where do you get
0: difficulties?
1: The difficulties are the results of your own actions. The results of your thoughts come forth by way of these problems. In this world, everything is bound to change. It appears as though it is changing, but there is no total change either.
0: It's
1: only God who is changeless and eternal. We should install the changeless divinity within
0: us.
1: And we have to surrender the same love gifted to us by God back to Him. And our main task lies in experience this bliss by offering love to God.
0: What is life?
1: What is life after all? What do you mean by life? Is it simply drinking, eating, talking, moving, and sleeping and dying ultimately? You cannot say that human life is progressing. The human life is the rarest and noblest of all. We should remain as we are born in the state of
0: pure.
1: I'm born.
0: నేను బాలుడని బాలుడని బాలుడని
1: I'm a boy.
0: నేను ఎప్పటికీ బాలుడని
1: I continue to be a boy.
0: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
1: Over in between there are bound to be certain physical changes.
0: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
1: These are physical changes.
0: దేహము మనస్సు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
1: The body, mind and the intellect, they are all just physical.
0: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధము మోహము వర్షము ఈ అర్షడ్ వర్గములన్నీ కూడా మన యొక్క భ్రమరే.
1: And all other traits such as anger, the jealousy, avarice, hatred, they are all our illusions.
0: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
1: When you like, naturally love flows forth. When you dislike, there comes hatred. So
0: there
1: are all reflections of one's own likes and dislikes.
0: Panchakosamulu gani, panchabhutamulu gani, levu.
1: In reality, there are neither five elements nor five sheets in a human body.
0: ఈ పంచకోశములు పంచ ప్రాణములు ఉండినటువంటి దీన్ని ప్రపంచము అన్నారు.
1: ప్రపంచ, భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఇట్స్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి కలిగి పంచ అనే పంచకోశము.
1: బికాస్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచ అండ్ దే కాన్స్టిట్యూట్ ద పంచకోశ ద ఫైవ్ షీట్స్ ఆఫ్ దిస్ ప్రపంచ.
0: పంచ అంగముల యొక్క ప్రభావాన్ని ప్రకటించినదే పంచాంగము.
1: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
0: కనుకని అన్ని కూడాను అంగములను గుణములను పురస్కరించుకొని ఇవన్నీ ఏర్పడుతూ వచ్చినాయి.
1: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities.
0: ఆత్మను ఆత్మను గమనించటం లేదు.
1: And we are not observing the main factor here.
0: కానీ మనము మానవుడై పుట్టి జంతువు నాం నరధర్మ దుర్లభం. మానవ ధర్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
0: కానీ దుర్లభమైన మానవ జన్మములోని ఆత్మను గమనించాలి గాని ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించాలని ప్రయత్నించాలి.
1: The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
0: Atma chani veeranatvade muktudu.
1: And he is the one who is liberated mukta if he experiences the Atma, the self.
0: Atma chani nirantaram hrudayamnandunchunnatvadu muktudu.
1: And he is the only one who really understands the self and the nature, or else he is only mukta, the enjoyer.
0: కనుకని ఈ భక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets and five life breaths.
0: అట్టు కాకుండా దేహం అనిత్యము.
1: Body is temporary.
0: దేహం అశాశ్వతము.
1: And body is not permanent.
0: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ వేవరింగ్.
0: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమైన తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: దో వి నో దే ఆర్ క్వైట్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్, వి జస్ట్ గో బై దెం.
0: కాన ఇది ప్రపంచమో అనగా ఏంటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలులేదు.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో సుఖదుఖములతో పాపపుణ్యములతో బాధపడవలసింది.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: దేహము పంచభౌతికము.
1: Body is of limb.
0: దేహము కూలక తప్పడెప్పుడు.
1: It's bound to fall one day or other.
0: దేహి నిరామయుండు.
1: But the dweller is eternal.
0: గుణతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
0: Kani nijambu chuda aa dehiye deva devudu.
1: Truly speaking, that indweller verily is God himself.
0: Aa dehi anetvintide chaala sthiramainatvintide.
1: Dehi, the indweller, is stable and permanent.
0: Anaga deham tho koodinatvintide kaadu.
1: And is quite independent of the body.
0: కనుకని ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is Atma, the self.
0: దేహమునకు గుర్తించుకోవాలని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే పలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
1: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
0: Ee peru lekapothe ee okka roopamulu kodanu manu gurtinchadaku veelu kaadu.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: Kanuka prati manavudu kodanu bahyamlo unnadu kanukani భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడిగా ఉంటున్నాయి. ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలు నిరూపిస్తూ వచ్చారు.
1: సిన్స్ దేర్ ఇస్ ద ఫిజికల్ ఫామ్, ది ఎక్స్టర్నల్ ఫామ్, వీ హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ది ఇన్నర్ రియాలిటీ.
0: ఇవన్నీ కూడా కేవలము దృశ్యకల్పితములే.
1: ఆల్ దట్ వాట్ వీ సీ అవుట్ సైడ్, దే ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, ఆర్టిఫిషియల్.
0: ఏది మనం చూడమలో, ఏది చూడలేదో అది సత్యము.
1: దట్ వాట్ యు కెన్ సీ, that what you do not see, well, that is the reality.
0: Adiye atma,
1: that is the self, atma.
0: Kabatti, who are you? Anni evarina pichinappudu in atma.
1: If anyone asks you who are you, you should say I am atma self.
0: Kevalam ni deham peru cheppakoddu.
1: You cannot give the name of this body.
0: Deham ni talidallu pettinatvanti.
1: The name given to this body is given by your parents.
0: Din puraskarinchukone prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
1: And all people call you by your name.
0: Kaluka peru manaku pradhanam kaadu.
1: It's not that name given that's important.
0: Roopa naamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
1: The name and form are temporary, they're momentary, they're going changing.
0: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
1: You can certainly make use of this so long you're alive in this world.
0: Kaani prapanchamlo vadaltane evvaru kudanu dinni gurtincharu.
1: The moment you leave this world, nobody can recognize you.
0: Goppa kotisharudu unnadu.
1: There is a the name given to this body is given by your parents.
0: Din puraskarinchukone prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
1: And all people call you by your name.

0: this world, nobody can recognize you.
1: Goppa kotisharulu unnadu.
0: There is a millionaire.
1: Goppa kotisharulu.
0: Oh, you're very rich, affluent.
1: Kuppalu kuppalu dandiga dabbulu unnai.
0: He's got lots, plenty of money.
1: Kani ataniki maranakalam aasannamainadi.
0: And the death was fast approaching.
1: Atanu chaala baadhapadutunnadu.
0: He was feeling so sad.
1: Chuttu unnatuvanti bandhuvulandaru kudanu ఏడుస్తున్నారు.
0: ఆల్ ద రిలేషన్స్ అరౌండ్ ద బాడీ దే స్టార్టెడ్ క్రైయింగ్.
1: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
0: దెన్ హీ కుడ్ హ్యావ్ దట్ అవేర్నెస్. జ్ఞానావిధే
1: ఆదిశంకరులు చెప్పారు.
0: ఆదిశంకర సే
1: పునరపి జననం పునరపి మరణం
0: ది సార్ట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ హ్యాపెనింగ్ అగైన్ అండ్
1: రిపీటెడ్లీ
0: అండ్ ద స్టేట్ దట్ వన్ హ్యాస్ టు లై విత్ ఇన్ ది వూమ్ ఆఫ్ ద మదర్
1: ఉన్నంత వరకే ఇది.
0: And this would be there so long you are alive. Later, nobody would bother about it.
1: అప్పుడు తాను తెలుసుకున్నాడు.
0: Then out of this awareness he could know.
1: అయ్యా నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పచెప్పాను.
0: All that I have earned, I have given it to you.
1: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడా మీకే అప్పచెప్తాను.
0: I got all mansions and palatial buildings. I have gifted them to you.
1: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడా మీకే అప్పచెప్పాను.
0: I transferred all my bank deposit to you.
1: అందరు బంధువులంతా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
0: And naturally you're attracted, your attention is drawn towards
1: me. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
0: But I remain all alone.
1: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
0: You are thinking of all the money that has been given to you and you don't think of me.
1: Kanuka evvaraina kudanu ee lokamlo undinanta varaku loka sambandhamainatundi yokka aasti paasthulu yokka tichchitunu matrame chuchukuntaru.
0: Therefore so long one is here in this world they think of the properties, acquisitions and possessions.
1: Pranaksham ekkada velutundo emito anetundi ye matrame yochinchukondi.
0: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
1: Kanuka manamu unnanta varaku kudanu ee dehamuniki sambandhinchindi manasuniki sambandhinchindi matham manam uchcharistundam.
0: Therefore so long we are here in this body we think of this body and the mind.
1: Ippudu ikkada kurchunnavu.
0: You are seated here.
1: Lechi nivu rendu adugulu vesetappudiki nivu maraninchavachchu.
0: You may get up and as you step forward well you may collapse any moment.
1: ఆ తర్వాత ఏమిటి?
0: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
1: ఏ సంబంధము?
0: వాట్ రిలేషన్షిప్?
1: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
0: హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు
1: ఏ బంధువులకు సంబంధము?
0: ఆర్ రిలేషన్స్?
1: ఎవరికి సంబంధం లేదు.
0: నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్.
1: ఈ విధంగా దేహంతో మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
0: Like this we should always know that.
1: We
0: should not keep the body as the main
1: ఒక విధమైనటువంటి ఒక సత్కర్మల ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేయాలి.
0: The body can be purified by undertaking sacred acts.
1: అనేక రకమైనటువంటి ఒక ఈ ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకోవటం చేత అనేక మాలిన్యములోకి చేరిపోతున్నాయి.
0: The body is highly polluted because of multidimensional relationship established.
1: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకునేటప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
0: Therefore, this pollution should be cleansed sometime or other.
1: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
0: As we have rains, you find more and more pollution around.
1: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
0: Many fall sick because of polluted water.
1: ఎక్కడ చూసినా మన కష్టములు నష్టములు దుఃఖములు విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపంలో తాగే నీటి లోపంలో గాల్చే పీల్చే గాలి లోపంలో ఏదో పొల్యూషన్ చేయబడ్డాయి.
0: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
1: కనుకనే ఈ polluted చేసేటువంటిదాన్ని పవిత్రం చేసుకోవాలి, purity చేసుకోవాలి.
0: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
1: ఈ pollution ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలో మొదలుపెట్టారు.
0: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
1: ఏమిటి ఆ నవ విధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
0: These are all nine forms, paths of devotion.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: service,
1: వందనం.

0: Salutation.
1: Archanam.
0: Worship.
1: Dasyam.
0: Servitude.
1: Deham.
0: Surrender.
1: Atma nivedanam.
0: The self-surrender.
1: ఈ ఐదు విధములైన తత్వాన్ని, తొమ్మిది విధములైన తత్వాన్ని, ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should follow one of these nine paths of devotion and make our lives pure and sacred.
1: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కాని మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
0: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
1: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
0: We cannot simply call him manudu or human being.
1: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
0: Every living creature is essentially divine.
1: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
0: The insects and also are divine.
1: పశువులు అనుమను కూడాను జీవితమే.
0: Birds and beasts, animals are divine.
1: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్ఛంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
0: What a mistake it is to consider divinity as so low and simple.
1: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రక్షింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
0: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
1: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
0: What is the spiritual practice that every one should do?
1: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: Sadhana doesn't mean physical exercise.
1: కాదు కాదు కాదు.
0: No, no.
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
0: It is inquiry within, at the mental level.
1: What is truth?
0: What is truth?
1: నేను దేహాన్ని చూచా?
0: Is it the body?
1: Mind chuta?
0: Or the mind?
1: Buddhi chuta?
0: Intellect?
1: Intellect chuta?
0: Or senses?
1: Kaadu kaadu.
0: No.
1: Yedi kaadu. Mind oka mad monkey.
0: Mind is a mad monkey.
1: Mad monkey.
0: Mad monkey.
1: Buddhi oka chuchese chanchalatvamu toku.
0: The intellect also is not steady, wavering.
1: Ilanti deenni manam follow chestu potunte ee naatukaina deenni manam vadalak tappadu.
0: When we follow these, you'll be lost someday or other.
1: Kanuka dinni manam marchipovadaniki tagnatundi prayatnalu cheyali.
0: We should make every effort to forget this aspect.
1: Aithe ee dehanni kaapadukune nimittamu aahara viharamlo achyasam.
0: For sustenance and maintenance of the body, the food and drink are necessary.
1: Avi kudanu saatvikamaina pavitramaina parishuddhamaina aaharamle teeskovali.
0: The food that we take should be sattvic, the pious, the unpolluted and pure and fresh.
1: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
0: If you follow this path, what else is required?
1: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సో నేను హం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారణ చేయాలి.
0: Therefore we have to investigate, inquire clearly. Soham, I am you. This kind of thing.
1: Aham Brahmasmi ani cheppar Vedamulo.
0: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
1: Nene Brahman.
0: I am Brahma.
1: Nene Devam.
0: I am God.
1: నేను మానవుడు కాదు.
0: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
1: నేను బంధనకు చిక్కుకోలేదు.
0: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
1: కనుకని నేను దైవత్వాన్ని నిర్మలం నిష్కలం నిస్వార్థం నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
0: ఐఎమ్ డివైన్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ప్యూర్ ప్రిస్టైన్.
1: కనుక నేను దైవాన్ని.
0: ఐఎమ్ గాడ్
1: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడా నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
0: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life.
1: ఎవరు దైవం కాదా?
0: The parents, who are there? They are also divine.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను దైవం యొక్క కృపనే.
0: Therefore everything is gift and will of God.
1: ఈ దైవం యొక్క చింతన మాత్రం మర్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడబెట్టి దైవం కూడా ఉండడు.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్, యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ, కాన్స్టెంట్లీ.
1: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
0: When once you are God in your mind, all the rest of the things will leave.
1: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
0: And you can think of God with love.
1: ప్రేమ ముదిత మనసుకహో రామ రామ రామ.
0: Repeat Rama's name with full of love.
1: ఈ ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: ఈ ప్రేమనే లేకుండినా.
0: Without love.
1: No mother, no father, no brother, no wife.
0: No mother, no father, no brother, no wife.
1: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
0: All of them symbolize love.
1: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై, మన ఆనంద నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
0: These associations are so framed for our own happiness, for our own convenience.
1: భార్య ఎవరి కోసం? భార్య
0: వైఫ్ ఫర్ హూ సే?
1: నీకోసమే కాని కోరి కోసం కాదు కదా.
0: అండ్ వైఫ్ ఇస్ ఫర్ యూ, నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్.
1: నీ కుమారుడు నీకోసమే కాని మరొకరి కోసం కాదు కదా.
0: ద సన్ ఇస్ ఫర్ యూ, నాట్ ఫర్ ఎనీవన్.
1: కనుక ఏ ఒక్కటి కూడాను మన స్వార్థమే.
0: For everything, for your own self-interest.
1: అందుకోసమని self-realization అన్నాడు.
0: Naturally, we should step into that area, self-realization.
1: కనుకని మొట్టమొట self-realization మనం తయారు కావాలి.
0: Therefore, we should be prepared for self-realization.
1: నేనెవరు?
0: Who am I?
1: దేహమా?
0: With the body?
1: మనసా?
0: Mind?
1: బుద్ధ్యా?
0: Intellect?
1: చిత్తమా?
0: Or that inner senses?
1: అహంకారమా?
0: Or ego?
1: కాదు కాదు.
0: None of these.
1: నేను నేనే.
0: I am I.
1: ఈ రకమైనటువంటి యొక్క నిష్కారణమైనటువంటి యొక్క నిరూపమైనటువంటి యొక్క నిశ్చయమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
1: చదువుకుంటున్నారు మీరు చదువులు.
0: You study, learn, you study.
1: Oh, kavasani BS, BCom, BA, MBA, anni chadivesesi tarvata degree ki poi tarvata doctorate degree teeskuntunnaru.
0: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees and also doctorate degrees.
1: Kani ichadi postgraduate degree lu ichivati PhD teeskunnaru lokamlo entha mandi leru.
0: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
1: వారి వల్ల లోకమునకు ఏమి ఉపకారము?
0: What help, what service they are doing to society?
1: వారి పోషించుకుంటున్నారు కానీ
0: they are just taking care of themselves.
1: Help చేయటం లేదు.
0: And they are not considerate to anybody.
1: కనుక ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నావు.
0: So all these studies are for your living.
1: కనుక మనం అది కాదు ముఖ్యము.
0: It's not that important.
1: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
0: We should be selfless and be prepared for sacrifice.
1: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
0: We have to sacrifice the results of our actions or desire.
1: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
0: If you sacrifice your desire, reach a state of desirelessness, you are yogi.
1: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నును మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
0: A yogi is not a person who sits on a tree with the eyes closed, sits straight and goes on repeating God's name.
1: నీ డిజైర్స్ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి యొక్క త్యాగి.
0: You are the one of sacrifice if you are desireless.
1: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కబరచుకోవాలి.
0: With these small things, we have to rectify, correct our human life.
1: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
0: We should expand our hearts, expand our mind.
1: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
0: We should never be narrow minded.
1: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ అవుతుంది.
0: The narrow mind becomes naturally further narrower.
1: Broad mind.
0: You should develop broad mind.
1: Broad mind చేసుకుంటే broad heart.
0: Broad mindedness will naturally lead to broad
1: heart.
0: Not
1: physical heart.
0: And not the physical heart, no.
1: Physical heart bad aithe heart enlarge ayipoyindani operation antaru.
0: If it's physical heart, broad heart, not naturally heart enlargement, that requires surgery.
1: Premanu enlarge chesukovali.
0: And you have to expand your love. Enlarge.
1: Ee premanu manam enlarge chesukunnappude nijamaina manavudu avutam.
0: And once there is expansion of love, you will be true human.
1: Palvara.
0: Students.
1: Meeru swami cheppe maatalu చాలా సులభంగా ఉంటుంటాయని మీరు అనుకుంటారు.
0: యు థింక్ స్వామి speaks to us in such a simple way.
1: కానీ సర్వసారములో యొక్క సారము అందులోనే ఉంటుంటది.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ హస్ టు బి సెడ్.
1: సర్వశాస్త్రముల యొక్క సారము ఆ మాటలోనే ఉంటుంటాయి.
0: ఇన్ భగవాన్స్ వర్డ్స్ యు ఫైండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: సకల శాస్త్రములు చదివితేనంటును గర్వం ఎందుకు?
0: Why do you pride yourself that you have gone through so many texts?
1: కాదు కాదు.
0: No.
1: జ్ఞానం కలిగినటువంటి వాడు వినయుడై ఉండాలి.
0: If you are the one of wisdom, you should be so humble.
1: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను చదువులెంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కాలిగా ఉండాలి.
0: In spite of all your learning and wisdom, you should be so humble with human qualities.
1: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
0: And you should be full of mental plane of thought.
1: ఈ mental feeling ఎట్లాంటిది?
0: What sort of state it is?
1: ఈ desire feeling కాదు.
0: The mental state should not be one of
1: desireless.
0: The mental state should be desireless.
1: అప్పుడే నీవు సరైనటువంటి మానవుడిగా ఉంటావు.
0: When you are desireless, you will be true human.
1: మా desire.
0: Without desire, ma desire.
1: Navudu. Ma navudu.
0: Ma navudu, human being.
1: Narudu ani aittam undante desireless ga undalla.
0: If you want to be nara, the human being, you should be desireless.
1: Too much desires chala pramadam.
0: Too many desires are dangerous.
1: Kaluka ee less desires meedu pettukovali.
0: Therefore, have less desires.
1: Anavasaramainatundi oka vanchanu meeru penchukokoddu.
0: Do not develop unnecessary desires.
1: దీని వల్ల కాలం కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటారు.
0: యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
1: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
0: ద వన్ హూ వేస్ట్ ది టైమ్ ఈజ్ ఓన్లీ కాలా, బట్ హీ కెనాట్ బి మానవ.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కనుక మీరు టైమ్ ని వేస్ట్ చేయకూడదు.
0: సో నెవర్ వేస్ట్ టైమ్.
1: ఏ సెకండ్ మనకు చిక్కినా కానీ ఆ సెకండ్ లోపల కూడా నువ్వు ఈ యొక్క శ్వాసాన్ని గుర్తించుకుంటున్నా.
0: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
1: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అన్నెసెసరీ అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే,
0: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్,
1: అంతా న్యూసెన్స్ చేయబోతుంది.
0: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
1: ఇప్పుడు ఎక్కడ చూస్తే కానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
0: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
1: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
0: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
1: ఆ బొమ్మలు మీరు చూచారా?
0: యు మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
1: ఆ విషయాలంతా మీరు విన్నారా?
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్. వాట్ ఏ షేమ్ ఇట్ ఇస్.
1: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
0: You don't feel like looking at the newspaper at all.
1: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
0: It's not that important.
1: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ ని మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
0: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner.
1: రూపనామం లేనటువంటి ఒక దైవత్వము ఒక్కటే.
0: It's only divine, the Godhead, that is beyond the name and form.
1: Sweet. Sweet.
0: And he is sweet and sweet.
1: Kadali kajulamulakanna kasturi bandakanna adi ye nijamaina sweet.
0: And therefore here the sweetness lies. It is much more than almost of the precious fruits that we know.
1: Ee pandugalanta vastunnayi deni kosam vastunnayi.
0: Why do we celebrate festivals?
1: Prati panduga kodanu oka daivanni gnapakam chese nimittamai vastunnayi.
0: Every festival is observed to remind ourselves of God.
1: ఈ నాడు చాలా మంది ముస్లింలు కూడా పండుగ చేసుకుంటారు.
0: And today you find Muslims also celebrating.
1: అన్ని మతముల వారికి కూడా పండుగలు ఉన్నాయి.
0: All religions have festivals.
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: All religions together speak of goodness only.
1: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
0: All speak of the
1: ఏ మతం కూడా చెడ్డది కాదు.
0: No religion is bad.
1: అందువల్ల మీరు ప్రతి మతము వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
0: దేర్ఫోర్ ఈచ్ వన్ షుడ్ ఫాలో వన్స్ ఓన్ రిలిజియన్.
1: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
0: వెన్ వన్స్ మతి ద మైండ్ ఇస్ స్పాయిల్డ్ దెన్ మత ద రిలిజియన్ టర్న్స్ బ్యాక్.
1: మతం మంచిదిగా పెట్టుకోండి.
0: And have your mati, the mind perfect. When mati, the mind is perfect, corrected, mata, the religion, gets unified. The student, don't waste time. Never make this sacred time unsacred. By making the time sacred, experience the true state of bliss. The human being is blissful. And is full of bliss. Remain eternally blissful. Because out of desire, you should never be depressed.
1: Happiness is union with God.
0: Happiness is union with God.
1: Union with God.
0: Is union with God.
1: Bear
0: the smiling face. Be blissful. Be happy. Continuously. Let the examinations approach. Even at the examination times, you should not have castor oil face. You should smile and smile all the
1: way.
0: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom. And for all the enthusiasm and activity, your happiness is the main cause. Be happy. Why do you
1: worry?
0: Don't worry for any. If you are really prepared and study well, why should you be worried of the
1: examination?
0: The one who has not prepared for the examination will be worried. If you are studious, you will get high ranks. You study well, get high ranks, and help for uplifting this country, for the advancement of this country. This day's festival is the festival that will make you bubbling with joy. What festival is this now?
1: Dasara.
0: Dasara festival.
1: Dasara anaga dasavidhamulainatvanti yokka bhavamunu arikattali manam.
0: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
1: the dasara lopala unnatvanti phaltam emti kattagalapatiki chamundi vachesesi ee oka annarakasunni vadinchindi.
0: What happens is the control of the evil traits ultimately by Chamundi. And who is this demon, the Narakasura? Who is Akasura of Naraka? And he is really the Asura to Nara, the human. And he is an enemy to human being. Therefore, we should never be close to our enemy, Asura. So, this inimical element should never be within you. I am the human being, Nara. And he is enemy,
1: Asura.
0: What sort of relationship should you have with this Asura? Let us have human relations. That's what is said in this dictum, that it's good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness, and ultimately liberation.
1: Be good company.
0: Be in good company.
1: Bad company chete.
0: If you are in bad company.
1: Who are you? Nee vivaram cheppagalavu.
0: How do you declare yourself? You are that depending upon the company in which you are.
1: Karugane, I'm bad company in petukoku.
0: So you should never be in bad company.
1: Bad company chustane goodbye cheppi vellipondi.
0: Say goodbye whenever you come across bad company.
1: Desham kuda vaddu.
0: Just don't be anywhere near them.
1: Meer manchi aanandanga undandi.
0: Be happy right all through.
1: Evarini chuchina gaani daiva swaroopiga chusukoni andarki namaskarinchandi.
0: Whosoever you meet, do namaskar. Pay your respects to him.
1: Aidu karmendriyamulu. 5 జ్ఞానేంద్రియములు పంచేంద్రియములు చేరి పది జయంతి, ఇది పది నమస్కారములు, అనగా పదివేళ్లు చేరినప్పటి కసేంద్రియములు.
0: The five senses of perception, the five senses of perception, five senses of action join in unison in our namaskar.
1: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
0: And this is the result of the five senses.
1: మీకందరికీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
0: And they give you supreme happiness.
1: కనుక మీరు నమస్కారం చేస్తే ఏదో దోషం అనుకుంటారేమో.
0: Oh, you may think that it's a mistake to do namaskar.
1: అందరికీ నమస్కారం చేయండి.
0: Do namaskar to everybody.
1: ఎవరిని ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
0: You just pay your obeisance namaskar.
1: How are you brother? అని ప్రశ్నించు.
0: You can put a question, how are you brother, even if you were to meet an enemy.
1: వాడు కూడాను how are you brother అని వాడు ప్రశ్నించాడు.
0: They too naturally will respond saying, how are you brother.
1: ద్వేషం చూచి తల తిప్పుకోవద్దు.
0: Don't turn your face when you come across your enemy.
1: నీ ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది.
0: You be happy all through.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు కేవలము మానవత్వం కలిగినటువంటి వాడు.
0: A human being is the one with human quality.
1: హ్యూమనత్వం ఏమిటి?
0: What is this human value?
1: సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
1: లవ్ ఉంటే పీస్ వస్తుంది.
0: Where there is love, there is peace.
1: Love is there, peace.
0: When once love is there, there is peace automatically.
1: Peace వచ్చేసినప్పుడు ధర్మం వచ్చేస్తుంది.
0: When once there is peace, there is dharma, righteousness.
1: ధర్మం ఉన్నప్పుడు truth వచ్చేస్తుంది.
0: And where there is dharma, righteousness, there is truth.
1: Truth is one, not two.
0: Truth is one and not two.
1: అంటే truth ఎప్పుడు కూడా నీవు పలుకుతూ ఉండు.
0: And speak truth always.
1: సత్యాన్ని పలుకుతూ ఉండు.
0: Speak truth.
1: ధర్మముని పెంచుకో.
0: ఫాలో ధర్మ.
1: పీస్ఫుల్ గా ఉండు.
0: అండ్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆనందంగా మెలుగు.
0: బి హ్యాపీ అండ్ మింగిల్.
1: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
0: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
1: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయించుతుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ట్రూ నాలెడ్జ్, ట్రూ విజ్డమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అనుకుంటున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎందుకంటే నాలో ఉన్నది ఒకే ప్రేమనే.
0: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
1: ఓన్లీ లవ్.
0: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కాండి.
0: అండ్ యు ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: మీ అందరికీ కూడా ఆ ప్రేమని పంచుతాను.
0: భగవాన్ విల్ షేర్, విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
1: నాకు ఎట్టి స్వార్థము లేదు.
0: దేర్స్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: నాకు సెల్ఫ్ లెస్.
0: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
1: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
0: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
1: Prema mudita manas kahe Rama Rama ka Rama Rama ka Rama Rama ka Rama Rama ka

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

జగమెల్ల ప్రేమమయము ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము ప్రేమ రూపము.

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువుదారుడు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైనా ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా ముఖమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయునూ ప్రేమమయమే కదా, ఇంటి ప్రేమయందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indri jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira, indriya, mano, buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మలయందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness, అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through yagna, yaga, dhyana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyam avutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu
1: ఈవెన్ జీసస్
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హి సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి.
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ the essence of all religion,
0: sarva shastramula moolamu,
1: the origin of all
0: sarva dharmamula yokka gamyamu,
1: the goal of all dharmas,
0: sarvarpita bhavame,
1: offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: Ati ee prakrutamainatunti ee jagattunandu సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా నువ్వు ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా. కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6. Unte idi aarogyam. Kaani 99 cheretappudiki anarogyam prarambhamayindi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: Adhe vidhamugane manavulaku swartham undavachunu. Kaani enta varaku anta varaku swartham. Adi mitimiri pote rogamuga roopandutundi.
1: Similarly, there could be selfishness in man. But it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogam.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogam.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogam.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogam.
1: Self-interest is a disease.
0: Kanukani veetannitini kudanu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga. భవ డిసీజ్
0: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తులయందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్, if a devotee doesn't recognize this, it is not correct.
0: Tanayendu bhagavantudu unnadani vishwasinchavachune kani
1: one may believe that God is resident of his heart.
0: Ee vishwasamu sariyaina vishwasamu kaadu.
1: But this is not a proper faith.
0: Niyendu bhagavantunu chuttam goppatanam kaadu.
1: There is nothing great seeing God in yourself.
0: Bhagavantunu yendu ninnu chudali.
1: You have to see yourself in God.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఇస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: In Vedantic parlance, this is described as yoga.
0: Yogam anaga edo oka vidhamainatundi yokka pranayamam pratyaharam ilanti karmalanu acharinchatam yogam ga bhavistunnam.
1: Some people consider yoga as associated with some breathing exercises and diet.
0: Yogam ante idi kaadu artham.
1: That is not the meaning of yoga.
0: Yogam anaga aanandamu ani artham.
1: Yoga means joy.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యు గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తు వాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: ఇన్ ది ఓన్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు ఎందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ, వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: Wrong meaning is attributed to the word gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodike inetundi manase radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu mana manasu pragna anetundi krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is Prajna.
0: Adi Prajnanam Brahma annaru.
1: That is the meaning of Prajnanam Brahma.
0: Ee Prajnanam anetundi kevalamu shariramunandu manasunandu buddhiyandu antakaraniyandu sarvatra antarbahishta sarvavyapya Prajna swarupaha.
1: This Prajna is inside, outside, in the mind, in the chitta, in every aspect of, in the heart, in every aspect of human being.
0: Kanukane itti pragnane brahma ani pilustu vacharu.
1: This pragna is described as brahma.
0: Anaga constant integrated awareness ani dini peru.
1: This is pragna means constant integrated awareness.
0: Itti pragna yandu mana bhavamulu mana manasu sankalpamulu leenamai povali.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti prajna swaroopudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetundi yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of prajna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్షం.
0: అంతర్శక్తి బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఇస్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈస్ ఇన్ సైడ్ ది ఫైర్ వుడ్.
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్.
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారదు.
1: దేర్ఫోర్ యు కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడాను ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్టయందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్.
0: దానిని ప్రత్యక్షము గావించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబీ ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుంది, అది అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబీని ఏమాత్రం కూడా కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందు కూడా అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగెయిన్స్ట్ ది ఫైర్ బాక్స్
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబిని సర్వమును కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మానిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: though there is this divine principle of God in every human being,
0: ప్రత్యక్షం గావించుకోవాలన్నా,
1: if you want to make that manifest,
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటిని రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరమవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగెయిన్స్ ది అదర్ ది ఫైర్
0: ఉండేటువంటి ప్రేమ, దైవం ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సర్ఫ్
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీ లెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ,
1: యువర్ లవ్,
0: స్వార్థమైనటువంటిది.
1: ఈ సెల్ఫిష్
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందు ఉండినటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ రిడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆస్టెంటేషన్ ఈగో గాడ్ విల్ టేక్.
0: త్యాగము చేయక
1: వితౌట్ సాక్రిఫైసింగ్
0: భోగముల పైన మనసు నుంచి,
1: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్
0: విషయ రాగములతో ఈదుతూ,
1: ఇఫ్ యూఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ లివింగ్
0: భక్తిగా నటించినప్పటికీ,
1: హౌఆర్ మచ్ ఆఫ్
0: ఎంత సర్వశక్తుడిగా నీవు భావించినప్పటికీ,
1: యూ మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియంట్.
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కానీ నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కానీ దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్. యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: యూ థింక్ దట్ యూఆర్ లవింగ్ గాడ్.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఎనీవన్ హూ లవ్స్ గాడ్.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడే కానీ దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: హీఈస్ లవింగ్ గాడ్ ఫర్ హిజ్ ఓన్ సేక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్.
0: ఇదే స్వార్థం.
1: దిస్ ఈస్ సెల్ఫిష్.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించటం లేదు.
1: ఐఎమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్
0: ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: Man is loving all the objects in the world for the sake of objects.
0: కానీ పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: selfishness. He is
1: loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము నా నిమిత్తమై కత్తిని ప్రేమించటం లేదు.
1: I am loving this hanky for sake of myself, not for the sake of
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజనం

0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ అట్ గాడ్.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే హృదయం.
1: దిస్ హార్ట్ ఈజ్ ఏ సీట్, ఏ
0: ఇది డబుల్ సోఫా కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
0: లేక మ్యూజికల్ చైర్ కాదు.
1: ఇట్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
1: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్, హౌ విల్ గాడ్ కమ్ అండ్ సిట్ ఆన్ యువర్ ఇన్ యువర్ హార్ట్?
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ యూ వెకేట్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ ఫ్రీ, గాడ్ విల్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ యు ఆర్ ప్లేయింగ్ ది గేమ్ ఆఫ్ మ్యూజికల్ చైర్.
0: ఆ చైర్ ఒక్కరికి సొంతము కాదు.
1: దిస్ చైర్ డజంట్ బిలాంగ్ టు ఎనీవన్.
0: ఒక తూరి కూర్చోవచ్చును, మరి ఒక తూరి మరొకరు కూర్చోవచ్చును.
1: వన్ పర్సన్ ఈస్ గివెన్ ది సీట్ ఆన్ ద చైర్ వన్స్, అనదర్ పర్సన్ హస్ ద
0: సొంతం అని చెప్పడానికి అధికారం లేదు.
1: హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ యువర్స్ దెన్?
0: కానీ అట్టి అధికారము,
1: దట్ పవర్, దట్ అథారిటీ
0: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: Only Gopikas had that kind of authority.
0: Anaga bhavamudu daiva bhavamuto jeevinchite vacharu.
1: They lived their life and feelings with godly feelings.
0: Prati indriyam kudanu daivarpitamaina bhavamuto anubhavistu vacharu.
1: They enjoyed every sense only offering it to God.
0: Tama matalu daiva matale.
1: Their talk was full of divine talk.
0: Tama smarana daiva smarane.
1: Their thinking was full of God.
0: తమ శ్రవణము దైవ స్మరణమే.
1: Their hearing was full of God.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: Whatever they did with hands was for God.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవార్పితమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them.
0: తమది అనేటువంటిది ఎక్కడ కూడాను వారి యందు కనిపించలేదు.
1: They never felt anything as their own.
0: తామెవరు? కృష్ణుడు మాత్రమే తమ వారు.
1: Who are they? After all, Krishna is theirs.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna offered to show to the world as an example their love.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: I told you a number of times.
0: ఒకానొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: Omniscient Krishna always showed these leelas, these miracles,
0: సత్యభామా,
1: for all people.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్లేయింగ్ ఏ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి, నేను తెస్తాను అన్నాడు.
1: సీయింగ్ దిస్ నారద ఆస్క్డ్, స్వామి వేర్ కెన్ ఐ ఫైండ్ ది మెడిసన్, ఐ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లే అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్, then I'll be freed from this headache.
0: Parama bhaktulainatundi varu aa gopikalu.
1: Gopikas were great devotees.
0: Aa parama bhaktula padajudiye naa sirovedam tagginchindi.
1: The dust of the feet of those gopikas who are the great devotees will be made away.
0: Naadunaku kontha tana lopana daagi undinatundi ahamkaramu bayata vachindi.
1: The hidden ego in Narada began manifesting on hearing this.
0: Swami satatam yoginah, నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ, థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
0: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
1: ఈజ్ దేర్ ఏ గ్రేటర్ డివోట్?

0: జన్మి స్వామి ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
1: నీవు భక్తుడు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడి నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
0: యు మే బి ఏ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
1: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
0: నారద హ్యాడ్
1: తమ తెలివితేటలు అంతకు మాటల్లో చూపుతూ వచ్చాడు.
0: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్ ఇన్ వర్డ్స్.
1: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాడు.
0: ఎ పర్సన్ హూ హాస్ ఎక్స్ట్రాడినరీ క్లెవర్నెస్ విల్ ఆల్సో స్పీక్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ వే.
1: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
0: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లెవర్నెస్ విల్ హావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
0: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లెవర్, ది మోర్ హీ విల్ బి ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
1: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును, సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్రీ ఒక పాదం యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
0: హీ ఆస్క్డ్ కృష్ణ, ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ. Satyabhama has offered her entire life to Krishna. Can we not get the dust off her feet?
1: Satyabhava cheppindi. Narada, nenu sati, Krishnudu pati. Sati padaduli pati sirastu paina veyatam enta paapamu, nenu daniki angikarinchanu annindi.
0: Satyabhama said, I am wife and Krishna is husband. How can the dust of my feet be put on the head of my husband? I don't agree for this.
1: నేను పాపకూపంలో పడ్డాను కా నేను ఈ పని చేయటము.
0: ఇఫ్ ఐ దిస్ ఇస్ డన్ ఐ విల్ బి కమిటింగ్ ఎ గ్రేట్ సిన్.
1: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
0: దేర్ అగైన్ దేర్ ఇస్
1: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
0: షీ హ్యాడ్ ది సెల్ఫిష్ ఫీలింగ్ దట్ షీ వుడ్ బి కమిటింగ్ ఎ సిన్ ఇఫ్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ ఇస్ పుట్ ఆన్ కృష్ణ.
1: సత్యభామ కూడా ఆ పాదధూళికి అంగీకరించలేదు.
0: సత్యభామ డిడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ ఆఫ్ పుట్టింగ్.
1: రుక్మిణి కూడా ఇదే భావమునే పొందుతూ వచ్చింది.
0: రుక్మిణి ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్.
1: కానీ వారెవరు ఇవ్వలేదు.
0: నన్ ఆఫ్ దెమ్ గేవ్ ది డస్ట్.
1: క్షణ క్షణములకు కూడా కృష్ణుని యొక్క బాధ అధికమవుతూ వచ్చింది.
0: ఎవ్రీ సెకండ్ కృష్ణాస్ పెయిన్ వాజ్ ఇంక్రీజింగ్.
1: తప్పినది కాక నారదుడు రేపల్లెకి వచ్చాడు.
0: నారద వాజ్ కంపెల్డ్ టు గో టు రేపల్లే.
1: నారదుడు వచ్చిన తక్షణమే గోపికలందరూ కూడా గుమిగూరారు.
0: ది మొమెంట్ నారద కేమ్ టు రేపల్లే ఆల్ ది
1: గోపికలు ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు, ఈ వార్తలు బోధించమని చెప్పారు.
0: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఈస్ హి కమింగ్ టు రేపల్లే.
1: అమ్మా, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
0: హి సెడ్ ఐ డు నాట్ నో వెన్ హీస్ కమింగ్ టు రేపల్లే, బట్ హీఈస్ హ్యావింగ్
1: ఆ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
0: ఫర్ దిస్ హెడేక్ ఐ వాంటెడ్ టు టేక్ మెడిసిన్, దేర్ఫోర్ ఐ హావ్ కమ్ హియర్.
1: నారద, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లే ఎందుందా?
0: నారద, ఈజ్ దేర్ మెడిసిన్ అవైలబుల్ ఇన్ రేపల్లే విచ్ కెన్ ఫ్రీ కృష్ణాస్ హెడేక్?
1: కనుక ఆ మందు ఎక్కడ ఉన్నదో చెప్తే తప్పక మేము వెతికేస్తామన్నారు.
0: ఇఫ్ యూ కెన్ లెట్ అస్ నో వేర్ ది మెడిసిన్ ఇస్ అవైలబుల్ విల్ సర్టన్లీ గెట్ ఇట్.
1: అమ్మా, మీ పాదధూడి అతని యొక్క శిరోబాధ నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
0: ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ అలోన్ విల్ రిమూవ్ ది హెడేక్ ఆఫ్ కృష్ణ, హీ సెడ్.
1: ఒక గోపిక వెళ్ళింది, దుప్పటి తెచ్చింది, అందరూ తమ పాదాలు ధూళినంతా తగుందో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదుడు దాన్ని బయలుదేరి వచ్చాడు.
0: One Gopika ran, got a bed sheet, collected the dust of all the Gopika's feet and it was packed and Krishna, Narada began getting it to Krishna.
1: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
0: You can see the example of selflessness.
1: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
0: They never had the thought, they were devotees. And the dust of their feet should not be
1: given. ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
0: All that they wanted was Krishna should be happy.
1: అంతే కాని ఇది అది వాదోపవాదం వేయడానికి మాకు అర్హత లేదు.
0: There is no question of our arguing and counter argument in such matters.
1: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
0: We have offered our life to Krishna.
1: అతని ఆనందమే మా ఆనందం.
0: Our joy, his joy is our joy.
1: భావంతో వారు ఆ పాదజోడిని ఇచ్చిన తక్షణమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
0: ది మూమెంట్ దిస్ ది డస్ట్ వాస్ గివన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ఆత్మ,
1: నాగకృష్ణ పాదజోడి తీసుకుని వెళ్లి చూసేటప్పటికి కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
0: బై ది టైమ్ నారద టుక్ దిస్ డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాస్ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: నారద, మీరు భక్తులము భక్తులమని అహంకార పడుతున్నారు, ఆడంబరాలతో జీవితాన్ని గడుపుతున్నారు, ఈ స్వార్థంతో జీవితాన్ని అంకితం కావిస్తున్నట్టుగా భావిస్తున్నారు.
0: నారద థింకింగ్ దట్ యువర్ డివోటీస్ యు ఆర్ స్పెండింగ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్,
1: నిరహంకారము నిస్వార్థము నిరాడంబరము గోపికలు ఎందున్నది కానీ మీరందరూ ఎవరు ఎందు లేదన్నాడు.
0: ఓన్లీ గోపికాస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ షో, నన్ ఆఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దాట్.
1: కనుక ఈనాడు లోకములో ప్రతి ఒక్కరూ మేము భక్తులము భక్తులము స్వామికి సన్నిహితులము సన్నిహితులము అని భావిస్తున్నారు కానీ ఇవి ఎవ్వరూ కాదు.
0: ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఎవ్రీవన్ ఇస్ థింకింగ్ దట్ వీఆర్
1: ఎవరు అంతో ఇంతో స్వార్థం అనేటువంటిది ఈమిడి ఉంటున్నారు.
0: యూ కెన్ ఫైండ్ సెల్ఫిష్నెస్ ఇన్ స్మాల్ మెజర్ ఆర్ బిగర్ మెజర్,
1: అహంకారము ఉండినంత వరకు కూడాను భగవంతుని దృష్టి వారిపైన పడదు.
0: యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ హ్యావ్ ది సెల్ఫిష్నెస్ అండ్ ఈగో గాడ్ విల్ నెవర్.
1: సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు,
0: యు విల్ సే హౌ హీ విల్ నాట్ షవర్ హిస్ లవ్.
1: మేఘములు అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
0: సన్ ఈజ్ షైనింగ్ వెన్ ది క్లౌడ్స్ కవర్ ది సన్ ఇట్ యు కెనాట్ సీ ది సన్.
1: కానీ ప్రకాశం లేదా? ఉంది.
0: ఈజ్ దేర్ నో షైనింగ్ ఆఫ్ ది సన్? దేర్ ఇట్ ఈస్.
1: మేఘములు అడ్డు తగలడం చేత ఆ ప్రకాశం తనపైన పడలేకపోతుండాలి.
0: క్లౌడ్స్ ఆర్ ప్రివెంటింగ్ ది సన్ షైన్ ఫ్రమ్ ఫాలింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
1: అదే విధంగానే దైవము నిరంతరము ప్రేమ స్వరూపుడే.
0: Similarly, God is a very embodiment of love.
1: కాని ఆ ప్రేమకు ఈ అహంకారము స్వార్థము ఆడంబరం అనేటువంటిది ఒక దట్టమైన మేఘములుగా అడ్డం రావటం చేతనే ఆ ప్రేమతత్వాన్ని వీరిపైన ప్రసరించలేకపోతుంది.
0: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రేమతత్వమే ప్రధానమైన ప్రయాణం.
0: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
1: Lokamulo dhanakanaka vastuvahanadala shaktini.
0: In the world there is the power of
1: vijaya balamunu buddhi balamunu dana balamunu aashrayinchi aneka vidhamainatunte yokka ahankaralu padutuntaru.
0: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
1: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా చూస్తాయి.
0: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
1: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: కృష్ణ హాజ్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
1: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: He was showing the difference between Arjuna and Karna.
1: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది కానీ అర్జున శక్తి అంత అధికంగా లేకపోయింది.
0: కర్ణాస్ ప్రవెస్ అండ్ స్ట్రెంగ్త్ వాజ్ మచ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ అర్జున.
1: అస్త్రశస్త్ర విద్యములు ఎందు కూడా కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
0: ఇన్ ది యూజ్ ఆఫ్
1: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
0: కర్ణ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున ఇన్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద వెపన్స్. అర్జునుడి
1: కంటే అధికుడు అయినటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
0: బట్ వాట్ హ్యాపెన్ టు కర్ణ హూ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున అట్ ద ఎండ్?
1: దుష్టులు దుర్మార్గులు అన్యాయులు అక్రమలు అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
0: కర్ణ టుక్ షెల్టర్ విత్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ వికెట్ క్వాలిటీస్ లైక్ దుర్యోధన దుశ్శాసన అండ్ ది హోస్ట్ ఆఫ్ దెమ్.
1: నిస్వార్థము నిరహంకారము ప్రేమతత్వంతో సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
0: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ పర్మనెన్స్ స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
1: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
0: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
1: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
0: వన్ మే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ స్ట్రెంగ్త్. and strength of intellect. But
1: he doesn't have... Kartu vadu kadapati kemaiye vinudu bharatiya veerasutuda.
0: Without God's grace, it would not be possible for anyone to shine. Look at Karna.
1: Inni shaktulu untundi Karnudu emaipoyadu.
0: With all the powers, what happened to Karna?
1: Daivanni aashrayinchaledu.
0: Karna did not take
1: daivanni nevulaku paathrudu kaledu.
0: He never earned the grace of
1: Enni
0: God.
1: Enni shaktulu undu em prayojanam?
0: What is the use of having any power?
1: Kanukane prati Bharata Bhagavata Ramayana itihasa puranamulanni kudanu ilanti pavitramainatvanti neetulanu bodhinchi మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమోన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ అండ్ ది యానిమల్ పవర్ విల్ నెవర్ సక్సీడ్.
1: మనము అనేక జన్మల నుండి కూడాను ఈ ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రావటం చేత ఈ ప్రాప్తమైన జీవితం యొక్క భావములే మన హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాయి.
0: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఫర్ మెనీ బర్త్స్ వి హావ్ బీన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్ దేర్ఫోర్ దిస్ హస్ గాట్ సచ్ పవర్.
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైన యొక్క దైవము యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
0: దేర్ఫోర్ దే వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ డివైన్ గ్రేస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్.
1: ఎంతో కాలం చెరసాలలో కాలం గడిపినటువంటి వ్యక్తి,
0: a person who has spent all his life in prison,
1: katina nela paina pavadinchinatvanti oka aa vyakti,
0: person who has slept on the
1: tana parimitamainatvanti oka shikshanu poorthi kagare,
0: as soon as he completed his imprisonment,
1: intiki velli pattu paanpula paina pavadinchinadu.
0: He began sleeping on a luxurious bed in his home,
1: kani pattu paanpula paina pavadinchinappatikini ataniki nidra raledu.
0: He did not get sleep in spite of his sleeping on such comfortable beds.
1: Karanam emiti?
0: What is the reason?
1: Ento kaalam katina nela paina pavadinchinatvanti ee vyakti kanuka ikkada pattu paanupula paina pavadinchetappatiki nidra raakapoyindi.
0: The reason is he is used to sleeping on the rough ground.
1: Katina nela paine ataniki haayi kanipinchindi.
0: He will feel comfortable only when he sleeps on this rough ground.
1: Adune loka vyavaharam lopala, loka gunamulu lopala, loka sambandhamainatvanti chintana lopala కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్య భావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
0: సిమిలర్లీ ఏ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది ఓన్లీ థాట్స్, ఓన్లీ ఫీలింగ్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్, అతి
1: మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
0: హీ వుడ్ నెవర్ అండర్స్టాండ్ ద నెక్ట్రైన్ డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్.
1: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
0: He would never seem to be enjoying the peace and serenity.
1: కారణం ఏమనగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతలే దీనికి మూల కారణం.
0: The reason is the memories of his previous life, which is full of bad thoughts, bad feelings, bad experiences, bad actions.
1: అన్నిటిని నీవు పరిశుద్ధం చేసుకుందువో,
0: when you free yourself from these feelings,
1: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
0: Then only you can get these divine feelings in you.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: If there is nothing in one's head, it is possible to fill it with something.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీయగునా.
0: If that head is full of all sorts of things, can it be emptied easily?
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: Without emptying the head, can you fill it with the nectarine grace?
1: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
0: If you want to put milk into this, you will have to throw out the water which is inside that.
1: కనుక మన యందుడినటువంటి ఒక దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
0: Only when we are freed from bad feelings, bad thoughts, bad actions, bad tendencies, we can become closer to God.
1: కనుక మనము గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
0: What we have to do is we have to free ourselves from
1: Krishna tattvam anaga emtanaga prema tattvame Krishna tattvam.
0: What is the principle of Krishna? Principle of love is
1: prema anaga emiti.
0: What do you mean by love?
1: Kevalam daiva tattvamto kudinatvanti prema avutundi kani praaptamaina tattvamto kudinatvanti prema kaadu, idi anuragam avutundi.
0: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
1: Kanuka prema ane perutho anuragaanni anubhavistunnaru manavulu.
0: Men are enjoying affection in the name of love.
1: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
0: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్. but they are only having
1: prema
0: only
1: love. Burka veskunnaru,
0: but they are only putting on this curtain of love.
1: Chusara kanuka manavattvam lopala kevalam roopa naamamulu maatrame vesha bhashalu maatrame manam chustunnamu kaani bhavasuddhini manam gurtinchadaniki prayatninchadam ledhu.
0: We are only looking at the name and form of man, but we are not looking at the purity of the heart of man.
1: Aapu pachcha pachulanni chilukale vela palukuna,
0: can the all green birds make sounds like a parrot?
1: Puvula pai paaraadu purugulu tummedalaguna,
0: all the worms that move on the flowers, can they be called bees?
1: Puli charmamu kappinatti gaadinta puliyaguna,
0: a donkey covered with a tiger skin, can it be called a tiger at all?
1: Yenuganta balisi unna pandi yenuga unnatayya,
0: however fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
1: Kaadu kaadu kaadu,
0: you cannot call
1: idi paiveshamule kaani,
0: these are all external appearances, these are all not the correct real forms.
1: Kanuka swasaroopa sandarshanu kavalanukunte paiveshamulu purti manam teesiveyali.
0: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
1: Inaadu jagatante ikkudu ee vidhamainatundi rogamtone nindi untundi.
0: Today's world is full of this kind of disease.
1: Ee rogaru nivarana kavalante parishuddhamaina prema tattvanni manam pondali.
0: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
1: Ee premaku minchinatundi margam marokati ledu.
0: There is no better path than this path of love.
1: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
0: ఓన్లీ వెన్ యూ గివ్ అప్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో లవ్ కెన్ స్టే ఇన్ యూ.
1: త్యజించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ కమ్ అట్ లీస్ట్ ఎ లిటిల్ క్లోజ్ టు ది లవ్ ది సోర్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: యువర్ స్టూడెంట్స్,
1: భక్తులారా,
0: యువర్ డివోటీస్,
1: భగవత్ తత్వాన్ని గుర్తించడం అంటే అంత సులభం కాదు.
0: అండర్స్టాండింగ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ నాట్
1: ఈజీ. గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
0: యూ థింక్ దట్ యు నో.
1: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికీ మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
0: ఇన్ దిస్ వే ఈవెన్ ఇఫ్ యు స్పెండ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ యు కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
0: You are all enjoying temporary life.
1: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
0: You are only close to this kind of life.
1: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
0: This can never give you closeness to the permanent Lord.
1: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
0: Whoever aspires and struggles to achieve this can become closer.
1: కృష్ణ తత్వము లోపల అనేక విధమైనటువంటి ఇలాంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చాయి.
0: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
1: Gopikalu tama sarvasvanni kodanu Krishnudiki arpitam gaavistu vacharu.
0: Gopikas have offered their entire life to Krishna.
1: Krishna neeve vruchamaithe nenu creeperiga vachi ninnu allukoni untundali annadu.
0: If you become a tree like a creeper, I'll circle round you.
1: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
1: గోపికలు అంటే ఎవరు?
0: హూ ఆర్ గోపికాస్?
1: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
0: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విత్
1: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
0: And people who live always for food and with the thoughts of food are sinners.
1: వారు గోపి, వీరు పాపి.
0: One is gopi, the other is papi.
1: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam ee annamaya jeevithamlo manam jeevichutu kurchoni aatmayanni chintinchukunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
0: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
1: Atma bhavanni manam chintistu raavali.
0: Could always think of atma.
1: Swartham undavasindi కానీ ఎంతవరకు అంత హద్దులో పెట్టుకోవాలి.
0: సెల్ఫిష్నెస్ మస్ట్ బి విత్ ఇన్ లిమిట్స్.
1: ఒకరు మెచ్చుకొని ఒకరు దూషించని దాని రెండింటిని లక్ష్యం చేసేటువంటి వారు కాదు గోపికలు.
0: దే నెవర్ కేర్ ది ప్రైజ్ ఆఫ్ సమ్ పీపుల్ ఆర్ ది క్రిటిసిజం ఆఫ్ అదర్స్.
1: క్రిస్తులు మెచ్చుకోవాలి కానీ వీరి మెప్పులు మాకెందుకు?
0: కృష్ణ హ్యాస్ టు యాక్సెప్ట్ అండ్ అప్రిషియేట్. వై షుడ్ వి కేర్ ఫర్ దీస్ పీపుల్స్ ప్రైజ్?
1: వీడు నావాడు అని ఒక్కతో అనిపించుకుంటే చాలు ఇంకా.
0: ఇఫ్ కృష్ణ కెన్ సే దట్ హీఈస్ మైన్ ఈవెన్ వన్స్, దట్ ఈస్ సఫిషియంట్.
1: భగవంతుడు నావాడని నీవు అనుకోవటం వల్ల ప్రయోజనం లేదు.
0: ఇట్ ఇస్ నో యూస్ యువర్ కాలింగ్ God as yours.
1: భగవంతుడు చెప్పాలి వీడు నావాడు అని.
0: God has to say that this person is mine.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ.
0: Then only it has some value.
1: అర్జునుడు కూడా ఎంతో కాలము అహంకార పడుతూ వచ్చాడు.
0: అర్జున also had ego for a long time.
1: కృష్ణుడు మా స్నేహితుడు.
0: Krishna is my friend.
1: కృష్ణుడు మా భావమర్ది.
0: Krishna is my brother-in-law.
1: కృష్ణుడు మా బంధువు.
0: Krishna is my relative.
1: కృష్ణుడు నా సారథి.
0: Krishna is my charity.
1: కృష్ణుడు నా మిత్రుడు.
0: Krishna is my friend.
1: ఈ రకంగా భావించుకుంటూ వచ్చారు.
0: He went on thinking on these lines.
1: ఎంతకాలం ఈ తన్ని ఈ విధంగా భావిస్తూ వచ్చారో అంతకాలం కొన్ని కృష్ణ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు.
0: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
1: అంతవరకు భావమర్దిగానే ఇద్దరు జీవిస్తూ వచ్చారు.
0: Till that time they were living the life of relatives.
1: అర్జున మహామేధావి.
0: అర్జున వాజ్ ఎక్స్ట్రీమ్లీ
1: ఇంటెలిజెంట్. మేధాశక్తిని అంతా కూడా ఉపయోగించి కృష్ణుని అనేక విధముల వాదోపవాదములు వేశాడు.
0: Using all his intelligence, he began arguing with Krishna.
1: Inka saruku poyindi taggipoyindi.
0: He exhausted all his intelligence.
1: Appudu inka tana matanu tagginchadu.
0: He reduced his talk.
1: Charanagatulayyadu.
0: He fell at the feet and surrendered.
1: Appude karishye vachanam tava annadu.
0: He said that I'll do whatever you ask me to do.
1: Krishna ikapaina nee matanu nenu anusaristanu.
0: Krishna, I'll follow your word.
1: Nee vachanani nenu anusaristanu.
0: I'll enjoy your word.
1: ఆచరిస్తాను.
0: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
1: అనుకరిస్తాను.
0: ఐ ఫాలో ఇట్.
1: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: ఒక మిత్రుడికి నీ ఒక జాబు రాస్తే
0: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్
1: రిజిస్టర్డ్ జాబ్ జాబ్ వేసావు.
0: హీ హాస్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్డ్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
0: If you want to know whether that register letter has reached your friend or not, what should you get?
1: Akkada nunchi meeku acknowledgement vaapu raavali.
0: You should get acknowledgement from your friend.
1: Ee acknowledgement meeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki ka cheyaledu.
0: If you have not got acknowledgement, your letter has not reached your friend.
1: Adhe vidhangane neevu naaku prema undi anukuntunnavu kaani ee letter naaku vachi cheri naa yokka acknowledgement meeku vachi cheralu.
0: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
1: Appude deeniki cherinattu gurtu.
0: Then only you can say that your letter has reached.
1: Anaga bhagavantudu neevu naavaadu ani cheppali.
0: That means God should say that you are mine.
1: Adi cheppakunda undinanta varaku kuda neevu bhagavantudiki sambandhinchinatuvanti vaadu kaane kaadu.
0: Until God tells so, you are not God's.
1: Eppudu nee avutavu?
0: When do you become God?
1: Nee sarvasvani arpitam gaavinchukoni.
0: When you offer your entire thing,
1: atma bhavanto neevu jeevinchinappude,
0: when you live the life on the principle of
1: sadhyam avutundi,
0: it becomes possible for you.
1: Adhi sulabhamainatuvanti margam kaadu.
0: It is not that easy.
1: Kaani daniki taginatuvanti krushi cheyali.
0: But one has to make effort for this.
1: Nenu samanyamaina manavudu.
0: I am an ordinary man.
1: Nenu intati ghana karyam nenu sadhinchagalana?
0: Can I achieve this
1: greatness?
0: Don't doubt on these lines.
1: Pattu padte denaina sadhinchavachchu.
0: If there is a firm determination, anything can be achieved.
1: Abhruddhi parchukovali.
0: You should develop that kind of earnestness.
1: Pradhyavan labhate jnanam.
0: A person with earnestness
1: jnanam labhistundi.
0: Can get knowledge and wisdom.
1: Na chetakadu antani vadalapettukuntu kurtiri. Neevu kevalam heerudaipothavu.
0: If you go on telling, well, I cannot
1: do this. Nunna kuda neevu nirupayogam gaavinchukuntavu.
0: You will waste whatever capacities you have also.
1: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
1: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
0: ఆల్దో ది కైట్ హ్యావ్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజన్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
1: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైన నడుస్తుంది.
0: When even a small ant decides to move, it can move miles.
1: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachchu.
0: If you have a determination to achieve, you can achieve anything.
1: Kaani manavattulo ee madhya madhya kontu ee ahankaram praveshistundi.
0: But in human beings, this ego interferes.
1: Ee maha rakshasi.
0: This is very demonic.
1: Ee chaala chadda jabbu.
0: It is a grave disease.
1: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
0: It takes a long time if you want to free yourself from this disease.
1: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
0: The disease of ego is seen excessively in the world today.
1: కనుక ఈ అహంకారం పోవాలి.
0: Free yourself from ego.
1: అహంకారమునకు అవకాశమే లేదు.
0: There is no room for ego at all.
1: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
0: Why are you egoistic?
1: ఈ ధనమును చూచా?
0: ఈజ్ ఇట్ బికాస్ అవర్ వెల్త్?
1: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
1: లేక నీ అందమును చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
1: నీకంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
1: నీ చదువును చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
1: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
1: లేక నీ గుణములు చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
1: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హు ఆర్ మచ్ బెటర్ దాన్ యూ.
1: నేను చూసి నువ్వు అహంకార పడుతున్నావు.
0: Why are you becoming
1: this rogam?
0: This is a great disease.
1: Ajnanam ane rogam.
0: This is the disease of ignorance.
1: Ee ahankaram ane tundi dani poorthi manam nirmoolam cheyali.
0: Root out this ego.
1: Ee deham kevalam oka instrument, oka panimuttu.
0: This body is an instrument.
1: Shariram adhyam kadu dharma sadakam. Dharmamunu aacharinche nimittam vachindi.
0: This body is given to practice dharma, righteousness.
1: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
0: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యూ విల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యూ విల్ రీచ్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ప్రేమ తత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, there can be no hatred in the world.
1: Desham anedi lekapothe ee aladalanta kudalo jaragane jaragavu.
0: Without hatred there cannot be this kind of violence.
1: Hinsalu jarugutunnayi.
0: How much of violent activity
1: enni cruel kutyamulu jarugutunnayi.
0: Cruel activities of
1: deenikanta karanam emiti?
0: What is the reason for this?
1: Ee swartham ahankarame moola karanam.
0: Selfishness and ego are responsible for this.
1: Kanaka ee swartham ahankaranni motta motta kaalchiveyali.
0: Therefore burn out all this selfishness and ego.
1: అప్పుడే నిస్వార్థమైనటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
0: Then only selflessness can emerge in you.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
0: బేస్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
0: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
0: లివ్ ది లైఫ్
1: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
0: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
0: When you are experiencing this love, you will never
1: prema leni vaadike anni baadhalu.
0: A person who does not have this love alone experiences all problems and difficulties.
1: Neeraja deepam antinchukuntu unnapudu
0: when Neeraja was lighting the lamp,
1: Krishna chustu,
0: she saw Krishna in that flame.
1: Tana veeru kaalutu undira kodadu tanaku teliyutundi.
0: Even when her fingers were being burned, she was not aware of
1: adi tana dehanni marchi.
0: She forgot her about her body.
1: అది నిజమైన ప్రేమ తత్వం.
0: That is true love.
1: ఈ దీపంలో ఏలు పెడితే కాల్చుందో ఏమో పాలుతుందో ఏమో ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
0: As long as you are thinking whether your fingers will get burnt up in this,
1: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
0: Because the love of your body is much more than the love of God in you.
1: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహభ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
0: You are developing love of this body which is impermanent.
1: నిత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
0: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
1: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy that kind of principle of unity.
1: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై
0: in order to preach this kind of love,
1: అవతారాలు రావటం కూడాను కారణం.
0: The avatars come down on earth.
1: సర్వనియందు దైవత్వం ఉండినప్పటికీ
0: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా
0: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
1: నీలో దైవం ఉన్నాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
1: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు, కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
0: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
1: నువ్వు నుంచి నూనెను తీవాలి.
0: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
1: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్.
1: గృష్టం పునరపి పునః చందనం చారుగంధం.

0: చందనపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావుగా అందులో నుంచి పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రబ్ ది శాండల్ స్టిక్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: కాండం. చెరకును నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షుగర్ కేన్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారం అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా, వాడు దుష్టుడు రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారం కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ షైన్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ బి
0: సరియైన భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణములందు జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ఊరు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరములు కూడా నువ్వు జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
0: లక్ష్మణుడు తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించిన సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు, ఆమె కిందికి ఈ మూటను విడిచింది, ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలేమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెడ్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్.
0: రాముడు ఎప్పుడూ తన భార్య యొక్క నగలను ఏనాడు చూసిన వాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ ఉదయం యొక్క నగలు ఏమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరి అన్నా, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్.
0: ఈ చెవుల పోగులు నేను ఎప్పుడూ చూడలేదు, ఈ నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో.

0: అన్న, ఈ కాలియందలు మాత్రము తీసవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదాభివందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫోర్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలుహే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్ లెట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్షణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ ఎల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: ఐ కెన్ నెవర్ కమ్ అక్రాస్.
0: నేను పెద్దవాడైనా కూడా నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణ పాదములు పట్టి నమస్కరించాడు.
1: రామ సెడ్ దట్ నో వన్ కెన్ ఎక్సెల్ యూ ఇన్ క్యారెక్టర్, ఐ వుడ్ లైక్.
0: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమో చూడలేదు.
1: గాడ్ రికగ్నైజెస్ అండ్ అప్రిషియేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ క్యారెక్టర్.
0: యోగులలో మొదలు చూసేది మొహము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగిన ముఖంను చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడా ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ దేర్ సాంగ్
0: అన్ని కలుషితమైనటువంటివే.
1: ఫుల్ ఆఫ్ పొల్యూషన్
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటి.
1: టాక్ ఇస్ పొల్యూటెడ్.
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
1: లుక్ ఫర్ పొల్యూటెడ్.
0: వినికిడి అపవిత్రంతో కూడినటువంటి.
1: హియరింగ్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ చేతులు ఎన్ని పాపాలకు గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ
0: సీన్. రహితుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాక్.
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము చాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ first things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్డ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండ్ అండ్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: డస్ట్ ఉంటుండాలి.
1: There is dust on earth.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: డస్ట్ అసోసియేటెడ్ విత్ విండ్ గోస్ ఇన్ టు స్కై.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: డస్ట్ డజంట్ హ్యావ్ వింగ్స్.
0: ఫ్రెండ్షిప్ ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ టు దానికి
0: కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విత్ డిసైడ్ ది
0: కలుపు కంపెనీ. ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ. ఐ షెల్ టెల్
0: వారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్ అయిపోతాం.
1: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీ.
0: వేసుకొని
1: యూ హావ్ వోర్న్ ఎ వైట్
0: కంసని వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్టంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes are becoming dirty.
0: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the the charcoal, the particles of that will fall on his
0: taru chesedi bangara pane.
1: The work that he is doing is
0: composing gold.
1: But all this dust is collecting on his clothes.
0: Sahavasam daniki karanam.
1: Company, association is responsible.
0: Kanuka manam satsangani cherandi.
1: Have good company.
0: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చును.
1: Then only we become virtuous and full of character.
0: ప్రేమతత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి.
1: Develop love in you.
0: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి.
1: Have association with people.
0: ప్రేమ అనగా లౌకికమైనటువంటిది కాదు.
1: Love is not worldly.
0: కేవలం డివైన్ అనేటువంటిది.
1: Love is divine.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What do you mean by spirituality?
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
1: Doing bhajan is
0: పూజలు చేయటం ఆధ్యాత్మికము.
1: Worship.
0: జపం చేయటం ఆధ్యాత్మికము.
1: Doing japa.
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము.
1: Doing meditation.
0: ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: All these are not spiritual.
0: ఇవన్నీ ఉపాంగములు.
1: These are all only limbs.
0: ఆధ్యాత్మికమైనగా దీనికి సరైన అర్థం ఏమిటి?
1: The real meaning of spirituality.
0: మానవత్వం ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి,
1: destroying animal nature in man,
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: Transforming human nature into divine nature.
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు, మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు.
1: But you are doing all sorts of japa, meditation, bhajan, everything, but animal nature is not destroyed.
0: దేతాయకు ద్వాపరయుగమునందు దుర్మార్గులు దుర్మార్గులుగానే కనిపిస్తూ వచ్చారు.
1: In the bygone ages of Kruta, Treta and Dwapara, wicked people were recognized as wicked.
0: Dharmaraj, Dharmaraja ane nirupistu vachadu.
1: Dharmaja was appearing like Dharmaja.
0: Shakuni gane nirupistu vachadu.
1: Shakuni was appearing like Shakuni.
0: Duryodhana gane pravartistu vachadu.
1: Duryodhana was behaving like Duryodhana.
0: Kani kalamlo ippudu vesham Dharmaraju, kani chestanu Duryodhana chestanu.
1: But in the Kali age, he puts on the robes of a Dharmaja, but appearance of Dharmaja.
0: Kani ఒక కవి చెప్పాడు, పేరు ధర్మరాజు పెనువే పవిత్రుడు అని. పేరు ధర్మరాజే కాని వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: Here one poet said that his name is Dharmaraja, but his actions are demonic.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Recognize your mental level thoughts.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలోని పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: When you say spirituality and devotion, you have to destroy animal nature.
0: ఏమిటి?
1: What do you mean by animal
0: nature? ఆహార నిద్ర భయ మైదునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్, స్లీప్ అండ్ డిజైర్, దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ అనిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్త్ దెన్ అన్ అనిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగం అయిపోతున్నాయి.
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్ బికమ్స్ అ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తి లక్షణాలు.
1: దట్ ఇస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: No use putting on appearances.
0: భాషను ఉపయోగపెడితే ప్రయోజనం లేదు.
1: No use using language.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: Through actions we'll have to prove.
0: ఇదియే నిజమైన భక్తికి గుర్తు.
1: That is the correct proof of devotion.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagavan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.
1: Dear students, boys and girls, human life is sacred. Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meeru tharinchukodadu.
1: So never think that God has a separate form.
2: Manushulakante devamu veru ledu.
1: There is no God apart from the humanity.
2: ఈ మనుషుడు ఏ రూపము ధరించాడంటే పంచభూతములతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద సౌండ్ ద స్పేస్ ద వాటర్ ఈథర్ ఇన్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: It is not possible to limit with these five elements alone.
2: అందుకోసమే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: Therefore, in totality, the whole thing is called ఆత్మ.
2: ఆత్మగా దానికి రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: Many question the form of ఆత్మ.
2: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
1: It is not the mere form that stands as an evidence of or the proof for the human being.
2: Kaluga atti manava swarupani nirupinchalante manam kevalam grantha pitanalu chesa kadu.
1: To demonstrate that we are ideal human beings, it is not enough if we go by the bookish knowledge, textual information.
2: Kevalam nartha chesa pravartana chesa మనం దాన్ని నిరూపించాలి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
2: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు సే విద్యార్థి ద స్టూడెంట్.
2: విద్యార్థి అనగా కేవలం నెగిటివ్.
1: విద్యార్థి ది స్టూడెంట్ మీన్స్ మియర్ ఇస్ నెగిటివ్.
2: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే పేరు ఉంది.
1: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్, అనదర్ నేమ్.
2: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవర్మైనటువంటి ఒక దివ్యభావము, ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
1: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ అండ్ ఇట్స్ పొజిషన్.
2: దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేర్ వేరు.
1: ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఆర్ డిఫరెంట్.
2: ఎడ్యుకేషన్ కేవలము ఫిజికలీ మెంటలీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు.
1: వీ కెన్ అండర్స్టాండ్ ఎడ్యుకేషన్ ఫిజికలీ అండ్ మెంటలీ.
2: కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది?
1: వేర్ ఫ్రమ్ ఇట్ అరైజెస్.
2: కృష్ణా గోదావరి పినాకినేటువంటి దీని పేర్లు ఏ స్థానంలో పుట్టినవో, ఏ భాగంలో పుట్టినవో దాని గురించి చెప్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణా గోదావరి, ది రివర్స్ దట్ ఫ్లో ఇన్సిస్టెంట్లీ.
2: అదే విధముగానే ఈ ఎడ్యుకేర్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చాయి.
1: దట్ ఫోర్ ఎడ్యుకేషన్ ఈస్ డిరైవ్డ్ అవుట్.

0: this educare, the origin.
1: మనం భౌతికంగా చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
0: ఆల్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ టు ఎడ్యుకేషన్.
1: కానీ ఎడ్యుకేర్ అనేది లోపల ఉన్నటువంటి యొక్క పాపం యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క చిత్తము.
0: బట్ ది ఎడ్యుకేర్ ఇస్ దట్ విచ్ ఇస్ విదిన్, రిప్రజెంటింగ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
1: ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏ పాట అయినా ప్రతి ఒక్కరు హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
0: Therefore, you can call it an expression of educare in all your words, actions, and your path that you follow, if it arises from your own heart.
1: Kani lopala antarbhavam ayyi chakkaga lekunna matalu kodanu manchivaru.
0: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
1: Kalukune ilaadu education ante ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
0: యు కెనాట్ కాల్ ఎ పర్సన్ సింప్లీ ఎడ్యుకేటెడ్ బికాస్ ఆఫ్ హిస్ హై పొజిషన్స్.
1: వారెవరు దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
0: నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ట్రూలీ ఇన్వెస్టిగేటెడ్ వాట్ ఎడ్యుకేర్ ఈజ్.
1: లోపల నుంచి వచ్చిన భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
0: ది ఔటర్ యాక్షన్ అరైజెస్ బికాస్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్.
1: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఇమినెంట్, ది ఎక్స్టీరియర్ కుడ్ బి వెల్ అండర్స్టాండ్.
1: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
0: ఓన్లీ
1: అనేక బిల్డింగ్లు వస్తూ ఉంటాయి.
0: ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ది ఇమినెంట్ ప్రిన్సిపల్. But other people go by all the external things like the acquisition of degrees.
1: Kalakala me ellaru kevalamu baita vidyalu matrame gagamlo unnatundi shiyanu gurtinchukoni paraloku teri bodhisuntaru.
0: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men.
1: Kalakala anta matram cheta vidyavantam anani cheppakoddu.
0: That will not make you worthy of an educated person.
1: ఇప్పుడు బిఏ, ఎంఏ, బిఎస్సి, సిఏ ఇలాంటి పేర్లంతా పెట్టుకున్నారు.
0: యూ హావ్ సో మెనీ డిగ్రీస్ లైక్ బిఏ, ఎంఏ అండ్ సో ఆన్.
1: ఇవన్నీ ఎలాంటివంటే కేవలం బాహ్యమైనటువంటి.
0: దీస్ ఆర్ ఆల్ ద డిగ్రీస్ అక్వైర్డ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఎక్స్టర్నల్.
1: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
1: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపై ఆధారపడకూడదు.
0: యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్స్ హూ టీచ్ యూ డిఫరెంట్ సబ్జెక్ట్స్.
1: మీరు అండర్స్టాండ్ చేసుకో. దీనికోసమనే రియలైజేషన్ అంటే దేహము, తన మనసు, తన బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా మనసుపై ఆధారపడినవి.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ రియలైజేషన్ ఇస్ బియాండ్ విచ్ కంప్రైజెస్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ దట్ విల్ టేక్ టు ది హైయర్ ఆల్టిట్యూడ్స్.
1: దీన్నే త్రిమూర్తులు అని చెప్పారు. త్రిమూర్తులు,
0: దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ట్రినిటీ త్రిమూర్తులు.
1: అనగా సత్వ, రజో, తమో గుణం.
0: They represent the basic three attributes, sattva, rajas, tamo gunas.
1: Sattva anaga lopala nunchi bayaldeyindi.
0: The sattvic is the one which arises from within.
1: Inka rajoguna anaga mana yokka charyalu.
0: Rajoguna, the passion, is very much reflected in our actions.
1: Inka matalu adi kuda oka tamo gunam.
0: The words that we speak represent tamo guna.
1: Kani ట్రూత్ అనేటువంటిది నిజంగా అన్ని విధములు, అన్ని ఇంద్రియములను లోపరుచుకున్నటువంటి యొక్క ఇదే సత్యం.
0: దేర్ఫోర్ ద ఫండమెంటల్ ట్రూత్ విల్ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ఆల్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్.
1: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
0: సపోజింగ్ యూఆర్ డూయింగ్ అన్ యాక్టివిటీ, Who is the one responsible for this?
1: ఈ పనులు ఈ ఆటలు ఆ పాటలు అన్ని కూడాను కేవలము ఈ రజోగుణము చూసే.
0: The sports and games and all that you do, they represent rajoguna, the emotion of the passion.
1: స్వార్థాన్ని ఆధారం చేసుకుని,
0: basing on your selfishness,
1: పరార్థాన్ని బోధిస్తుంటారు.
0: And we just speak of the spiritual value.
1: కాదు కాదు, పరార్థాన్ని ఆధారం చేసుకుని బాహ్యమంతపడం.
0: సో వీ షుడ్ బేస్ ఆన్ ద స్పిరిచువాలిటీ అండ్ క్యారీ ఆన్ ద ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇప్పుడు అనేక తీపులు చేస్తుంటారు.
0: వీ హ్యావ్ సో మెనీ స్వీట్స్.
1: కానీ వీటన్నిటికీ ఏది కారణము?
0: వాట్ ఈస్ ది కాజ్ బిహైండ్ ఆల్ ది స్వీట్స్?
1: నీ అంతర్భావంలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ విచ్ ఈస్ ఎసెన్షియల్ బేసిక్ ఈజ్ the sacred feeling within. Therefore every human being should have faith in God. Without total faith in God, you cannot depend, you cannot carry on your life sojourn. God is one. One God assumes many forms. There may be plurality or multiplicity, but God is one.
1: అలంకారం చేసినటువంటి ఒక బల్బులు అంతా కూడా ప్రకాశిస్తుంటాయి.
0: We find the illumination because of so many bulbs around.
1: కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: Where from you get them?
1: కరెంట్ నుంచి వస్తున్నాయి.
0: Because of the current supply, they illumine.
1: అన్ని బల్బులు ఎందుకు ఉన్నది? కరెంట్.
0: It is the current which is responsible for all these activities.
1: కనుక ఇలాంటి వస్తువులను ఆధారం చేసుకుని మనము ఇన్ని భాషలు ఇన్ని పనులు మనం చేస్తూ,
0: బేసింగ్ ఆన్ దీస్ ఎసెన్షియల్స్ అండ్ ది కంపోనెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ వీ జస్ట్ స్పీక్ అండ్ యాక్ట్.
1: మొట్టమొదటి మనిషి అనేటువంటి వాడు,
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్,
1: నిశ్చయత్వము నిర్మలత్వము నిర్మూలత్వము,
0: యూ షుడ్ హ్యావ్ ద స్టడీనెస్ అండ్ యూ షుడ్ హ్యావ్ purity and he should be totally detached.
1: ఇలాంటి మూడు గుణములు చేసినటువంటి వాడే భగవంతుడు.
0: God has all these three basic qualities of purity, of that which is beyond the transcendental.
1: కాబట్టి ప్రవర్తన పురస్కరించుకుని పేరు కూడా ప్రారంభమవుతుంది.
0: Therefore, the title or the name is given basing on his expression or the conduct.
1: కనుక మనము మంచివారమా చెడ్డవారమా అనేటువంటి పనులు అడగలేదు.
0: We don't need to ask anybody. No one needs to certify whether you are good or not.
1: ప్రతి విషయం కూడా దైవం నుంచే వస్తుంది.
0: Everything comes from God only.
1: కనుకనే మనము గాడ్ అని.
0: So we should think of God, say God.
1: ఈ దైవములు కూడా అవతారములు కూడా అనేకంగా వస్తున్నాయి అని బోధిస్తారు.
0: We are also taught that we have so many incarnations, avatars. And in fact, it's only one, the divinity, that takes many forms. The sugar, where from you get it? With the sugar, you make so many preparations.
1: అనేక రకమైనటువంటి తీపిలు బొబ్బట్లు ఇలాంటివంతా కూడా తీయగా ఉంటుంది.
0: సో మెనీ స్వీట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది షుగర్ లైక్ బొబ్బట్లు అండ్ సో ఆన్.
1: కానీ ఈ షుగర్ ముఖ్యమైనటువంటిది ఎవరు గుర్తించలేదు.
0: బట్ నో వన్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ది బేసిక్ షుగర్ హియర్.
1: అట్లే దైవము ఉంటే ఎవరు అందరూ పూజిస్తారు.
0: The name of God, we worship, we sing His glory and do all spiritual activities. In fact, the very heart is God. This heart should be filled with love. One is not a human being bereft of love. Therefore, we should consider the five elements as divine. The first one is life.
1: ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, ఏ సాధనతో మనం సాధిస్తున్నాము?
0: లైఫ్, హూ హాస్ గిఫ్టెడ్ యూ దిస్ లైఫ్, వేర్ హ్యాస్ ఇట్ కమ్ ఫ్రమ్, హ్యావ్ యూ అచీవ్డ్ ఇట్ బై ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: దానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తుంటాం.
0: And we give so many illustrations, examples in support of the statement.
1: కాబట్టి ఇది విల్ పవర్ అంటారు.
0: We say will power.
1: ఏది విల్?
0: What is the will?
1: అన్నిటికీ శక్తి ఒక ఆత్మతత్వం అంటారు.
0: That true will is the nature of ఆత్మ, ఆత్మతత్వ.
1: కనుక మనం ఆత్మ నుంచి బయలుదేరినటువంటి అన్ని పేర్లు కూడా.
0: Therefore, the origin of all names is ఆత్మా only.
1: విద్యార్థులందరూ వచ్చారు.
0: ఆల్ స్టూడెంట్స్ అసెంబ్లెడ్ హియర్.
1: విద్యార్థులందరూ దేని ఆధారంతో చదువుతున్నారు?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ యువర్ లెర్నింగ్ అండ్ స్టడీస్?
1: మీ యొక్క లెర్నింగ్ అంత గొప్ప గొప్ప బిరుదులుగా సాధిస్తున్నారు.
0: త్రూ లెర్నింగ్ యూ గెట్ వెరీ హై డిగ్రీస్.
1: కానీ డిగ్రీలు వేరు వేరే, కానీ చదువు ఒక్కటి.
0: డిగ్రీస్ మే బి డిఫరెంట్ బట్ ది ఎక్విజిషన్ లెర్నింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక మొట్టమొదటి మనము లెర్నింగ్ అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది?
0: సో వీ షుడ్ హావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ఫ్రమ్ దిస్ లెర్నింగ్ హ్యాస్ కమ్.
1: దానికి అనేక పేర్లు పెట్టుతూ వచ్చారు.
0: వీ హావ్ గాట్ సో మెనీ నేమ్స్ గివెన్ టు దిస్ ఆరిజిన్.
1: కానీ అది పొరపాటు.
0: బట్ ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
1: అది మన భ్రమ.
0: ఇట్ ఈస్ అవర్ ఇల్యూషన్.
1: నిజమైనటువంటిది ఒకటే ఒకటి దైవం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఓన్లీ వన్ ద గాడ్ ది ఎగ్జిస్టెన్స్.
1: ఉన్నాడయ్యా దేవుడు.
0: God is present, God is existent.
1: గాడ్గా ఉండి కూడా మానవుడిగా నడిచిస్తాడు.
0: He is God, but he behaves as a human being.
1: ఎందుకోసము?
0: Why?
1: మానవుడు మానవుడిగా ఉన్నప్పుడే మానవత్వం అనేటువంటిది వాడు చక్కగా అర్థమవుతుంది.
0: When God descends in a human form, the fellow human beings can understand the divinity.
1: కనుక మొట్టమొదట భావం అనేటువంటి నుంచి ఆవిర్భవిస్తుంది ఈ ఎడ్యుకేర్.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ది ఎడ్యుకేర్ డెవలప్స్.
1: కాబట్టి ఎడ్యుకేర్ కేవలం బాహ్యమైనటువంటి యొక్క సమాజ సేవ.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ సొసైటల్ ఓరియంటెడ్ టు ది ఔటర్ వరల్డ్.
1: మనం మనకున్నటువంటి తెలివితేటలు దాని కూడా మనం చూపించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్సో రిఫ్లెక్ట్ అవర్ థాట్ ఆన్ గాడ్ constantly.
1: దుర్వాసుడు చాలా క్రోధం వాడు అని అంటారు.
0: We say Durvasa is a man of temper and anger.
1: కానీ అతనికి చాలా టెంపర్.
0: We say he has got temper.
1: నిగ్రహించుకోలేనటువంటి వారు అలాంటి టెంపర్ తో జీవిస్తుంటారు.
0: So who cannot control himself has this temper.
1: ఎవరు కంట్రోల్ చేస్తారో వారిని వశం చేసుకుంటారు.
0: Therefore the one who has got full control, he will submit to God.
1: ఈ పెట్రోల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: పెట్రోల్ వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఆయిల్ నుంచి వచ్చింది.
0: అండ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఆయిల్?
1: అది భూమి నుంచి వచ్చింది.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎర్త్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం.
0: నౌ ఇట్ ఇస్ టేకెన్ ఎక్స్ట్రాక్టెడ్ ఆఫ్ ఎర్త్, వీ గివ్ ఇట్ డిఫరెంట్ నేమ్స్.
1: వైట్ పెట్రోల్ అంటారు.
0: ఇట్స్ ఎ వైట్ పెట్రోల్.
1: డార్క్ పెట్రోల్ అంటారు.
0: డార్క్ పెట్రోల్.
1: ఈ విధంగా వచ్చిన మంచి చెడ్డ రెండు కూడా ఆ యొక్క టైప్ నుంచి వచ్చినవి.
0: Therefore the good and bad have originated out of the same source.
1: కనుక ఆత్మ అనేటువంటిది అన్ని భూతముల యొక్క సమత్వం.
0: Therefore ఆత్మ రిప్రజెంట్స్ ది ఎసెన్షియల్ బేసిక్ వన్నెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: ఈ ఒక ఆత్మ అనే పేరు పెట్టినప్పుడు అన్ని జీవులు అందులో ఐక్యమైనవి.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్స్ దిస్ ఆత్మ ఇస్ స్పెల్ట్ అవుట్, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద వాస్ట్నెస్.
1: మూడు హాస్పిటల్ మీరు చూస్తే అందరూ మనిషి.
0: And if you just watch, you'll find all human beings around.
1: ఒకరి ఎందు నూనె, ఒకరి ఎందు నీరు, మరొకరి ఎందు పెట్టరు, ఇవంతా ఉంటాయి.
0: And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గము ఒక్కటే.
0: The path is one.
1: వస్త్ర భేదము వేరు.
0: The cloth is different.
1: వస్తు ఒకటే.
0: But the yarn is one and the same.
1: Shringaramu veru.
0: The jewels are different.
1: Bangaram okate.
0: But gold is one.
1: Pasula varna veru. Palu okate.
0: The cows are of different colors, but the milk is same.
1: Tethuku kosam bahuvada buddhare.
0: People struggle for their living.
1: Kani atma okati jeevudu okade.
0: But the indweller, atma, is one and the same.
1: Atane annilaku raku dehamnu srushtinchi.
0: God has created different bodies.
1: Aa srushtinchadu kudanu oka stree oka purusha ee rendu enduku kuda cheri oka bidda padutundi.
0: And God has manifested in the form of men and women, and that leads to progeny.
1: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
0: Therefore the child is a part of both the parents.
1: కనుక మనము ఆత్మతత్వాన్ని మర్చకుండా సాధించాలి.
0: Therefore we should never forget the atmic principle. We should realize it.
1: దేని మర్చినా కూడా ఆత్మ మర్చకూడదు.
0: You may forget anything else, but not atma.
1: ఎందుకంటే నీ అందు కూడా పంచభూతములు ఉన్నాయి.
0: Because five elements are within you.
1: నీ పంచభూతములను ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
0: When all the five elements are united, then when they once they combine, it is atma.
1: ఒక జపం చేస్తుంటారు నాకంత తెలిసి ఉంటారు.
0: One does japam and they think they know everything.
1: కేవలం మాల తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
0: If you just rotate this talisman, japamala, it doesn't mean that you know everything.
1: ప్రపంచంలో లౌకిక విషయములంతా కూడా మర్చిపోయినప్పుడే అదే జపమాల.
0: When once you forget all the outer world and worldly matters, then only you can call japamala.
1: కనుక మనము ప్రతి దాని ఎందు కూడా మూలమును కనుక్కోవాలి.
0: Therefore we should understand the source moola for everything.
1: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
0: Therefore he is a true human being. When once he knows this moola, the primordial essential base.
1: Bhagavad Gita ఎంత చదివినా ఎన్ని పర్యాయం నాకు కంఠస్థం తెలుసు అని అన్నప్పటికీ.
0: You may go through Bhagavad Gita a number of times and you may say you got it by heart.
1: నేను గొప్ప చదివాని అంటారు.
0: You may call yourself highly educated.
1: ABCD మొదలుకొని
0: right from alphabets ABCD.
1: భారతం భాగవతం రామాయణం అన్ని కూడా తయారవుతుంది.
0: And you know that these are the letters that constitute great epics like Ramayana, Bharata.
1: Kaduka yokka okka bhagamu artham chesukunte anni artham avutayi.
0: Therefore if you understand the essential main part, you will understand all the rest.
1: Lekapothe mem enduku college start cheyali?
0: Or else why should we start colleges?
1: Maa college lelu manchi gunamu manchi pravartana manchi aacharyam.
0: Therefore in our colleges the character, the virtues, the conduct are most important.
1: Prati aashaku prati vanchaku desires are important.
0: And we find various life pursuits based on their desires.
1: Aa desire anetundi lekapothe ee matramu kaligadu.
0: In fact if we do not have this noble desire you cannot realize anything.
1: Kaani aa desire kulanu ettukovali adi kulanu bhagavati yokka sankalpame.
0: You should consider the desire is also the will of God.
1: Kaduka stree purusha anetundi paanya vruddha kavamanam sokkunnatundi kevalam manam pettukunna perli.
0: The men and women, the differences are of our own making.
1: Evaraina sari chittam parishuddhanga undinappudu sarvamu manaku palipistundi.
0: Therefore let him be anyone for that matter, when one there is pure heart, he is bound to be successful.
1: అనవసరంగా ధ్యానం అనేది కూర్చుని కండు మూసుకుంది.
0: పీపుల్ సిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ విత్ క్లోజ్డ్ ఐస్.
1: కన్నులు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కన్నులు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
0: When once you close your eyes, you will not be able to see the person in front of you.
1: కనుక నీవు వ్యక్తిని ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
0: Therefore వ్యక్తి ఇస్ ఇండివిజువల్. Who will comprehend avyakta, that which is hidden?
1: Kaluga meer motta motta artham chesukunte adi poorthi aatmaga meeku pratyaksham avutundi.
0: Therefore when once you understand clearly, you will know the totality of atma.
1: Enta japam chesina enta japam chesina kattaga ippudu aatma chintike povali.
0: Whatever spiritual path we may follow, japa or tapa, it will ultimately take you to atma.
1: Ani misu bees untayi.
0: Who you know of honey bees?
1: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
0: దే మూవ్ అరౌండ్ ఆల్ ట్రీస్.
1: అన్ని పువ్వులు వాసన చూస్తుంటాయి.
0: అండ్ దే స్మెల్ ఆల్ ఫ్లవర్స్.
1: కానీ అన్ని స్మెల్ ఆరోగించదు.
0: అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఆల్ వేరియేషన్ ఇన్ ద ఫ్రాగ్రెన్స్.
1: ఒకటి మల్లెపువ్వు ఒకటి, సేవంతి పువ్వు ఒకటి, గులాబీ పువ్వు.
0: అండ్ ఫ్లవర్స్ లైక్ క్రిసాంతిమం, ద రోజ్ ఫ్లవర్ అండ్ జాస్మిన్.
1: కనుక ఈ ఫ్లవర్ యొక్క వాసన ఇదంతా కూడా,
0: ఇట్ ఈస్ ఆల్ ది స్మెల్ అవుట్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ విత్ ఆల్ ది అవేర్నెస్ ఇన్ హిస్ కాంటాక్ట్.
1: కనుక మనసు ఈ మూడింటిని మనం చేర్చుకున్నాం, మనం మానవ.
0: Therefore, we are manavas, human beings, because we have got the mind, manasu. When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant. We are not merely human beings, manushya, but we are madhava, divine.
1: Dhava anaga dhairyam. Dhairyam.
0: That means dhaikada kare.
1: Sahasam.
0: That valor,
1: నమ్మకము,
0: faith.
1: ఇలాంటివి ఉండినప్పుడే వాడు మనిషి అవుతాడు.
0: And once you have these virtues, you can call yourself manishi, human being.
1: వజ్రం తెలిసినటువంటి వాడు వజ్రాన్ని చక్కగా గమనించి దాన్ని భద్రం చేసుకుంటాడు.
0: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
1: Thy mind. మనోనాశనం కావాలి.
0: It is annihilation of the mind.
1: ప్రతి ఒక్క దానికి కూడా మనస్సు అవసరం.
0: For everything, manas, mind is necessary. And therefore, mind is the basis, manomulam, for the whole jagat, the world. If we do not control the mind, even if you achieve all those things, what for? Where will you reach?
1: కాని అది నిజమైనటువంటి డైమండ్ అవుతుందా?
0: Can that be true diamond?
1: ఇప్పుడు అందరూ కూడా చదివేదంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా పంచగుణంతోనే ఉన్నాయి.
0: ఆల్ దట్ యు లర్న్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ ఈ మనోనాశనం జరిగిన తర్వాతనే తాము పరమహంసగా మారుతారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ మనోనాశన ఎనిహిలేషన్ ఆఫ్ మైండ్
1: ఎవరు కూడా ఈ మనసును మాత్రం అనుసరించకూడదు.
0: అండ్ దేర్ ఫార్ నో వన్ షుడ్ ఫాలో ది మైండ్ ఆర్ మనసు.
1: అది తీయని పదములు ఇస్తుంది, చేదు రసం ఉంటుంది.
0: దో ఇట్ హెస్ గాట్ ది స్వీట్ ఫ్రూట్స్ అవుట్ వర్డ్స్, దేర్ ఇస్ బిట్టర్ జ్యూస్ ఇన్ సైడ్.
1: కనుక మనము ఉపయోగమైనటువంటిది, మధురమైనటువంటిది, మధురమైనటువంటిది మనసు.
0: దేర్ ఫార్ వి షుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ యూస్ఫుల్, విచ్ ఇస్ స్వీట్.
1: కానీ ఈనాటి యువకులు అంతా కూడా మనసును మైండ్ అంటారు.
0: బట్ వీ సే ద మైండ్, వీ గో బై ద మైండ్ ఆర్ మనస్.
1: కానీ అది ఏ మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
0: And the mind stands for ignorance, ajnana.
1: అది కేవలము చదువు.
0: And that is all sadhu or education that we acquire.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ఏబిసిడి మొదలు చెడ్డి వరకు ఉంటుంది అక్షరాలు.
0: And it may be voluminous, big books that you may have, but all they show only letters A to Z.
1: అక్షరాలను మీరు తెలుసుకున్నప్పుడు,
0: యు నో ద లెటర్స్,
1: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
0: దెన్ యూ కెన్ నో ది అర్థ, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
1: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతూ పోతుంటే ప్రయోజనం ఏంటి?
0: వితౌట్ నోయింగ్ ద మీనింగ్ వై షుడ్ యూ సింప్లీ రీడ్?
1: వేదం నేర్చుకుంటున్నారు.
0: యూ లెర్న్ వేద.
1: అనంతో వై వేద.
0: అనంతో వై వేద.
1: ఆయన వేదం అనేది అనంతమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటిది వేదము.
0: అనంత, దట్ రిప్రజెంట్ ది వాస్ట్నెస్, దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్.
1: నిజంగా భగవద్గీత చదివేటువంటి వాళ్ళు, భగవంతుడు చెప్పేటువంటి వాళ్ళు కేవలం అర్థం చేసుకుని వర్తించేటువంటి వాళ్ళు.
0: దేర్ఫోర్ హూ ఇస్ ద వన్ హూ కెన్ స్పీక్ ఆన్ భగవద్గీత? హూ ఇస్ ద వన్ హూ గోస్ త్రూ ది భగవద్గీత? ద వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ ఓన్లీ.
1: కానీ అండర్స్టాండ్ చేసుకోకుండా ఎంత చదువు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Without understanding, basically, after all the education books, reading will be of no value.
1: The Goppa Mahanini Rasadi Ji, the education kadam, it is kevala Vedam, and Antuntam.
0: And we think it's written by a very noble person, the Veda, not by ordinary people.
1: You like to see, unlike to see. It is applicable, and it is Veda, Veda.
0: Whether you like or dislike, Veda is Veda.
1: కనుక ఇలాంటి వేదములు చదివినటువంటి వాళ్ళు, ఇలాంటి విద్యను నేర్చినటువంటి ప్రతి మానవుడు దాని అర్థాన్ని గుర్తించి వర్తించాలి.
0: Therefore, all those that go through the Veda, that chant Veda and other books, should know the meaning first and then
1: act.
0: Man has forgotten his nature himself, but he wants to acquire
1: knowledge.
0: This is the weakness of man. The man with this weakness will have faith in everyone. Therefore, you should not forget the fundamental. Students, dear students, dear students, you know all. You know all things related to the physical, material world. But the inner feeling is not understood by everybody.
1: When
0: once we see the name and the form specifically, you
1: all are one. In English, we are one.
0: Though we say all are one, how do you explain it? How is it possible? We have got the illumination bulbs. We decorate it in the way we want. Bulbs may be many, but the same current is present in all. But we have forgotten the basic foundation, but we go by the supported. Therefore, even in the physical world, we should experience the spiritual content. Therefore, first develop faith in God. With faith in God, you will develop all the rest of things. Lay all your responsibilities on God and discharge your duties. Then only you will acquire proper education. Education is not limited to going through the books.
1: Beyond education.
0: But the true education is something beyond. Without that, which is beyond, what for all these books? Students, embodiments of love. First, what you have to recognize is that there is divinity. That I do everything to please God, for God. And so when once you go along the proper line, you will reach the proper
1: state.
0: But the world will know all that is outer, bahya.
1: God, inner bhava.
0: But God will look into the bhava.
1: Inner bhava. Who are you?
0: So inner feeling bhava is most important. We go on questioning who are you? But have you ever questioned yourself,
1: who am I?
0: Therefore the true education lies in understanding, knowing the answer for this question, who am I?
1: You are you.
0: But if you know all others, who are you? You are so and so. It is not education at all. Therefore, to begin with, we should know our own nature. Therefore, the one who knows this oneness is the true aspirant, the sadhaka.
1: She is my mother, he is my father, and even the father, mother, he is relationship to kevaro, manasukumatra visamandava.
0: Therefore, when you call so-and-so your father, so-and-so your mother, that is all based on the physical relationship.
1: అది ఈ మానవత్వాన్ని ఫిజికల్ గా తెచ్చుకుంటే దానివల్ల వచ్చినటువంటి ఫలితమే.
0: Therefore, if you think of this physical relationship only, you will not have correct results.
1: కానీ నీవు ఫిజికల్ గా పోయినప్పుడు నేను నేను పిల్లని రామయ్యను పిల్లని లక్ష్మయ్యను అని ఎందుకు చెప్పింది? పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
0: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
1: Ramaya అనుకున్నప్పుడు Ramaya.
0: Then once your name is Ramaya, you should act like Rama.
1: ఒక ఒక బిడ్డ ఉండేది.
0: There was a child.
1: ఆ బిడ్డకు పెళ్లి కావాలని కోరింది.
0: And the grown-up daughter is to be married later.
1: ఎందరో తెచ్చి చూపించారు.
0: All have been shown to her.
1: He's not good. He's not good. His nose is swatta. His gunner is sorry. And he reckon go tapul patu.
0: She has not accepted anyone. She has been pointing out the mistakes in others in their form.
1: Kani yavaru chine kani ni yoka once in the teach school.
0: Let him be anyone. In fact, you should satisfy your desire.
1: Kani didi kuro chuchi yes kunte ni vidal jivitamanta kuro sastvega anandani.
0: Then once you understand the basic principle, you will have eternal happiness throughout your life.
1: From the students and the owner.
0: Here all students are here.
1: Kani students from the students kani oko subject teeskuntaru.
0: All are students, but each one has got his own subject.
1: Kani patti vaaru MA pass chesaru.
0: But everyone has passed MA.
1: MA ante deeniki artham emiti?
0: What is the meaning of MA?
1: ఆ ఎంఏ అనేటువంటి అర్థం తెలుసుకుంటే అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
0: Then once you know the meaning of MA, you can consider all equal.
1: కానీ చదువులన్నీ కూడా కేవలం పట్టకూటి కోసం చేయాలి కానీ పేరు కాదు.
0: So all the education that you acquire is only to carry on our living.
1: నేను బీకామ్ చదివితే నేను అమెరికాకు పోయి ఇంకొక అనుకుంటాను.
0: One may say, I'll get through BCom and go to America and take up some job.
1: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
0: And we have got more outer desires, more and more.
1: నేను ఆడవారికి చెప్తుంటాను, ప్రతి ఒక్కరు చెయ్యి కూడా ఒక్కటే కాజు వేసుకోవాలి.
0: So every hand should have only one bangle. That's what Swami tells.
1: కానీ రెండు మూడు ఉంటే సర్దుబాటుంటారు.
0: And when you have two to three bangles, they make sound.
1: Kanuka prati manavudu kodanu ekoham bhavasyam ke manasto undala.
0: So everyone should have single pointed mind.
1: Okay, pai namakam ravalante vaani poorthiga nammali.
0: So we should have total faith. In fact,
1: al chukekunda keval bumps jumps bumps jumps ee vidhanga undute vaadu pichi vaaru anukuntaru.
0: Without faith, if we have got bumps and jumps, means we are mad.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను ఒకే అర్థాన్ని తీసుకోవాలి.
0: సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ దిస్ కరెక్ట్ మీనింగ్, సేమ్ మీనింగ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: వాడు అనేక భావంతో ఉన్నాడు.
0: వీ హ్యావ్ సో మెనీ ఫీలింగ్స్, సో మెనీ ఐడియాస్.
1: ఈ డిజైన్స్ వేరే వేరే అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
0: వెన్ దర్ సో మెనీ డిజైర్స్ విచ్ ఆర్ డిఫరెంట్, వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
0: సమ్ కమ్ ఇన్ ఆల్ మేక్ ఇన్ టు ఎ గోల్డ్ అండ్ ఇట్ మే బి ది జ్యువెల్స్ మే బి క్వైట్ డిఫరెంట్ బట్ బేసికలీ ది గోల్డ్ ఈజ్ వన్.
1: కనుక మనం గుడ్గా మంచి బాగా ఉండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి గుడ్ ఇన్ ఎవ్రీ వే.
1: అతను గుర్తించి వర్తించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైనటువంటి ఆత్మకు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద మీనింగ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ సో హ్యాస్ టు బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రేమ స్వరూపం,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందుకు ఉన్నది ఒకే ప్రేమే.
0: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఒక లైట్ ఎంతమందికో దాన్ని ప్రకాశం అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ లైట్ విల్ గివ్ ఇల్యూమినేషన్ లైట్ టు సో మెనీ పీపుల్ బి.
1: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోవాలి, హృదయాన్ని ఒకే బల్బ్ గా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఓన్లీ వన్ బల్బ్, ద హార్ట్, దట్ గివ్స్ ది లైట్ ఆఫ్ లవ్.
1: దాని నుంచినే చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయింది.
0: And then you have connection with that love which is inward, establishing connection with the rest.
1: సదుకున్న వారము సదుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాట్ చేస్తుంటారు.
0: And we find there is a conflict between educated and uneducated people.
1: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
0: Truly speaking, if they know what love is, they should be united. They should be one.
1: A unity in a place, purity by
0: there. When there's unity, there develops purity.
1: Purity in a place, divine wealth develops.
0: When there's purity, we can experience divinity.
1: A purity in a place, purity of sin.
0: Therefore, it is all out of this love will develop this unity, and thereafter the purity.
1: A bedam very very unnapru, any difference of sin.
0: When there is variation in the variety, there will be number of differences.
1: Kaluka vidyarthula meer chadivi chadivinta matramana degree pondinanta matramana maaku santosham ledu.
0: By simply acquiring knowledge, by studying here, by earning degrees, we will not be happy.
1: Kaani baita kudanu pure ga undala lopara kudanu antar bahishchesam vyapta narayana.
0: You should be happy, you should be pure outward, you should be pure inward also.
1: మరి ఏమైనా మంచివాడు వెళ్ళిపోతుంటే చాలా మంచివాడు, చాలా మంచి గుణము, మంచి ఏది మాట్లాడు, ఏది చెప్పినది వీరు, తనకు తను తోచినట్టుగా తాను నడుచుకుంటాడు, ఎవరి జోరికి పోడు అని వర్ణిస్తారు.
0: పీపుల్ సే సో అండ్ సో ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్ అండ్ హీ డజంట్ ఇంటర్ఫేర్ విత్ ఎనీబడీ, హీ మైండ్స్ హిస్ ఓన్ బిజినెస్, దట్స్ హౌ పీపుల్ ప్రైజ్ హిమ్.
1: ఆ విధంగా ఏకం తెలుసుకోవాలి.
0: హీ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: ఏకోహం బహుశ్యాము అతని నుంచి ఎన్ని మనం చేయొచ్చు.
0: ఫ్రమ్ దట్ పర్సన్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్ అటైన్డ్.
1: కానీ మన ప్రవర్తన చాలా మంచిగా ఉండాలి.
0: దెర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: ప్రవర్తన పురస్కరించుకుని మానవుని పేరు మంచి.
0: సో మ్యాన్ గెట్స్ ద నేమ్ గుడ్ ఆర్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ది అంబియన్స్ సరౌండింగ్.
1: కనుక మనము మంచి పేరు సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, చాలా మంచి అని చెప్తాను.
0: యు ఆర్ ఎ బ్రహ్మచారి సెలబ్రేట్, యు ఆర్ గుడ్, దట్స్ వాట్ పీపుల్ సే.
1: నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మనసు పోయినట్టు తిరుగుతూ ఉంటుంటే వాడ రౌడీ అంటారు.
0: బట్ ఇఫ్ యు గో బై వేస్ ఆఫ్ యువర్ మైండ్ పీపుల్ విల్ సే ఓ దట్ ఫెలో ఈజ్ అ రౌడీ.
1: కాబట్టి రౌడీ
0: అనే నో వన్ షుడ్ గెట్ దిస్ టైటిల్ రౌడీ.
1: గుడ్ బాయ్
0: get a good name, everyone should say you are a good boy.
1: Good name in a person.
0: When do you get good name?
1: Good work, good water, good tea, good education, good dinners.
0: People say you are a good boy when your thoughts are good, when your behavior is good, when your conduct is good.
1: Kani good ante inkoti egg ani kuda avutundi.
0: But good in Telugu is egg.
1: No, I expect it's good.
0: It shouldn't be like that.
1: చింతలు కలిగినటువంటి వాడికే ఆ చింత.
0: ఇట్స్ ఓన్లీ విత్ చీప్ బిహేవియర్ పీపుల్ యాక్ట్ లైక్ దట్.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపుడే, మీ అందరూ ప్రేమ ఉంది. ప్రేమ లేని మానవుడు లోకంలో లేదు.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ వన్, దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ విదౌట్ లవ్.
1: కానీ చాలా మంది వివేకులు అతను కేవలం హెడ్
0: బట్ the people, intelligent people, they go by the head only, they don't consider the love.
1: ఎవరైనా ఏమైనా అనుకోని ఒక తీర్చితే మనకు హృదయాన్ని చేరదు, తీర్చిన వెళ్ళి గాల్లో చేరిపోతుంది.
0: డోంట్ బాదర్ ఇఫ్ ఎనీ వన్ అక్యూజెస్ యువర్ బ్లేమ్ యూ, ఆల్ దట్ విల్ రీచ్ గాడ్.
1: కానీ చెప్పిన వాడు తగ్గించుకుంటున్నాను అది సరి సాత్వికం.
0: ద ట్రూ సాత్విక్ క్వాలిటీ లైన్స్ in living according to the promise given. All students should have this intelligence. And it's full, it should be full of character.
1: Good name.
0: Then only you will get a good name. You know Vivekananda, he is highly intelligent, but at the end he was deluded.
1: Kaani ade bhavanto jeevitam jeruthundi. Kaani good mahaneeyuga pelchere.
0: Later he has proceeded in the right direction so that he could become very noble at the end.
1: Faith unnapudu entaina sadhisthundi.
0: With faith you can attain anything.
1: Kaabatti meerandaru kodanu daiva prarthana cheyandi.
0: So all of you pray to God.
1: ఇల్లు రూపుమతనే దాన్ని తీసి పారేస్తే.
0: Don't limit your rooms only and give it up later.
1: ఆ విధంగా మీరు జీవిస్తే మీకంటే మాకు వెళ్ళి.
0: If you live in prayer, really that is the true thing which you should develop.
1: I want that.
0: I want that. Bhagavan wants you to pray.
1: మీ అందరూ కూడా ఏకత్వంగా ఉండి.
0: All of you should be united.
1: తల్లి పిల్లలుగా ఉంటుంది.
0: And you should be good children.
1: మీరు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: And you should get a good name.
1: అది తెచ్చినప్పుడే మాకు కాలేజీ పెట్టినందుకు సార్థకం అవుతుంది.
0: When you all get a good name, then only the purpose behind founding these institutions by Bhagavan will find its fulfillment.
1: ఎప్పుడు మేము వెంటనే వెంటనే చేసే ఉంటాం.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక అట్టి దైవభక్తిని మీరు సాధించి ఈ జగత్తు లోపల జనాలకంతటిని ఈ దైవభక్తి అందించాలి.
0: సో భగవాన్ వాంట్స్ యూ టు గ్రో ఇన్ డివోషన్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ డివోషన్ విత్ ఎవ్రీ వన్ అరౌండ్.
1: అనే నాకు సంతోషం.
0: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ.
1: అందుకోసం ఇది ఉత్తరాయణం.
0: దిస్ ఇస్ ఉత్తరాయణ.
1: ఉత్తమ కాలం.
0: దిస్ ఇస్ నోబుల్ టైమ్. ఉత్తమ కాలం.
1: పవిత్రమైనటువంటి కాలం.
0: ఇట్ ఈస్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
1: ఈనాడు మీరు మంచి భావాలను కలిగి ఉంటుంటే తప్పక భవిష్యత్తులో మంచి పేరే వస్తుంది.
0: ఇఫ్ యూ గాట్ ఆల్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ నౌ, యూ విల్ గెట్ గుడ్ నేమ్.
1: ఖండితంగా అది చిక్కే చిక్కుతుంది.
0: యూ విల్ సర్టన్లీ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీకు ఇంత సేవ ఇచ్చేందుకు చాలా విచారంగా ఉంది.
0: భగవాన్ ఇట్ ఫీల్ సారీ దట్ హ్యాస్ గివెన్ యూ స్ట్రెయిన్.
1: మిమ్మల్ని చూసినంత మాత్రమే నాకెంతో ఆనందము.
0: భగవాన్ ఈజ్ బబ్లింగ్ విత్ జాయ్ యాజ్ హీ సీస్ చిల్డ్రన్ స్టూడెంట్స్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: కాబట్టి మీ హ్యాపీనే.
0: దేర్ఫోర్ దిస్ హ్యాపీనెస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ గాడ్, సెంటర్ ఆఫ్ డివినిటీ.
1: మీరు ఎప్పుడు విచారమైనట్టు పెట్టుకోకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ.
1: అయ్యో ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, ఎట్లా తెలియదు, పాస్ అవుతారా కాదు, ఈ సందేహాన్ని ఏమాత్రం చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ వరీ అబౌట్ ఎగ్జామినేషన్స్. నెవర్ డౌట్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: ఏమైనా లోపల తాను పుట్టించినటువంటి ఒక భావాన్ని మనం రాస్తాం.
0: Write what all that comes to your mind, that what all within.
1: అప్పుడు తప్పక మీరు మంచి వారు అవుతారు.
0: Then you will be perfectly good.
1: అందరూ మంచి సోదరులు.
0: In fact, all of you should move intimately like brother.
1: భజన బినా సుఖ శాంతి నహి, బినా సుఖ శాంతి
2: నహి. You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmikam Tokudinatvanti, Pavitramayana Vidyanu, Inavadu Vismarinchi, పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వి ఆర్ లెర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి, ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి, ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవంతు యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను జీవ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from an to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనం.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్, The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimane matramu niminchadu.
0: However, God made one stipulation, regulation.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
1: అయితే అది మంచి కాని చెడ్డ కాని.
0: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అది పవిత్రం కాని అపవిత్రం కాని.
0: సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: అది నిత్యము కాని సత్యము కాని.
0: మేబీ ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్.
1: కాని అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందించుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్ వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్.
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము.
0: As is the seed, so is the fruit you reap.
1: విత్తనం ఎట్టిదో ఫలం అట్టిది.
0: As is the seed, so is the
1: మీ చర్యలు ఎట్టివో ఫలము అట్టిది.
0: As is the action, so is the reward.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో అని దృష్టి అందించుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి ఒక దీనిని మీరే నిర్ణయించారు.

0: Don't imagine that you'll be able to do that, that you'll be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you have sown.
1: ఒకటైనా వేరైన ఫలములు సమకూరతెజుట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాలా.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు ఇది అనుభవించవద్దు అని భగవంతుడే మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్.
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాచిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy. కానీ
1: ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి ఒక శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born we no garland no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: There is no gold chain round the neck either.
1: రత్నాలహారము రంజిల్లగా లేదు.
0: The chain of diamonds is not shining there.
1: పచ్చల పేళ్లను పొతకలేదు.
0: There is nothing like a chain of precious stones.
1: కలదు కలదొక్క మాల నీ కంఠమందు.
0: However, there is one, the necklace, round our neck.
1: Mundu chesina karmala phalamulavie.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka, daivamu deniki kuda nu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtam.
0: If you want to do bad, go on as you like.
1: Manchini chestunte hu chey nidi manchide.
0: If you do good, yes, it's
1: kaani
0: what
1: chesina manchi chedda yokka phalathani neevu anubhavinchaka tappadu adu okkate ikkada nibandhana.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: ee satyanni gurtinchi vartinchinatvanti vyaktule sariyainatvanti aanandanni anubhavinchagalu.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టి అని దుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual

0: spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: He has a son.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: This rich man has his own father, an old man.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: In this modern age, the temperament is such not to respect elders, the aged in particular.
1: ఇటువంటి వృద్ధులంతా కూడాను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: The aged old people are sent to home for the aged.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్య భర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: ద యంగ్ కపుల్ థాట్ లైక్ దిస్. వై షుడ్ దిస్ ఓల్డ్ మ్యాన్ బి ఎట్ దిస్ రెసిడెన్స్? ఈజ్ ఎ కైండ్ ఆఫ్ న్యూసెన్స్. బెటర్ హీ బి దేర్ ఇన్ వరండా ఇన్ వన్ కార్నర్.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: దే హ్యాడ్ ఏ సన్ లేటర్.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత, మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెబుతూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండినది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమీ అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యాన్నంతా ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థులు గుర్తిస్తూ వచ్చాడు.
0: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
0: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తే.
0: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
0: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
0: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
0: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What
1: ee satyanni gurtinchinatvanti ee vidyarthi oka naadu aa matti tattanu daachi pettadu.
0: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: Rendavo dinamu aa vruddudainatvanti tandriki annam pette nimittamai anni roomulu vetuktunnaru talli tandrulu iddaru kuda.
0: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
1: Pillavadu vachadu.
0: The boy came.
1: Nanna amma emiti meer vetukutunnaru?
0: Father, mother, what for are you searching?
1: Emiti ledura mee tata gariki vesetuvanti matti mukkati okati kanipinchaledu annaru.
0: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: Danto petti atanu tinamani pettunnamu.
0: We serve food on that earthen plate.
1: Inaadu aa tatta kanipinchaledu.
0: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
0: దట్స్ వాట్ ద పేరెంట్స్ సేడ్.
1: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
0: ద బాయ్ పిక్డ్ అప్ కరేజ్ అండ్ సేడ్,
1: నాన్న, మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
0: ఫాదర్, యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద ప్లేట్, ఇట్ వాస్ ఐ హూ హాస్ కెప్ట్ ఇన్ హైడ్.
1: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
0: ద ఫాదర్ రిప్రిమాండెడ్ హిమ్, వై హావ్ యూ కెప్ట్ ఇట్ అప్?
1: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టాను అన్నాడు.
0: The little boy said, Father, in your old age, I must serve food in the very same plate, earthen plate. Therefore, I have hidden it.
1: చూసారా, ఈనాటి పిల్లలు ఎందుకు కూడాను ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్రభుత్వం వేస్తుంటారు.
0: The children also plan today likewise. See,
1: నీ తండ్రిని నీవు ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీవు ఆ విధంగా చూస్తారు.
0: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుని నీవు వంచిస్తువో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
0: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
0: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
1: turn. కనుకని యత్ భావం తద్ భవతి, మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
0: What we do, we must necessarily face the reaction.
1: కనుకని ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాలు కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యములు కూడా అందిస్తూ వచ్చాడు.
0: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడా నువ్వు వద్దు అని చెప్పడు.
0: God never says no to anything.
1: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
0: Whatever you want, proceed in that direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలమును నేను అనుభవించడం తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
0: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
0: Then you will never go along the wrong direction.
1: పాప కార్యములకు పూనుకోవు.
0: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందే నీ కాలము సార్థకం గావించుకుంటావు.
0: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకని ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
0: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
0: They don't understand what morality is.
1: దార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
0: Righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
0: స్పిరిచువాలిటీ ఇన్ విచ్ డైరెక్షన్
1: వాళ్ళ చింతనే లేదు.
0: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
0: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
0: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు పొట్టకూటినే పెంచును.
0: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
0: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యల కొనకను వెర్రి వీడి.
0: Give up that foolish idea that education is to get the degree.
1: Vidya

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up yourself. You have to recognize the truth that you study only to render service to society. We live in society. We are born in society. We end in society. Forgetting the society, what for you are living? No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను మన తెలివితేటలను మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore, all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క జీవ శక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: The divine power latent within us should be made use of through this
1: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు ధర్మవంతులకు త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people
1: anyaya akrama anachara asatyamulato paadu padeetundi valaku unnata padavulu vastunnayi.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted
1: positions. Satyadharmamunu aashrayinchinatundi varu attadugulaku digipothunnaru.
0: On the other hand, those that adhere to truth and righteousness, they are seen
1: idi pravartanga kanipinchetundi oka tatkalikamainatundi chintale.
0: That's all temporary positions.
1: Kaani bhagavantudu దీనికి మించి తగినటువంటి ఫలితం అందిస్తాడు.
0: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యూ
1: సీ. మనం సత్యాన్ని ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: వి షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ రైట్‌నెస్.
1: అది వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చేర.
0: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్‌నెస్.
1: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: టుడే వి గివ్ అప్ ది ట్రూత్, వి డోంట్ ఫాలో ధర్మ, బట్ వి లీడ్ ఎన్ అన్‌రైచస్ యాక్ట్ ఇన్ ఆల్ కంప్లీట్ ఫాల్స్‌హుడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What is this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What is this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటారు.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకనే రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock. You are bound to be drowned.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore, we have to travel on the boat of truth, the eternal truth.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
1: కనుకనే మనము సత్య మార్గమును సర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దలను గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those
1: who పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: Tandri kodukulu maatladutunte vidi tandri kodukula lekapothe evari biddalo iviru aneetvanti oka sandeham kalugutundi.
0: Today, as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి యొక్క గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించడం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: వరండాలో సోఫా పైన కూర్చొని ఉంటుంటాడు తన కుమారుడు.
0: The son sits on the sofa set in the veranda.
1: తండ్రికి వచ్చినాడంటే సోఫా నుంచి కూడా లేయడు.
0: As father comes, he won't even get up.
1: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు.
0: Further, he will ask, why are you here? Why have you come?
1: Idiya kumarudu ichetvanti gauravamu.
0: Is this sort of respect one has to
1: show? Ee naadu itti gauravanni ichinappudu repadidi nee kumarudito nee vetti gauravanni pondutavo.
0: If you show this sort of disrespect, what sort of respect you would receive in turn later from your
1: children? Kanukane tindi kotti trepu pindi kotti rotte.
0: So as is the food, so is the village. As is the floor, so is the barn.
1: Ee vayasunande manamu పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: Therefore, at this age, we should know the value in respecting the
1: elders. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు.
0: It's a mistake to pride yourself because of your education.
1: అహంకార అసూయను నిర్మూలం గావించినటువంటి నిజమైన విద్య.
0: So it's a true education that kills ego and jealousy.
1: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
0: Never give scope for any pomp and
1: వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదను పొందుకోవాలి.
0: Therefore, lead your life in humility, obedience, earnest esteem and respect.
1: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
0: Bhagavan tells us repeatedly.
1: నీ బ్లడ్ నీ ఫుడ్
0: your blood
1: నీ
0: head
1: నీ దుడ్డు
0: and దుడ్డు money
1: parents gift
0: their parents gift
1: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుటీస్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుటీ టు యువర్
1: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: God has given us the
1: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యముల రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation for
1: the body. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి weight తగినటువంటి fat తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores
1: ప్రపంచమంతా చేరితే.
0: ద హోల్ వరల్డ్ పాపులేషన్.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హు ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: ట్విన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: Anybody here, bring two who are exactly identical. Bhagavan will reward you.
1: ఆ చెట్టును చూడండి.
0: Look at
1: అది ఒక వేప చెట్టు.
0: You see that neem tree.
1: అంత ఆకులు వేప ఆకులే.
0: Are you find the neem?
1: దాని ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: No. Any, not even one leaf looks like another leaf, exactly.
1: రెండు ఆకులు మీరు తీసుకున్నారండి చూడండి దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
0: Bring two leaves, you observe them, veins are different there.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: This is the mystery of God's creation, wonder.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి
0: హావింగ్ క్రియేటెడ్
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Having been born in this beautiful world of wonder and awe, to have this perverted brain is unfortunate. We should also develop the sacred virtues.
1: ఏనాడు ఉంటాదు ఎప్పుడు కూరుతుందో.
0: When we leave this world,
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though they stipulated 100 years lifespan, you cannot go by that.
1: లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో.
0: As a boy, who knows? At the tender age, or in youth, or in old age.
1: అడవిను ఉదక మధ్యంబును ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: That's
0: what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు నేనెవరు నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody who are you, but I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమి?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: యూఆర్ నాట్ ద బాడీ.
1: నీవు మైండ్ ఒక మ్యాగ్ మంకీ.
0: మైండ్ ఇస్ ఎ మ్యాగ్ మంకీ.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: యూఆర్ నాట్ ద మైండ్.
1: కాబట్టి నీవెవరు?
0: హూ ఆర్ యూ దెన్?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: యూఆర్ ద మాస్టర్ హూ హస్ పుట్ ఆన్ దిస్ వెస్ట్.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: బీయింగ్ ద మాస్టర్,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవు ఎట్లా మాస్టర్ అవుతావు?
0: ఇఫ్ యూ డోంట్ నో దిస్ ట్రూత్, హౌ కెన్ యూ కాల్ యువర్సెల్ఫ్ ఎ మాస్టర్?
1: నీవు
0: What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: సమ్ అడ్రస్ భగవాన్ యాజ్ మాస్టర్,
1: డివైన్ మాస్టర్ అంటారు.
0: దే అడ్రస్ హిమ్ యాజ్ డివైన్
1: మాస్టర్. మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, స్టేషన్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ది స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: Master ante adhikareni.
0: Master means the one in authority.
1: Mari nijanga manamu master ane padamulu divyatvaniki upayoginchukodadu.
0: We should not use this word master in respect of divinity.
1: Anaga
0: meaning
1: andariki taanu oka vidhamaitpatti yokka sevakuduga unnadu bhagavantudu.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రము గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా నువ్వు విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలంతా కూడా నువ్వు పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మండిపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way,
1: waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchu ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వలె నేను వాటర్ వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖం అంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోప్ పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ the water will be let off.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతాను, తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హీ విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nenu apivestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina ratrantha verugutune untuntadi.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలప్పుడు వేస్తాను, అత్యక్షమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హీస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్ ఆఫ్
1: ది ఫైవ్. వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: స్టూడెంట్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బ్లడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్ అంతా కూడా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నీవు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ టు వేస్టింగ్.
1: అవసరమైనట్టు తీసుకో.
0: Take it to the extent needed.
1: కాని అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure among
1: students. లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: This is not there in our institute, in outside institutions.
1: ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
1: Union leader. Enta kala undeli moodendlu.
0: After all, he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లోప్పుడంతా డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు లోపల మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana chupu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana matalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం ఎనర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసును?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years, 6 months.
0: 70 years, 6 months.
1: ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagwan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: Soon after bhajan he goes there.
1: And post పోస్తూ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: Bundles of posts will be waiting for him.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటండి అది, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్ బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడాను పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: Till 3:45 in the afternoon he will be reading the letters.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్ ఆ
1: పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఎన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
1: నా అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16. వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చా, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untundadu.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు చిన్న ఇది రాగి సంగతి.
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్చల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్.
1: మీరు చూస్తామా కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది,
0: ఎత్తిని
1: కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఒక టైమే లేదు,
0: ఇంటర్వెల్లే
1: లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెట్టేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten, what is not.
1: ఎక్కడ ఏది తిక్తే అది తినకూడదు.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్.
0: ది ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్.
1: ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం.
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ అట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసే మూసేస్తారు.
0: ఇన్ సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడి అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ద హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వి బై దే రైట్.
1: మనం అలాంటి బుక్కులే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడి విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంత కొంతమంది ఉంటుంటారు.
0: దేర్ ఆర్ సమ్.
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: దే వేర్ ది షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే ఆర్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant to black shirt
0: to travel in a train or to go by bus we wear colored dress, black pant and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntaru.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి.
0: దిస్ షుడ్ బి
1: మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యు డెవలప్ సచ్ ప్యూరిటీ.

पुष्पमध्ये यदा गन्धम् फलमध्ये यथा रसम्।